శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 23వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 14వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 9 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సూక్తి సుధ వింటారు.
1: భా అంటే కాంతి, అనగా వెలుగు. దీప్తి అంటే అగ్ని, దీపము. దీపమును అనగా అగ్నిని ఆరాధించేవారు భారతీయులు. భారతావనిలో దీపారాధన చేయని గృహము ఉండదు. నిత్య జీవితంలో దైవారాధనను దీపం వెలిగించడంతో ప్రారంభిస్తారు. అదే యజ్ఞం. యజ్ఞానికి సూక్ష్మరూపమే దీపారాధన. సకల శుభకార్యములను జ్యోతి ప్రజ్వలనతోనే ప్రారంభిస్తారు. ఉత్తిష్ట తమాస్వప్త అగ్నిమిచ్ఛధ్వం భారతా అన్నది వేదం. భారతీయులారా, లేవండి, నిద్రపోకండి, అగ్నిని ఆరాధించండి, జాగరూకులై ఉండండి, ఉత్తేజంగా ఉండండి అని చెప్తోంది. అగ్ని ఆరాధనకు ప్రతీకయే దీపారాధన. దీపారాధన లక్ష్మీప్రదం. ఉద్దేప్య సజాతమే దవగ్నన్నరు ఋతుం మమాం. అగ్నిదేవుడా, నా పాపములను పోగొట్టి నాకు వెలుగు వివేకాన్ని ప్రసాదించమని దీపారాధన చేసి అగ్నిని ప్రార్థిస్తారు. దీప్యతే అనేన ఇది దీపః. దేనిచేత సమస్తము ప్రకాశింపజేయబడునో దానికి దీపమని పేరు. కనుక దీప పదానికి అగ్ని, జ్యోతిస్సు, ప్రకాశము, కాంతి, జ్ఞానము, వివేకము అనే అర్థాలున్నాయి. పరమాత్మ అనే వెలుగు లేకపోతే జగత్తు లేదు. కనుక పరమాత్మ మొట్టమొదటి దీపం. న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం యస్య భాసా సర్వమిదం విభాతి. ఈ పరమేశ్వర రూప దీపంతోనే ఈ విశ్వం, సూర్య చంద్ర నక్షత్రాలు కూడా ప్రకాశిస్తున్నాయి. కనుక సూర్యచంద్ర నక్షత్రములు కూడా దీపములే. వాగధీశ్వరీ రాగం ఆదితాళంలో మనకు అందించిన పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరే అన్న సద్గురు త్యాగరాజస్వామి వారి కీర్తన ఇందుకు దీప్తి స్ఫూర్తిను. దీపారాధన అనగా జ్యోతిని వెలిగించాలి అంటే ప్రమిద నూనె వత్తి అగ్గిపెట్టే కావాలి. జ్ఞానజ్యోతిని వెలిగించాలంటే వైరాగ్యమనే ప్రమిద, భక్తి అనే తైలము, మనోనిశ్రత అనే వత్తి, తత్వజ్ఞానమనే అగ్గిపుల్లా కావాలి. ఇక్కడ వైరాగ్యం అంటే అహంకార మమకారములను దూరం చేసుకోవటం. ఊర్ధ్వమూలవాక్షాకం వక్షమ్యో వేద సంప్రతి. దీపకాంతి ఎప్పుడూ ఊర్ధముఖంగానే వెలుగుతుంది. బ్రహ్మపదమునకు దారి చూపిస్తూ ఉంటుంది. గాలి తాకడికి ఊగులాడుతూ ఉంటుంది. నీటి చుక్కలు పడితే చిటపటమని శబ్దం వస్తుంది. నల్లటి పొగను వదులుతుంది. గాలి ఎక్కువగా వీస్తే ఆరిపోతుందేమోనన్న భయం కలుగుతుంది. అందుకే గాలి ఎక్కువగా

0: ఎక్కడా తగలకుండా ఏర్పాట్లు చేస్తాం. ఇన్నింటినీ తట్టుకుంటే దీపం జ్యోతి దేదీప్యమానంగా వెలుగుతూ అందరికీ ఒకే విధమైన ప్రకాశాన్ని అందిస్తుంది. ఈ విశేషాలన్నీ అంతర్జ్యోతికి కూడా అన్వయిస్తాయి. అంతర్జ్యోతి జ్ఞానమనే ప్రకాశాన్ని అందరికీ సమానంగా అందిస్తుంది. ఆ జ్యోతి చంచలత్వమనే గాలి తాకిడికి ఊగులాడుతూ ఉంటుంది. రాగద్వేషములనే నీటిబొట్లు పడినప్పుడు మానసిక అలజడిని కలిగిస్తుంది. అజ్ఞాన తమస్సులో మునిగినప్పుడు కోరికలు మమకారము అనే పొగను వదులుతుంది. విషయవాసనలనే బలమైన గాలి తాకిడికి అంతర్జ్యోతి సరిగా వెలగదేమోనన్న భయం కలుగుతుంది. అంతర్జ్యోతి ప్రజ్వలనకు వైరాగ్యము, భక్తి, మనోనిశ్చలత, అహంకార మమకారములకు దూరంగా ఉండటం ముఖ్యం. దేహం పరమాత్మని రథం, రథికుడు పరమాత్మ వెలుగు. మనోవాక్కాయ కర్మలు అనేవి రథం యొక్క త్రికరణాలు. అవి ఏకోన్ముఖంగా మేళవించినప్పుడు ప్రభాత సూర్యోదయం అనగా అంతరంగ జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. ఇది సంపూర్ణ దీపకాంతి. వేదాంత పంచదశిలో దీప పంచకంలో ప్రబోధించాడు విజయారణ్యస్వామి ఈ విషయాన్ని. ఏకాత్మతాభావాన్ని కలిగించి మనలో ఉన్న దీపకాంతియే ఎదుటివారిలోనూ ఉన్నదనే బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి జీవన్ముక్తిని అందించేది దీపారాధన. లక్ష్మీప్రదం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.
1: మీరింతవరకు సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ.

సర్పజాపకండనాయ చరిత్రజనుత భండనాయ సర్పజాపకండనాయ చరిత్రజనుత భండనాయ పర్వతరాజ జగ జపప్రియ నామధేయాయ.

పరమచంద చిత్త సుతే పాలనాయ భవఖరాయ పరమచంద చిత్త సుతే పాలనాయ భవఖరాయ హరదూతున త్రివిధాతుర కరణాయ పరాత్మనాయ.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో బొమ్మరాజు సీతారామదాస్ కీర్తనలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

గులాబీ పూల సాగు గురించి తెలుసుకుందాం. వాణిజ్యపరంగా బయట ప్రదేశంలో మరియు పాలీహౌస్లలో సాగు చేయడానికి అనువైన బహువార్షిక పూల పంట గులాబీ. మన రాష్ట్రంలో 1300 హెక్టార్లలో సాగు చేయబడుతూ 4000 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. పూలల్లో గులాబీని పూరాణిగా పిలుస్తారు. గులాబీ పూల నుండి సుగంధ తైలం మరియు పువ్వు రెక్కలతో రోజ్ వాటర్, గుల్ఖండ్ అనే పదార్థాలని తయారు చేస్తారు. ఇక గులాబీలో రకాలని గనక మనం చూసినట్టయితే హైబ్రిడ్ టీస్. ఈ పూలు పెద్ద పరిమాణంలో ఉండి కొమ్మకి ఒక్కొక్కటిగా పూస్తాయి. ఉదాహరణకి గ్లాడియేటర్, అమాలియా, రక్తిమ, గ్రాండ్ గల, బకల్ హామీ, పింక్ పాంథర్, ఆదిత్య, మదర్ తెరిస మొదలైనవి. ఇక ఫ్లోరీ బాండాస్ ఈ విషయానికి వచ్చినట్టయితే ఈ గులాబీలు మధ్యంతర సైజులో గుత్తులు గుత్తులుగా పూసి ఎక్కువ రోజులు ఉంటాయి. ఉదాహరణకి ల్యూటిన్, రెడ్ ట్రెంప్, వైట్ గోల్డ్, ఆకాష్ దీప్ మొదలైన రకాలు. ఇక మినియేచర్ రకాల విషయానికి వచ్చినట్టయితే ఈ మొక్కలు చిన్నవిగా చిన్న చిన్న ఆకులు కలిగి అతి చిన్న పూలని పూస్తాయి. ఉదాహరణకి పింక్ స్ప్రే, నర్తకి, ప్రీతి, బేబీ చాక్లెట్ ఈ రకాలన్నమాట. ఇక పాలియాంతాస్ రకం విషయానికి వచ్చినట్టయితే ఇవి చిన్న చిన్న పూలని వేసవిలో పూస్తాయి. మొక్కలు హెడ్జింగ్ కి అనుకూలంగా ఉంటాయి. ఇక తీగ గులాబీ రకాన్ని గనక మనం చూసినట్టయితే మొక్కలు తీగలుగా పెరిగి పూలు చిన్నవిగా గుత్తులు గుత్తులుగా పూస్తాయి. గులాబీల సాగుకు సూర్యరశ్మి బాగా ఉన్న వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలోని హెచ్చుతగ్గులు పూల దిగుబడి అలాగే నాణ్యత మీద మిక్కిలి ప్రభావాన్ని చూపిస్తాయి. పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ అలాగే రాత్రి ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ అనుకూలంగా ఉంటుంది. 18 డిగ్రీల సెల్సియస్ వద్ద గులాబీలలో రంగు అభివృద్ధి చాలా బాగుంటుంది. గులాబీల్ని నీడ పడకుండా ఉండే ప్రదేశాల్లో పెంచాలి. నీడ ఎక్కువగా ఉన్నట్లయితే తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మొక్కలు సన్నగా బలహీనంగా ఉంటాయి. గులాబీల సాగుకు తేలిక నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. నేల ఉదజన సూచిక 6 నుండి 6.5 మధ్య ఉంటే మంచిది. బరువైన, నీరు ఇంకని నల్ల నేలలు గులాబీల సాగుకి పనికిరావు. హైబ్రిడ్ టీస్ మరియు ఫ్లోరీ బాండాస్ రకాల్ని బడ్డింగ్ ద్వారా ప్రవర్ధనం చేస్తారు. సాధారణంగా టీ బడ్డింగ్లో చేస్తారు. మినియేచర్లు తీగ రకాల్ని మరియు రూట్ స్టాక్లని కొమ్మ కత్తిరింపుల ద్వారా వ్యాప్తి చేస్తారు. గులాబీల సాగులో నాటే దూరాన్ని గనక మనం చూసినట్టయితే నేల స్వభావాన్ని మరియు రకాన్ని బట్టి 75 నుండి 120 సెంటీమీటర్ల ఎడంగా నాటుకోవాలి.

ఎకరానికి 6,000 నుండి 7,000 మొక్కల వరకు పడతాయి. ఇక గులాబీ మొక్కల్ని జూన్ నుంచి జనవరి వరకు కూడా నాటుకోవచ్చు. అయితే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో నాటినట్లయితే దిగుబడి బాగుంటుంది. గులాబీలో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే మొక్కల్ని నాటిన తర్వాత కొత్త చిగుళ్ళొచ్చే వరకు తేలికపాటి నీటి తడులను ఇచ్చి ఆ పిమ్మట అవసరాన్ని బట్టి 8 నుండి 10 రోజుల వ్యవధిలో తడులు పెట్టుకోవాలి. డ్రిప్ పద్ధతి ద్వారా కూడా నీటి యాజమాన్యాన్ని చేపట్టి నీటిని ఆదా చేయొచ్చు. గులాబీలలో కత్తిరింపులు అనేవి చాలా ప్రాముఖ్యతని వహిస్తాయి. గులాబీలు కొత్త చిగుర్ల మీద ఎక్కువగా పూస్తూ ఉంటాయి, కాబట్టి కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి అంటే మన రాష్ట్రంలో వర్షాకాలం అయిపోయిన తర్వాత అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఈ కొమ్మ కత్తిరింపులు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కొమ్మల్ని కత్తిరించినప్పుడు చనిపోయిన ఎండిపోయిన కొమ్మల్ని, తెగులు లేదా పురుగు ఆశించిన కొమ్మల్ని, బలహీనంగా ఉన్న కొమ్మల్ని, రూట్ స్టాక్ పైన వచ్చే కొమ్మల్ని కత్తిరించుకోవాలి. ఆరోగ్యంగా బలంగా ఉన్న కొమ్మలపై తగినంత ఎత్తులో వెలుపల వైపు ఉన్న మొగ్గకి సుమారుగా 5 మిల్లీమీటర్ల పైన పదునైన సికేచర్తో కొమ్మల్ని ఏటవాలుగా కత్తిరించాలి. కత్తిరించిన కొమ్మలకి బ్లైటాక్స్ పేస్ట్ని పూసుకోవాలి. ఇక గులాబీలో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే కొమ్మల్ని కత్తిరించిన తర్వాత ప్రతి మొక్కకు 7 నుండి 8 కిలోల పసుపు ఎరువు, అలాగే 3 నుండి 5 కిలోల వేపపిండి లేదా వేరుశనగ చెక్క వేయాలి. తర్వాత 15 నుంచి 20 రోజులకి యూరియా, ఫాస్ఫరం, పొటాష్ ఎరువుల్ని 1:8:3 నిష్పత్తిలో ప్రతి మొక్కకి 100 గ్రాముల చొప్పున వేసుకోవాలి. ఇదే మోతాదుని 2-3 దఫాలుగా వేసుకోవచ్చు. సూక్ష్మధాతువులైనటువంటి మ్యాంగనీస్ సల్ఫేట్ 15 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 20 గ్రాములు, చిలేటెడ్ ఇనుము 10 గ్రాములు, బోరాక్స్ 5 గ్రాములు కలిగిన మిశ్రమాన్ని 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక పూత దిగుబడి విషయానికి వచ్చినట్టయితే వాణిజ్యపరంగా సాగు చేసిన గులాబీలు నాటిన సంవత్సరం తర్వాత మొదలై 7 నుండి 8 సంవత్సరాల వరకు పూస్తాయి. 3 సంవత్సరాల మొక్క 300 గులాబీల వరకు పూస్తుంది. మార్కెట్ కోసం గులాబీలని మొగ్గగా ఉన్నప్పుడే కోసుకోవాలి. ఇక గులాబీలో సస్యరక్షణని గనక మనం చూసుకున్నట్టయితే తామర పురుగులు, పెంక పురుగులు, పేనుబంక, ఎర్రనల్లి, మొగ్గు తొలిచే పురుగులు ఇవన్నీ కూడా ఆశించి గులాబీని నష్టపరుస్తూ ఉంటాయి. ముందుగా తామర పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ముడుచుకుపోతాయి, మొగ్గలు కూడా సరిగ్గా విచ్చుకోవు. ఈ తామర పురుగుల నివారణకి డైమిథియేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పెంక పురుగులు రాత్రిపూట ఆకుల్ని తిని నష్టపరుస్తూ ఉంటాయి. కార్బరిల్ 3 గ్రాములు లీటర్ నీటికి లేదా మిథైల్ పెరాథియన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పేనుబంక పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల కొనలు అలాగే మొగ్గ కూడా నల్లగా మాడిపోతాయి. వీటి నివారణకి డైమిథియేట్ 2 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గులాబీలో ఎర్రనల్లి వాతావరణం వేడిగా ఉన్న రోజుల్లో ఉధృతంగా ఉంటుంది. దీనివల్ల మొక్క ఆకులు రాలిపోతాయి. నివారణకి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా డైకోఫాల్ 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గులాబీలో మొగ్గ తొలిచే పురుగు కనుక ఆశించినట్టయితే లార్వాలు అనేవి పూమొగ్గల్ని తొలుస్తూ ఉంటాయి. దీనివల్ల పూమొగ్గలు విచ్చుకోవు. ఈ మొగ్గు తొలిచే పురుగుల నివారణకి క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి లేదా కార్బరిల్ 3 గ్రాముల చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గులాబీలో తెగుళ్లు కూడా ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా బూడిద తెగులు, నల్లమచ్చ తెగులు, ఎండు రోగం అనేవి ఈ గులాబీలో ఎక్కువగా నష్టాన్ని కలిగించే తెగుళ్ళు. బూడిద తెగులు గనక ఆశించినట్టయితే ఆకుల మీద బూడిద లాంటి తెల్లటి పదార్థం ఏర్పడి ఆకులు ముడుచుకుపోతాయి, లేత కొమ్మల నిండా బూడిద సోకి ఎండిపోతాయి. పూల రేకులు రంగుమారి వడలిపోయి ఎండి రాలిపోతాయి. ఈ బూడిద తెగులు నివారణకి డైనోక్యాప్ 1 మిల్లీలీటరు లేదా కార్బండిజం 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుని నివారించవచ్చు. గులాబీలో నల్లమచ్చ తెగులు గనక ఆశించినట్టయితే గుండ్రటి నల్లటి మచ్చలు ఆకులకు 2 వైపులా వ్యాపించడం వల్ల ఆకులు రాలిపోతూ ఉంటాయి. వర్షాకాలంలో ఈ నల్లమచ్చ తెగులు ఉధృతి గులాబీలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. నివారణకి బ్యాబిస్టిన్ 1 గ్రాము లేదా బెనమిల్ 1 గ్రాము లేదా క్లోరోథలోనిల్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. గులాబీ పంటలో ఎండు రోగం గనక ఆశించినట్టయితే మొక్క పైభాగం నుండి కిందకి ఎండిపోతుంది. ఈ తెగులు ముందుగా కత్తిరించిన కొమ్మ నుండి మొదలవుతుంది. తెగులు సోకిన కొమ్మలు నలుపు రంగుగా మారిపోతాయి. కాండము, వేర్లు గోధుమ రంగుగా మారిపోతాయి.

ఈ ఎండు రోగం నివారణకి కత్తిరింపు చేసి కొమ్మకు వెంటనే రాగిధాతు సంబంధమైన మందును అంటే బ్లైటాక్స్ ని పేస్ట్ లాగా చేసి కత్తిరించిన ప్రదేశాల్లో పూసుకోవాలి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆగస్టు 14 నాటికి గోదావరి జలాలను విశాఖ జిల్లాకు విడుదల చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంటు సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈరోజే చివరి రోజు. వార్తల వివరాలు. వచ్చే 6 నెలల్లో పోలవరం ప్రాజెక్టు కాలువ పనులన్నీ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన నిన్న పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించారు. రాష్టంలోని ఇతర ప్రాజెక్టులపైనా ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుపై 7,100 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, 2027 మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, 200 టీఎంసీల మేర వరద నీరు వినియోగించుకోవచ్చని, ఈ ప్రాజెక్టు ద్వారా 7.2 లక్షల ఎకరాలు నూతన ఆయకట్టు కిందకు చేరతాయని తెలిపారు. ఆగస్టు 14వ తేదీన అనకాపల్లి వద్ద గోదావరి జలాలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెబుతూ,
1: ఇప్పటి వరకు 89% పనులన్నీ ఆల్ ఆస్పెక్ట్స్ లో పూర్తి అయినాయి. 19.24% పనులు పూర్తి చేస్తే ఈ 2 ఏళ్లలో 15% పూర్తి చేశాం. అక్టోబర్ 26కి 100% కంప్లీట్ చేస్తాం. కుడి కాలువ ఎర్త్ వర్క్స్ 100% అయిపోయినాయి. ఎడమ కాలువ 99% అయినాయి. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. ఆగస్టు 14వ తారీఖున అనకాపల్లిలో గోదావరి జలాలని స్వాగతం పలుకుతున్నాం.
0: తెలంగాణకు చెందిన నీటిపారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులకు సూచించారు. ఈ నెల 20 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న పలు అంశాలను ఆయన నిన్న పార్లమెంటు సభ్యులకు హైదరాబాద్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించి హైదరాబాద్లో ఐఐఎం మంజూర్కు విజ్ఞప్తి చేయాలని సూచించారు. హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. రాష్ట ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తున్నామని, రాష్ట అభివృద్ది విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి సూచించారు. వియత్నాం సముద్ర తీరంలో శనివారం జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు మరికొద్దిసేపట్లో హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్

ఎయిర్పోర్టులో ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వియత్నాం బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. మృతదేహాలను మృతుల స్వస్థలాలు మచిలీపట్నం, కడప, హిందూపురం, నల్లపేటకు తరలించేందుకు ఏపీ ఎన్ఆర్టీ అధికారులు ప్రత్యేక అంబులెన్సులు సిద్దం చేశారు. తుంగభద్రా నది పరివాహక ప్రాంతంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ 9 మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 25న తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమానికి హాజరైన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుంగభద్రా జలాల వినియోగం, పరివాహకంలోని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారంపై వారు చర్చించారు. సుదీర్ఘంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాల్సిందిగా 3 రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు నిన్న ప్రారంభించారు. మనుషులు ప్రవేశించలేని అటవీ ప్రాంతాల్లో చెట్లు అంతరించిపోయిన ప్రాంతాలను గుర్తించి అక్కడ పచ్చదనం పునరుద్దరించేందుకు విత్తన బంతులు చల్లుతున్నారు. చింతూరు అటవీ పరిధిలో 440.50 హెక్టార్లలో అడవులు అంతరించినట్లు గుర్తించిన అధికారులు పునరుద్దరణ చర్యలు చేపట్టారు. లక్కవరం రిజర్వ్ ఫారెస్టులో సీడ్ బాల్స్ చల్లారు. కన్సులూరు, మరిగూడ, దేవరపల్లి, రేపాక, వాలి, సుగ్రీవ, భద్రాచలం అటవీ బ్లాకుల్లో సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు త్వరలో చేపట్టనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. వీటిలో పిడుగురాళ్ల వైద్య కళాశాలలో 100 సీట్లు, విజయవాడ సిద్దార్థ వైద్య కళాశాలలో 75 సీట్లు పెరగనున్నాయి. అమరావతి సచివాలయంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలోని 4 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 325 అదనపు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1055 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి వివరించారు. ఈ నిర్ణయం వల్ల ప్రైవేటు వైద్య కళాశాలల్లో పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా కన్వీనర్ కోటాలో 50% సీట్లు అందుబాటులో ఉండడం మరింత ఉపయుక్తంగా మారనుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈ రోజు చివరి రోజు. ఈ రోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు అందజేయకపోతే 21 జూలై విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటరు పేరు ఉండదు. ఇప్పటికే బీఎల్ఓలకు ఎన్యుమరేషన్ పత్రం సమర్పించి ఉన్న ఓటర్లు దాన్ని అధికారులు పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేశారో లేదో ఈసీఐ నెట్ యాప్ లేదా voters.eci.gov.in ద్వారా పరిశీలించవచ్చు. కాగా వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గడువును పెంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. నీటి సంరక్షణ, నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిసిపట్టే క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 17 వచ్చే అణివార ఆస్థానం సందర్భంగా ఆలయాన్ని శుద్ది చేయనున్నారు. ఏడాదిలో 4 సార్లు ఆలయాన్ని శుద్ది చేస్తారు. ఇందులో వైకుంఠ ఏకాదశి, ఉగాది, అణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించి ఆలయాన్ని శుద్ది చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, యానంలలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని, కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వాతావరణ విశేషాలను సంబంధిత అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ

0: ఉత్తర కోస్తాంధ్ర ప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్ర ప్రదేశ్ లో ఈ రోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
1: ఇదిలా ఉండగా తెలంగాణలో రాబోయే 2 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆగస్టు 14 నాటికి గోదావరి జలాలను విశాఖ జిల్లాలకు విడుదల చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంటు సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈ రోజే చివరి రోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. వియత్నాం దేశస్య ఫుక్వోక్ ద్వీపస్య సమీపే జాతాయాం స్పీడ్ బోట్ ఇత్యతస్యాం దుర్ఘటనాయాం దివంగతానాం 15 భారతీయ పర్యటకానాం పార్థివావశేషాః స్వదేశం ప్రత్యనీతాః. వియత్నామస్థేన భారతీయ దూతావాసేన సామాజిక సంచార పటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే ఉక్తం యత్ ఏతే పార్థివావశేషాః హోచిమిన్ నగరాత్ వియత్నాం విమానయాన సేవయా ముంబై నగరం అభ్యుపగతాః. గత శుక్రవాసరే ఫుక్వోక్ ద్వీపస్య సమీపే 32 భారతీయ పర్యటకాన్, 4 స్థానీయ నౌకా కర్మచారిణశ్చ వహంతి స్పీడ్బోట్ ఇతి ద్రుత నౌకా జలే నిమగ్నా జాతా. అస్యాం దుర్ఘటనాయాం 15 పర్యటకాః దివంగతాః. దుర్ఘటనాయాం జీవితాః 16 జనాః అపి భారతం ప్రత్యాగతాః. ఏకః పర్యటకః అధునాపి వియత్నాం దేశే చికిత్సాలయే చికిత్సాం అధిగచ్చతి. అస్మిన్ మాసస్య ఆరంభే పశ్చిమ బంగాళస్య తటాత్ లుప్తా మత్స్యజీవినాం నౌకా బంగాళఖాత్యాం నిమగ్నావస్థాయాం ప్రాప్తా. అస్యాం దుర్ఘటనాయాం 9 మత్స్యజీవినాం నిధనం సునిశ్చితమస్తి. 6 జనాశ్చ అద్యాపి అన్విష్యంతే. నౌకాయాం ఆహత్య 15 మత్స్యజీవినః ఆసన్. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః, ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణనవర్యః, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చ దుర్ఘటనాం ఆలక్ష్య గహనం శోకం ప్రకటితవంతః. తైః దివంగతానాం పరిజనేభ్యః శోకసంవేదనాః ప్రకటితాః. వ్రణితానాం శీఘ్ర స్వాస్థ్యలాభాయ కామనాశ్చ కృతాః. ప్రధానమంత్రిణ ప్రధానమంత్రి రాష్ట్రీయ సహాయ కోశాత్ ప్రత్యేకస్య దివంగతస్య నికటతమ పరిజనాయ 2,00,000 రూప్యకాణాం, ప్రత్యేకస్మై వ్రణితాయ చ 50,000 రూప్యకాణాం అనుగ్రహ రాశేః ఘోషణా కృతా. వాణిజ్యోద్యోగమంత్రి పీయూష గోయలః భారత అమెరికా వ్యాపార వార్తాసు వార్తావాహిన్యాః గతిరోధ సంబంధ ప్రతివేదనాని సర్వథా అసత్యాని నిరాధారాణి చ ఇతి కథితవాన్. సామాజిక సంచార పటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే సహ అవదత్ యత్ భారత అమెరికా దేశయోః దళద్వయం సంతులితస్య వాణిజ్యదృష్ట్యా హితకరస్య ఉద్యోగినాం కృషకాణాం శ్రమికాణాం ఉపభోక్తృణాం చ అనుకూలస్య వ్యాపార సంధేః సంపాదనాయ సక్రియతయా కార్యరతమస్తి. సహ అవదత్ యత్ గతమాసే నవదిల్ల్యాం అమెరికాదేశస్య వ్యాపార ప్రతినిధినా జేమిసన్ గ్రీర్ ఇత్యనేన సహ అస్మిన్ విషయ అత్యంతలాభప్రద వార్తా అభవత్. భారత ఋతువిభాగేన అద్యపర్యంతం బిహార్ ఒడిషా ప్రదేశ

0: तयोः प्रचण्डवृष्टेः पूर्वानुमानं कृतमस्ति. ऋतुविभागेन उक्तं यत् अद्य अरुणाचलप्रदेशे, छत्तीसगढ़े, झारखण्डे, नागालैण्डे, मणिपुरे, मिजोरमे, त्रिपुरायां, पश्चिमबंगाले, सिक्किमे, असमे, मेघालये च पृथक् पृथक् स्थानेषु प्रचण्डवृष्टिः भवितुमर्हतीति. भारतीय पुरुष क्रिकेट दलम् अद्य बर्मिंघम नगरस्य एज्वेस्टन नगरे त्रिक्रीडा श्रृंखलायाः प्रथमायाम् एकदिवसीय अन्ताराष्ट्रिय क्रीडायाम् आतिथेयम् इंग्लैंड दलम् सम्मुखीकरिष्यति. भारतीय समयानुसारम् अपराह्ने 3:30 क्रीडायाः आरम्भः भविष्यति. विराट कोहली, रोहित शर्मा च भारतीय दलम् सुदृढं कर्तुम् पुनरागमनम् कृतवन्तौ स्तः. तत्रैव जसप्रीत बुमराह अपि पुनरागमनं करोति. आयरलैंड इंग्लैंड देशयोः विरुद्धं 20-20 अन्ताराष्ट्रिय श्रृंखलासु पराजयानन्तरं भारतं पुनरागमनं कर्तुमिच्छति. शुभमन गिल इत्यस्य नेतृत्वे दलं गुरुवासरे कार्डिफ नगरे द्वितीया एकदिवसीया स्पर्धा क्रीडिष्यति. श्रृंखलायाः तृतीयान्तिमा च क्रीडा अस्मिन् मासे 21 दिनांके लॉर्ड्स इत्यत्र भविष्यति. इति वार्ताः.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖలు. ఈ కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ బల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ఆలోచనాలోచనం, సమర్పణ శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. తరువాత స్త్రీలలో హార్మోన్స్ సమస్యల వల్ల కలిగే ఇబ్బందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ చింతల వెంకటరాకేష్ గారితో పరిచయం వింటారు. తరువాత ఆలయ వ్యవస్థ మధ్యయుగం, డాక్టర్ కెఎస్ కామేశ్వరరావు గారి ప్రసంగ వ్యాసం వింటారు. పఠనం శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంపీ రవిశంకర్. 8:30 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎంఎస్ షీలా గారి గాత్రం వింటారు. 9:30 నమస్తే అమరావతి. 10:00 ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి శ్రీ కె అవినాష్ కుమార్, రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్. పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం రావోయీ అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం. 12:10 లాహిరి లాహిరిలో. 12:40 జీవనలహరి. ఈ కార్యక్రమంలో ఆనందదాయక వృద్ధాప్యం శ్రీమతి గరికపాటి కనకదుర్గ గారితో పరిచయం వింటారు. 1:30 వనితవాణి స్త్రీల కార్యక్రమంలో దంత ఆరోగ్యం పట్ల మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డాక్టర్ వర్ణన కొత్తూరు గారితో పరిచయం వింటారు. అనంతరం లలిత గీతం విశేషాలు. 2:30 లలిత సంగీతం. 3:00 టీన్ టైం. 4:00 యువలయ. 4:30 పదవ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయురాలు శ్రీమతి జి నాగకమల, విద్యార్థిని నఫీసా కౌజర్. 4:45 లైవ్ విన్యాసం కార్యక్రమంలో శ్రీ కె వీరభద్రరావు గారి మృదంగ వాద్యం వింటారు. తిస్ర జాతి త్రిపుట తాళం. 5:00 చిత్రతరంగిణి. 5:30 యోజనల కార్యక్రమం యువవాణి. 6:30 పల్లెసిమల కార్యక్రమంలో బాలవిహార్. తెనాలి జిఎన్ఆర్ ఎంసీహెచ్ పాఠశాల విద్యార్థులచే భూమి ఆవేదన నాటికి వింటారు. 7:15 పండసిమల కార్యక్రమంలో కంది పంట సాగులో మెళకువలు. ఈ అంశం గురించి పల్నాడు జిల్లా నరసరావుపేట డాట్ సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త కోఆర్డినేటర్ డాక్టర్ ఎం నగేష్ గారి ప్రసంగం వింటారు. అనంతరం వరి పంటలో పురుగుల యాజమాన్యం వివరాలు. 7:45 వికసిత్ భారత్ 2047లో భాగంగా పిఎం సూర్యఘర్ బిజిలీ యోజన పథకం గురించి కర్నూలు ప్రముఖ విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమ గారితో పరిచయం ఉంటారు.

పరిచయకర్త శ్రీ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8 గంటలకు జరిగేవన్నీ మంచికని డాక్టర్ సిహెచ్ఎన్ మూర్తి గారి కథానికి వింటారు. 8:15కు చిత్రగీతాలు, రాత్రి 9:15కు స్పాట్లైట్, 9:30కు చిత్రజగత్, రాత్రి 10 గంటలకు ఎంవి సింహాచల శాస్త్రి గారిచే భక్త మార్కండేయ హరికథ గానం వింటారు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అసోం, మేఘాలయ, బీహార్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్లో ఈరోజు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. నిన్న రాత్రి న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ భారతదేశ శాంతి విజన్ను ఆవిష్కరించారు. ప్రపంచ శాంతి, భద్రత, సమానమైన అభివృద్దిని పెంపొందించడానికి ఇది మార్గదర్శక విధానమని పేర్కొన్నారు. ప్రపంచం ప్రస్తుతం ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 300,000 మంది సిబ్బందిని అందించిందని జయశంకర్ తెలిపారు. ప్రస్తుతం 10 ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల మిషన్లలో 4,300 మందికి పైగా భారతీయ సిబ్బంది సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. భారత్ నిరంతరం చర్చలు, దౌత్యానికి మద్దతిస్తోందని, గ్లోబల్ సౌత్ ఆందోళనలు వినిపించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
2: Our focus has been on mitigating the impact of these developments for the globalists. From this, you can judge for yourself the level of India's commitment to a more secure, stable, prosperous world. These goals are best achieved through wider consultations and harmonizing different interests. We believe that India's presence in the Security Council will help strengthen decision-making in this vital body.
1: ఒకవేళ ఎన్నికైతే భారత్ 2028 నుండి ప్రారంభమయ్యే 2 కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 శాశ్వతేతర సభ్యదేశంగా పనిచేసింది. చివరిగా 2021-22 పనిచేసింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించడానికి కమిటీ రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ జాతీయ, రాష్ట ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడడం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న కేరళలోని వాయనాడును సందర్శించకపోవడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రాలను బీజేపీ విమర్శించింది. బీజేపీ ప్రతినిధి డాక్టర్ సుధాంశు త్రివేది న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రజలకు సేవ చేయడం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని, అయితే నియోజకవర్గానికి వారి అవసరం ఎంతో ఉన్న తరుణంలో ఆయన, ఆయన సోదరి అక్కడ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఇద్దరు ఎంపీలు బాధిత ప్రజలకు అండగా నిలబడలేదని ఆరోపించారు. గత లోక్సభలో రాహుల్ గాంధీ వాయనాడుకు ప్రాతినిధ్యం వహించగా, ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రియాంక వాద్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి పశ్చిమ బెంగాల్ తీరంలో కనిపించకుండా పోయిన ఒక చేపల వేట పడవ బంగాళాఖాతంలో బోల్తాపడి కనిపించింది. అందులో 9 మంది మత్స్యకారులు మరణించగా మరో 6 ఇంకా కనిపించకుండా పోయారు. ఈ ట్రాలర్ ఈ నెల 2వ తేదీన 15 మంది మత్స్యకారులతో శంకర్పూర్ సముద్ర నౌకాశ్రయం నుంచి బయలుదేరింది. కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, రాష్ట ప్రభుత్వ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఆదివారం నాడు బంగాళాఖాతంలో బోల్తాపడిన ఈ పడవను గుర్తించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ రాష్ట మత్స్యశాఖ మంత్రి రాజేష్ మహతో పేర్కొన్నారు. ఈ విషాద ఘటనపై రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారు తమ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయల సహాయాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిన్న లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావ్లో ఎక్స్ప్రెస్ వేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నోకు రానున్నాయని తెలియజేశారు.
3: కాన్పూర్ కే పాస్ ఐతిహాసిక రూప్ సే డిఫెన్స్ ప్రొడక్షన్ కి యే పురాని విరాసత్ హై జో కి అభి బ్రహ్మోస్ మిసైల్ కి ఇండస్ట్రీ జో యహాన్ పర్ స్థాపిత్ హుయి హై ఔర్ మై ఆప్కో యే భీ బతలానా చాహతా హూం కి వో సమయ దూర్ నహీ హై. కుచ్ హీ మహీనో కే అందర్ కుచ్ ఔర్ బడీ బడీ ఇండస్ట్రీ లక్నౌ కే ఆస్పాస్ స్థాపిత్ హోనే జా రహీ హై ఔర్ అబ్ ముఖ్యమంత్రి జీ నే సహజ రూప్ సే ఉస్కి అప్ని స్వీకృతి దే ది హై.
1: అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్లలో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన ఈదురుగాలులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు వేడి,

0: తుఫానుతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలియజేసింది. మూడు మ్యాచ్ల పురుషుల వన్డే సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తుండగా పేస్ బౌలింగ్ అగ్రగామి జస్ప్రీత్ బుమ్రా కూడా పునరాగమనం చేస్తున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్లలో జరిగినటువంటి టీ20 అంతర్జాతీయ సిరీస్లలో పరాజయాల తర్వాత భారత్ మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. గురువారం నాడు కార్డిఫ్లో 2వ వన్డే ఆడనుండగా సిరీస్లో 3వది చివరి మ్యాచ్ ఈ నెల 19వ తేదీన లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2028-29 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అస్సాం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము.
2: 71వ శ్లోకం.
3: శ్రద్ధామానన సూయశ్చ

శ్రద్ధావాన్ శ్రద్ధ గలవాడును చ మరియు అనసూయ చదివేవారి మీద చదివించేవారి మీద దోషారోపణ బుద్ధి లేనివాడును అయినటువంటి యహ ఏ నరహ మానవుడు. శృణుయాత్ అపి ఈ గీతా గ్రంథాన్ని విన్నా కూడా సహ అపి అతడు కూడా ముక్తః పాప విముక్తుడై పుణ్యకర్మణాం యజ్ఞయాగాది పవిత్ర కర్మలు చేసేవారి యొక్క శుభాన్ శుభప్రదమైన లోకాన్ స్వర్గాది పుణ్యలోకాలను ప్రాప్నుయాత్ పొందుతాడు.

అర్జున, ఈ గీతాశాస్త్రం యొక్క అర్థం సరిగా తెలుసుకోలేకపోయినప్పటికీ ఈ శ్లోకాలను ఒట్టిగా పారాయణ చేసినా లేదా ఇతరులు పారాయణ చేస్తుంటే విన్నా చాలు. అయితే చదవడం కానీ వినడం కానీ శ్రద్ధగా చేయాలి. చదివేవారి మీద, చదివించేవారి మీద, గీతాశాస్త్ర ప్రవర్తకుల మీద దోషారోపణ చేసే బుద్ధి లేకుండా చదవాలి. మానవులు ఎవరైనా సరే ఇలా చేస్తే వారి పాపాలు తొలగి పుణ్యాలు పెరుగుతాయి. యజ్ఞయాగాది పవిత్ర కర్మలు చేసే పుణ్యాత్ములకు లభించే స్వర్గాది పుణ్యలోకాలు వీరికి కూడా లభిస్తాయి. శ్రద్ధామాననసూయశ్చ

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఆలోచనాలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం. సమర్పణ శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి.
1: మనం వెళ్లే దారి సాఫీగా ఉంటుందని భావించకూడదు. ఆ దారిలో ఎన్నో అవరోధాలు, అడ్డంకులు ఎదురవుతాయి. కార్యసాధకుడు వాటిని అధిగమించి పట్టుదలతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకోవాలి. దీనికి చాలా సహనం, ఓర్పు కావాలి. సీతాదేవిని రావణాసురుడు అపహరించి లంకలో ఉంచాడని తెలుసుకున్న వానరవీరులు హనుమంతుడిని లంక వెళ్లి సీతాదేవి జాడ తెలుసుకురమ్మని అడుగుతారు. ఈ కార్యం సాధించాలంటే నీ ఒక్కడివే సమర్థుడువని కూడా వారంటారు. సముద్రం దాటి లంకకు వెళ్లేటప్పుడు హనుమంతుడికి ఎన్నో అడ్డంకులు కలుగుతాయి. సముద్రం నుండి పైకి లేచి తన మార్గానికి అడ్డువచ్చిన మైనాక పర్వతాన్ని తన వక్షస్థలంతో ఢీకొట్టి ముందుకు వెళ్లాడు. తర్వాత కామరూపిణి అయిన సింహిక హనుమంతుడిని మింగాలని ప్రయత్నించగా దానిని సంహరించి తిరిగి తన పయనం సాగించాడు అంజనీపుత్రుడు. లంకానగరం చేరుకున్న హనుమంతుడు లంకకు కాపలాగా ఉన్న లంకిణిని ఉపాయంగా జయించి లంకలో ప్రవేశించి అశోకవనంలో ఉన్న సీతాదేవిని చూచి ఆమెకు శ్రీరామచంద్రుని ఉంగరాన్నిచ్చి ఆమెకు ఆనందం కలిగించాడు. ఆ తర్వాత సీతాదేవి ఇచ్చిన చూడామణిని తీసుకుని తిరిగి సముద్రం దాటి శ్రీరామచంద్రునికి ఆ చూడామణినిచ్చి రామకార్యం నెరవేర్చాడు హనుమంతుడు. శివపురంలో రంగయ్య కమ్మరి పని చేస్తూ జీవిస్తూ ఉంటాడు. అతనికి ఒక్కడే కొడుకు చంద్రశేఖర్. గ్రామంలో ఉన్న హైస్కూల్లో చదువుకుంటూ తీరిక సమయాల్లో తండ్రికి కమ్మరి పనిలో సాయం చేస్తూ ఉంటాడు. అతని మిత్రులు ఆడుకుందాం రారా అని పిలిచినా మా నాన్నకి సాయం చెయ్యాలి, ఆ పనిలోనే నాకు ఆనందం ఉంది అని చెప్పేవాడు శేఖర్. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ముందు సైన్సు బోధించే గోపాలరావు మేస్టారు ఒక రోజున, "ఒరే పిల్లలు, భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలని అనుకుంటున్నారు?" అని అడుగుతారు. విద్యార్థుల్లో 2 డాక్టర్లు అవుతామని చెప్తారు. ఎక్కువ మంది ఇంజనీరింగ్ చదివి కంప్యూటర్ పరిజ్ఞానం పూర్తిగా తెలుసుకుని అమెరికాలో ఉద్యోగం సంపాదించి అక్కడే ఉండిపోతామని చెప్పారు.

0: చంద్రశేఖర్ తాను బాగా చదివి కలెక్టర్ అయ్యి ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నానని చెప్పగానే కొంతమంది పిల్లలు కిసుక్కున నవ్వుతారు. మాస్టర్ ఆ పిల్లల్ని మందలించి, శేఖర్ నువ్వు బాగా కష్టపడి చదివి నీ లక్ష్యాన్ని సాధించు, ఎవరేమన్నా పట్టించుకోకు అని ప్రోత్సహిస్తారు. చంద్రశేఖర్ ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతూ ఉండగా రంగయ్యకి పక్షవాతం వచ్చింది. చంద్రశేఖర్ చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తండ్రికి వైద్యం చేయిస్తూ తాను సేవలు చేస్తూ చదువులో వెనకబడ్డాడు. ఇంటర్ పరీక్షల్లో 60% మార్కుల్నే తెచ్చుకున్నాడు. ఇంటర్లోనే సరైన మార్కులు తెచ్చుకోలేనివాడు కలెక్టర్ ఎలా అవుతాడు అంటూ కొంతమంది మిత్రులు హేళం చేసినా కృంగిపోలేదు చంద్రశేఖర్. శివపురంలోనే ఉన్న డిగ్రీ కళాశాలలో బీఎస్సీలో చేరాడు. అతని మిత్రులు చాలామంది ఇంజనీరింగ్ కోర్సులకు వెళ్ళిపోయారు. మ్యాథ్స్ లెక్చరర్ కృష్ణరాజు చంద్రశేఖర్ని చాలా ప్రోత్సహించేవారు. రంగయ్యకి మెరుగైన వైద్యం చేయించి అతన్ని మామూలు మనిషిగా చేశారు కృష్ణరాజు. కుటుంబ సమస్యలు లేకపోవడంతో చదువు మీద దృష్టి పెట్టి డిగ్రీ పరీక్షల్లో అత్యధిక మార్కులు పొంది విశ్వవిద్యాలయం నుండి ప్రత్యేక ప్రశంసలు పొందాడు చంద్రశేఖర్. లెక్చరర్ కృష్ణరాజు సహకారంతో ఎంఎస్సీలో జాయిన్ అయ్యాడు చంద్రశేఖర్. తన తీరిక సమయాల్లో ప్రైవేట్ కళాశాలలోని డిగ్రీ విద్యార్థులకు లెక్కలు బోధించేవాడు. ఆదాయాన్ని బ్యాంకులో దాచుకున్నాడు. ఎంఎస్సీ పరీక్షల్లో యూనివర్సిటీ ప్రథముడుగా వచ్చి శివపురం పేరు నిలబెట్టాడు చంద్రశేఖర్. కృష్ణరాజు బంధువు రాఘవరాజు హైదరాబాద్లో నిర్వహిస్తున్న వాణి కోచింగ్ సెంటర్లో చంద్రశేఖర్ని జాయిన్ చేశారు కృష్ణరాజు. 2వ నెలలోనే టైఫాయిడ్ వచ్చింది చంద్రశేఖర్కి. దాంతో 4 రోజులు కోచింగ్ సెంటర్కి వెళ్లలేకపోయాడు. జ్వరం బాగా తగ్గి కోలుకున్నాక తిరిగి కోచింగ్ సెంటర్కి వెళ్లి శిక్షణ పొందాడు. వారం వారం లైబ్రరీకి వెళ్లి తనకు కావలసిన సమాచారం సేకరించుకునేవాడు. రోజుకు 12 గంటల పాటు చదువుతూనే ఉండేవాడు చంద్రశేఖర్. లెక్చరర్ కృష్ణరాజు వారం వారం ఫోన్ చేసి అతనికి ఎంతో ప్రోత్సాహాన్ని అందించేవారు. ఏదేమైనా సరే సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించాలి అని గట్టి పట్టుదలతో చదివి 2 పరీక్షల్లోనూ విజయం సాధించి అఖిల భారత స్థాయిలో 10వ స్థానం పొందాడు చంద్రశేఖర్. శివపురం గ్రామం అతని వలన పత్రికలకెక్కింది. ముందు సబ్ కలెక్టర్గా, తర్వాత జాయింట్ కలెక్టర్గా, ఆ తర్వాత కలెక్టర్గా ఎదిగాడు చంద్రశేఖర్. అతను ఏ ప్రాంతంలో పనిచేసినా పేదల అభ్యున్నతి కోసమే పాటుపడ్డాడు. అప్పుడప్పుడు కళాశాలలకు వెళ్లి దేశాభివృద్ధికి సమాజాభివృద్ధికి యువత ఎలా పాటుపడవచ్చో వివరంగా చెప్పేవాడు. ఎంతో ఇన్స్పైరింగ్గా ఉండే చంద్రశేఖర్ ఉపన్యాసాలు యువతను బాగా ఆకట్టుకునేవి. ధన సంపాదన కన్నా మన చుట్టూ ఉండేవారి బాగు కోసం పాటుపడాలి అనే విశాల భావాలు వారిలో బలంగా నాటుకున్నాయి. ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవంతరాలు ఎదుర్కొని ఒక ఉత్తమ అధికారిగా ప్రజాసేవకుడిగా ఎదిగిన చంద్రశేఖర్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం అనడంలో సందేహం లేదు.
1: లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం మీరింతవరకు విన్నారు. సమర్పణ శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి.
2: కార్యక్రమంలో తరువాత స్త్రీలలో హార్మోన్స్ సమస్య వల్ల కలిగే ఇబ్బందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ చింతల వెంకట రాకేష్ గారితో పరిచయం వింటారు.
3: డాక్టర్ చింతల వెంకట రాకేష్ గారు నమస్కారం అండి.
4: నమస్తే అండి.
3: డాక్టర్ వెంకట రాకేష్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ హార్మోన్స్ స్పెషలిస్ట్గా, అంటే తెలుగులో వినాళ గ్రంథుల లేదా అంతఃస్రావ గ్రంథుల వైద్య నిపుణులు, అలాగే డయాబెటీస్ అండ్ థైరాయిడ్ స్పెషలిస్ట్గా కూడా మిమ్మల్ని పిలుస్తారు. ఆ రంగంలో మీరు వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ గారు, హార్మోన్స్ అనగానే మహిళలకు సంబంధించి మనకు గుర్తుకొస్తుంటుంది. స్త్రీలలో హార్మోన్స్ అసమతుల్యత, దీన్ని మీరు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, హార్మోనల్ డిస్టర్బెన్స్ అని కూడా అంటుంటారు. వీటి వల్ల, అంటే ఈ సమతుల్యత దెబ్బతింటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి అని చెప్పి వింటుంటాం డాక్టర్ గారు. దీని గురించి వివరించే ముందు, అసలు మహిళల్లో ఏ హార్మోన్స్ ప్రధానమైనవి, వాటి ప్రాముఖ్యత ఏమిటి వివరించండి.
4: మంచి ప్రశ్న వెంకటేశ్వర గారు. మన శ్రోతలందరికీ ఉండే అనుమానం హార్మోన్ సమస్యలు అంటే అసలు ఏమొస్తాయి అని. అసలు ముందుగా హార్మోన్లు అసలు ఏమి ఇంపార్టెంటో తెలుసుకుందాం. చిన్నప్పుడు ఎదుగుదలలో మనకు ఉపయోగపడేటటువంటి హార్మోన్ థైరాయిడ్ హార్మోన్, గ్రోత్ హార్మోన్. థైరాయిడ్ హార్మోన్ అంటే అందరికీ ఎంతో కొంత అవగాహన వచ్చేసింది ఇప్పుడు. తర్వాత హైట్ పెరగట్లేదు అంటున్నప్పుడు దానికి ఒక ముఖ్యమైన కారణం గ్రోత్ హార్మోన్ అన్నమాట. దాంతోపాటు ఎఫ్ఎస్హెచ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాము, ఎల్హెచ్ యూటినైజింగ్ హార్మోన్ అంటాము, టెస్టోస్టెరోన్

0: సెడాన్, ఇది మగవాళ్ళలో ఉండేది కానీ లేడీస్లో కూడా ఉంటుంది, అది ఎందుకు ఇంపార్టెన్సో తెలుసుకుందాము. అట్లనే ఈస్ట్రడయాల్ అనేటటువంటి హార్మోను, ప్రొజెస్ట్రాన్ అనేటటువంటి హార్మోను, 17-హైడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ అనేటటువంటి హార్మోన్. లేడీస్లో మనకి ఏ రకమైన హార్మోన్ సమస్య వచ్చినా ఈ 6-7 హార్మోన్లకు సంబంధించినటువంటి అసమతుల్యత వల్ల వచ్చేటటువంటి హార్మోన్ అన్నమాట. ఈ ఎఫ్ఎస్హెచ్ కానీ ఎల్హెచ్ కానీ లేదా ఈస్ట్రడయాల్ కానీ లేదా ప్రొజెస్ట్రాన్ కానీ నెలసరి ఋతుక్రమం సక్రమంగా రావటంలో కానీ లేదా అండం విడుదలలో సరిగ్గా రావటంలో కానీ ఈ హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీటిలో వచ్చే ఇంబ్యాలెన్సెస్ వల్ల మనకు ఆ పీసీఓఎస్, అండం విడుదల కాకపోవటం, పిల్లలు పుట్టకపోవటం వంటి సమస్యలు వస్తాయి. దీనికి ఇంకొక 2 ఇంపార్టెంట్ హార్మోన్స్ టెస్టోస్టిరాన్, 17-హైడ్రాక్సీ ప్రొజెస్టిరాన్ అంటాం, 17-OHP అంటాం. ఈ టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ పెరిగినప్పుడు ఏమవుద్దంటే లేడీస్లో ఇది చాలా తక్కువ సంఖ్యలో ఉండాలి. అలా కాకుండా ఇది పెరగటానికి కారణాలు తర్వాత చూద్దాం. ఇది పెరిగినప్పుడు ఏంటంటే నెలసరి సరిగ్గా రాకపోవటం లేదా వచ్చిన 2 నెలలకు ఒకసారి రావటం, బ్లీడింగ్ ఎక్కువ అవటం, మొహం మీద వెంట్రుకలు రావటం లేదా అండం విడుదల కాకపోవటం, ఇలాంటి సమస్యలు వస్తాయి. అట్లనే ఈ 17-OHP అనేటువంటి హార్మోన్ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు మనకి నెలసరి సరిగ్గా రాకపోవటం కానీ 13-14 ఏళ్ళు వచ్చేసరికి మొహం మీద వెంట్రుకలు ఎక్కువ రావటం కానీ, వాయిస్ చేంజ్ అవ్వటం కానీ, అదే చిన్నపిల్లల వయసులో కనుక వస్తే మన జననేంద్రియాల దగ్గర లేదా జననాల దగ్గర అంగంలో తేడా ఉండటం, ఇది 17-OHP సంబంధించినటువంటి హార్మోన్ అసమతుల్యత.
1: ద్వితీయ లైంగిక లక్షణాలు, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్.
0: సో ఈ హార్మోన్స్లో తేడా ఉంది, ఏ తేడా ఉంది అని కనుక్కొని దానికి సరైన ట్రీట్మెంట్ చేయటమే మన ఎండోక్రినాలజిస్ట్ యొక్క ప్రత్యేకత.
1: డాక్టర్ గారు, మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే హార్మోన్ల అసమతుల్యత ఉంది అని ఏదైనా లక్షణాలను బట్టి మనం చెప్పొచ్చా? లక్షణాలు తెలుస్తాయా?
0: ఇది రకరకాల దశల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ముందుగా మనం పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో పుట్టిన పాప ఏంటి హార్మోన్ సమస్య, ఏ విధంగా మనకు ప్రజెంట్ అవుతుంది? పుట్టిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు మనం చేసుకోవాల్సింది లేదా చూసుకోవాల్సింది ఏంటంటే పాప రంగు ఏ కలర్లో ఉంది, బాగా సన్నబడిపోతుందా, లేదా షుగర్ ఏమన్నా డౌన్ అవుతుందా, లేదా బీపీ ఏమన్నా డౌన్ అవుతుందా. ఆ పుట్టినప్పుడు ఆ సమస్యలు కనుక ఉంటే వీళ్ళకి ఒక రకమైనటువంటి 17-OHP సంబంధించినటువంటి హార్మోన్ సమస్య ఉండొచ్చు, అడ్రినల్ హైపర్ప్లేషియా అంటాం అనమాట మనం. సో ఆ హార్మోన్ సమస్య ఉండొచ్చు అని గుర్తించవచ్చు. సో వాళ్ళ జెనైటల్ పార్ట్స్ని కనుక మనం గమనించినప్పుడు పైన ఒక ఎక్స్ట్రా గ్రోత్ లాగా ఉండటం, ఇలాంటి లక్షణాలు చూసినప్పుడు ఖచ్చితంగా ఈ హార్మోన్ సమస్య చిన్నప్పటి నుంచి ఉంది, జెనెటిక్స్ సంబంధించినటువంటి హార్మోన్ సమస్య అని దాన్ని గుర్తించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వాడతాం. 1. 2, పుట్టిన తర్వాత కంపల్సరీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి థైరాయిడ్ టెస్ట్ చేస్తున్నాం కాబట్టి చిన్నప్పుడే థైరాయిడ్ ఉండేటటువంటి పిల్లలు ఉంటారు కాబట్టి ఆ హార్మోన్ సమస్యని గుర్తించవచ్చు. 1. ఇక ఎదిగే దశలో థైరాయిడ్ సమస్యతో పాటు గ్రోత్ హార్మోన్ అంటే ఎత్తు సరిగ్గా పెరగకపోవటం అనేటువంటి ఒక హార్మోన్ సమస్య రావచ్చు. ఇక నెక్స్ట్ కౌమార దశలో 10-12 ఏళ్ళప్పుడు ప్రధానమైన సమస్య ఇప్పుడు ఏంటి అంటే నార్మల్గా మనకి ఒకసారి సెకండరీ సెక్చువల్ క్యారెక్టర్ స్టార్ట్ అవుతున్నప్పుడు అది డెవలప్ అవ్వడానికి మొత్తం 2-2.5 సంవత్సరాలు పడుతుంది. సో 10 ఏళ్ళప్పుడు మనకి స్టార్ట్ అయితే 12 ఏళ్ళకు అవుతుంది, 9 ఏళ్ళప్పుడు స్టార్ట్ అయితే 11 ఏళ్ళకు అవుతుంది, కంప్లీట్ అవుతుంది, నెలసరి రావటం స్టార్ట్ అవుతుంది. ఇది ముందే జరిగినప్పుడు మనకి 9 ఏళ్ళకే స్టార్ట్ అయ్యి 11 ఏళ్ళకి అయినప్పుడు వాళ్ళకి తర్వాత బరువు సడన్గా పెరిగిపోవటం, ఊబకాయ సమస్య రావటం, వాళ్ళు ఆ మెన్సెస్కి అడ్జస్ట్ కాలేకపోవటం, నెలసరి సమస్యలు రావటం ఇదంతా వస్తుంది. అంటే మనకి సరైన సమయానికి ఆ మెచ్యూరిటీ రాకుండా ముందుగా రావటం అనేది ఇప్పుడు ప్రజెంట్ పిల్లల్లో ఉన్నటువంటి అత్యంత ప్రధానమైన సమస్య. కారణాలు అనేకం, అదొక సమస్య. ఒకసారి ఈ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆ నెలసరి సరిగ్గా రాకపోవటం, 2 నెలలు 3 నెలల పాటు రావటం, లేదా 3 నెలల తర్వాత వచ్చి కంటిన్యూస్గా బ్లీడింగ్ అవ్వటం, మళ్ళీ తర్వాత అవ్వకపోవటం, మొహం మీద చిన్న గడ్డం దగ్గర కానీ పెదాల మీద కానీ వెంట్రుకలు రావటం, ఈ లక్షణాలు రావటం పీసీఓఎస్ సంబంధించినటువంటి ఒక సమస్య, అట్లనే 17-OHP సంబంధించినటువంటి సమస్య. మెయిన్ దీనికి కారణం ఏంటి అంటే ఆ 2-3 సంవత్సరాల్లో పెరిగినటువంటి బరువు, హార్మోన్లలో తేడా ఉండటం వల్ల ఈ సమస్య రావటం అన్నమాట. ఈ సమస్య ఎక్కడితో ఆగదు, ఈ సమస్య తర్వాత 30-45 ఏళ్ళ వరకు ఉంటుంది. సో 45 ఏళ్ళలో వచ్చేటువంటి ఇంకొక హార్మోన్ సమస్య ఏంటి, పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్. ఎప్పుడైతే నెలసరి ఆగిపోతుందో ఆ మెనోపాజ్ సమస్య వల్ల వచ్చేటటువంటి ఒళ్ళు వేడి రావటం, రకరకాల హార్మోన్ సమస్యలు, సో మెనోపాజ్ సమస్యలు మనం చెప్పొచ్చు అన్నమాట. సో ఆ తర్వాత కొంతమందికి మెనోపాజ్ అయిపోయిన తర్వాత బరువు ఉండటం వల్ల మళ్ళీ వెంట్రుకలు ఎక్కువ పెరగటం ఉంటాం, 50 ఏళ్ళు 55 ఏళ్ళు అప్పుడు హిర్సుటిజం సమస్య అంటే ఉంటాం అన్నమాట. సో ఇది 13 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు జరుగుతూ ఉంటుంది. ఇది ఈ హార్మోన్ సమస్యలు రకరకాల దశల్లో మనం

0: క్లుప్తంగా మనం చెప్పేటటువంటి హార్మోన్ సమస్య లేడీస్లో.
1: డాక్టర్ గారు, సరే అంటే నెలసర్ల సమస్య అవనివ్వండి, పీసీఓడికి సంబంధించిన సమస్య అవనివ్వండి, డాక్టర్లు సక్రమంగా నెలసర్లు వచ్చేటట్టుగా మందులు ఇవ్వడం వాళ్ళు వాడుతూ ఉంటారు. అసలు మూల కారణం హార్మోన్స్ సమస్య అని నిర్ధారణ చేసి వాడితే ఫలితాలు ఎక్కువ ఉంటాయంటారా?
0: మంచి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు హార్మోన్ సమస్య రాగానే అసలు కారణం తెలియకుండా, ముఖ్యంగా మీరు ఎత్తినటువంటి ప్రశ్న, నెల్సర్ సమస్య రాగానే టక్కన ట్యాబ్లెట్స్ వేసుకోవటం, నెల్సర్ ఆపేయటం, మళ్ళీ నెల్సర్ రావట్లేదని మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోవటం, నెల్సర్ తెప్పించుకోవటం, ఇది చాలా అరుదుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఒక హార్మోన్ బిల్ల మనకి తయారు చేశారంటే దానికి ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం తయారు చేశారు, మనం దాన్ని వేరే కారణాలకు వాడకూడదు. ఒకసారి అది వాడినప్పుడు ఏమవుతుంది, మన బాడీలో ఒక హార్మోన్ ఒక లెవెల్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం బయట నుంచి హార్మోన్ కారణం తెలియకుండా వాడతామో ఆ అసమతుల్యత కంటిన్యూస్ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. సో ఈ హార్మోన్ బిల్లు, పీరియడ్స్ పోస్ట్ మూమెంట్స్ పిల్స్ వాడటం, పీరియడ్స్ ఆగటానికి బయట ఫంక్షన్ ఉందని పీరియడ్స్ ఆడటానికి బిల్లు వాడటం, అవి ఎప్పుడు చేయకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లలు అసలు చేయకూడదు. ఒకటి, మన కారణం ఏంటి, నిజంగా మనం కారణం ఎక్కడ ఏ లెవెల్లో ఉంది, ఓవరీస్ లెవెల్లో ఉందా, నీటి బుడగల సమస్య, లేదా బ్రెయిన్ లెవెల్లో ఉందా, లేదా వాళ్ళు వేరే ఆరోగ్య సమస్యలకు వాడేటటువంటి మందుల వల్ల బరువు ఎంతకాలం నుంచి పెరుగుతున్నారు, హైట్ ఎంత ఉన్నారు, ఇవన్నీ వాళ్ళ హిస్టరీ ఒక 3-4 సంవత్సరాల నుంచి మనం ట్రేస్ చేసుకుంటా వెళ్ళి సరైన టెస్టులు చేసినప్పుడు మనకి ఎగ్జాక్ట్ ప్రాబ్లం అర్థమవుతుంది. ప్రతి పీసీఓఎస్ పేషెంట్ ఒకటే కాదు. సో ప్రతి పేషెంట్ యొక్క హిస్టరీ వేరు, ప్రతి పేషెంట్ యొక్క డయాగ్నోసిస్ వేరు, ప్రతి పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ వేరు. సో సరైన కారణం తెలుసుకొని మాత్రమే అది వాడాలి, అవసరమైతే, కానీ బయట టాబ్లెట్ కొనుక్కొని వేసుకునేది అయితే కాదు.
1: తర్వాత డాక్టర్ వెంకట రాకేష్ గారు, కొందరిలో ఈ థైరాయిడ్ సమస్య అంటే హైపోథైరాయిడిజం అనేటువంటి ఇబ్బందుల్లో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH అనేటువంటి హార్మోను అసమతుల్యత లేదా సరిగా పనిచేయకపోవడం, పని చేయాల్సిన స్థాయికి తగినట్టుగా పనిచేయకపోవడం జరిగితే, ఇప్పుడు ఈ ఫిమేల్ హార్మోన్లు ఏవైతే మీరు చెప్పారు, ఈస్ట్రోజన్, పొజెస్ట్రోజన్, టెస్టోస్టిరాన్, ఇలాంటి వాటి మీద ప్రభావం చూపుతుందా?
0: తప్పకుండా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్, TSH వాల్యూస్ బాగా ఎక్కువ ఉన్నాయి, హైపోథైరాయిడిజమే ఉందనుకున్నాం. సో దానివల్ల ఏంటి, హైట్ ఒకటి పెరగరు. మన మెచ్యూరిటీ కావడానికి ప్రతి పాప ఒక హైట్ లెవెల్కి రీచ్ అవ్వాలి. సో మెచ్యూరిటీ రాదు. మెచ్యూరిటీ రాకపోగా ఈ హార్మోన్ ఈ థైరాయిడ్ లెవెల్స్ పెరగటం వల్ల FSH లెవెల్స్లో వచ్చేటువంటి హార్మోన్స్ వల్ల సెకండరీ సెక్షన్ అంటే బ్రెస్ట్ డెవలప్, ఛాతీ కానీ అదేమి ఎదుగుదల లేకుండా నెల్సర్ కనపడినట్టు ఉంటుంది అన్నమాట. సో అది థైరాయిడ్ యొక్క లక్షణం, అన్కంట్రోల్డ్ హైపోథైరాయిడిజం యొక్క లక్షణం. సో ఎప్పుడైతే ఇది కంట్రోల్ అవుతుందో అప్పుడు మాత్రమే మెచ్యూరిటీ సక్రమంగా జరుగుతుంది. అది లేని పక్షంలో, మన థైరాయిడ్ని సరిగా ట్రీట్ చేయలేని పక్షంలో, అది ఏ రకమైన థైరాయిడ్ అయినా వాళ్ళు మెచ్యూరిటీ రారు. ఒకళ్ళు మెచ్యూరిటీ వచ్చినా తర్వాత మెచ్యూరిటీ సంబంధించిన సమస్యలు ఉంటాయి, ఎత్తు సమస్యలు ఉంటాయి. సో థైరాయిడ్ అనేది ఎవరైనా మనం చేపించుకొని ట్రీట్ చేసే సమస్య కాబట్టి దానివల్ల హార్మోన్ సమస్యలు రాకుండా చూసుకోవటం మంచిది.
1: గర్భసంచిలో ఫలదీకరణం జరగడానికి అంటే ఫర్టిలైజేషన్ జరగడానికి కూడా, అంటే అప్పుడప్పుడు చెబుతుంటారు గర్భం నిలవలేదండి, అబార్ట్ అయిందండి, ఇలాంటి వింటుంటాము. ఈ హార్మోన్స్ అసమతుల్యతకి ఈ గర్భసంచిలో గర్భం నిలవకపోవడానికి కూడా సంబంధం ఉంటుందా?
0: మంచి ప్రశ్న. తప్పకుండా సమస్య ఉంటుంది. చాలా బర్నింగ్ టాపిక్, బర్నింగ్ సమస్య. మాకు పిల్లలు పుట్టలేదండి, గర్భం వచ్చింది కానీ పోయిందండి, లేదా కారణం తెలియదు అంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు కానీ పోయిందన్నారు, అన్ని టెస్టులు చేశారు, జెన్టీ టెస్ట్ అన్నీ చేశారు కండి కానీ అసలు కారణం తెలియట్లేదు, ఒకసారి పోయిందండి, 2 సార్లు పోయిందండి అని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ హార్మోన్ అసమతుల్యత, అసలు గర్భం అనేది మనకి ఒక రకమైనటువంటి హార్మోన్ ప్రొడ్యూస్డ్ అవుట్ ప్రొడక్ట్ అనమాట. అంటే మనం పుట్టినప్పుడు దగ్గర నుంచి తర్వాత కౌమార దశలో వచ్చి ఆ కౌమార దశ దాటి యుక్త వయసులోకి వచ్చే వరకు అది ఒక రకమైనటువంటి హార్మోన్కి క్రమబద్ధీకరణలో ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రమే అది ఒక పర్టికులర్ సైజులో ఉంటుంది, లోపల స్ట్రక్చర్స్ అన్ని పర్టికులర్ లెవెల్లో డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే ఈ అసమతుల్యత మనం 13-14 ఏళ్ళకి స్టార్ చేశామో అది ఎక్స్పోజ్ అవ్వాల్సినటువంటి సరైన హార్మోన్కి ఎక్స్పోజ్ అవ్వదు. సో అది ఎప్పుడు అది మైండ్లో అట్లనే ఉంటుందన్నమాట, అంటే ఆ గర్భసంచి అదే గుర్తుపెట్టుకుంటుంది. సో ఫ్యూచర్లో మనకి అది యాక్చువల్గా లోపల అండం వచ్చి మనం అతుక్కోవాలన్నప్పుడు అప్పటి వరకు దానికి ఆ ఎన్విరాన్మెంట్ కనుక ఎక్స్పోజ్ అయ్యి ఉంటే అది వచ్చి అతుక్కుంటున్నప్పుడు దానికి రెస్పాండ్ అయ్యి అది ఉంచుకుంటుంది. అసలు ఆ ఎన్విరాన్మెంటే ఎక్స్పోజ్ కానప్పుడు రకరకాల హార్మోన్ సమస్యలు 13 ఏళ్ళ నుంచి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళు గర్భం దాల్చినప్పుడు కూడా మాటిమాటికి ఫెయిల్యూర్ అవటం, ఈ సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో ఆ హార్మోన్ సమస్య కనుక మనం కరెక్ట్గా గుర్తించి చేసినట్లయితే మెయిన్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లైఫ్ స్టైల్ బరువు తగ్గటం వల్ల కావచ్చు, లేదా డైట్ చేయటం వల్ల కావచ్చు, ఎక్సర్సైజ్ చేయటం వల్ల కావచ్చు, యోగా చేయటం వల్ల కావచ్చు, ఆ హార్మోన్ సమస్య

0: లెవెల్ని కనుక తగ్గించినట్లయితే చాలాసార్లు మనకి ఏం చేసినా గర్భం నిలవదు అనే సమస్య నుంచి మనం దూరం కావచ్చు.
1: డాక్టర్ గారు, ఇప్పుడు వివాహం అయిన తర్వాత ఎవరైనా సరే ఒక సంవత్సరం లేదా ఒక రెండేళ్ల వరకు ఆగొచ్చు, వైద్యులు కూడా అదే చెబుతారు. రెండేళ్ళు మూడేళ్ళు దాటిన తర్వాత కూడా కలగకపోతే అప్పుడు వైద్యుల్ని సంప్రదించడం మంచిదే. ఓకే, నవదంపతులు మనకు పిల్లలు కావాలి అని వాళ్ళు ప్లాన్ చేసుకున్న తర్వాత అన్నీ బాగుంటాయి, ఆరోగ్యంగానే ఉంటారు, ఎందుకైనా మంచిది, ఇవాళ సైన్స్ బాగా డెవలప్ అయింది అని ఒక ఎండోక్రైనాలజిస్ట్ను లేక ఒక గైనకాలజిస్ట్ను సంప్రదించి హార్మోన్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉండాలి మీరు చెప్పే ఇది ప్రకారం. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈస్ట్రోజన్, పోజిస్ట్రోజన్, టెస్టోస్టెరాన్, ఈ హార్మోన్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, గర్భం నిలవకపోవడానికి కూడా హార్మోన్లు కారణం అనేది కూడా మీరు ఇప్పుడు చెప్పారు. సో అలా కూడా ముందు ముందు ఏమైనా జరగకుండా ఆ హార్మోన్ కూడా కరెక్ట్గా ఉందా అని చూపించుకోవడం వల్ల మంచిదేనా?
0: మంచి ప్రశ్న. మీరు అడిగే ప్రశ్న చాలా ఇప్పుడున్న పరిస్థితులకి సరైన ప్రశ్న. ఇంతకుముందు నేను చదువుకునేటప్పుడు కూడా ఇదే అనుకుంటున్నాను, ఏముంది పెళ్ళి అయిన తర్వాత ఆబ్వియస్గా ఒక సంవత్సరానికి పుడతారు లేదా 2 సంవత్సరాలు పుడతారు, అసలు ఏముంటుందిలే సమస్య అని. ఇప్పుడు ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత చూస్తుంటే చాలామంది మగపిల్లలు, ఆడపిల్లలు, ఓన్లీ ఆడపిల్లలు కాదు మగపిల్లలు కూడా అంతే రకంగా వీర్య కణాల సమస్య. అందరూ నార్మల్ అంటే హెల్దీగా ఉంటారు వాళ్ళు, వాళ్ళు అన్ని హార్మోన్స్ బాగానే ఉంటాయి కానీ వీర్య కణాల సమస్య, వీర కణాల సంఖ్య తగ్గటం, సంఖ్య బాగుంటే దాని మొటిలిటీ తగ్గటం, అట్లనే లేడీస్లో ఆ అండం విడుదలైన టైంకి విడుదల కాకపోవటం లేదా నెలసరి ఎప్పుడు వస్తుందో తెలియదు పోవటం. ఈ నెలసర సమస్య ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు ఎప్పుడు మనకి పిల్లలు కలిగే డేట్ కరెక్ట్గా తెలియదు. సో వాళ్ళు ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా పిల్లలు పుట్టరు. సో కంపల్సరీ ఇది మీకు వినటానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ, కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకునే ముందు కంపల్సరీ భార్య భర్త ఇద్దరు, భర్త అయితే వాళ్ళ థైరాయిడ్ లెవెల్, షుగర్ లెవెల్, వెయిట్ లెవెల్ ఎట్లా ఉంది, కొలెస్ట్రాల్ ఏమైనా ఉందా, దాంతోపాటు వీర్యకణాల సంఖ్య ఎంత ఉంది, దాని మొటిలిటీ ఎంత ఉంది కంపల్సరీ చేయించుకోవటం మంచిది. రెండు, భార్య అయితే ఈ థైరాయిడ్, షుగర్తో పాటు బ్లడ్ పర్సంటేజ్తో పాటు అసలు అండం విడుదలవుతుందా లేదా, ఆ విడుదలవుతున్న అండం హెల్దీగా ఉందా లేదా, అసలు ఎన్ని అండాలు ఉన్నాయి మన బాడీలో రిజర్వ్ ఉందా లేదా అనే విషయం కనుక తెలుసుకున్నట్లయితే, మనం పోస్ట్ పోన్ చేసుకోకుండా త్వరత కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఒక 3 సంవత్సరాల తర్వాత ఐవీఎఫ్ అని అటు చుట్టూ తిరిగి బాధపడే బదులు తొందరగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రజెంట్ జనరేషన్లో ఈవెన్ 25 ఏళ్ళ 26 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి పిల్లలకు కూడా మనకి వీర్యకణాల సంఖ్య తగ్గటం, అండం రిజర్వ్, మన లోపల అండాలు విడుదలయ్యే సంఖ్య తగ్గిపోవటం అనే సమస్యలు చాలా ఉన్నాయి. సో కాబట్టి పెళ్లి చేసుకున్న కొత్తలో కంపల్సరీ టెస్ట్ చేసుకుని తర్వాత లైఫ్ ప్లాన్ చేసుకుంటే తర్వాత ఇబ్బందులు లేకుండా ఉంటాయి.
1: ఇప్పుడు మీరు వివరించినటువంటి ఈ వివరాలన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు పెద్ద బర్నింగ్ ప్రాబ్లంగా కూడా జరుగుతోంది డాక్టర్ గారు. సో ప్రతి ఒక్కరూ కూడా అవగాహనతో ఈ కార్యక్రమం వినేవాళ్ళు, విని వాళ్ళకి తెలిసిన వాళ్లకు తెలియజెపితే ఒక రకంగా ఉపయోగంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను డాక్టర్ గారు. ఇక డాక్టర్ గారు, మెనోపాజ్ స్టేజ్లో రకరకాల సమస్యలు చెబుతుంటారు, అట్ ది సేమ్ టైం నిర్లక్ష్యం చేసేస్తారు డాక్టర్ గారు. ఈ వయసులో సహజం లేని చాలామంది సోదరిమణులు అంటే మెనోపాజ్ స్టేజ్లో వాళ్ళు వదిలేస్తుంటారు, కానీ వాళ్ళకి తెలుస్తుంటుంది ఆ అసౌకర్యం. ఇది కూడా ఒక్కసారి ఎండోక్రైనాలజిస్ట్ లాంటి నిపుణులను సంప్రదించి ఒకవేళ హార్మోన్సే దీనికి కారణం అయితే దాన్ని సరి చేసుకోవడం చేయవచ్చా డాక్టర్ గారు?
0: మంచి ప్రశ్న. అగైన్ ఇది కూడా చాలామంది బయటికి చెప్పుకోలేక చెప్తే ఏమనుకుంటారులే, అయినా నీకు 45 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి, ఏముందిలే నీకు, నీకు అసలు అవసరమా అని లోపల లోపల మరణం పడుతూ చెప్పుకోలేని సమస్య. నిజంగా 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినప్పుడు ఉండాల్సినటువంటి హార్మోన్ సడన్గా తగ్గిపోయినప్పుడు వాళ్ళ బాడీలో రకరకాల మార్పులు వస్తాయి. సో కంపల్సరీ మనకి ఒళ్ళు వేడికి రావటం కానీ, మూడ్ ఫ్లక్చుయేషన్స్ రావటం కానీ, లేదా సడన్గా బరువు పెరగటం కానీ, లేదా ఒంట్లో శక్తి లేకపోవటం కానీ, లేదా కాళ్ళ నొప్పులు పట్టేయటం కానీ, కండరాల నొప్పులు, ఇవన్నీ మెనోపాజ్లో వచ్చేటువంటి రకరకాల లక్షణాలు అన్నమాట. సో అది మెనోపాజ్ సమస్య అని గుర్తించినప్పుడు చాలామంది సార్ మాకు ఈ సమస్య ఎప్పటి నుంచే ఉంది అని చెప్పి కొన్నిసార్లు డిప్రెషన్ మందులు, సైకియాట్రీ మందులు కూడా వాడుతూ ఉంటారు, ఇదేదో మెంటల్ సమస్యలే అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు. వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడినప్పుడు వాళ్ళ సమస్య కనుక వివరంగా వింటే ఇది మెనోపాజ్ సమస్య లేదా వేరేది అనే విషయం అర్థమవుతుంది. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆ ట్రాన్సిషన్ ఫేజ్ 1 నుంచి 2 సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్తలు కనుక తీసుకుని సరైన మందులు వాడితే వాళ్ళు ఆ హెల్త్ సమస్య నుంచి బారిన పడతారు. అట్లని ఇంట్లో వాళ్ళతో చాలా సౌకర్యంగా ఉంటారు, ఆ ఎన్వైరాన్మెంట్ అంతా హ్యాపీగా ఉంటుంది. వీళ్ళలో కొంతమందికి చాలా త్వరతగతిన మెనోపాజ్ వచ్చేస్తుంది, అంటే 35 ఏళ్ళకి 40 ఏళ్ళకే వచ్చేస్తుంది. వాళ్ళు ఇంకా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మెనోపాజ్ వస్తుందో ఎముకల సాంద్రత తగ్గిపోతుంది, తర్వాత ఫ్రాక్చర్స్ అయ్యేటువంటి గుణం పెరుగుతుంది. ఆ స్టేజ్ని మనం ప్రివెంట్ చేయాలంటే వాళ్ళకు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి హెల్త్ ప్రాబ్లం విని అది మెనోపాజా ఏం సమస్య అని తెలుసుకొని

0: అయిన మందులు వాడటం మంచిది.
1: ఎముకల పటిష్టత లోపం ఉంటే ఆస్టియోపోరోసిస్ అనేటువంటి సమస్యగా చెప్పడం, అలాగే కార్డియోవాస్కులర్ హెల్త్
0: హెల్త్
1: ఇవన్నీ కూడా
0: మనం అసెస్ చేసుకోవటం ఆ మెనోపాజ్ అప్పుడు చాలా ముఖ్యం.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ చింతల వెంకట రాకేష్ గారు, నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: మీరింతవరకు స్త్రీలలో హార్మోన్స్ సమస్యల వల్ల కలిగే ఇబ్బందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ చింతల వెంకట రాకేష్ గారితో పరిచయం విన్నారు.
3: కార్యక్రమంలో ఇప్పుడు ఆలయ వ్యవస్థ మధ్యయుగం ప్రసంగ వ్యాసం, రచన డాక్టర్ కెఎస్ కామేశ్వరరావు, పఠనం శ్రీమతి ఎం కృష్ణకుమారి.
4: మధ్యయుగాన్ని సౌలభ్యం కోసం ఆయా కాలాల పరిణామ లక్షణాల దృష్టిలో ఉంచుకుని తొలి మలి మధ్యయుగాలుగా విభజించారు. మధ్యయుగంలో ప్రస్ఫుటంగా కనిపించే ముఖ్య లక్షణం ప్రాంతీయ రాజ్యాల సంస్కృతుల భాషలు ప్రత్యేకంగా ఆవిర్భవించి కాలగమనంలో అభివృద్ది చెంది స్థిర రూపం తీసుకున్నాయి. ఈ ప్రాంతీయ శక్తులు తమ తమ వనరులను పెంచుకునే లక్ష్యంతో కొత్త భూభాగాలు ఆక్రమించేందుకు నిరంతరం యుద్దాలకి ఉపక్రమించారు. ఆంధ్రదేశానికి సంబంధించినంతవరకు సస్యశ్యామలమై రేవు పట్టణాలున్న కృష్ణా గోదావరి నడుమ ప్రాంతం ఎడతెగని యుద్దాలకి కేంద్రమై దక్షిణ పశ్చిమాల నుండి సరిహద్దుల వరకు చాలా ఒత్తిడికి గురైంది. ఆనాటి ప్రాంతీయ రాజ్య వ్యవస్థలన్నీ పంపకపు రాజకీయ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడ్డం మరో ముఖ్య లక్షణం. ఈ విధంగా ఆధారపడ్డానికి కారణం సామాజిక ఆర్థిక రంగాల్లో వచ్చిన మార్పుల ఫలితంగా సామాజిక సమూహాలు సామాజిక అమరికలో తమ స్థాయి పెంచుకోవాలనే కాంక్షని బహిరంగంగా వ్యక్తం చేస్తూ రావడమే. వ్యవసాయదారులు సత్సూద్రులుగా ప్రకటించుకోగా వృత్తి పనివారల్లో కొందరు తాము విశ్వకర్మ సంతతి వారమని ప్రకటించుకుని ప్రతి వృత్తి పనివారు తమని తాము అత్యంత ప్రసిద్ధ వ్యక్తుల సంతతి వారమని చెప్పుకున్నారు. తత్ఫలితంగా సమాజంలో ఊర్ధ్వచలన కాంక్ష ప్రస్ఫుటమైంది. కాని ప్రత్యక్ష ఘర్షణ అనివార్యతని నివారించేందుకు, సామాజిక సామరస్యాన్ని సాధించేందుకు విభిన్న సామాజిక సమూహాల్లో పెరుగుతున్న ఊర్ధ్వచలన కాంక్ష తగ్గించేందుకు పంపకపు ఆర్థిక రాజకీయ వ్యవస్థ రూపొందించి దానికి ఆలయ వ్యవస్థని ఒక ఆలంబనంగా రూపొందించాలని అర్థం చేసుకోవచ్చు. ఈ లక్ష్య సాధనలో ఆలయాలు తమ కార్యకలాపాలు పరిధిని విస్తృతంగా పెంచుకుని బహుముఖంగా విస్తరించి రాజకీయ ఏకత్వానికి సమ్మిళిత సామాజిక అభివృద్దికి ఏ విధంగా కృషి సాగించాయో తెలుసుకుందాం. ఆనాడు ఈ ప్రాంతాన్ని ఆంధ్ర త్రైలింగ్ త్రిలింగ తిలింగంగా పిలిచారు. ఈ కాలంలోనే తెలుగు భాషకి ఒక గుర్తింపు హోదా లభించడం మొదలైంది. ఆంధ్రుల కళా సృష్టిలో ఇది ఒక వికాస యుగం. మతరంగంలో ఈ యుగంలో వచ్చిన ప్రధానమైన మార్పులు అవైదిక మతాలైన బౌద్ధ జైన మతాల క్షీణత, వైదిక మతంలో భక్తి ప్రబలమైనదిగా రూపొందడం, ఆనాటి వివిధ రాజవంశాలు సామంతులు ప్రభుత్వోద్యోగులు సామాన్య భక్తులు సేవ వైష్ణవ శాఖలను ఆదరించి భూదానం అఖండ దీపం వస్తువులు పశు సంపద మొదలైన దానాలు విరివిగా చేసి ఆలయాల నిర్మాణాన్ని ప్రోత్సహించడం చేత ఆలయ నిర్మాణం విపులంగా సాగింది. ఫలితంగా విగ్రహారాధన ఉచ్చదశకి చేరుకుంది. ఈనాటి కొన్ని ప్రసిద్ధ దేవాలయాలైన పంచారామాలు, కాళహస్తి, శ్రీశైలం, తిరుపతి, అలంపురం, వేములవాడ, కాళేశ్వరం, ధర్మపురి, పానగల్లు, కొలనుపాక, పటాన్ చెరువు, బోధన్, హనుమకొండ, పాలంపేట, త్రిపురాంతకం, పుష్పగిరి, హేమావతి, నందలూరు, నెల్లూరు, బాపట్ల, ముఖలింగం, నారాయణపురం, శ్రీకూర్మం, సింహాచలం, హంపి, లేపాక్షి వంటి చోట్ల ఆలయాలు నిర్మించబడ్డాయి. తూర్పు చాళుక్య రెండవ విజయాదిత్య మహారాజు 108 ఆలయాలు నిర్మించాడని తెలుస్తోంది. తూర్పు చాళుక్య మొదటి భీముడు ద్రాక్షారామ, సామర్లకోట, భీమవరాలలో భీమేశ్వరాలయాలు నిర్మించాడు. పూర్వగాంగులు, కాకతీయులు, విజయనగర పాలకులు వందల కొలది ఆలయాలు నిర్మించారు. దేవుడి పేరుతో తమ పేరు జోడించి రాజులు ఆలయాలు నిర్మించడం ఈ యుగం యొక్క మరో లక్షణం. ఆ విధంగానే భీమేశ్వర, సోమేశ్వర, రాజరాజేశ్వర, నరసింహస్వామి మొదలైన ఆలయాలు ఉద్భవించాయి. రాజకీయ కాంక్షతో ఒక పాలకునికి ఇంకో పాలకునికి మధ్య తీవ్ర ఘర్షణలు యుద్దరూపం తీసుకున్నా ఆలయాలపై ఆ యుద్దాల ప్రభావం పడకపోవడమే కాక అందరి ఆదరణని పొందాయి. దీనికి తార్కాణం శ్రీకూర్మం, సింహాచలం, ద్రాక్షారామం, పిఠాపురం, శ్రీశైలం ఆలయాలలో పరస్పర

0: పరస్పరం కలహించుకుంటున్న అనేక సమకాలీన పాలకుల దానశాసనాలు కనపడమే. క్రీస్తు శకం 1279లో నెల్లూరు చోళరాజుల పాలనలో గల 5 మండలాల్లోని వర్తకులు, 500 విదేశీ వర్తకులు గంటగోసాల పట్టణంలోని తిరుకావనంలో సమావేశమై కృష్ణపట్నం రేవు నుంచి ఎగుమతి దిగుమతి అయ్యే సరుకుల విలువలోని కొంత భాగాన్ని స్థానిక ఆలయానికివ్వాలని నిర్ణయించుకున్నారని తెలిపే శాసనాధారం ఉంది. ఈ సందర్భంలో గమనించాల్సిన అంశం స్థానిక వర్తకులతో పాటు మన ప్రాంతానికి చెందనివారు కూడా పాల్గొనడం. ఇంకా పంచాణం వారు అంటే శిల్పకారులు, స్వర్ణకారులు మొదలైన వారు ఉదయగిరిలోని శ్రీరంగనాయకుల ఆలయానికి భూరి విరాళాలిచ్చారు. కొండాభట్టుడు అనే స్వర్ణకారుడు శ్రీశైల మల్లికార్జునుని గుడి శిఖరానికి బంగారు పూత పూసినట్టు శ్రీశైలంలోని ఒక శాసనం తెలుపుతోంది. కొడవలూరు నేత పనివారు స్థానిక ఆలయ నిర్వహణ కోసం మగ్గానికి అర్ధచిహ్నం చొప్పున చెల్లించాలని తీర్మానించారు. పూలతోటలు, మేకలు, గొర్రెలు, గోవులు, పాలు, పెరుగు, నెయ్యి, దీపపు సెమ్మెలు, వంటపాత్రలు, మంచిగంధం, పూలమాలికలు, ఆభరణాలు, సంగీత వాయిద్యాలని ఆలయాలకి దానమిచ్చినట్టు అనేక శాసనాలు తెలుపుతాయి. రాజు దైవాంశ సంభూతుడనే విశ్వాసం ప్రజల్లో బలంగా పెరిగేటట్టు పాలకులు తమని దేవాదిదేవుడుగాను, విష్ణువు పృథ్వీపతి అని, వర్ణాశ్రమ సంరక్షకులమని ప్రకటించుకున్నారు. అంచేత ఆలయంలోని భగవంతుణ్ణి రాజుగాను, దేవాలయాన్ని రాజప్రాసాదంగాను ప్రజలు చూశారు. రాజ్యాధికారం సంపాదించిన ప్రతి వ్యక్తి తన స్థానాన్ని చట్టబద్దం, ధర్మబద్దం చేసుకునేందుకు దేవాలయ నిర్మాణాన్ని ప్రోత్సహించి బ్రాహ్మణులకు భూరి విరాళాలిచ్చి తమ సామాజిక అంతస్తు పెంచుకున్నారు. అప్పటికింకా వర్ణ వ్యవస్థ సరళంగానే ఉండడం చేత అనేక నూతన ఉపకులాలు వర్ణ వ్యవస్థలోకి ప్రవేశించి వర్ణ వ్యవస్థ విస్తృతమైంది. విస్తృత వర్ణ వ్యవస్థలోని అధిక సంఖ్యాకులకి సామాజిక కార్యకలాపాల్లో సముచిత స్థానం కల్పించేందుకు ఆలయాన్ని ఉపయుక్త సాధనంగా చేసుకుని ఆలయ నిర్వహణకి 72 మంది ఉద్యోగులను నియమించారు. ఈ ఉద్యోగుల పేర్లు, సంఖ్య, జీతభత్యాలు ఆయా ఆలయాలున్న ప్రాంతాలను బట్టి, వనరులను బట్టి మారుతూ ఉండేవి. అర్చకులు, ప్రగ్గడలు, దేవబండారులు, స్వర్ణకారులు, కళాకారులు, గాయకులు, భజంత్రీలు ప్రతి ఆలయంలో కనిపించే సాధారణ ఉద్యోగులు. వీరు కాక ఆలయ భూములను సాగు చేసే వ్యవసాయదారులున్నారు. ఆలయ మిగులు నిధులను వర్తకులకి, ఇతరులకు అప్పుగా ఇచ్చారు. ప్రజలు తమ సొమ్ముని దేవాలయ భండారంలో దాచుకునే సదుపాయం ఉన్నట్టు కనబడుతుంది. ఇంకా ఆలయాలు విద్యామందిరాలుగా విలసిల్లడంలో ప్రతి ఆలయంలోనూ ఒక విద్యామండపం నిర్మించారు. ఆలయం జానపద కళలని, సంస్కృతిని ప్రోత్సహించింది. పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్ర ఈ విషయాన్ని వివరంగా పేర్కొంటుంది. కాలగమనంలో ఆలయం క్రమంగా బహుముఖ కార్యకలాపాల కేంద్రంగా రూపుదిద్దుకుంది. రాజకీయ అధికారాన్ని చట్టబద్దం చేసేదిగా, ఒక పెద్ద భూస్వామిగా, బ్యాంకుగా, బహుళ స్థాయిల్లో అనేక మంది సిబ్బందికి యజమానిగా, సాంస్కృతిక కేంద్రంగా, గ్రామం లేదా ప్రాంతానికి ముఖ్య కేంద్రంగా ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి. చిన్న గదిలో ప్రార్థనా మందిరంగా ప్రారంభమైన ఆలయం విజయనగర పాలకుల కాలం నాటికి విశాలమైన భూభాగంలో ఎత్తైన గోపురాలతో, పెద్ద మంటపాలతో, చుట్టూరా ఎత్తైన గోడలతో, పెద్ద పెద్ద ద్వారాలతో ఒక రాజప్రాసాదంలా వెలిగాయి. నిత్య పూజా విధానంలో కూడా కాలగమనంలో మార్పులొచ్చాయి. ఈ విధంగా ప్రాపకంపై ఆధారపడిన ఆలయ వైభవం ప్రాముఖ్యం, ప్రాధాన్యం, స్థాయి మారుతూ వచ్చింది. ఆనాటి ఆలయం తన సంపదని దాచుకోకుండా వృత్తి పనివారులకి, రైతులకి, పశువుల కాపర్లకి ఉపాధి కల్పించడం ద్వారా పునఃపంపిణీ కేంద్రంగా కూడా వ్యవహరించింది. వనరులను పునఃపంపిణీ చేయడంతో పాటు ఒకే విధమైన మత విశ్వాసం కల జనసామాన్యాన్ని భక్తి మార్గం ద్వారా సమైక్యం చేసి వివిధ వర్గాల కలయికకి, ఏకీకరణకి పరోక్షంగా దోహదం చేసి మధ్యయుగ ఆంధ్రదేశాన్ని రాజకీయంగా ఏకీకరించి సమ్మిళిత ప్రాంతీయ సమాజంగా రూపుదిద్దడంలో కీలక పాత్ర నిర్వహించింది. ఆనాడు ఆలయం అంటే కేవలం మతపరమైన పవిత్ర స్థలం మాత్రమే కాదు అని మనకి ఈ ఆధారాలను బట్టి తెలుస్తోంది.
1: మీరింతవరకు ఆలయ వ్యవస్థ మధ్యయుగం ప్రసంగ వ్యాసం విన్నారు. రచన డాక్టర్ కెఎస్ కామేశ్వరరావు. పఠనం శ్రీమతి ఎం కృష్ణకుమారి.

0: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
0: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: I am the forecast, heavy rainfall in Bihar and Odisha today. And in cricket, India slipped history at Lord's in London with 270-run win over England in a one-off women's test. And with that, we are in the morning news. Have a nice day.
1: ఆకాశవాణి
2: ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ వార్షికోత్సవం, ప్రపంచ రక్తదాతల దినోత్సవం వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. గుంటూరు జిల్లాలోని లామ్ ఫారంలో గల ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ వార్షికోత్సవాన్ని జూన్12 ఘనంగా నిర్వహించారు. శాస్త్రవేత్తలు, రైతులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్న ఈ వార్షికోత్సవంలో భాగంగా నూతన వంగడాలను సృష్టించిన శాస్త్రవేత్త రాణి చోప్రాను బంగారు పథక జ్ఞాపికతో సత్కరించారు. ఎంవీ రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని చిలకలూరిపేటకు చెందిన రైతు నాగభైరవ శ్రీనివాసరావుకు అందజేశారు. విశ్వవిద్యాలయ వార్షికోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ మాట్లాడుతూ, భోజనం మంచి ఔషధంగా ఏ విధంగా ఉపయోగపడుతుందనే కోణంలో ఆలోచించాలని అన్నారు. ప్రకృతిని కాపాడుతూ హానికరమైన ఎరువులను ఉపయోగించకుండా రైతుకు సరైన తోడ్పాటు అందించాలని అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జూన్12 గుంటూరు వైద్య కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 96 మంది వైద్య విద్యార్థులు రక్తదానం చేశారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచార్య ఆధ్వర్యంలో వివిధ వైద్య విభాగాలు, బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. శిబిరాన్ని జీఎంసీ అకాడమిక్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి ప్రారంభించి మాట్లాడుతూ, ఒక యూనిట్ రక్తదానం ద్వారా 3 ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. సమాజానికి అత్యంత అవసరమైన ఈ సేవలో యువత ముందుండటం అభినందనీయమని అన్నారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసాపత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. 12వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని గుంటూరు నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో జూన్ 21 ఘనంగా నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఇతర ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వందలాది మంది యోగాభ్యాసకులతో నిర్వహించిన యోగాసనాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యతను తీసుకువచ్చే జీవన విధానమని అన్నారు. ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపిన భారతదేశం అందించిన గొప్ప బహుమతి యోగా అని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కృషితో యోగా ప్రపంచ వ్యాప్తంగా మరింత విస్తరించి అంతర్జాతీయ గుర్తింపు పొందిందని, 177 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం భారతదేశానికి కారణమని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అనేక కారణాల వల్ల వాయిదా పడిన నీట్ పరీక్షను గత జూన్ 21 గుంటూరు జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, అభ్యర్థుల ధృవీకరణ, నిఘా, రవాణా సౌకర్యాల ఏర్పాటును గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆధ్వర్యంలో అధికారులు పగడ్బందీగా నిర్వహించారు. జిల్లాలోని గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాలతో పాటు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో కలిపి మొత్తం 22 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 7239 మంది అభ్యర్థులు పరీక్షకులు నమోదు చేసుకోగా 91.79% మంది, అంటే 6645 మంది విద్యార్థులు హాజరయ్యారని, నాగార్జున విశ్వవిద్యాలయంలో అత్యధికంగా 91.79% హాజరు నమోదైందని అధికారులు తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం ఉప్పలపాడులో ఈ జులై 2 జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ ఉపాధి హామీ పథకం ఇప్పటి వరకు కొనసాగిందని, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అనేక భవనాలు, కాలువలు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విధానాల్లో నూతన అంశాలను జోడిస్తూ మరింత చక్కగా అభివృద్ధికి తోడ్పడే విధంగా వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని సాయికాంత్ వర్మ వివరించారు. స్వాతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు జులై 4వ తేదీన గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా నాజ్ సెంటర్ వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం, మన్యం ప్రజల హక్కుల కోసం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. సీతారామరాజు త్యాగం, దేశభక్తి నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు

0: గుంటూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ముదిగొండ రవిశంకర్, గుంటూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసి అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి, వెంటనే కేవైసి అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసి అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
8: ఆ చిహ్నం లేకపోతేనో?
7: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
9: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: కార్యక్రమంలో ముందుగా ఎస్ జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం ఆత్మబంధువు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఎస్ జానకి పడిన పాట చిత్రం పాల మనసులు.

మీరు విన్న ఆ పాట కొత్త నీరు. ఈ చిత్రానికి ఎస్పి శైలజ గానం చేశారు. కార్యక్రమంలో చివరిగా ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం కొత్త జీవితాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీతం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ షీలా గారి గాత్రం వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎందుకు పెద్దల వలె, శంకరాభరణం, ఆదితాళం, జాగ్రత్త స్వామి కీర్తన.

కార్యక్రమంలో తర్వాత గోవింద గోపాల రాగమాలిక ఆదితాళం శ్రీ వాదిరాజస్వామి రచన.

0: మేరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ షీలా గారి గాత్రం విన్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
3: సమయం మించిపోతోంది, భరతమాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచేస్తులకి అమ్మకండి. అద్దె కొండబోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
4: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నమస్తే అమరావతి. ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు.

0: వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత సత్య హరిణి పాడిన పాట చిత్రం జర్నీ.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్.

0: ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
1: తరువాత కార్తికేయ, ఈ చిత్రానికి నరేష్ అయ్యర్ పాడిన పాట.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగ చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య

0: సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: VIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

మీరు విన్న ఆ పాట ముకుంద ఈ చిత్రానికి శ్వేతా పండిట్ గానం చేశారు. కార్యక్రమం తర్వాత కిక్ చిత్రానికి కార్తీక్ జ్యోత్స్న పాడిన పాట.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలు ఈ అంశంపై ముఖాముఖి వింటారు. అతిథి రీజనల్ పిఎఫ్ కమిషనర్ శ్రీ కె అవినాష్ కుమార్, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఉద్యోగస్తులందరికీ పరిచయమున్న పదం ప్రావిడెంట్ ఫండ్. ఈ ప్రావిడెంట్ ఫండ్ గురించి ఉద్యోగస్తుల్లో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఆర్థిక భద్రతను అందించే ఈ ఉద్యోగుల భవిష్య నిధి, పెన్షన్, వారి సామాజిక భద్రతకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాల గురించి చర్చించడానికి మనతో ఉన్నారు విశాఖపట్నం రీజన్ పిఎఫ్ కమిషనర్ శ్రీ కె అవినాష్ కుమార్ గారు. వీరిని అడిగి పిఎఫ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి.
2: నమస్కారం.
1: ప్రావిడెంట్ ఫండ్ గురించి చాలా రకాల అనుమానాలు ఉద్యోగస్తుల్లో ఉంటూ ఉంటాయి. ఈ పిఎఫ్ అంటే ఏమిటి, అది ఉద్యోగులకి ఎలా ఉపయోగపడుతుంది అనేది శ్రోతలకు వివరించారండి.
2: థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ మ్యామ్. ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, తెలుగులో దాన్ని మనం ఉద్యోగుల భవిష్య నిధి అంటాం. మనకి ఎలాగైతే గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి ప్రభుత్వ ప్రావిడెంట్ ఫండ్, అలాగే ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి స్టీల్ ప్లాంట్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకి, కార్మికులకి, వారికి కూడా వారు వృద్ధాప్యంలో అలాగే ఉద్యోగ విరమణ చేసిన తర్వాత లేదా ఉద్యోగం ఏదైనా కారణాల వల్ల కోల్పోయినప్పుడు వారికి కూడా ఒక ఆర్థిక భద్రత ఉండాలి, అలాగే సామాజిక భద్రత ఉండాలి అనే సదుద్దేశంతో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 1952 ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ యాక్ట్ కింద మనకి ప్రధానంగా మూడు పథకాలు ఉంటాయి. ఒకటి ఉద్యోగుల భవిష్య నిధి పథకం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, అలాగే రెండవది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అండి, అలాగే మూడవది ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడం కోసం ఉద్దేశించబడిన ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ మూడు పథకాల ద్వారా మనకి ప్రభుత్వం వారు, ఈపీఎఫ్ఓ వారు కార్మికులకి, ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్న కార్మికులకి, ఉద్యోగస్తులకి సామాజిక భద్రతను కల్పించడం జరుగుతుంది.
1: పిఎఫ్ అనగానే జనరల్ గా మాలాంటి వాళ్ళకి తెలిసేది ఏమిటి అంటే ఉద్యోగస్తుల నుంచి కొంత అమౌంట్ తీసుకుంటారు, అలాగే ఎంప్లాయర్ కొంత అమౌంట్ వేస్తారు అనేది. అయితే కొన్ని సంస్థల్లో ఏమిటంటే ఎంప్లాయర్ అనేది వాళ్ల వైపు నుంచి వేయకుండా రెండు వేళ్ల వైపు నుంచే తీసుకుంటారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియకపోయినా, సో యాజమాన్యం ఎంత వెయ్యాలి, ఒకవేళ వెయ్యకపోతే మీ వరకు ఆ కంప్లైంట్ రైజ్ చేయొచ్చా, దీని గురించి ఒక్కసారి తెలియజేస్తారా?
2: ప్రధానంగా మనం ఈ పథకం కింద 12% ఉద్యోగుల జీతంలో నుంచి మనము మినహాయించడం జరుగుతుంది. ఇక్కడ మనం జీతం అనేది అక్కడికి వస్తే మనకి బేసిక్ ప్లస్ డిఎన్ఎస్ ఎలవెన్స్, తెలుగులో మనం దీన్ని కరువు బచ్చం అంటాం. సో ప్రతి ఉద్యోగికి కూడా శాలరీ అనేది, వారి నెలసరి వేతనం అనేది వేరు వేరు ఎలవెన్సెస్ రూపంలో ఉంటుంది. అందులో బేసిక్ శాలరీ అనేది ప్రధానమైన కాంపోనెంట్గా ఉండడం జరుగుతుంది. అలాగే బేసిక్ శాలరీతో పాటు డిఎన్ఎస్ ఎలవెన్స్, అలాగే హౌస్ రెంట్ ఎలవెన్స్ లేదా ఏదైనా ఎలవెన్స్ రూపంలో ఉంటుంది. వీటిలో మనం బేసిక్ ప్లస్ డిఏను మాత్రమే మనం ప్రావిడెంట్ ఫండ్ క్యాలిక్యులేషన్లో తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఉద్యోగికి కూడా నెలకి వారి వచ్చే జీతంలో ఉన్న బేసిక్ శాలరీ మరియు డిఎన్ఎస్ ఎలవెన్స్లో 12% మనం వాళ్ళ శాలరీలో నుంచి మినహాయించడం జరుగుతుంది. దీనికి అదనంగా ఇంకొక 12% అనేది ఆ సంస్థ వాళ్ళు, ఆ యాజమాన్యం వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ 24% అనేది మనకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో చాలా కంపెనీలు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేటప్పుడు సిటీసీ అనే పదాన్ని పేర్కొనడం జరుగుతుంది. సో సిటీసీ అంటే కాస్ట్ టు ద కంపెనీ. అయితే ఇక్కడ మనం చూస్తే సిటీసీలో వాళ్ళు ఎంప్లాయర్ షేర్ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు చట్టపరంగా ఇది తప్పేమీ కాదండి. సో అది వారికి వారి అకౌంటింగ్ పర్పస్ కోసం వారు ఉద్దేశించబడింది. అలా కాకుండా మన శాలరీలో నుంచే వాళ్ళు డిడక్ట్ చేస్తున్నప్పుడు, ఎంప్లాయర్ షేర్ 12% అని చెప్పుకున్నాం కదా, ఈ 12% కూడా వాళ్ళ శాలరీలో నుంచి డిడక్ట్ చేయడం అనేది చట్టరీత్యా న్యాయం. సో దీనికి గాను మనం వారు ఈపీఎఫ్ఓ ఆఫీస్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనం ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్ ఉంటుంది, గత సంవత్సరం మనకి కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 అనేది అమల్లోకి వచ్చింది. సో దాని ప్రకారం మనము తగిన చర్యలు తీసుకుంటాము. ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఈ ఎంక్వైరీ అనేది ఒక క్వాసీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటాం. చట్ట ప్రకారం సంస్థ మీద గాని యాజమాన్యం మీద గాని తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనం కాంట్రిబ్యూషన్, ఇంతకు ముందు చెప్పినట్టు మనకి 12% కాంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ సంస్థ ఇచ్చే దాంట్లో 3.67% అనేది ప్రావిడెంట్ ఫండ్కి వెళ్ళడం జరుగుతుంది. మిగతా 8.33% అనేది పెన్షన్ ఫండ్కి వెళ్ళడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఉద్యోగి జీతంలో నుంచి 12%, అలాగే వారి సంస్థ లేదా యజమానిం ఇచ్చే దాంట్లో నుంచి 3.67% ప్రావిడెంట్ ఫండ్లోకి వెళ్ళడం జరుగుతుంది. మిగతా 8.33 అనేది పెన్షన్ ఫండ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ రెండూ కాకుండా ఇంతకు ముందు చెప్పినట్టుగా ఉద్యోగస్తులందరికీ కూడా ఒక డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉంటుంది. ఇది మనకి ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం. ఈ పథకం కింద 0.5% శాలరీ అనేది సంస్థ వాళ్ళు చెల్లిస్తారు.
1: కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఒక పిఎఫ్ ఖాతా గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటండి?
2: మనకి ఎప్పుడైనా ఒక సంస్థలో జాయిన్ అయ్యేటప్పుడు ముందుగా మనం ఆ సంస్థలో ప్రావిడెంట్ ఫండ్ వ్యవహారాలు చూసే వాళ్ళు, ప్రధానంగా హెచ్ఆర్ మేనేజర్లు లేదా అకౌంట్స్ మేనేజర్ కి మనం ముందుగా తెలియజేయాల్సింది ఏమిటంటే, అంతకుముందు మనం ఎక్కడైనా ప్రావిడెంట్ ఫండ్ కవర్ అయిన ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేసి

0: చేస్తామా లేదా అన్నది. ఒకవేళ మనం ఇంతకు ముందు ఈపీఎఫ్ లో కవర్డ్ అయిన ఎస్టాబ్లిష్మెంట్ లో పనిచేస్తుంటే అక్కడ మనకి గత సంస్థ వారు ఒక ప్రావిడెంట్ ఫండ్ నెంబర్ అనేది ఇచ్చుంటారు, అలాగే యూఏఎన్ నెంబర్, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, ఈ యూఏఎన్ నెంబర్ అనేది ఇచ్చుంటారు. ఈ నెంబర్ ని మనం ఇప్పుడు ఎక్కడైతే మనము పనిలో జాయిన్ అయ్యామో అక్కడ జాయిన్ అయిన వాళ్ళకి, అక్కడ ప్రావిడెంట్ ఫండ్ వ్యవహారాలు చూసే వారికి ఆ యూఏఎన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే యూఏఎన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే మన యూఏఎన్ నెంబర్ కేవైసీతో సీడ్ అయిందా. ఇక్కడ కేవైసీ అంటే మనకి ఆధార్, అలాగే పాన్ కార్డ్, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్. మనకున్న యూఏఎన్ నెంబర్ ఈ మూడింటితో అనుసంధానం కాలేనప్పుడు మనం వెంటనే చేయాల్సింది మన ఆధార్ నెంబర్తో, అలాగే మన పాన్ నెంబర్తో, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్తో మనం కేవైసీని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అనుసంధానం చేసుకున్న తర్వాత మాత్రమే ఈపీఎఫ్ఓలో ఉండే మెంబర్ పోర్టల్ అనే ఆప్షన్ ద్వారా కన్సర్న్డ్ ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి వారికి ఎంత బ్యాలెన్స్ ఉన్నదనేది వాళ్ళు సరిచూసుకోవచ్చు. అలాగే భవిష్యత్తులో ఏదైనా ఫైనల్ క్లెయిమ్ కానీ లేదంటే పార్షియల్ విత్డ్రాల్ అంటాం, సర్వీసులో ఉండేటప్పుడు మన అవసరాల కోసం కొంత అమౌంట్ మనం విత్డ్రా చేసుకోవచ్చు, వాటి కోసం మనం క్లెయిమ్ సబ్మిట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అదేవిధంగా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, వారికి మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇంతకు ముందు యూఏఎన్ నెంబర్ అనేది మన సంస్థలు మనకి క్రియేట్ చేసి ఇచ్చేవి. గత సంవత్సరం నుంచి యూపీఎఫ్ఓలో వచ్చిన సంస్కరణలు ఏమిటంటే మనకి ఉమాంగ్ అనే ఒక యాప్ ఉంటుందండి, ఇది యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ గవర్నెన్స్ అంటాం. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే అన్ని పథకాలకి ఒక సమగ్రపరిచిన ఒక మొబైల్ అప్లికేషన్. ఈ ఉమాంగ్ అప్లికేషన్ ద్వారా ఈపీఎఫ్ఓలో యూఏఎన్ నెంబర్ క్రియేట్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. దీనికోసం మనం స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీ FAT అంటాం, ఈ FAT టెక్నాలజీ ద్వారా మన యూఏఎన్ నెంబర్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. సో మనమే క్రియేట్ చేసుకుని ఈ యూఏఎన్ నెంబర్ ని మనం అక్కడ ఈపీఎఫ్ఓ వ్యవహారాలు చూస్తే హెచ్ఆర్ మేనేజర్ గానీ అకౌంట్స్ మేనేజర్ గానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదే యూఏఎన్ నెంబర్ కి ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ మనం అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ నామినేషన్, దురదృష్టవశాత్తు ఏదైనా సంఘటన జరిగి ప్రావిడెంట్ ఫండ్ మెంబర్కి ఏదైనా జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ అనేది వెళ్లడం జరుగుతుంది. దీనికోసం అంతకుముందు మనం ఫిజికల్ గా వారు నామినేషన్ పేపర్లు సబ్మిట్ చేసేవారు, ఇప్పుడు ఆ అవసరం లేదు. మెంబర్ పోర్టల్లో ఎలక్ట్రానిక్ నామినేషన్, ఈ నామినేషన్ ద్వారా వారు ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ ఎవరికి చెందాలి అనుకుంటున్నారో వారి పేరును సబ్మిట్ చేయొచ్చు. అలాగే ఎంత మొత్తం మనకి ఆ అమౌంట్ చెందాలనుకుంటున్నారో కూడా మనం రాయొచ్చు. ఉదాహరణకి ఒక ఉద్యోగికి ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు అతను 50% భార్యకి, అలాగే చెరో 25% పిల్లలకి చెందేటట్టుగా అతను ముందుగా నిర్ణయించుకోవచ్చు.
1: టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతిదానికి ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. సో ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ అందిస్తున్న ఆన్లైన్ సేవలు ఏమిటి, అవి ఉద్యోగులకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయండి?
0: ఈపీఎఫ్ఓలో ఆన్లైన్ సేవలు మనకు ప్రధానంగా మెంబర్స్ కి, అలాగే పెన్షనర్స్ కూడా ఇస్తున్నాం. మెంబర్స్ కి మనం ఇచ్చే సేవలు ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. మొదటిది ప్రొఫైల్ కరెక్షన్. ఇంతకు ముందు మనం నేమ్ గాని లేదా డేట్ ఆఫ్ బర్త్, అలాగే మన డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్, ఇటువంటి బేసిక్ డీటెయిల్స్ లో ఏవైనా సరిదిద్దడాలు ఉంటే ఫిజికల్ గా ఒక జాయింట్ డిక్లరేషన్ అనేది ఈపీఎఫ్ఓ ఆఫీస్ లో సబ్మిట్ చేసేవాళ్ళం. ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది ఎంప్లాయీ అలాగే ఎంప్లాయర్ ఇద్దరు సంతకం చేసి సబ్మిట్ చేసేవారు. ఫిజికల్ గా సబ్మిట్ చేయడం వల్ల మనకి దీంట్లో జాప్యం జరగడం అనేది చాలా సాధారణంగా ఉండేది. అయితే ఇప్పుడు మనకు వచ్చిన సంస్కరణ ఏమిటంటే మనం ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ ద్వారా ఆ మెంబర్ తన యూఏఎన్ నెంబరు అలాగే పాస్వర్డ్ వాడి లాగిన్ అయ్యి మెంబర్ పోర్టల్లోనే ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేసుకునే సదుపాయం ఉంటుంది. అలాగే డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఉదాహరణకు మనం మన పేరును మనం ఆధార్ పేరుతో సమానంగా ఉండేటట్టుగా మనం మార్చాలనుకుంటే ఆ ఆధార్ కార్డు మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు. అలాగే పాన్ కార్డు కానీ ఇతర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా మనం అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మేజర్ చేంజ్ అండి. రెండవది ఈ నామినేషన్, ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఫిజికల్ గా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది కూడా మనం ఆన్లైన్లోనే చేయొచ్చు. ఇక మూడవది ప్రధానంగా క్లెయిమ్ సబ్మిషన్ అనేది, ఆన్లైన్లోనే ఈ క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయవచ్చు. ఆన్లైన్లో క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయడం ద్వారా మనకి క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది కూడా చాలా వరకు 10 working days లో మాత్రమే జరుగుతుందండి. ఇది మనకి మెంబర్కి వచ్చే సదుపాయాలు. దీనికి అదనంగా పెన్షనర్స్ కి వచ్చే సదుపాయాలు, ఇంతకు ముందు పెన్షన్ డ్రా చేసేవారు ప్రతి సంవత్సరము కూడా వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్ అనేది బ్యాంక్ మేనేజర్ ద్వారా సంతకం చేయించుకుని ఈపీఎఫ్ ఆఫీస్ లో సబ్మిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వచ్చిందండి, DLC అంటాం, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్. ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అంటే ఏమిటంటే మనము ఆన్లైన్లో మనకి ఈ సేవ మీ సేవ లాంటి కామన్ సర్వీస్ సెంటర్లో కానీ లేదా బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీసుల్లో కానీ ఉండే కౌంటర్స్ ద్వారా కానీ జీవన్ ప్రమాణ్ అనే వెబ్సైట్ ద్వారా ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. దీనికి అదనంగా గత సంవత్సరం నుంచి కూడా మనకి స్మార్ట్ ఫోన్స్ లో కూడా జీవన్ ప్రమాణ్ అనే యాప్ ఉంది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీ ద్వారా వాడుకొని వాడు వారి ఇంట్లో నుంచే వాళ్ళ స్మార్ట్ ఫోన్ నుంచే మనకి ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది.
1: ఎటువంటి సందర్భాల్లో ఈ PF అమౌంట్ ని మధ్యలో విత్డ్రా చేసుకోవచ్చండి?
0: పిఎఫ్ అనేది సాధారణంగా మనం పదవి విరమణ చేసిన తర్వాత మనకు ఒక ఆర్థిక భద్రత కోసం ఉద్దేశించిన పథకం అండి. అయితే చాలా సార్లు ఉద్యోగంలో ఉన్నప్పుడే మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. ఉదాహరణకు పిల్లలు పెళ్లి చేయడానికి గానీ, లేదా వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం గానీ, అనారోగ్యం చేసినప్పుడు హాస్పిటల్ ఖర్చుల కోసం గానీ మనం కొంత అమౌంట్ అనేది అవసరం వస్తుంది. సో దీనికోసం మనకి ఈపీఎఫ్ఓలో అడ్వాన్స్డ్ స్కీమ్ అనేది ఉంటుందండి. దీన్నే మనం పార్షియల్ విత్డ్రాల్స్ అని కూడా అంటాం. ఈ పార్షియల్ విత్డ్రాల్స్ అనేవి మనకు ప్రధానంగా నాలుగు కారణాలతో మనకి ఇప్పుడు ఈపీఎఫ్ఓ వాళ్ళు అందిస్తున్నారు. ఒకటి ఇల్నెస్ అడ్వాన్స్, అంటే మనం ఏదైనా అనారోగ్యం గురైనప్పుడు ఈపీఎఫ్ఓలో నుంచి కొంత అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు. దీని గురించి కొత్త స్కీమ్ వచ్చింది. దీని ప్రకారం ఈ ఇల్నెస్ కోసం మనం ఎన్నిసార్లు అయినా అడ్వాన్స్ మనం తీసుకోవచ్చు. అయితే ఈపీఎఫ్ఓలో సభ్యత్వం తీసుకుని కనీసం 12 నెలలు గడిచి ఉండాలి. 12 నెలల తర్వాత మీరు ఇల్నెస్ కోసం మీ షేరులో, అంటే ఎంప్లాయీ షేరులో మనకి మెంబర్ షేర్ మొత్తాన్ని వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా ఇల్లు కట్టుకునేటప్పుడు గానీ, లేదా ఇల్లు కట్టుకోవడానికి మనం ఏదైనా స్థలం కొనుగోలు చేసినప్పుడు గానీ మనం అమౌంట్ ని తీసుకోవచ్చు. దీంట్లో కూడా మనం మెంబర్ షేర్లో మొత్తం ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ ని కూడా తీసుకోవచ్చు అండి. అయితే ఈ ఇంటి కొనుగోలు కోసే అడ్వాన్స్ అనేది మనం మొత్తం సర్వీస్ లో కేవలం 5 సార్లు మాత్రమే పెట్టుకోవడానికి వీలవుతుంది. మూడవది మనం పిల్లల చదువు కోసం, కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత వారి ఎడ్యుకేషన్ కొనసాగిస్తారు, అటువంటి వాటి కోసం కూడా కొంత అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇది మనం 10 సార్లు తీసుకోవచ్చు మొత్తం సర్వీస్ లో. దీంట్లో కూడా మనం మొత్తం మెంబర్ షేర్ అనేది వస్తుంది. నాలుగవది పిల్లలకు లేదా ఉద్యోగస్తుల వారి స్వయం వివాహం కోసం అండి. సో దీనికోసం కూడా వారు మొత్తం సర్వీస్ లో 5 సార్లు వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మనకి మెంబర్ షేర్ లో ఎంత అమౌంట్ ఉందో మొత్తం అమౌంట్ వస్తుంది. ఈ అడ్వాన్సెస్ లో మొత్తం మనం తీసుకుంటే మనం ఉద్యోగం విరమణ చేసే టైంకి మనకి ప్రావిడెంట్ ఫండ్ లో అమౌంట్ అనేది మిగతా వాళ్ళ జీవితాన్ని నడపడానికి సరిపడేంత అమౌంట్ ఉండట్లేదు. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా ఒక సంస్కరణ తీసుకొచ్చారు. అదేంటంటే మినిమం 25% 25% బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా వారి అకౌంట్ లో ఉండాలి. సో మేము ఇటువంటి అడ్వాన్సెస్ క్లెయిమ్స్ ఏవైనా మేము సెటిల్ చేసేటప్పుడు కనీసం 25% ఉండేటట్టు మేము జాగ్రత్త తీసుకుంటాం.
1: పిఎఫ్ ని క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి అవి తిరస్కరణకి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఏ పరిస్థితుల్లో ఈ పిఎఫ్ క్లెయిమ్ అనేది తిరస్కరించబడుతుందండి?
0: క్లెయిమ్ మనం తిరస్కరించడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే మనకి మొత్తం సర్వీస్ లో కేవలం 5 సార్లు మాత్రమే వీలవుతుంది. అలాగే పిల్లల చదువు నిమిత్తం మనం ఒక 10 సార్లు మనం విత్డ్రా చేసుకోవచ్చు. చాలా సార్లు సభ్యులు ఏం చేస్తుంటారంటే మనం ఇచ్చిన పరిమితుల కన్నా ఎక్కువ సార్లు వాళ్ళు క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో అటువంటప్పుడు మనకి తిరస్కరణ గురవుతుందండి. అలాగే రెండవది మనకి ఇంతకు ముందు చెప్పినట్టు సఫిషియంట్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. సో బ్యాలెన్స్ అనేది లేనప్పుడు కూడా కొన్నిసార్లు రిజెక్ట్ అవుతుంది. అండ్ మూడవది వారి డేట్ ఆఫ్ జాయినింగ్ లో గానీ, లేదా వారి డేట్ ఆఫ్ ఎగ్జిట్ లో గానీ కొన్నిసార్లు డిఫరెన్సెస్ ఉంటాయండి. సో ఇటువంటి అప్పుడు ముందు వారు క్లెయిమ్ సబ్మిట్ చేయడానికన్నా ముందు వారి డేట్ ఆఫ్ జాయినింగ్ లో ఉన్న తప్పుల్ని గానీ, డేట్ ఆఫ్ ఎగ్జిట్ లో ఉన్న తప్పుల్ని గానీ వారి మెంబర్ పోర్టల్లో ఉండే జాయింట్ డిక్లరేషన్ అనే ఆప్షన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి సరిచేసుకున్న తర్వాత మాత్రమే మనం క్లెయిమ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎప్పుడైనా ఈపీఎఫ్ఓలో క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు ఎందుకు రిజెక్ట్ అయిందనే ఒక రీజన్ కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. సో ఆ రీజన్ అనేది మనం మెంబర్ పోర్టల్లో మనం చూసుకోవచ్చు. సో రెండవసారి మనం క్లెయిమ్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ రీజన్ అనుగుణంగా మనం సరైన చర్యలు తీసుకుని మనం సరిదిద్దుకొని అప్పుడు మాత్రమే మనం మళ్ళీ రెండవసారి క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
1: ఓకే సార్, ఇప్పుడు పదవి విరమణ తర్వాత పిఎఫ్ కావచ్చు లేదా పెన్షన్ కావచ్చు, వీటి ప్రయోజనాలు ఎలా అందుతాయి, ఆ ప్రాసెస్ అనేది ఏమిటండి?
0: ప్రావిడెంట్ ఫండ్ అనేది మనకి ప్రతి నెల మనం కొంత అమౌంట్, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు మన జీతంలో నుంచి, అలాగే యాజమాన్యం ఇచ్చే కాంట్రిబ్యూషన్ నుంచి మన అకౌంట్ లో క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవుతున్న అమౌంట్ మొత్తం మనకి ప్రతి సంవత్సరము దీని మీద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక వడ్డీ రేట్ అనేది నిర్ణయిస్తారు. ఇది 8.25% గా ఉంది. ఈ వడ్డీ రేట్ అనేది మనకి ప్రతి సంవత్సరం జమ అవుతూ ఉంటుంది. సో ఈ జమ అవుతున్న అమౌంట్ మనం ఎప్పుడైతే మనం రిటైర్మెంట్ అయిన తర్వాత మనం ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ అనేది మొత్తంగా మనం విత్డ్రా చేసుకోవచ్చండి. సో ఈ మొత్తంగా విత్డ్రా చేసుకోవడానికి మనం ఫామ్ 19 అంటాం. ఈ ఫామ్ 19 అనే క్లెయిమ్ ని మన మెంబర్ పోర్టల్లో మనం లాగిన్ అయ్యి మనం సబ్మిట్ చేయొచ్చు. సో ఇది రిటైర్మెంట్ అయినప్పుడే కాకుండా కొన్ని సందర్భాల్లో ఒక ఉద్యోగం మానివేస్తాం, ముందు 55 సంవత్సరాల కన్నా ముందు వయసు వాళ్ళు కూడా ఉద్యోగం మానివేసిన తర్వాత ఈపీఎఫ్ఓ కవర్డ్ అయ్యే ఎస్టాబ్లిష్మెంట్ లో ఏది పనిచేయకపోవచ్చు, అలాగే వారి ఉద్యోగాన్ని కొనసాగించే ఉద్దేశం లేకపోవచ్చు. అటువంటి అప్పుడు మనం కనీసం 2 నెలల మినిమం వెయిటింగ్ పీరియడ్ అంటాం. ఈ మినిమం వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు క్లెయిమ్ సబ్మిట్ చేసుకోవచ్చు. మనం ఒక వ్యక్తి పెన్షన్ డ్రా చేయాలంటే మినిమం ఈపీఎఫ్ఓ కవర్డ్ అయిన ఎస్టాబ్లిష్మెంట్ లో కనీసం 10 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలి. అలాగే 58 సంవత్సరాల వయసు కంప్లీట్ అయిన తర్వాత పెన్షన్ క్లెయిమ్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ పెన్షన్ క్లెయిమ్ ని మనం ఫామ్ 10D అంటాం. ఈ ఫామ్ 10D అనేది కూడా మనం మెంబర్ పోర్టల్ లో లాగిన్ అయ్యి మనం ఆన్లైన్ లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మనం పెన్షన్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాం ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకు ముందు వరకు మనం మనకి ఎలా ఉండేదంటే, విశాఖపట్నం పరిధిలో ఎవరైనా పెన్షన్ క్లెయిమ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు విశాఖపట్నం పరిధిలో ఉన్న బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి బ్యాంక్ అకౌంట్ కానీ ఏ బ్రాంచ్ అయినా కానీ ఇవ్వచ్చు.

0: సో ఈ ఫామ్ 10D అనేది కూడా మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈపీఎఫ్ఓ నుంచి ప్రతి నెల పెన్షన్ అనేది మీకు జారీ అవ్వడం జరుగుతుంది. ఒక సంవత్సరం గడిచిన తర్వాత మనం లైఫ్ సర్టిఫికేట్ అనేది డిజిటల్గా మనం సబ్మిట్ చేయొచ్చు. ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది మనం ప్రతి సంవత్సరం ఒకసారి సబ్మిట్ చేస్తూ ఉండాలి. ఎవరైనా పెన్షనర్ చనిపోతే వారి భార్య లేదా భర్తకి విడో ఆర్ విడోవర్ పెన్షన్ అంటాం, అది కూడా వస్తుంది. అండ్ వారితో పాటు వాళ్ళకి 25 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల వరకు కూడా పెన్షన్ అనేది వస్తుందండి.
1: ఓకే, సో అలాగే పిఎఫ్ ఖాతాలో తప్పులు ఏమైనా ఉంటే వాటిని ఎలా సరి చేసుకోవచ్చు అంటారండి?
0: ఆన్లైన్లోనే మీరు మెంబర్ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ మోడిఫికేషన్ అనే ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎక్కడైతే ఏం మార్చుకోవాలనుకుంటున్నారో అనేది అక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది మనం పూర్తి చేసిన తర్వాత ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది ఎంప్లాయర్ పోర్టల్లో ఇది ల్యాండ్ అవుతుంది, వారు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. వారు కూడా అప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు 90% ఆఫ్ ద మనకి చేంజెస్ ఏమైతే ఉన్నాయి ఎంప్లాయీ ఎంప్లాయర్ లెవెల్లోనే అప్రూవ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇంకేదైనా చాలా పెద్ద మార్పు ఏదైనా ఉందంటే అది మనకి ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్లోకి వస్తుందండి. సో ఇటువంటి సందర్భాల్లో కూడా జాయింట్ డిక్లరేషన్ అప్లికేషన్ మనకి ఆన్లైన్లో వచ్చిన తర్వాత ఒక 10 వర్కింగ్ డేస్ లో మనం అది అప్రూవ్ గానీ చేయడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఒక ఉద్యోగి సంస్థ మారినప్పుడు పిఎఫ్ ని కంటిన్యూ చేయాలి అనుకునేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ వాళ్ళు సమన్వయం చేసుకుంటారా, లేదంటే ఉద్యోగి పాత్ర ఏమన్నా?
0: ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఒక ఉద్యోగం మానివేసిన తర్వాత 2 నెలల లోపల వేరే ఉద్యోగం రానట్లయితే వెంటనే వాళ్ళు మొత్తం పిఎఫ్ మొత్తం కూడా విత్డ్రా చేసుకుంటున్నారు. మనకి ఈపీఎఫ్ ద్వారా వచ్చే వడ్డీ రేటు 8.25% వరకు ఉంటుంది. సో వీరు వెంటనే విత్డ్రా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వడ్డీ రేట్ అనేది కొనసాగదు అనమాట. సో అది ఒక నష్టపోతున్నారు. ఇది కాకుండా పెన్షన్ మనం విత్డ్రా చేసుకోవాలంటే మినిమం మనకి 10 సంవత్సరాల సర్వీస్ ఉండాలి. అలాగే ఎంత ఎక్కువ సర్వీస్ మనం పెన్షన్ లో మనం ఉంటే అంత ఎక్కువ పెన్షన్ అనేది మనకు వస్తుంది. సో చాలా మంది మనకు తెలియక ఏం చేస్తున్నారంటే 2 నెలల్లో ఉద్యోగం రాకపోతే వెంటనే ఈ మొత్తం అమౌంట్ అనేది విత్డ్రా చేసుకుంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ వేరే సంస్థలో జాయిన్ అయినప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఈపీఎఫ్ఓ మెంబర్షిప్ అనేది మొదలు పెడుతున్నారు. సో అలా కాకుండా మేము ఇచ్చే సలహా ఏమిటంటే ఎవరైతే ఉద్యోగంలో మానివేస్తారో మానివేసిన తర్వాత ముందుగా వాళ్ళు చేయాల్సింది వాళ్ళ యాజమాన్యం సహకారంతో వారి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏ రోజైతే వాళ్ళు అక్కడ ఉద్యోగం మానివేస్తారో దాన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అది అప్డేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఈ యుఏఎన్ నెంబర్ అనేది కొత్తగా ఎక్కడైతే ఉద్యోగంలో జాయిన్ అవుతారో ఆ యుఏఎన్ నెంబర్ అనేది అక్కడ హెచ్ఆర్ మేనేజర్కి ఇవ్వాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు అడిగినట్టు క్లెయిమ్ అనేది మనము యాజమాన్యం వాళ్ళే చేయక్కర్లేదు. మన మెంబర్ పోర్టల్లో లాగిన్ అయ్యి ఫామ్ 13 క్లెయిమ్ అనేది ఉంటుంది, ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేది. సో దాన్ని మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అది మనకి ఆటోమేటిక్గా అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత మనకి ఈ పాత మనకి ప్రావిడెంట్ ఫండ్లో మనకున్న మొత్తం కూడా కొత్త అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో కొన్ని ఈపీఎఫ్ఓ ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి ఉంటాయి. వారు ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్నా కూడా వారికి సొంత ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ అనేది ఉంటుంది. సో ఇటువంటి సందర్భాల్లో మనం ఒక ప్రైవేట్ సెక్టర్లో నుంచి ఇటువంటి పబ్లిక్ సెక్టర్లోకి మారేటప్పుడు మాత్రం మనం వారికి ఫిజికల్గా ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
1: పిఎఫ్ ఖాతాదారులు ఈ సైబర్ మోసాల విషయంలో ఎటువంటి జాగ్రత్త వహించాలండి?
0: ఈపీఎఫ్ఓ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ అకౌంట్లో ఒక 5 లక్షల బ్యాలెన్స్ ఉంది, ఈ బ్యాలెన్స్ ని మీరు ఉపసంహరించుకోవాలి అంటే వాట్సాప్ ద్వారా ఈ లింక్ ఫార్వర్డ్ చేస్తున్నాం, ఈ లింక్ మీద క్లిక్ చేసి కొంత అమౌంట్ ను మాకు పే చేయాల్సి ఉంటుంది అని చెప్తుంటారండి. ఈపీఎఫ్ఓ ఎప్పుడు కూడా ఇటువంటి కాల్స్ ఏ మెంబర్స్ గానీ పెన్షనర్స్ గానీ కాల్ చేయదండి. సో మీరు ఇటువంటి మోసపూరితమైన కాల్స్ కి రెస్పాండ్ కాకండి. అలాగే పెన్షనర్స్ కూడా చాలా వరకు ఇటువంటి కాల్స్ వస్తుంటుంది. ఏదైనా కారణాల వల్ల గానీ మనకి పెన్షన్ ఆగిపోతే మీరు దగ్గరలో ఉన్న పిఎఫ్ ఆఫీస్ ని సంప్రదించవచ్చు. అలాగే మనం ఇంకా ఒకవేళ పిఎఫ్ ఆఫీస్ కి వచ్చే పరిస్థితి లేదంటే ఈపీఎఫ్ ఐజీఎంఎస్ అని ఉంటుందండి, ఒక గ్రీవెన్స్ పోర్టల్ అనమాట. సో దాంట్లో ద్వారా కూడా మనం గ్రీవెన్స్ అనేది సబ్మిట్ చేయొచ్చు. సో మనం ప్రధానంగా గుర్తించాల్సింది ఈపీఎఫ్ఓ నుంచి ఎప్పుడు కూడా మనకి ఎటువంటి మెంబర్షిప్ కూడా కాల్స్ రావండి. ఒకవేళ సర్వీస్లో ఉన్న ఉద్యోగస్తులు అయితే ఇటువంటి కాల్స్ ఏవైనా వస్తే మీ యాజమాన్యం దృష్టిలోకి తీసుకువెళ్ళండి. లేదా సర్వీస్లో లేని వాళ్ళైతే మీ దగ్గరలో ఉన్న పిఎఫ్ ఆఫీస్కి మీరు సమాచారాన్ని చేరవేయండి. లేదా మనము గవర్నమెంట్ మనకి సైబర్ సెల్స్ అని ఉంటుందండి, దాంతో అన్న కూడా మనం కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు.
1: ఓకే, పిఎఫ్ సేవలు ఇంకా సులభతరం చేయడానికి ఈపీఎఫ్ఓ సంస్థ ఎటువంటి చర్యలు చేపడుతుందండి?
0: ఈపీఎఫ్ఓలో మనకి ప్రధానంగా ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్ ఉంటారండి, అంటే ఉద్యోగులు అలాగే యాజమాన్యం. వీరిద్దరు కాంట్రిబ్యూషన్ చేస్తేనే మనకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది కొనసాగుతుంది. సో దాంట్లో భాగంగా ముందుగా మనం యాజమాన్యంకి మనం ఇచ్చిన సంస్కరణలు ఏంటంటే ఇంతకు ముందు మనం ప్రావిడెంట్ ఫండ్లో కవరేజ్ తీసుకోవడం అనేది చాలా లాంగ్ ప్రొసీజర్ ఉండేది. సో ఇప్పుడు మనకి ఎంసీఏ పోర్టల్ అనేది ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటాం. సో ఈ పోర్టల్ ద్వారా మనం ఒక కొత్తగా ఒక సంస్థ మొదలుపెట్టినప్పుడు ఒక కామన్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఈపీఎఫ్ఓ అలాగే ఈఎస్ఐసి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వీటన్నింటికీ కలిపి మనం ఒక కామన్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవచ్చు. మనం ఒకప్పుడు మనం ఫిజికల్గా ఈ అమౌంట్ అనేది మనం బ్యాంక్

0: ఈ ప్రొసీడింగ్స్ పోర్టల్ అనేది ఉంటుంది. ఈపీఎఫ్ఓలో సంబంధించిన ఎంక్వైరీ కోసం ఈ ప్రొసీడింగ్స్ పోర్టల్ ఆఫ్ ఈపీఎఫ్ఓ అని ఉంటుంది. దాంట్లో మనం ప్రతి హీరింగ్ తర్వాత డైలీ అడ్రస్ షీట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వీటి ద్వారా మరింత పారదర్శకత, మరింత సమర్థవంతంగా మనం ఎంప్లాయీస్కి సేవలు అందించడం జరుగుతుంది. ఎంప్లాయీస్కి వచ్చిన సంస్కరణలు ఇంతకు ముందు చెప్పినట్టుగా బేసిక్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నా కూడా ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. ఫామ్ 19 లేదా ఫామ్ 31 ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ కూడా ఇంతకు ముందు చెప్పినట్టు లైఫ్ సర్టిఫికేట్ అనేది డిజిటల్గా చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి నుంచి అయినా మన వాళ్ళు పెన్షన్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు.
1: సార్, ఇప్పుడు ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన స్కీమ్ PMVBRY, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. దీనికి ఈపీఎఫ్ఓ సంస్థకి ఉన్న సంబంధం ఏమిటి? ఈ PMVBRY గురించి ఒకసారి శ్రోతలకు వివరిస్తారా?
0: ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన మన దేశంలో 2047 కల్లా కొత్తగా ఉద్యోగ రంగంలోకి వచ్చే యువతి యువకులందరికీ కూడా సరైన ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. సో ఇది గత సంవత్సరం ప్రవేశపెట్టారండి. ఈ స్కీమ్ ద్వారా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొత్తగా కనీసం 3.67 కోట్ల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో మనకు ప్రవేశపెట్టారండి. PMVBRY స్కీమ్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారి స్కీమ్. దీంట్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ అంటే మనకి ఎవరైతే కొత్తగా ఉద్యోగంలోకి వస్తారో ఆ ఉద్యోగస్తులకి వారి 1 నెల జీతం అనేది మనకి గవర్నమెంట్ వాళ్ళు రిఫండ్ చేస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి 14,000 తన ఫస్ట్ జీతం అయితే 14,000లో మొదటి సగం అంటే 7,000 ఒక వారు 6 నెలలు ఉద్యోగ కాలం గడిచిన తర్వాత 7,000 అనేది వారి బ్యాంక్ అకౌంట్ లోకి డైరెక్ట్ గా క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇది DBT అంటాం అనమాట, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అలాగే ఈ 6 నెలలు గడిచిన తర్వాత వాళ్ళకి ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లో ఫైనాన్షియల్ లిటరసీ అనే ఒక కోర్స్ ఉంటుందండి. ఫైనాన్షియల్ లిటరసీ కోర్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 6 నెలలు ఉద్యోగం చేసిన తర్వాత మిగతా 2వ విడత మిగతా 7,000 కూడా వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే పార్ట్ బి బెనిఫిట్ అనేది ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు గాను యాజమాన్యానికి గానీ ఆ సంస్థకు గానీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఎవరైతే కొత్తగా ఉద్యోగుల్ని తీసుకుంటారు, ఉదాహరణకి మనం గత ఆర్థిక సంవత్సరంలో 100 మందిని ఉపాధి కల్పించుంటే ఈ స్కీమ్ మొదలైన తర్వాత మనం కనీసం 105 మందికి మనము ఉద్యోగంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం కనీసం 5 మందికి కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్న వారందరూ కూడా ఈ స్కీమ్లో మనకి బెనిఫిట్ పొందడానికి అర్హులవుతారు. ఒకవేళ మీ సంస్థలో 50 కన్నా తక్కువ ఉద్యోగులుంటే మీరు కనీసం కొత్తగా 2 ఉద్యోగంలోకి తీసుకుని ఉండాలి. అంటే మన ఉద్యోగుల సంఖ్య 52 లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. ఎప్పుడైతే మనం ఇలా ఉద్యోగంలోకి తీసుకున్నామో అప్పటి నుంచి మన స్కీమ్ బెనిఫిట్ అనేది వస్తుంది. ఎవరికైతే మనము ఉద్యోగంలో తీసుకున్నామో వారి శాలరీ ఆధారంగా బెనిఫిట్ అనేది వస్తుందండి. సో ఈ బెనిఫిట్ అనేది మనకి మనం స్కీమ్ మొదలు పెట్టిన తర్వాత నుంచి 2 సంవత్సరాల వరకు జరుగుతుందండి. ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగంలో ఉన్న పరిశ్రమలు ఏవైనా ఉంటే వారికి మాత్రం ఈ బెనిఫిట్ అనేది 4 సంవత్సరాల వరకు రావడం జరుగుతుంది. మనకి విశాఖపట్నం పరిధిలో ఆర్గనైజేషన్స్ లో 70% వరకు మనకి ఈ PMVBRY కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ స్కీమ్ ఇంకా మనకి నడుస్తుందండి. సో మిగతా ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా త్వరగా మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని బెనిఫిట్స్ వాళ్ళు పొందవచ్చు.
1: పిఎఫ్ సంస్థలో కమిషనర్ గా ఒక ఉన్నత స్థానంలో ఉన్న మీరు పిఎఫ్ ఖాతాదారులకు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటండి?
0: పిఎఫ్ ఖాతాదారులకు ప్రధానంగా మేము ఇచ్చే సలహా, ప్రావిడెంట్ ఫండ్ అనేది మనకి వృద్ధాప్యంలో గానీ లేదా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఉద్యోగం కోల్పోయినప్పుడు గానీ నిరుద్యోగులుగా ఉండేటప్పుడు గానీ అప్పుడు మనకు ఒక ఆర్థిక లబ్ధి, ఒక ఆర్థిక భద్రత ఉండాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసింది. అలాగే ఒకవేళ ఉద్యోగికి దురదృష్టవశాత్తు ఏదైనా సంఘటన జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులకు కూడా ఒక ఆర్థిక భరోసా ఉండాలి అనే ఉద్దేశంతో మనకి ఈ ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఎంత ఎక్కువ కాలం పనిచేసి ఎంత అమౌంట్ అనేది మనం దీంట్లో కాంట్రిబ్యూట్ చేస్తుంటామో దానికి అదనంగా మనకి ఇంట్రెస్ట్ అనేది జమ అవడం జరుగుతుంది. ఈ అమౌంట్ అనేది మనము అత్యవసరంలో ఉన్నప్పుడు మాత్రమే మనం విత్డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చాలా మంది ఇప్పుడు మేము గమనిస్తుంది ఏంటంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలా సాధారణమైన అవసరాలకు కూడా వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ లో నుంచి అమౌంట్ అనేది విత్డ్రా చేస్తుంటారు. దాని ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళు పదవి విరమణ చేసేటప్పటికి లేదా ఏదైనా దురదృష్టవశాత్తు వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు వెళ్లేటప్పటికి ఈ బెనిఫిట్ అనేది చాలా తగ్గిపోతుందండి. మనం వాళ్ళు పదవి విరమణ చేసిన తర్వాత ఈ ఆర్థిక భరోసా అనేది వాళ్ళు కోల్పోతున్నారు. సో మేమిచ్చే సలహా ఏంటంటే మీరు ప్రావిడెంట్ ఫండ్ లో సభ్యత్వం చేరిన తర్వాత ఈ అమౌంట్ని మీరు మరీ అత్యవసరం అయితే తప్ప విత్డ్రా చేసుకోవద్దు, అది ఎలా కొనసాగనివ్వండి. దాని మీద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మార్కెట్ రేట్ల కన్నా కొంచెం ఎక్కువగానే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తుంది. ఇది మనకి ఎంత లాంగ్ టర్మ్ గా మనకి దీర్ఘకాలికంగా మనం కొనసాగిస్తే అంత ఎక్కువ ప్రయోజనాలు వస్తుంది. అలాగే మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఎలాగైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ మనం ఎలాగైతే మనము భద్రపరచుకుంటామో

0: అలాగే మీరు యుఏఎన్ నెంబర్, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటాం, ఒక 12-డిజిట్ నెంబర్ ఉంటుంది. యుఏఎన్ నెంబర్ అనేది మీరు భద్రపరచుకోండి. మీరు ఎక్కడైతే వేరే ఉద్యోగంలో జాయిన్ అవుతారో, జాయిన్ అయిన మొదటి సందర్భంలోనే యుఏఎన్ నెంబర్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయండి. అలాగే మీరు అప్పుడప్పుడు కూడా మీ మెంబర్ పోర్టల్లో లాగిన్ అయ్యి ఎంత బ్యాలెన్స్ అవుతుంది, మీ సంస్థ వారు మీకు ప్రతి నెల మీకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారా లేదా అనేది మీరు పాస్బుక్ ద్వారా సరిచూసుకోవచ్చు అండి. వీటితో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, మొబైల్ నెంబరు, అలాగే బ్యాంక్ అకౌంట్ అన్ని కూడా మీరు సీట్ చేసుకోండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే, మనం ఎప్పుడైనా భవిష్యత్తులో ఏదైనా క్లెయిమ్ సబ్మిట్ చేయాలనుకునేటప్పుడు వెంటనే మనం సబ్మిట్ చేసుకోవచ్చు.
1: ప్రావిడెంట్ ఫండ్ గురించి ప్రయోజనాలు ఏమిటి, క్లెయిమ్ చేసుకోవడం ఎలాగో, ఉద్యోగ విరమణ తర్వాత ప్రావిడెంట్ ఫండ్ వల్ల వచ్చే పెన్షన్ లాభాలు ఏమిటి, వీటన్నిటినీ కూడా మాకు మా శ్రోతలకి ఇంత వివరంగా తెలియచేసినందుకు ఆకాశవాణి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. ఇంతవరకు ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలు ఈ అంశంపై ముఖాముఖి విన్నారు అతిథి రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ శ్రీ కె అవినాష్ కుమార్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విశాఖపట్నం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయి అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు ఈనాటి కార్యక్రమంలో ముందుగా 16 ఏళ్ల వయసు ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరి కోరికపై ఈ పాట.

ಗುಮ್ಮಾಡಿ ನಂಬವೆ, ಗುಮ್ಮಾಡಿ ನಂಬವೆ, ಗುಮ್ಮಾಡಿ ನಂಬವೆ, ಗುಮ್ಮಾಡಿ ಹೂವುಲಾಗ ಅಮ್ಮಾಡಿ ನಂಬವೆ. తర్వాత గోపికానగర్ శ్రోతలు శివకృష్ణగౌడ్, ప్రణీత్ గౌడ్ వీరు కోరుతున్నారు బొబ్బిలి రాజా. ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరు కోరుతున్నారు. చైర్మన్ చలమయ్య. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన ఆరుద్ర.

తర్వాత మేఘ సందేశం. ఈ చిత్రానికి కేజే యేసుదాస్ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. వీరి కోరికపై ఈ పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తర్వాత ఎద్దుమైలారం శ్రోతలు సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ వీరు కోరుతున్నారు మరణ మృదంగం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి.

కార్యక్రమంలో తర్వాత మాస్టర్ ఈ చిత్రానికి సుజాత హరిహరన్ పాడిన పాట వినబోతున్నారు. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత విశాఖపట్నం ఐటిఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్, గీత రచన చంద్రబోస్.

మీరింతవరకు రాబోయే అతిథి. ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కాని ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటారు. ముందుగా గోకులంలో సీత చిత్రానికి మనో చిత్ర పాడిన పాట వింటారు.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట. అస్త్రం చిత్రానికి రాజేష్ అనంతు బృందం పాడిన పాట వింటారు, వేటూరి సాహిత్యం.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వాంటెడ్ చిత్రానికి జావేద్ అలీ పాడిన పాట వింటారు. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యం.

గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా భువనచంద్ర గీతానికి విద్యాసాగర్ సంగీతంలో ఉన్నికృష్ణన్ సుజాత పాడిన పాట వింటారు బిల్లన్ చిత్రం నుంచి.

తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట హ్యాపీ డేస్ చిత్రం నుంచి. కార్తీక్ పాడారు, సంగీతం మిక్కీ జయమేయర్, సాహిత్యం వనమాలి.

కార్యక్రమంలో చివరిగా ఒక ఊరిలో చిత్రం నుంచి సాగర్ సుమంగళి పాడిన పాట వినబోతున్నారు. దేవిశ్వరప్రసాద్ సంగీతం, అనంత శ్రీరామ్ సాహిత్యం.

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమించేది ఎందుకమ్మా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సాహిత్యం సిరివెన్నెల.

ఆకాశవాణి సమయం 12:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ప్రారంభమైంది. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ 4 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. టెక్స్టైల్స్, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణలు, పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యంలో ఎదుగుతున్న భారత్ ప్రపంచ నాయకత్వాన్ని ఈ కార్యక్రమం ప్రదర్శిస్తోంది. ఈ ఎక్స్పో తయారీదారులు, ఎగుమతిదారులు, గ్లోబల్ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, విధానకర్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు, కళాకారులు, స్టార్టప్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేవారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. భారత్ టెక్స్ 2026 మూడవ ఎడిషన్లో దాదాపు 7,000 మంది కొనుగోలుదారులు, 20,000కు పైగా టెక్స్టైల్ ఉత్పత్తులు ప్రదర్శితమవుతున్నాయి. ఈవెంట్లో

0: 14 దేశాలకు చెందిన అంతర్జాతీయ ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లోని 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ బ్రిటన్లకు ఉన్న ఉమ్మడి నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుంది. ఈ ఒప్పందం వల్ల 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపయ్యి 100 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంలో తాత్కాలికంగా దాదాపు 10% వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బీఎస్ఎన్ఎల్ సమీక్ష ప్రణాళిక సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి ఈ ఆదాయం 4017 కోట్ల రూపాయలుగా ఉండగా ఈ ఏడాది అది 4418 కోట్ల రూపాయలకు చేరుకుందని, అంటే 401 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని ఆయన వివరించారు. దేశంలోని పౌర విమానయాన రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో తీసుకొచ్చిన భారతీయ వాయుయాన్ అధినియం 2024 చట్టం కింద రూపొందించిన నిబంధనలను 2 వారాల్లోగా రికార్డుల్లో ఉంచాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఒక పిల్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ నిబంధనలను కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని కోరింది. నిబంధనల ముసాయిదా సిద్ధంగా ఉందని, ప్రస్తుతం వాటి అనువాద ప్రక్రియ జరుగుతోందని కేంద్రం తరపున హాజరైన న్యాయవాది చెప్పారు. ఈ నిబంధనలను పార్లమెంటు ముందు ఉంచాల్సి ఉందని న్యాయవాది తెలియజేశారు. కాగా ఈ కేసు తదుపరి విచారణను 3 ఆగస్టుకి వాయిదా వేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించేందుకు కమిటీ రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ రాష్ట ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు.
1: As a candidate, it is natural that member states would like to understand what India brings to the table. One part of that is our vision of the priorities that the world and the United Nations must address. The other is a track record which enables the international community to make its own judgment. Let me address the priorities first. As we contemplate the global order, India's focus will be on working for a secure, peaceful and equitable world.
0: ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 3 లక్షల మంది సిబ్బందిని అందించినట్టు జయశంకర్ తెలిపారు. ఒకవేళ భారత్ శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికైతే 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేతర సభ్యదేశంగా పనిచేసింది. చివరిగా 2021-22

0: ఇంగ్లాండ్లో పనిచేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్, సుడాన్తో సహా ప్రపంచవ్యాప్త పరిణామాలపై తాము చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఖతార్ ఫాదర్ అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్దానీ మరణం పట్ల భారత్ తరపున సంతాపం తెలియజేయడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు దోహాకు బయలుదేరారు. ఆధునిక ఖతార్ నిర్మాణంలో అల్దానీ కీలక పాత్ర పోషించారని, ఆయన భారత్కు మంచి మిత్రుడని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఖతార్ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషికి గాను ఫాదర్ అమీర్ ఎల్లప్పుడూ గుర్తుండిపోతారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు పర్యాటకుల పార్థివ దేహాలు ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కె శ్రీనివాస్ హైదరాబాద్ విమానాశ్రయంలో మృతదేహాలను స్వీకరించారు. బాధితుల స్వస్థలాలైన మచిలీపట్నం, హిందూపురం, కడపకు మృతదేహాలు తరలించే ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించామని రాష్ట ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన ఇతర పర్యాటకులు అంతకుముందే సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని కూడా అధికారులు ధృవీకరించారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో మొరాకోను 2-0 తేడాతో ఓడించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు చేరుకోగా, బెల్జియంపై 2-1 తేడాతో విజయం సాధించి స్పెయిన్ సెమీస్కు చేరుకుంది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్, బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్యసమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, జీవన లహరి వింటారు.
2: ఈనాటి జీవన లహరి కార్యక్రమంలో ఆనందదాయక వృద్ధాప్యం. ఈ అంశంపై శ్రీమతి గరికపాటి కనకదుర్గ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
3: కొంతమంది 60 సంవత్సరాలు దాటేసరికల్లా వృద్ధాప్యంలోకి వచ్చేసాం అనుకుంటారు. వృద్ధాప్యం అంటే శాపం అని, ఇక చివరి దశకు చేరుకున్నాం, ఇంకా కృష్ణారామ అనుకోవడమే జీవితం అనుకుంటారు. కాని వృద్ధాప్యం అంటే శాపం కాదు, అది కూడా జీవితంలో భాగం. అంటే వృద్ధాప్యం అంటే వరం అని అనుకుంటారు మరికొందరు. అలాంటి కోవలోకే వస్తారు గరికపాటి కనకదుర్గ గారు. వారు వృద్ధాప్యాన్ని ఆనందంగా ఎలా మలుచుకోగలిగారో వారి మాటల్లో ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి గరికపాటి కనకదుర్గ గారు.
4: నమస్కారం అండి
3: కనకదుర్గ గారు. ముందుగా మీ బాల్యం, అప్పటి మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియజేయండి.
4: నా బాల్యం విజయవాడలోనే జరిగిందండి. అమ్మవారి గుడి మెట్ల దగ్గర ఉండేవాళ్లం. రోజూ గుడికి వెళ్ళిపోయేదాన్ని, పరుగులు ఎత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి పరిగెత్తుకుంటూ వచ్చేసేదాన్ని. అది కూడా ఒక ఆట కింద. ఈ గచ్చకాయలు, చింతగింజలు, తొక్కుడు బిళ్ళలు, స్కూల్లో బాల్ ఆడడం, రింగ్ ఆడడం ఆటలే.
3: మరి అప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉండేవారు? అంటే మీకు అన్నయ్యలు, చెల్లెలు ఇలా ఎంతమంది ఉండేవారు?
4: మాకు 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు ఉండేవారండి. తర్వాత మా ఇంటి నిండా జనం ఉండేవారండి. మా బాబాయ్లు వాళ్ళందరూ, మా నాన్నగారు బంధువులందరూ ఉద్యోగార్థం ఇక్కడికి వచ్చేవారు. పల్లెటూళ్ళ నుంచి ఉద్యోగం ఇప్పించమని వచ్చేవారు. మా నాన్నగారు ఉద్యోగమే చేసేవారు, ఆయన ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. కాని ఆయనకి జ్యోతిష విద్య వచ్చు, అందువల్ల

0: అన్నయ్య ఏదైనా దారి చూపించమని మా ఇంటికి వచ్చేవారు. మా ఇంటి నిండా జనమే. అసలు ఎక్కడ కూర్చుందుకు నుంచుకు జాగా ఉండేది కాదు. వాళ్ళు మా నాన్నగారు సొంత తమ్ముళ్ళు అనుకునేదాన్ని నాకు తెలీదు, ఎవరు చెప్పనూ లేదు. వాళ్ల పాటికి వాళ్ళు ఉండేవారు. నాకు పాటలు మహా ఇష్టం అండి, చిన్నతనం నుంచి మల్లీశ్వరి సినిమా నాటి నుంచి ఇష్టం. ఎంతమంది ఉన్నా పాడేసుకునేదాన్ని. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సిగ్గుపడ్డా మొహమాట పడ్డా లేవు, పాడుకునేదాన్ని. అలా ఆటపాటలతోనే జరిగిపోయింది. సంక్రాంతి పండగ వస్తే మాత్రం నెలంతా గోశాలకు దగ్గరగా ఉండడం మూలాన ఆవుపేడ తెచ్చుకుని గొబ్బిళ్ళు చేసేదాన్ని. 40, 50, 60 రోజు పెరిగేవి. ఇంకా
1: మరి మీ అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ ఏం చేసేవారు?
0: వాళ్ళు చిన్నవాళ్ళు అండి, నేనే పెద్దదాన్ని, మిగతా వాళ్ళు చిన్నవాళ్ళు. వాళ్ళు పెద్ద మామూలుగా ఉండేవాళ్ళు కానీ ప్రత్యేకంగా ఏమీ అనిపించేది కాదు వాళ్లతో. అసలు నేను కలిసేదాన్ని కాదు వాళ్లతో. నా పనులే నాకు సరిపోయేవి, ఆటలు పాటలు అస్తమానం, స్నేహితులు. నాకు హ్యాండ్ రైటింగ్ బాగుండేదండి చిన్నప్పటి నుంచి. అందరూ రాసి పెట్టమనేవారు. రాసేదాన్ని అదొక సరదా కింద. ఈ గొబ్బెమ్మలు చేసుకుని సంక్రాంతి అంతా వారం వారం సందిగొబ్బు పెట్టుకుంటూ, కష్టమాను పండగే. ఇంట్లో ఆర్థిక పరిస్థితి అవి నాకేం తెలియవు. కానీ సెకండ్ ఫాంగ్ వచ్చేసరికి మా నాన్నగారి ఆర్థిక పరిస్థితి కొంచెం తలకిందులైంది. మా తాతగారు పోవడంతో ఆయన కొన్ని అప్పులు అవి అయిపోయి బాధలున్నాయి. ఆయన చెల్లెలు ఇక్కడ ఉండిపోయింది. ఈ బాధలన్నీ ఆయన పడుతూ పడుతూ నా దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఏం చేయాలో తెలియక సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కుంటావా అని అడిగారు. అడుగుతావా ఎవరైనా నీ ఫ్రెండ్స్ని? అప్పుడు నాకు మనం పేదవాళ్ళమా అని గుర్తొచ్చి ఏడ్చేశాను. అప్పటివరకు అసలు ఏమిటో మనకు తెలీదు. 6వ క్లాసులో కొత్త పుస్తకాలు కొన్నారు. 7వ క్లాస్కి వచ్చేసరికి ఎవరినైనా అడిగి సెకండ్ హ్యాండ్ బుక్స్ తీసుకుంటావా, హాఫ్ రేట్కి వస్తాయని
1: అడిగారు మీ నాన్నగారు.
0: అడిగారు. ఒక్కసారి బళ్ళు మనీ ఏడ్చేశా. ఏడిస్తాయని అన్నారు, డబ్బు లేకపోతే బాధపడకూడదమ్మా, మనకి బుద్ధి సరిగ్గా లేకపోతే ఏడవాలి, ధనం ఇవ్వను ఇస్తాడు దేవుడు, తీసేసుకోను తీసేసుకుంటాడు. మేము చాలా ఆస్తిపరులం, 40 ఎకరాల పొలం ఉన్నవాళ్ళం, ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాం. అందుకని నువ్వు బాధపడకూడదు, సరే నువ్వు మామూలుగా పుస్తకాలు కొనుక్కో అన్నారు. ఇంకా నా బాధ చూసి సరే కొత్త పుస్తకాలు కొనుక్కున్నాను. ఇంకా మళ్ళీ ఆర్థికంలోకి నేను వెళ్ళలేదు. ఎలా ఉంటే అలా గడుపుకోవడం నాకు చిన్నప్పటి నుంచి వెన్నతో పెట్టిన విద్యండి. ఏమీ లేకపోతే లేదని కూడా నేను అడగను, తల్లిదండ్రుల్ని అడగను, భర్తని అడగను, ఉన్న దాంట్లో గడుపుకుంటా. నా పాటలు ఇవో నేను పాడుకుని సంతోషిస్తా. ఆ సంతోషంలోంచి వచ్చిన సరదాలే ఇవన్నీ.
1: మరి ఎక్కడ నేర్చుకున్నారు మీరు పాటలు?
0: ఎక్కడైనా మైక్ పెట్టేవారు పెళ్ళైతే. ఆ మైక్ ఎప్పుడు పెడతారా అని చూసి సరిగ్గా అది వినగానే స్కూల్ మానేసేదాన్ని. వాళ్ళు సాయంత్రం 5 గంటలకు కెట్టేస్తారు, పొద్దున 10 గంటలకు పెట్టి పాటలు. నేను వచ్చేసరికి 5 అయిపోతుంది. స్కూల్కి బయలుదేరిన దాన్ని కూడా వాన వచ్చినా మానేదాన్ని కాదు, పాటలు పెడితే మానేసేదాన్ని.
1: అలా చూస్తూ నేర్చుకున్నారు మీరు?
0: అంతే, అలా విని నేర్చుకోవడమే. పుస్తకం లేదు, సినిమాకి వెళ్లే వీలే లేదు కుటుంబంలో. అసలు
1: మీ ఇంట్లో ఎవరు పాడేవాళ్ళు కూడా కాదు?
0: మా అమ్మ పాడేదండి.
1: పాడేవాళ్ళు
0: తులసి మొక్క దగ్గర, తులసి చెట్టు దగ్గర కూర్చుని మా అమ్మ పాడేది. ఓహో, పాడాలి కాబోలనుకుని మా అమ్మ పాడితే నేను పాడేదాన్ని. ఆ పాట పాట అలాగా ముందుకెళ్లిపోయింది. హిందీ పాటలు వింటే వాటికి ఉత్సాహపడిపోయి ఎంత అదృష్టమో హిందీ రావడం అనుకున్నా. ఇంకొక భాషలో కూడా పాట ఏదైనా తీయగా ఉంటుంది కదా, ఆ పాటలు కూడా నేర్చుకోవాలని కోరిక. అలాగే అక్కడక్కడ విని నేర్చుకున్నా. అదే ఆ హాబీతోటి నేను సంతోషంగా ఉండను నాకు అలవాటండి. సరే 16 ఏళ్లు రాగానే వివాహం అయింది, విశాఖపట్నం వెళ్లిపోయాం. ఇంకా చదువు లేదు, పాటలు నాకు కూడా ఉన్నవి. ఎప్పుడు పాడుకునేదాన్ని
1: చిన్నప్పుడు. మీరు పాటలు పాడేవారు అన్నారు కదా, మరి పాటలతో పాటు ఇంకా మీకు చిన్నప్పుడు ఏమైనా హాబీస్ అనేవి ఉండేవా?
0: అప్పుడు ఆటలేనండి. సంగీతం చెప్పించే వీలు మా కుటుంబానికి లేదు, మా నాన్నగారికి లేదు. ఆయనకి చెప్పించాలని కోరుకుంది గాని కుటుంబ పరిస్థితులు అనువుగా లేవు, అందుకని దాన్ని వెనక్కి పెట్టేశారు. నేను ఊరికే నాకు తోచి నేను ఎక్కడెక్కడ విన్నవి నేను పాడుకోవడమే.
1: మీరు 8వ క్లాస్ వరకు చదువుకున్నారండి?
0: అప్పుడు SLC వరకే చదువుకున్నా. వివాహం అయింది, విశాఖపట్నం వెళ్లిపోయా. తర్వాత చదువుకోలేదని మాత్రం నాకు ఎప్పుడు పక్కన అనిపించేది. కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరూ చేరారు, నేను చేరలేకపోయాను. అంటే పెళ్లి అయిపోయిన
1: కారణం
0: ఆ వెళితే ఎప్పుడు నేను అక్కడితో ఆపేశాను, నాకు చదువు లేదు అన్న ఒక అభిప్రాయంతో ఉండేదాన్ని. అలా అలా జరిగి చాలా సంవత్సరాలు అయిపోయేసరికి ఇంకా 93లో బిఏ పాస్ అయ్యానండి. 63లో SLC పాస్ అయ్యాను, 93లో బిఏ పాస్ అయ్యాను.
1: ఇంట్లో ఉండే చదువుకుంటూ ఎగ్జామ్ పరీక్ష రాశారు.
0: అప్పుడు ఈ దూర విద్య ఇది వచ్చింది, కరెస్పాండెన్స్ కోర్సు.
1: అవును,
0: ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు పెట్టారు అవకాశం, నా కోసమే పెట్టారని సంబరపడి. అవకాశం లేని గృహిణులకని పెట్టారు వాళ్ళు బాబు, బయటికి వెళ్ళి చదువుకోలేని వాళ్ళకి, చదువు మీద కాంక్ష ఉన్న వాళ్ళకని.
1: అవును.
0: అప్పుడు మా 2వ అమ్మాయి డెలివరీకి వచ్చింది. పిల్లలు, వాళ్ల పురుళ్ళు, వాళ్ల పండుగలు, పబ్బాలు ఇవన్నీ అన్ని మనకి సహజంగా జరిగేవి.
1: అవన్నీ జరుగుతున్నా ఇంకో పక్క చదువుకుంటూ పరీక్ష రాశారు అంటే మీ

0: ప్రోత్సాహం బాగా ఉందని చెప్పవచ్చు. మరి
1: నేను చదువుకుంటానండి అంటే చదువుకోమన్నారు. ఆ ఎంట్రన్స్ పుస్తకాలు అవి తెచ్చుకున్నాను, ఎంట్రన్స్ రాశాను ఎస్ఆర్ఆర్ కాలేజీలో. అక్కడే ఆంధ్ర యూనివర్సిటీ ఒక భాగం పెట్టారు, అక్కడికి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకుని వాళ్ళ ద్వారా పరీక్ష కట్టి ఆ పుస్తకాలు ఇంటికి వస్తే చదువుకుని ఇంక ఎన్ని పాటలైనా పడ్డాను దానికోసం. ఒక డిగ్రీ రావాలి అంతే లెక్క నాకు. ప్రతి ఆదివారం ఎస్ఆర్ఆర్ కాలేజీకి మా మనవరాలు ఇంట్లో ఆడించి అట్టే పెట్టి, వాళ్ళని అట్టే పెట్టి, వాళ్ళకి అన్ని చేసి పెట్టి ఆదివారం ఆదివారం క్లాసులకు వెళ్ళి చదువుకునేదాన్ని ఎస్ఆర్ఆర్ కాలేజీ.
0: ఏ వయసులో ఉండేది
1: అప్పటికి? 45-46 ఉన్నాయి. మా అమ్మాయిలు వాళ్ళ పొరుళ్ళు పుణ్యాలు చేసి వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు, అన్ని వాళ్ళకి చేసి పెట్టి ఎక్కడా ఏదే అమ్మ మాకు చేయలేదు అనుకోకుండా మా వారికి గాని వాళ్ళకి చేయవలసిన సేవలన్నీ చేసి. నా కోసం ఎవరు చేస్తారు, నేనే చేసుకోవాలి కదా, నా సంతోషం నాది. ఆ కాలేజీ మేము మారుతి నగర్లో ఉండేవాళ్ళం, అందుకని మాచవరంలో ఎస్ఆర్ఆర్ కాలేజీ 5-6 సందులు దూరంగా ఉండేది. పరుగు పరుగున ఇంటికి వచ్చి మళ్లీ మినపరొట్టేసి మా వారికి పెట్టి భోజనం చేసిన వెళ్లేదాన్ని. ఒక దీక్ష కింద చేశాలండి, చేశాను. డిగ్రీ వచ్చింది 30 ఏళ్లకు వచ్చింది డిగ్రీ. 63లో కోరుకుంటే 93లో డిగ్రీ వచ్చింది.
0: మరి ఆ డిగ్రీ సర్టిఫికేట్ చూసుకున్నాక మీరు ఎలా ఫీల్ అయ్యారు?
1: ఎంత సంతోషం అండి, అది చాలా సంతోషించాను. అసలు ఈ జీవితంలో జరుగుతుంది అనుకోలేదు. తర్వాత పెళ్లినాటికి నేను హిందీ రాష్ట్ర భాష పాస్ అయ్యాను, అది అక్కడితో ఆగిపోయింది. అక్కడితో ఆగిపోయేసరికి నాకు అవి వెళ్తుండిపోయింది. 3 పరీక్షలే కట్టాను. నా స్నేహితులందరూ ఇంకా వాళ్ళకి పెళ్లి కాకపోవడం మూలంగా వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళు చదువుకున్నారు. నేను ఇక్కడితో ఆగిపోయాను, నాకు చదువులేదని నాకు ఒక వెళ్తుండేది హిందీ పూర్తి చేయలేదని. 63లో రాష్ట్ర భాష పాస్ అయ్యాను, 78లో ఈ సర్టిఫికెట్ తో ప్రవేశ పాస్ అయ్యాను. అప్పటికి విజయవాడ వచ్చాం మేము, మళ్లీ ట్రాన్స్ఫర్ అయ్యి విశాఖపట్నం నుంచి. అప్పుడు ప్రవేశ చదివాను
0: విజయవాడలో. చదువుకున్నారు
1: విజయవాడలో, రాశాను ఎస్కేపీవీలో రాశాను ఆ పరీక్ష. తర్వాత పరీక్ష కడదామనుకుంటే మళ్లీ నాకు కుదరలేదు, కుటుంబంలో అవకాశం లేకపోయింది. మద్రాసు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాం 83లో. ప్రవేశ తర్వాత విశారద 2 ఎగ్జామ్స్ అవి పాస్ అయ్యాను. ప్రవీణ 1 ఎగ్జామ్ అది కూడా అయిపోయింది, అది పాస్ అయ్యాక మళ్లీ మాకు ట్రాన్స్ఫర్ అయింది హైదరాబాద్.
0: హైదరాబాద్ అయింది సరే,
1: అయింది. కానీ ప్రవీణ అవ్వలేదు, సగం ఉండిపోయింది. ఇంకొక 6 నెలలకి ఎగ్జామ్ అది ఉండిపోయింది. నేను ట్రాన్స్ఫర్ అనేసరికి కుంగిపోయి నేను ఇంకా పుస్తకాలు కూడా తీయలేదు, కానీ దాన్ని వదలలేను, చదవలేను బాధ. హైదరాబాద్ వచ్చిన తర్వాత మా 3 అమ్మాయి 10th క్లాస్లోకి వచ్చింది. వాళ్ళు టీచర్ గారిని అడగమన్నా, మాకు ఊరు కొత్త హైదరాబాద్, ఆవిడేమన్నా సాయం చేయగలరా, ఇంకా కొన్ని పుస్తకాలు కావాలి, పరీక్ష ఎక్కడో తెలియదు, ఊరు తెలియదు, మా అమ్మ చదువుకోవాలనుకుంటానని టీచర్ గారిని అభిప్రాయం అడిగాను. ఆవిడ చాలా సంతోషించారు, మీ అమ్మగారు చదువుకోవాలనుకోవడమే గొప్ప, నేను కావాలంటే నేను సహాయం చేస్తాను, అప్లికేషన్ నేను తెచ్చి పెడతాను, పుస్తకాలు నేను తెచ్చి పెడతాను, ఫలానా చోట ఉన్నాయని ఖైరతాబాద్ వెళ్ళి. ఆవిడ హిందీ టీచర్, ట్యూషన్ నేను చెప్పలేను, అది మహాసముద్రం, ఆవిడే చదువుకోవాలి, కానీ సాయం నేను చేయగలిగిన సాయం చేస్తానన్నారు. అది చాలు నాకు,
0: అంతే కదా మరి.
1: నా చదువు నేను చదువుకున్నాను. పాప ఆవిడ పుస్తకాలు లిస్ట్ పెట్టారు. పరీక్ష 7 రోజుల్లో ఉందనగా వచ్చింది ఒక పుస్తకం, హిందీ పుస్తకం. అప్పటి వరకు రాలేదు, వారం వారం వెళ్ళి అడగడం రాలేదన్నాం. ఈ పరీక్ష తంతు నిలగపోతుంది ఇది అనుకున్నాను నేను. 7 రోజుల్లో ఎంత చదివేయగలను, ఇంట్లో పనులు చేసుకుంటాను. కానీ అదృష్టంగా 8 మంది వెళ్ళాం ఆ టీచర్ దగ్గర నుంచి. ఆవిడ తెచ్చిన అప్లికేషన్లు పూర్తి చేసి 8 మంది వెళ్ళాం. అందరిలో నేను పెద్దదాన్ని, నేను పాస్ అయ్యాను అంతే. 7 గురు చదవలేకపోయారు పాపం, 7 రోజులు వాళ్ళకి సరిపోలే.
0: మీరు చదివేసే
1: లాగలేకపోయారు, నేను లాగేశాను, ఎలా లాగాను నాకు తెలీదు. మొత్తానికి ప్రవీణ అదొక డిగ్రీ
0: అంటే అనుకున్నది సాధించేశారు మొత్తానికి.
1: హిందీ పండిట్ అంటారు అప్పుడు, అప్పట్లో.
0: అవును,
1: తర్వాత విద్వాన్ అవి ఉన్నాయి, ఇంకా నేను అవి ఏం చదవలేదు. అదైపోయిన తర్వాత ఆ రోజు ఎగ్జామ్ వెళ్లే రోజున నిజాం కాలేజీలో పరీక్షలు, మేము ఉండేది ఎక్కడో ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర, అంతా బస్సు రూటే. ఆ ఊళ్ళో ఆటోలకు పెట్టలేము, ఈ బస్సులు నమ్ముకుని వెళ్ళాలి. ఇంట్లో అన్ని చేసి పెట్టి, టిఫిన్లు చేసి వంట చేసి పెట్టి, పిల్లలు చదువుకుంటున్నారు, మా వారు ఆఫీస్కి వెళ్ళాలి, అన్ని చేసి పెట్టి బస్సుకు పరిగెత్తాను. తీరా అక్కడికి వెళ్ళేసరి నా కడుపులో దేవేసి బాగుండలేదు నాకు ఆరోగ్యం, ఏదో అయిపోయింది. పొద్దునే కాఫీ తాగి వచ్చిన మూలంగా ఇలా ఉంది. చాలా దూరం బస్సు ప్రయాణం, చాలా దూరం నడక, ముందు వెనక కూడా, దీని మూలంగా ఇలా ఉందనుకున్నా. అనుకుని ముందు అసలు ఏం చెయ్యాలి, తోసలు పరీక్షలా రాస్తానని ఆ బాక్సులు కాస్త పెరుగన్నం పెట్టుకెళ్ళా, అది తినేసా. తినేసి కూర్చున్నా తగ్గదు, ఏదో అయిపోయింది, ఏదో అనారోగ్యం ప్రవేశించింది ఒంట్లో అనుకున్నా. సరే ఈ రోజు పరీక్షలు రాసి ఇంటికి వెళ్ళిపోతే రేపటి సంగతి చూద్దాం అనుకున్నా. అలాగే రాసే మధ్యాహ్నం తినడానికి ఏమీ లేదు, ఓ బిస్కెట్ ప్యాకెట్ పట్టుకెడదామనే ఆలోచన కూడా లేదు. అన్ని పరీక్షలు రాసేయడం అంతే, 2వ పూట కూడా పరీక్ష రాసేసి ఇంటికి ఎప్పుడు వచ్చేద్దామని వచ్చా. కాసేపు రెస్ట్, మళ్లీ రేపు పరీక్షలు ఉన్నాయి, ఇవాళ

0: అని రేపు కూడా ఇలా లాగేస్తే ఎల్లుండి ఆసుపత్రిలో చేరిపోదాం, ఏదో వచ్చింది జబ్బు చేసింది ఏదో అనుకున్నా. అనుకుని మర్నాడికి కూడా రాత్రి 12 వరకు చదివాను, మళ్ళీ 3:30 లేచి చదివాను, ఇంట్లో పనులన్నీ చేసుకుని మళ్ళీ వెళ్ళాను. మర్నాడు తిని వెళ్ళాను, తినకుండా వెళ్తే అలా వచ్చిందేమో అని తిని వెళ్ళినా అలాగే ఉంది. సేమ్ నిన్న ఎలా ఉందో ఇవాళ అలా ఉంది. ఏదో వచ్చింది నాకు, ఇంత తేరుకోలేను అనుకున్నాను. ఆ సాయంత్రం వాళ్ళు క్వశ్చన్లు వేస్తారు హిందీలో, హిందీలోనే జవాబు చెప్పాలి. అవన్నీ చేశాను. మీకేమైనా ప్రమోషన్ కావాలా, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అన్నారు. లేదండి, సరదా ఇష్టం, ఆపేశాను, ఆపేసింది కంటిన్యూ చేస్తున్నాను అన్న. మొత్తానికి ఇంటికి వచ్చాను. మర్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నాకు ఆరోగ్యం బాగోలేదండి, నిన్న మొన్న ఇలా అయిందన్న. ఆవిడ చాలా పరిశీలనగా చూసి ఎంతమంది పిల్లలన్నీ అనారోగ్యానికి పిల్లల సంగతి ఎందుకు అనుకున్నా, ముగ్గురు అమ్మాయిలండి అన్న. ఆవిడ చెయ్యి చూసండి, మీరు ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి, అందుకని ఇలా ఉన్నాయి లక్షణాలని. నెత్తి మీ పిడుగుపడినట్టు ఏడ్చాను. ఎందుకంటే మా పెద్దమ్మాయి డిగ్రీ అయిపోయింది, పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏమిటి, నేను మళ్ళీ మొరటికి వచ్చాను, అసలు ఎలా నెగ్గగలను? ముగ్గురు అమ్మాయిల తర్వాత అమ్మాయి పుట్టినా అందరూ నవ్వుతారు, అదొక ఇది ఉంటుంది. నాకు ఇబ్బంది లేదు, నాకు ఆడపిల్లలు ఇష్టం, మహా ఇష్టం ఆడపిల్లలంటే. అబ్బాయి పుడతాడని నాకు నమ్మకం లేదు. డాక్టర్ మీరు ఇంటి దగ్గర అభిప్రాయం కనుక్కుని రండి, ఏం చెయ్యాలో రేపు ఆలోచిద్దామన్నారు డాక్టర్. ఇంటి దగ్గర కనుక్కున్నా. ఈసారి కొడుకు పుడతాడు కాబట్టి నువ్వు ఏమీ ఆలోచించొద్దని చెప్పారు మా వారు. ఎలా చెప్పారు, మా మామగారు చెప్పారట. అలాగని జాతకాలు నమ్మకాలు ఉన్నాయి కదా,
1: జ్యోతిషం కూడా చూసేవారు.
0: మామగారికి తెలుసు, జ్యోతిషం తెలుసు. అది చెప్పిన మూలంగా మా వారు నువ్వేమీ కంగారు పడొద్దని చెప్పారు. కానీ సిగ్గుపడిపోయే పెద్దమ్మాయి డిగ్రీ అయిపోయింది, ఈ పిల్లల ముందర ఎలా తలెత్తుకు తిరగాలి అని. ఆ వేవిళ్లతోనే రాశాను ఆ పరీక్ష, 2 నెలలకి పాస్ అయ్యానని తెలిసి ఎంత సంతోషించాను నాకు అసలు. అన్నాళ్లు నీరసపడుతూనే ఉన్నా. తర్వాత మా అబ్బాయి పుట్టాక అనుకున్నాను, ఇంకా చదువేమిటి, ఆపేమన్నాడు దేవుడు అనుకున్నా. అన్ని దేవుడికి పెట్టాలండి నమ్మకం. అనుకున్న దాన్ని వాడికి 3 ఏళ్ళు వచ్చాక ఎల్కేజీలో వేశాం. వేసిన తర్వాత మీ బళ్ళు వేశాక నాకేం తోచలే. పెద్దమ్మాయి పెళ్లి, 2 అమ్మాయి పెళ్లి కూడా అయిపోయింది అప్పటికి, 8 నెలల వ్యవధులు. పెద్దమ్మాయికి డెలివరీ కూడా అయింది. సరే 2 అమ్మాయి పురుటికి వస్తుంది, ఏం తోచలే. వీడిని స్కూల్లో వేసా, నాకు పని లేదు, ఇంత ఖాళీగా కూర్చోకూడదు అనుకునేప్పుడు పోనీ ఎంట్రన్స్ రాయనా ఎస్ఎల్సికి, ఎస్ఎల్సి చదివాను కదా, పేపర్లో పడింది. మా వారిని అడిగితే చదువుకోమన్నారు. సరే రాశాను, మంచి మార్కులు వచ్చాయి. ఏనాటివో గుర్తున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే ఆనాటి ఎస్ఎల్సీలో చదివినవి కూడా గుర్తున్నాయి. నాకు ఇంత జ్ఞాపకం ఉందా అనుకున్నా నేను, ఇంత పాటలే గుర్తుంటాయనుకున్నా. చదువు కూడా గుర్తుంది, 80 మార్కులు పైన వచ్చాయి. నానా అవస్థలు పడి ఎలాగో డిగ్రీ తెచ్చుకున్నా. మా నాన్నగారు చెప్పలేనంత సంతోషించారు. ఎస్ఆర్ఆర్ కాలేజీ ఎదురుగా ఉండేవారు. మా నాన్నగారు రామకృష్ణయ్య సిద్ధాంతి గారు, ఆయన సిద్ధాంతి గారు చాలా చాలా సంతోషించారు. మా అమ్మ మంచి గృహిణి, ఉత్తమ ఇల్లాలు చెప్పాలంటే. బంధుమిత్రుల అందరిలో కూడా ఆవిడ అసలు మాట్లాడేది కాదు, మాట్లాడకుండా పనిచేయడం ఆవిడ నైపుణ్యాల్లో ఒకటి. ఆ మాట మంచితనం, పాట ఇవి నాకు వచ్చాయి నాన్నగారి ఆలోచన. నాన్నగారి నుంచి ఆలోచన విధానం, తెలివితేటలు, కష్టపడి పనిచేయడం, పట్టుదల. ఒక పని మొదలు పెట్టామంటే పూర్తి చేయాలి.
1: అందుకే కదా పట్టుదలగా వివాహం అయినా కూడా మీరు చదువుకొని సాధించారు.
0: అదైన తర్వాత కొంత గ్యాప్ వచ్చి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. 3 అమ్మాయి పెళ్లి కూడా అయిన తర్వాత ఎంఏ చదివాను. బిఏ చదివిందాన్ని ఎంఏ చదివా. అసలు హిందీ చదువుదామని ఉద్దేశం, హిందీ విద్వానో హిందీ డిగ్రీనో చేద్దామని ఉద్దేశంతో ఈ ఎస్ఎల్సీ సర్టిఫికేట్ పుచ్చుకుని వెళ్ళాను. హిందీ కాలేజీకి వెళ్ళాను, మా చవరంలో ఉంది. డిగ్రీ ఉంటే గానీ మీరు చదవడానికి వీల్లేదన్నారు. డిగ్రీ ఉంటే దీనికి ఎందుకు, దాన్ని వదిలేసి
1: ఎంఏ
0: చదివాను. మా అబ్బాయి అప్పుడు ఇంటర్లోకి వచ్చాడు మా అబ్బాయి. నేను ఇవన్నీ దాటుకుంటూ వెళ్లేసరికి
1: మరి మీ పిల్లల చదువు ఎలా ఉండేది?
0: 3 అమ్మాయి, మా అబ్బాయి బాగా 1st మార్కులండి. పై 2 పిల్లలు యావరేజ్ చదివేవాళ్ళు. చిన్నప్పుడు వాడు ఇంటికి వచ్చేసరికి నేను గ్యాస్ టవ్ దగ్గర నుంచునేదాన్ని, పొద్దున వాడు వెళ్లే వరకు అక్కడే ఉండేదాన్ని. అమ్మ అంటే పొయ్యి దగ్గర నుంచుంటుంది, నాకు ఒకటే లెక్క. అది మానే ఇమ్మా, నువ్వు నీ చాలా కష్టపడ్డావు నేను చూశాను, నాకు ఇష్టం ఉండదు, నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండన్నాడు.
1: అలా అన్నటువంటి కొడుకులు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారండి?
0: ఇప్పుడు ప్రోత్సహిస్తాడు, ఇప్పటికీ అంటాడు నీకు ఎలా కావాలంటే అలా ఉండు, సంతోషంగా ఉండు. రాత్రి 9 అయ్యేసరికి మాత్రం ఇంటికి వచ్చే నాన్నగారిని చూసుకోవాలి. అన్ని సభలకి పెడతాను, అన్ని పాటల పోటీలకి పెడతాను. ఈ వయసులో కూడా నాకు షుగర్ గాని బీపీ గాని మోకాళ్ళ నొప్పులు గాని ఇతరత్ర ఏమి అనారోగ్య సమస్యలు లేవండి. ఉదయం లేవగానే 1 గ్లాసుడు వేడివేడి మంచినీళ్ళు తాగుతాను, అది కూడా ఒక ఆరోగ్యానికి 1 ప్లస్ పాయింట్ అవుతుందండి. జీలకర్ర పొడి తింటాను, ధనియం పొడి తింటాను, మెంతి పొడి తింటాను. ఇవే మన రక్షిస్తాయి. పెద్దగా పళ్ళు పలహారాలు తినే అలవాట్లేదు, ఆనాటి వాళ్ళం కదా.
1: అవును,
0: ఆహారాన్ని నమ్ముకుంటాం. మితాహారం, వ్యాయామం మనకి దేవుడిచ్చిన వరాలండి. కాని మన కృషి కూడా చాలా ఉండాలి. కేవలం వరం కాదు, మన ప్రయత్నం, మన కృషి, పట్టుదల, నేను ఇలా ఉండాలి అని ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో ఉండాలండి. ఉంటే అప్పుడు మనం ఉండగలం, చేయగలం. చేయలేమనుకోవద్దు. పిల్లలు బాధపడుతున్నారు అనారోగ్యాలతో, చాలా బాధేస్తోంది వింటుంటే. అలా ఉండకూడదండి. ముందు ఆరోగ్యం, తర్వాత ఆనందం. ఆరోగ్యం ఉంటే ఆనందం అదే వస్తుంది.
1: మరి మీకు ముందు ముందు కూడా అనారోగ్యాలు అనేవి రాకుండా హ్యాపీగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నామండి. మరి మీరు మీ వృద్ధాప్యాన్ని ఇంత ఆనందంగా ఎలా మలుచుకున్నారు?
0: అప్పుడు చెయ్యలేని పనులు ఇప్పుడు చేస్తున్నానండి. ఎక్కడో మీరు వక్తగా చెప్పండి అన్నారు. వక్తని కానండి, నేను పాటలు పాడతానంటే లేదండి, చెప్పండి, చెబుతుంటే మీకే వస్తుంది చెప్పడం అన్నారు. అప్పుడు అన్నాను, అందరూ తల్ల పండిన వాళ్లే నాలాగా అక్కడ. ఇప్పుడు మీరు అడిగే మాట ఆవేళ నేను చెప్పాను, నా 66 ఏట. మీరు వృద్ధాప్యం అనుకోకండి, పెద్దవాళ్ళం అయిపోయాం, మనం ఏమీ చేయలేము, కృష్ణారామ అనుకోవాలి అనుకోకండి. పాత అనుభవాలే గుర్తొస్తూ ఉంటాయి వద్దన్నా కూడా. అవి సంతోషించేవి రావు, విచారించేవే వస్తాయి. అది సగం ఆరోగ్యం పోతుంది దాంతో. అవి ఏం మనం చక్కదిద్దలేము, అయిపోయిన జీవితాన్ని బాగు చేసుకోలేము. ఇప్పుడున్న దాన్ని బాగు చేసుకోవచ్చు, మన చేతిలో ఉంది ఇది. మీరు ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోండి, ఏదో ఒక గాత్రం నేర్చుకోండి, మీకు ఇష్టమైన రంగంలో ఉండండి. లేదు కాగితాలు కళలు పెట్టుకుని మీరు ఏమన్నా రాసుకోండి, కవితలు రాసుకోండి, కథ రాసుకోండి. లేదు మీ బాల్యం నుంచి మీకున్న అనుభవాలన్నీ రాసుకోండి. మీరు ముందుకెళ్ళండి. మీకోసం మీరేం చేసుకున్నారు ఇప్పటి వరకు? మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేసుకుంటారు? ఇంకా ఆడవాళ్ళకి ఏ బాధలు పడినా ఏం చేసుకున్నా, ఒక చీర కొనుక్కోవడం, ఒక నగ చేయించుకోవడం, అవకాశాన్ని బట్టి. నేను ఇవన్నీ చేశాను, నాకు ఉన్నాయి, హాబీలు జరుగుతాయి. మగవాళ్ళకి హాబీలు ఏమున్నాయి? తెచ్చిన సొమ్ము ఇంట్లో పెడతారు, కుటుంబంలో అందరికీ పంచుతారు, ఏదో ఆస్తి పాస్తి కొంటారు. వాళ్ళు ఒంటికి అనుభవించేది ఏమీ ఉండదు. మీకోసం మీరు చేసుకోండి ఏదన్నా. మీరు సంతోషంగా ఉండక్కర్లేదా? అందరికీ చేసేసారు. నన్ను నువ్వు పట్టించుకోవటం లేదు, నేను రిటైర్ అయ్యాను. అప్పుడు 9 అన్నం పెట్టేదానివి, ఇప్పుడు 9:30 అయినా నేను ఆఫీస్కి వెళ్ళలే కాబట్టి నాకు అన్నం పెట్టట్లేదు, నాకు ఆ టైం అలవాటు అయిపోయింది. ఈ సణుగుళ్ళు సాధింపు వల్ల ఉపయోగం లేదు. మీరు బాధపడా, వాళ్ళు బాధపడా, ఎటు ఇంట్లో ఉన్నారు కాబట్టి 10 నిమిషాలు వాళ్ళు బద్దకిస్తారు. ఎందుకంటే వాళ్ళకి కొంత వయసు ఇచ్చేస్తుందిగా. మీరు రిటైర్ అయ్యారంటే వాళ్ళకి వయసు రాదు. తర్వాత పిల్లల్ని మనవల్ని చూసుకోవడంలో కాసేపు ఉండండి, మీరు ఇంట్లోనే ఉంటారు కదా, మీకు పెడతాను అన్నారంటే తప్పొస్తుంది.
1: అప్పుడు ఒక పద్ధతిగా చేసేవాళ్ళు, ఇప్పుడు ఏమిటి ఇలాగా లేట్గా.
0: నన్ను ముందు చూసావు, తర్వాత మిగతా వాళ్ళని చూసావు, ఇప్పుడు నన్ను వెనక్కి పెట్టావు అని ఒక ఫీలింగ్ వస్తుంది. అటువంటి ఆలోచన భావన రాకూడదు. వాళ్ళు అందుకోసం చేయరు. వాళ్ళు చెయ్యలేక వాళ్ళకు కూడా చురుకుతనం తగ్గిపోతుంది. ఎక్కడ కుటుంబాల్లో అంతే. మీరు అలా ఆలోచించద్దు. మీకు నచ్చిన ఒక పుస్తకం పెట్టుకుని రాసుకోండి, లేకపోతే మీ డైరీ మీరు రాసుకోండి. ఆనాటి నుంచి ఏం చేశాం, ఏం చేయలేకపోయి, అది కూడా రాసుకోండి. మీతో మీరు మాట్లాడుకున్నట్టు అవుతుంది. అప్పుడు మనతో మనం మాట్లాడుకోవడం అండి, అదొక రకం మనకి సంతోషాన్ని ఇస్తుంది. ఇంకొక మనిషి అక్కర్లేదు. ఒకళ్ళు కూర్చుని అది పిచ్చి కాదు, వెర్రి కాదు, పునరాలోచించుకోవడం అంటారు, సింహావలోకనం అంటారు.
1: మీకు కూడా డైరీ రాసే అలవాటు ఉందా కనకదుర్గ గారు?
0: ఇన్ని కబుర్లు చెప్తున్నా, డైరీని రాయలేను గాని నన్ను నేను అనుకుంటూ ఉంటా. అప్పుడు అలా చేసాం, ఆ పొరపాటు ఇలా చేయకూడదు, ఇంకొంచెం బాగా చేస్తే బాగుండేది. మన తర్వాత వాళ్ళకి మనం చెప్పాలి, మనం చేసిన తప్పులు వాళ్ళు చేయకూడదు కదా. చెబుతాను, ఎక్కడ వీలుంటే అందరికీ చెప్తాను. సెంట్రల్ స్కూల్కి వెళ్ళాను, మ్యూజిక్ టీచర్ కింద పిలిచారు. ఇంకా ఇద్దరు వచ్చారు మ్యూజిక్ టీచర్లు, మీ అనుభవాలు చెప్పండి అన్నారు. ఏమో కొన్ని చెప్పేసరికి వాళ్ళు ఎంత సంతోషించారంటే, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీతో మాట్లాడతాం, మీ సాంగత్యం ఎంతో బాగుంది, మీతో మాట్లాడితే బాగుంది, అలా ఆలోచించుకోవాలండి అందరూ అన్నారు వాళ్ళు. ఇలాగే బోల్డ్ అనుభవాలండి. ఆ ప్రవీణ పూర్తి చేశాను, ఎంఏ కూడా పూర్తయింది. మా అబ్బాయి ఇంటర్లో నేను ఎంఏ చదివానండి. 3 అమ్మాయి తర్వాత 14 ఏళ్లకు పుట్టాడు మా అబ్బాయి.
1: మరి ఇప్పుడు మీ దినచర్య ఎలా గడుస్తుందండి మీకు ఇంట్లోని?
0: దినచర్య నేను ఇప్పుడు చిత్రలేఖనంలో చేరాను, 1 సంవత్సరం అయింది. ఉదయం 3 గంటలు గాని లేకపోతే సాయంత్రం 3 గంటలు గాని వెళ్ళొస్తా, క్లాసులకు వెళ్ళొస్తా.
1: మీకు ఇంతకు ముందు వేసే అలవాటు ఉందండి?
0: 1-4 నెలలు నేను సొంతంగా వేశా. క్యాలెండర్ లో బొమ్మలు చూసి, ఈ తాజ్మహల్, కలకత్తాలో మెమోరియల్, ఇవన్నీ వేశాను, చార్మినార్. వేస్తుంటే మాకు ఒక మాస్టర్ గారు మాకు కనిపించి, ఇక్కడ ఉన్నారండి, పలానా చోట ఉన్నారు, మీరు చేరండి అక్కడ అన్నారు. అక్కడ చేరాను. చేరిన తర్వాత ఎగ్జిబిషన్ పెట్టారు. ఆ ఎగ్జిబిషన్ చూసి, ఈ వయసుకి మీరు బొమ్మలు వేయడం, ఎగ్జిబిషన్లో 2 బొమ్మలు పెట్టడం, అది చూసి ఇంట్రెస్ట్, ఆయనకి ఉత్సాహం కలిగి చిత్రలేఖనం నేర్పే మాస్టర్కి ఆయన వీళ్ళని పిలిచారు. పేపర్ వాళ్ళు, 2 పేపర్ వాళ్ళు రాసుకున్నారు, ఇంటర్వ్యూ తీసుకున్నారు. 1 పేపర్లో పడిన, 1 టీవీలో వచ్చింది.
1: ఇంకా చిత్రలేఖనం వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు.

0: ఉన్నారు, తర్వాత భజనలకు వెళ్తున్నారు. ఇవన్నీ కూడా మీరు రోజులో ఒక పద్ధతిగా అన్ని చేసుకుంటూ ఉంటారు.
1: ఇప్పటికీ నేను ముందు చేరింది కళాదర్శనంలో, వీణలో చేరానండి. అక్కడ వెళ్ళినప్పుడు వాయించేదాన్ని, ఇంటి దగ్గర కొద్దిగా సమయం ఉండేది కాదు. 3వ సంవత్సరం టీచర్ అన్నారు, మీరు ఇలా వాయిస్తే చాలదండి, 5-6 గంటలు మీరు ఒక చోట కూర్చుని నేర్చుకోవాలి, సాధన చెయ్యాలన్నారు. అంతసేపు సమయం పెట్టలేను, అప్పటికే నాకు 54 55 ఉన్నాయి. అంతసేపు కూర్చొని చెయ్యలేను, ఇంట్లో పనులుంటాయి. ఈ లేస్తూ ఉండడం కూర్చో ఉండడం తప్పితే వీణ వాయించేది ఏముండదు. ఆవిడన్నారు, మీకు పాట ఎలాగో ఇష్టము, గాత్రం బాగుంది కాబట్టి చేరిపోండి, గాత్రంలో చేరండి, వీణ ఇంటి దగ్గర వాయించుకోండి అన్నారు. వీణ, హార్మోనియం, క్యాషియో 3 వాయించుకుంటా ఇంటి దగ్గర.
0: మీ మాటలు వింటుంటే మీరు ఇంత వయసులో ఇవన్నీ చేస్తున్నారు, మరి వయసులో ఉన్నటువంటి యువత కూడా ఇంతలా చెయ్యదేమో అనిపిస్తోందండి.
1: వాళ్ళకి చదువులు ఉంటాయి కదండి, మధ్యలో పిల్లలు కదా, హాబీలు ఉంటాయి, ఓ సినిమా కడతారు ఫ్రెండ్స్తో, నాకు అవన్నీ లేవు కదా. నేను రెగ్యులర్ గా క్లాసులు కడతాను. మాస్టర్ అంటారు, మీదేనండి ఫస్ట్ అటెండెన్స్, ఫస్ట్ పేరు మీదేనండి అని.
0: వృద్ధాప్యాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ గా తీసుకుని ఆనందంగా ముందుకెళ్తున్నారని చెప్పాలి.
1: ఒక చోట రోడ్డు బాగు చేస్తున్నానండి, నాకు ఆ రోడ్డు బస్సులో పెడుతుంటే బస్సు పక్కకు వంగిపోతోంది, గోతులు పడిపోయి వర్షం వస్తోంది. అయ్యో ఇలాగే వెళుతోంది, బస్సు తిరగబడుతున్నామో అని భయం వేసి చూస్తుంటే రాళ్ల గుట్ట ఇసుక అన్ని అక్కడే ఉన్నాయి. ఉండి కూడా రోడ్డు వేయలేదు అని బాధపడి ఆ మన్నాడు ఒక ప్లేటు పట్టుకెళ్లి, మా వారికి చెప్పలేదు, చెబితే ఒప్పుకోరని, ఆ రాళ్లు ఆ ఇసుక తీసి ఆ గూతులని పూడ్చాను మన్నాడు. అది ఎక్కడ గురునానక్ కాలనీ, మేమున్నది ఏమో ఐటీఐ బస్ స్టాప్, దానికి దీనికి సంబంధం లేదు, ఎవరు బాధపడకూడదు, ఉన్నంతలో మనం చేయగలిగింది చెయ్యాలి.
0: అంటే సేవా కార్యక్రమాలు కూడా చేయడం మొదలు పెట్టేశారు మీరు.
1: చేస్తా, నాకు ఇష్టమండి అది, ఎవరికి ఏ అవసరం వచ్చినా నేను చేయగలను. డబ్బు పరంగా నేను వెళ్లలేను గానీ ఉద్యోగస్తురాలను అయితే చేసేదాన్నేమో కాదుగా మరి, అందుకని నేను చేయగలిగిన సేవ చేస్తా. రోజు వ్యాయామం చేసుకుంటానండి నేను, అందుకే యాక్టివ్ గా ఉండగలుగుతున్నా.
0: అంటే యోగా చేస్తారా మీరు?
1: యోగా చెయ్యను నేను, కొంచెం ఇలాగా కూర్చుని పడుకుని లేచేటప్పుడు కూడా కొంత వ్యాయామం చేసుకుంటాను.
0: చేతులు కాళ్ళు కలపడం ఇవన్నీ స్టిఫ్గా ఉండేలాగా,
1: ఏదన్నా పట్టుకుని గట్టి వస్తువు పట్టుకుని ముందుకి వెనక్కి జరిగి మొత్తం చేసుకుంటా, అసలు అలసిపోయామని అనిపించదండి. రోజంతా పనిచేసినా అలసిపోయాను, నీరసం వచ్చింది, నొప్పులు వచ్చాయి, ఏమీ అనిపించదు. అందరూ చేసుకోవాల్సిన ఇప్పటి రోజుల్లో చాలా ముఖ్యమైంది, చదువు కంటే కూడా వ్యాయామం ముఖ్యం. చదువు లేకపోతే ఇంకొక వ్యాపారం పెట్టు బతకచ్చు, అన్నింటికీ కుంగిపోవడం బాధపడడం పనికిరాదు. ఎలాగైనా మనని మనం మలుచుకోవడం మన చేతిలో పనండి, దానికి ఇంకోళ్ళ పర్మిషన్ అక్కర్లేదు మనకి. అక్కడ తలెత్తు తిరగాలి సగర్వంగా మనం. మిగతా వాటిలో మాట్లాడినవరుగా ఇంట్లో వాళ్ళు.
0: అవును, అంటే మానసిక వ్యధిని పక్కన పెట్టండి, ఆనందంగా ఉండండి అని చాలా మంది కవులు చెప్తారు, కానీ అది ఉండటం కూడా కష్టమే, కానీ మీరు చేసి చూపిస్తున్నారు.
1: మన మనస్సు మన అధీనంలోనే ఉంటుంది, మన శరీరం, ఆ రెండు బాగు చేసుకోవడం మన చేతిలో పనండి.
0: ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి?
1: మీరు దయచేసి వృద్ధాప్యంలోకి వచ్చామని అసలు అనుకోవద్దు, అస్తమానం వయసును కూడా లెక్క పెట్టుకోవద్దు. వయసు ఎందుకు, మీ మనస్సు సంతోషంగా ఉండే ఏర్పాటు మీరు చేసుకోండి. శరీరంతో మీరు చేయగలిగిన పనులు చిన్న వ్యాయామాలు, పని అంటే పని లేకుండా ఎవరు ఉండరు, అందరికీ ఆడవాళ్ళందరికీ పనులుంటాయి. పని చేసి ఈ పనే నాకు ఎక్కువ అనుకోవద్దు. మీ వ్యాయామం మీ శరీరాన్ని మీ అంతటి మీరు లొంగ తీసుకోండి. షుగర్ రాకుండా, బీపీ రాకుండా, మోకాళ్ళ నొప్పులు రాకుండా మనంతటి మనం చేసుకోవచ్చు, ఖాళీగా ఉండద్దు. ఏదో ఒక హాబీ, లేదో కుట్లు అల్లికలు, బొమ్మలు తయారు చేయడం, ఎలా చేసినా అండి మీరు సంతోషం మీకు ముఖ్యం, మీ ఆరోగ్యం మీకు అంతకంటే ముఖ్యం. మీరు ఆరోగ్యంగా ఉంటే 10 మందికి మీరు సహాయం చేయగలరు, మాట గాని చేత గాని చేయగలరు, మిమ్మల్ని గౌరవిస్తారు, మాకు చెప్పండి అని అడుగుతారు.
0: ఇక చివరగా కనకదుర్గ గారు, మీరు ఎన్నో పాటలు పాడతారు అని చెప్పారు కదా, మా శ్రోతల కోసం ఒక్క పాట పాడితే మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం, ఒక పాట పాడండి.
1: దేవదేవం భజే దేవ

0: దివ్య ప్రభావం
1: చాలా బాగుందండి. కనదుర్గ గారు, మీ వృద్ధాప్యాన్ని మీరు ఆనందంగా ఎలా మలుచుకున్నారో చక్కటి విషయాలను మా శ్రోతలతో పంచుకున్నందుకు ఆనందంగా ఉందండి. మీకు ధన్యవాదాలు.
0: మీరు నన్ను తీసుకొచ్చి నా చేతి ఇవన్నీ చెప్పించారు, నా బాల్యం అంతా నాకు గుర్తు చేశారు, చాలా సంతోషంగా ఉందండి.
2: మీరింతవరకు ఆనందదాయక వృద్ధాప్యం శ్రీమతి గరికపాటి కనకదుర్గ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: జీవన లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆరో ప్రాణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, జిక్కి, అనుపమ బృందం పాడిన పాట వింటారు, సిరివెన్నెల సాహిత్యం.

కార్యక్రమంలో తరువాత శ్రీమణి సాహిత్యానికి గోపీసుందర్ సంగీతంలో కార్తీక్ దివ్య ఎస్బిలన్ పాడిన పాట వినబోతున్నారు. సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు చిత్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు. వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించిన రాష్ట ప్రభుత్వం. వైఎస్ఆర్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్టంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు. వార్తల వివరాలు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమావేశమయ్యారు. అమరావతి సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సింగపూర్ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో సింగపూర్ నిపుణుల అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణతో పాటు సలహాలు, సూచనలను సింగపూర్ ప్రభుత్వం అందించనుంది. వియత్నాంలో బోటు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు ఈరోజు ఉదయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. మృతదేహాలను ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక అంబులెన్స్ల ద్వారా వారి స్వస్థలాలకు పంపిస్తున్నామని రాష్ట ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, భారత వియత్నాం విదేశాంగ

0: మెయిల్స్ కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళతో ఉందని తెలియజేస్తూ కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది.
1: విశాఖపట్నంలోని జంతు ప్రదర్శనశాల అభివృద్దికి రాష్ట బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని శాసనసభాపతి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు ఆయన సంఘ సభ్యులతో కలిసి విశాఖ జూను సందర్శించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఏటా 3 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధుల ద్వారా నైనా జూను అభివృద్ది చేయాలన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన పార్లమెంట్ సభ్యులు కూడా తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో 10% జూ అభివృద్దికి కేటాయించాలని అయ్యన్నపాత్రుడు కోరారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు ఇవ్వడానికి ఈరోజే చివరి రోజు. ఈరోజు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు ఇవ్వకపోతే జూలై 21వ తేదీన విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటర్ పేరు ఉండదు. ఇప్పటికే బీఎల్ఓలకు ఎన్యూమరేషన్ పత్రం సమర్పించి ఉన్న ఓటర్లు దాన్ని అధికారుల పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేశారో లేదో ఈసీఐ నెట్ యాప్ లేదా voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా పరిశీలించవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో రాష్ట నెలవారీ ఆర్థిక నివేదికపై ప్రత్యేక సమావేశం జరగనుంది. సచివాలయంలోని 5వ బ్లాక్లో జరిగే ఈ సమావేశంలో అన్ని శాఖల ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సహా పలువురు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం చిన్న కుమ్మర్లలో ఉన్న దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్లో చేపట్టే విస్తరణ పనులను రాష్ట ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు ప్రోత్సాహకాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. సిమెంట్ ప్లాంట్ విస్తరణ ద్వారా ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరగనుంది. ప్రస్తుతం ఈ ప్లాంట్ ద్వారా 950 మందికి ఉపాధి లభిస్తుండగా విస్తరణ అనంతరం మరో 700 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. విస్తరణ తర్వాత ప్రభుత్వానికి ప్రతి ఏటా 315 కోట్ల రూపాయల రాయల్టీ, జీఎస్టీ రూపంలో ఆదాయం రానుందని సంస్థ తెలిపింది. రాష్టంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ నిన్న సమావేశం నిర్వహించారు. అమరావతి సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో 2వ దశ జాబ్ క్యాలెండర్కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, అందుకు సంబంధించిన పలు సాంకేతిక అంశాలపై అధికారులు చర్చించారు. ఈ ప్రక్రియను నిర్దిష్ట వ్యవధి ప్రకారం సకాలంలో పూర్తి చేయాలని కార్యదర్శులు, హెచ్ఓడీలను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురంలోని కెనరా బ్యాంకులో ఈరోజు ఆయన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు సంబంధించి 4 లక్షల రూపాయల చెక్కును లబ్దిదారుల కుటుంబానికి అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రమాద బీమా పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీనివాసులు తెలియజేస్తూ,
2: ఈ పీఎంజేజేబీవై, పీఎంఎస్జీవీవై సభ్యత్వం తీసుకున్నందుకు గాను 1.5 నెలల కిందట ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో ఆవిడ మరణించడం జరిగింది. ఈ యాక్సిడెంట్ బెనిఫిట్ క్లెయిమ్ అనేది ఒక్కొక్క స్కీమ్కి గరిష్టంగా 2 లక్షల వరకు క్లెయిమ్ ద్వారా వాళ్ళకి సెటిల్ చేయడం జరిగింది. ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మరియు అటల్ పెన్షన్ యోజన, ఈ 4 మన శాఖ ద్వారా ఉన్న కస్టమర్స్ అందరికీ అందుబాటు చేయడం జరిగింది. 18 సంవత్సరాలు ఎవరైతే నిండి ఉన్నాయో వారికి కొత్తగా ఎన్రోల్మెంట్ కూడా చేయడం జరుగుతోంది.
1: నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిసిపట్టే క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్

రెడ్డి ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఇటీవల సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన 6 మత్స్యకారుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడి ఒడ్డుకు చేరుకున్న కారిచిన్న అనే మత్స్యకారుడిని జగన్మోహన్ రెడ్డి కలవనున్నారు. రాష్టంలో మత్స్యకారుల సంక్షేమానికి మత్స్యకారుల సేవలో కార్యక్రమం కింద రాష్ట ప్రభుత్వం 11.82 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సముద్ర వేట నిషేధ కాలంలో మత్స్యకారుల భృతికి ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. ఈ పథకం కింద మొదటి విడతలో 1,28,388 మంది మత్స్యకార కుటుంబాలకు 256.776 కోట్ల రూపాయలు విడుదల చేయగా, రెండో విడతలో వివిధ కారణాల వలన మిగిలిన 5,910 మంది మత్స్యకారులకు ఈ నిధులు పంపిణీ చేయనున్నారు. సముద్రవేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ భృతిని అందిస్తోందని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలక గుర్తింపు ఇచ్చింది. ఇమిగ్రేషన్ విదేశీల చట్టం 2025 పరిధిలోకి ఈ ఎయిర్పోర్టును చేర్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నితీష్ కుమార్ వ్యాస్ పేరిట అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు. వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించిన రాష్ట ప్రభుత్వం. వైఎస్సార్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్టంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది?
2: మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే BC వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: RBI అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం

0: అంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా దంత ఆరోగ్యం పట్ల మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి డాక్టర్ వరుణ కొత్తూరి గారితో పరిచయం వింటారు.
5: డాక్టర్ వర్ణన కొత్తూరు గారు నమస్కారం అండి.
6: నమస్కారం అండి.
5: డాక్టర్ వర్ణన గారు, మీరు విజయవాడలో ప్రముఖ దంత వ్యాధుల వైద్య నిపుణులుగా, ప్రత్యేకించి ఆర్థోడాంటిస్ట్గా దంత వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ముఖ్యంగా మహిళల్లో ఈ దంత ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సింది మా శ్రోతలకు తెలియజేస్తారని చెప్పి భావిస్తూ, డాక్టర్ గారు ముందు చెప్పండి, యుక్త వయసులో యువతుల్లో వచ్చేటువంటి సమస్యల వల్ల నోటి ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు వస్తాయండి? అసలు
6: చిన్నపిల్లల్లో, యుక్త వయసులో ఆడపిల్లల్లో ఎక్కువ మార్పులు చిగుళ్ళలో కనిపిస్తుంటాయండి. అంటే మనకి ఎరుపు రావడం, లేకపోతే చిగుళ్ళలో వాపు రావడం, ఒక్కొక్కసారి ఏంటంటే రక్తస్రావం ఉండడం. అది ఓన్లీ బ్రషింగ్ అప్పుడే ఉంటుందండి, మామూలు అప్పుడే ఉండదు. సో వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ఓన్లీ బ్రష్ చేసేటప్పుడు అప్పుడప్పుడు బ్లడ్ వస్తుందండి అని చెప్తారు. సో అలాంటివి ఏంటంటే మనం ఆ చిగుళ్ళ సమస్యలు అక్కడితో అలా, అంటే చిన్నదే కదా అని వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఆ చిగుళ్ళ సమస్య పెద్దదయ్యి, సో ఆ హార్మోనల్ చేంజెస్ కూడా ఉంటాయి అదే వయసులో. సో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల చిగుళ్ళలో మార్పులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలా చిగుళ్ళ మార్పులు మనకి ఎక్కువయ్యి మళ్ళీ పళ్ళల్లో వరకు చేరి దంతాల్లో కూడా ఇబ్బంది పెట్టేటట్టుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం దానికి కంపల్సరీగా ట్రీట్మెంట్కి చేయించుకోవాలి. సో ఈ హార్మోనల్ చేంజెసే కదా ఏదో ఇంటి చిట్కాలు చేసుకుందాం, వైద్యం చేద్దాం అంటే అలా కుదరదండి. సో కంపల్సరీ ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లల్లో ఎక్కువ నోటి పూత కూడా వస్తుంటుందండి, అల్సర్స్ అంటాం, అవి కూడా ఎక్కువ ఉంటాయి ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఒక డెంటిస్ట్ని సంప్రదించి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఎలా చేయించుకోవాలి, క్లీనింగ్ చేయించుకోవడం, పొద్దున రాత్రి బ్రష్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మొదట్లోనే, అంటే మొదటి దశలోనే ఆ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన నోటి మార్పుల్ని మనం అరికట్టచ్చు అన్నమాట.
5: డాక్టర్ వర్ణన గారు, చాలామంది యుక్త వయసులో విద్యార్థినులు బోర్డ్ అంత స్ట్రెస్లో ఉంటారు వాళ్ళు. స్ట్రెస్ ఎక్కువైతే కూడా నోటిలో అల్సర్లు లాంటివి ఫామ్ అవుతాయి అని చెప్పి చెబుతుంటారు వైద్యులుగా. మరి మీరేమంటారో తెలియదు కానీ దానివల్ల ఏమన్నా నోటి ఆరోగ్యంలో ఏమన్నా మార్పులు ఉంటాయంటారా? దాన్ని సరిచేయొచ్చా?
6: తప్పకుండా చేసుకోవచ్చండి. మీరు చెప్పినట్టుగా స్ట్రెస్ వల్ల వచ్చే అల్సర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఎక్కువ గంటల పాటు కూర్చోవడం క్లాస్ రూమ్స్లో కానీ, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల హార్మోనల్ చేంజెస్తో పాటు ఈ స్ట్రెస్ కూడా కలిసి నోటిపూత బాగా, ఎస్పెషలీ ఈ పెదాల మీద, బుగ్గలు అట్లాంటి చోట బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట, నాలుక మీద కూడా. దానివల్ల మంట, భోజనం చేయలేకపోవడం, ఇలాంటి మార్పులన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. సో దానివల్ల ఓవరాల్గా వీక్నెస్ వస్తుంది, నీరసం వస్తుంది పిల్లల్లో. సో అవి మనం తప్పకుండా సరి చేసుకోవాలండి. దానికి కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటాయి, క్లీనింగ్ చేయించుకుంటే కూడా ఒక్కొక్కసారి ఆ ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో అది కంట్రోల్ అవ్వగానే అల్సర్ కూడా తగ్గిపోతుందన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా, ఎస్పెషలీ ఆడపిల్లలు హాయిగా చక్కగా హెల్దీగా ఉండొచ్చండి.
5: ఇప్పుడు గర్భిణీల్లో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అంటే గైనకాలజిస్టులు తగిన వైద్యం అందించడం ఇలాంటివి జరుగుతుంటాయి, కొన్ని కొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా చెబుతారు. అయితే ప్రత్యేకించి నోటి ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి మార్పులు చూస్తాం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
6: ప్రెగ్నెన్సీ అప్పుడు ఎక్కువ మార్పులు ఎందుకు వస్తాయి అంటే వాళ్ళు తినే ఆహారంలో మార్పులు వస్తాయి. ఎక్కువసార్లు తింటూ ఉంటారు అంటే ఆకలేస్తూ ఉంటుంది గర్భిణీలలో. సో దానివల్ల కూడా ఫ్రీక్వెంట్ స్నాకింగ్ అంటాం, మధ్య మధ్యలో, అంటే ఆహారానికి ఆహారానికి మధ్యలో, భోజనాల మధ్యలో కూడా ఏదో ఒక స్నాక్స్ తినడము అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీంతోపాటు క్రేవింగ్స్ అంటారండి, అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏదో ఇది తినాలనిపిస్తుంది అది. సో దాంట్లో ఎక్కువ శాతం షుగరీ ఫుడ్స్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనకి నోట్లో మార్పులు ఎక్కువ వస్తాయి, ఎందుకంటే బ్రషింగ్ తగ్గిపోతుంది, ఓపిక తగ్గిపోతుంది. సో దాంతోపాటు బ్రషింగ్ తగ్గిపోతుంది, రాత్రిపూట బ్రష్ చేయరు చాలామంది. సో దానివల్ల పిప్పిపళ్ళు రావడం, లేకపోతే ఆల్రెడీ పిప్పి పని ఉన్నది పెద్దదయ్యి నొప్పి వరకు చేరడం, అంటే నరం వరకు చేరి ఆ నొప్పి మొదలవడం అన్నమాట.

0: ఇలాంటి మార్పులన్నీ చూస్తుంటాం. దీంతోపాటు ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా వచ్చే, అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కదండి, దానివల్ల కూడా మళ్ళీ ఎరుపు, చిగుళ్లలో రక్తస్రావం ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. సో దీనికల్లా మనకి ఎప్పుడు మనం ఎట్లా అయితే మనం వేరే ఓవరాల్ హెల్త్ ఎలా జాగ్రత్త తీసుకుంటామో దాంతోపాటు నోటి ఆరోగ్యం కూడా చూసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. దీనికన్నా ముందు ఫస్ట్ స్టెప్, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో దానికన్నా ముందు ఒక ఫస్ట్ ఒక ప్రిలిమినరీ ప్రీనేటల్ గైనకాలజిస్ట్ దగ్గరికి ఎలా వెళ్తారో, అలాగే ఒక ప్రీనేటల్ డెంటల్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అప్పుడు ఆ దశలోనే ఏదైనా సమస్య ఉంటే మనం గుర్తించి కరెక్ట్ చేసేసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటే ఇంకా ఇబ్బంది ఉండదు అన్నమాట.
1: సరే డాక్టర్ గారు, ఏదో అనుకోకుండా చూపి, అంటే మీరు చెప్పినట్టుగా ముందుగానే ప్లాన్ చేసుకోకుండా గర్భం దాల్చిన తర్వాత అక్కడ సమస్యను బట్టి దంత వైద్యం అనేటువంటిది చేయొచ్చా సురక్షితమైన?
0: తప్పకుండా చేసుకోవచ్చండి. చాలామంది మహిళలు ఏంటంటే ఫస్ట్ భయపడతారు, పంటి నొప్పి వచ్చింది, అది ప్రెగ్నెన్సీ అప్పుడు పంటి నొప్పి వచ్చింది అంటే చాలా ఇబ్బంది, అంటే అమ్మో ఎలా ఉంటుందో, ఇలాంటప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చో లేదో అనేది చాలా అపోహలు ఉంటాయండి. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్, కంపల్సరీ పెయిన్ ఉన్నవి అలాంటివి అయితే తప్పకుండా ట్రీట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ పంటి నొప్పి వల్ల ఓవరాల్గా వాళ్ళకి హెల్త్ డౌన్ అవుతుంది, ఆహారం తీసుకోవడం తగ్గిపోతుంది, బేబీ వెయిట్ గెయిన్ కూడా తగ్గిపోతుంది. సో ఎప్పుడైనా చిగుళ్ళ వాపులు లేకపోతే బాగా పంటి నొప్పి, ఇమీడియట్ ట్రీట్మెంట్ అంటే డెఫినెట్గా తప్పకుండా డెంటల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవడం చాలా ముఖ్యం. చేయించుకోవడంలో ఎటువంటి సందేహం లేదు, అసలు చేయించుకోవాలా లేదా అనే దాంట్లో సందేహమే లేదండి. కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడైతే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారో అప్పుడు ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెంట్గా ఉన్నాము అనేది ఫస్ట్ డెంటిస్ట్కి ఇన్ఫార్మ్ చేయడం ఇంపార్టెంట్. సో దాంతోపాటు ఏ దశలో, అంటే ఎన్నో నెల ఏంటి అనేది, 3 నుంచి 6 నెలల వల్ల ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా సేఫ్ అండి. చాలా మటుకు డెంటల్ ప్రొసీజర్స్ కూడా చేసేస్తాం ఆ ప్రొసీజర్ ఆ టైంలో. సో ఏ నెల ఎన్నో నెల అనేది చెప్పడం డెంటిస్ట్కి చాలా ఇంపార్టెంట్. మీరు వాడుతున్న మందులు ఏంటి, మెడికల్ హిస్టరీ ఏమైనా ఉందా, అంటే బీపీ లేకపోతే డయాబెటీస్, షుగర్ వస్తూ ఉంటుంది కొంతమంది ప్రెగ్నెన్సీ అప్పుడు, అలాంటివన్నీ చెప్పడం ఇంపార్టెంట్ అన్నమాట. దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అన్నమాట.
1: మామూలుగా గర్భిణీల్లో కొందరిలో ఈ వేవిళ్ళు చూస్తూ ఉంటాం డాక్టర్ గారు, ఈ వేవిళ్ళ సందర్భంలో పళ్ళలో ఏమైనా మార్పులు ఉంటాయంటారా? మరి అలాంటి మార్పులు ఏదైనా ఉన్నట్లయితే వాటికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా చెప్పండి.
0: చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ అండి, ఎందుకంటే మార్నింగ్ సిక్నెస్ అంటాం ఇది. రిపీటెడ్గా అంటే చాలా సార్లు వాంతులు అవుతూ ఉంటాయి, 1-3 నెలల్లో ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. కొంతమందికి ఇవి 5వ నెల 6వ నెల వచ్చే వరకు కూడా వాంతులు అవుతూనే ఉంటాయి. పొద్దున పూట అనేది ఉండదండి, రోజంతట్లో బాగా వాళ్ళకి నాసియా ఉంటుంది, అంటే వాంతి వస్తున్నట్టు, వామిటింగ్ వస్తున్నట్టు ఉంటుంది కానీ వాంతి అవ్వదు. సో నాసియా అంటాం, ఇది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో వాంతులు ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఏదైతే మనకి కడుపులో ఉన్న యాసిడ్స్ ఉన్నాయో రిఫ్లెక్స్ వల్ల బాగా ఎక్కువ బయటకు వస్తూ ఉంటాయి. సో ఆ రిఫ్లెక్స్ వల్ల వచ్చినప్పుడు ఆ యాసిడ్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో అవన్నీ పళ్ళనే ఫస్ట్ కాంటాక్ట్ అవుతాయండి, అంటే వాంతి అయిన తర్వాత. సో కింద పళ్ళు లోపల వైపు ఎక్కువ శాతం ఎఫెక్ట్ అవుతాయి. సో దీంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వామిటింగ్ అవ్వంగానే చాలామంది ఏంటంటే నోరంతా బాగా టేస్ట్ మారిపోయిందని అట్లా వెళ్ళి బ్రష్ చేసుకుంటూ ఉంటారు. సో అస్సలు బ్రష్ చేసుకోకూడదండి, వామిటింగ్ అయిన తర్వాత నోరుపుకులు ఇచ్చుకొని కొంచెం సేపు అయిన తర్వాత అప్పుడే ఏదైనా వాళ్ళకి ఆ టేస్ట్ బాగాలేదు అనిపిస్తే అప్పుడు బ్రష్ చేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే ఈ యాసిడ్స్ ఏవైతే మనకి కడుపులోంచి బయటకు వస్తాయో అవి పళ్ళని తినేస్తాయండి, దీన్ని ఇరోజన్ అంటాం. సో ఆ ఇరోజన్ వల్ల ఏంటంటే ఎప్పుడు మనకి కింద పళ్ళు, పై పళ్ళు దానికి లోపల వైపు ఆ భాగంలో మెత్తబడిపోతాయి అన్నమాట, ఎక్కువ తరచుగా అవ్వడం వల్ల. ఈ ఇరోజన్ వల్ల పళ్ళు కూడా ఎనామిల్ దెబ్బతింటుంది అన్నమాట. సో అందుకు జాగ్రత్తలు తీసుకొని ఎక్కువసార్లు వాంతులు అవుతుంటే అబ్స్టిట్రిషియన్, మీ గైనకాలజిస్ట్తో మాట్లాడి డెంటిస్ట్తో కూడా ఈ సమస్యను డిస్కస్ చేసి దీనికి తగిన జాగ్రత్తలు మందులు తీసుకొని ఎక్కువసార్లు అవ్వకుండా జాగ్రత్త పడడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
1: డాక్టర్ వర్ణన్ గారు, ఇప్పుడు ప్రసవానంతరం బాలింతలు నోటి ఆరోగ్యం పట్ల అసలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలండి?
0: బాలింతలు ఒకసారి బిడ్డ పుట్టిన తర్వాత ఎక్కువ ఇంకా వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ కేర్ అంతా కూడా పిల్లల మీదే ఉంటుందండి, ఆ శిశువు మీదే. సో వాళ్ళకి నిద్ర ఉండదు, దాంతోపాటు సరిగ్గా టైంకి భోంచేయరు, ఎక్కువ వాళ్ళ రొటీన్ అంతా కూడా మారిపోతుందండి, నిద్ర కూడా మొత్తం మారిపోతూ ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే కరెక్ట్గా బ్రషింగ్ అనేది జరగదు, రాత్రిపూట బ్రష్ చేసుకోవడం మర్చిపోతూ ఉంటుంది.

0: ఉంటారు, పిల్లలతో పాటు వాళ్ళు ఆహారం సరిగ్గా తీసుకోకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే పళ్ళల్లో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి, చిగుళ్ళ వాపులు వస్తూ ఉంటాయి. లాక్టేటింగ్ మదర్స్ ఎస్పెషలీ, పాలిచ్చే తల్లులు, వాళ్ళు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి న్యూట్రియన్స్ పిల్లలకి వెళ్తాయి కాబట్టి, శిశువుకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో దీంట్లో ఫైబ్రస్ ఫుడ్ తీసుకోవడం, రాత్రిపూట బ్రష్ చేసుకోవడం, పంటికి పంటికి మధ్యలో వీలైనప్పుడు వారానికి ఒక్కసారైనా ఫ్లాస్ వాడడం, ఇలాంటిది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే తర్వాత వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, బేబీకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట.
1: మహిళల్లో పోషకాహార లోపం వల్ల రకరకాల సమస్యలు వస్తుంటాయి, రక్తహీనత అని ఇలాంటి చాలా చెబుతూ ఉంటారు. ఈ పోషకాహార లోపం వల్ల మహిళల్లో నోట్లో వచ్చేటువంటి మార్పులు ఏమైనా ఉంటాయా, ఏమిటి, వాటిని ఏమైనా ఇబ్బంది ఉంటే సరి చేయొచ్చా?
0: న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటామండి, దానివల్ల లేడీస్లో ఎస్పెషలీ చాలా ఎక్కువ మార్పులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే పీరియడ్స్ అప్పుడు కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ అప్పుడు, లేకపోతే లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లుల్లో, మెనోపాస్ టైంలో కూడా ఎక్కువ మార్పులు చూస్తూ ఉంటాం అన్నమాట. దీంట్లో ఐరన్ డెఫిషియన్సీ ఫస్ట్, ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఎక్కువ నోట్లో మంట వచ్చినట్టుగా ఉంటుంది. సో దాంతోపాటు ఇప్పుడు మనకి కళ్ళు చూసినప్పుడు అనీమియాలో ఎలా ఉంటుందో అలా నోట్లో కూడా రంగు మారుతుందండి. ఆ పింక్ కలర్ ఉంటుంది కదండి, ఆ రంగు కూడా తగ్గుతుందన్నమాట. చాలా మటుకు ఆ మార్పులు చూస్తూ ఉంటాం. దాంతోపాటు నాలుక కూడా బాగా మనకి స్మూత్ అయిపోతుంది అన్నమాట, ఆ పింక్లో ఎరుపు వచ్చేస్తుంది. సో ఏది తిన్నా మంట పుడుతూ ఉంటుంది, నోట్లో మంట వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఫోలేట్ డెఫిషియన్సీస్ అంటాం, B12 డెఫిషియన్సీస్, వీటిల్లో కూడా ఏంటంటే నాలుక మీద ఎర్రగా అవడం, లేకపోతే నొప్పి, నాలుక ఎప్పుడు ఏం తిన్నా కానీ, లేకపోతే పులుపు తిన్నప్పుడు, కారం తిన్నప్పుడు ఎక్కువ మంట ఉండడం. దీంతోపాటు టేస్ట్లో మార్పులు వస్తాయి, అంటే మన రుచులు, మనం భోజనం చేసిన దాంట్లో ఆ రుచిలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట కొంతమందిలో. దాంతోపాటు అల్సర్స్ కూడా, నోటిపోత కూడా పెరుగుతుందండి. అండ్ కొంతమందిలో ఏంటంటే ఈ న్యూరోపాథిక్ పెయిన్ అంటాం, అంటే అక్కడ పంటి నొప్పి ఏమి ఉండదు కానీ దాంతోపాటు నొప్పి వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. ఇలాంటి మార్పులన్నీ మనం ఈ డెఫిషియన్సీస్లో చూస్తూ ఉంటాం అన్నమాట. సో దీనికి ఒక మౌత్ జెల్ వాడడం, లేకపోతే ఏదో ఇంటి చిట్కాలు చేస్తే చాలా మటుకు నయం అవ్వదండి. సో మనం తీసుకోవాల్సిన డైట్లో తీసుకోవాల్సిన మార్పులు, కొన్ని బ్లడ్ టెస్ట్లు, మందులు ఇవన్నీ వాడుకుంటే మార్పులు బాగా చక్కగా అన్ని ఇవన్నీ కరెక్ట్ అవుతాయి కాబట్టి, దాంతోపాటు నోటి సమస్య కూడా తగ్గుతుంది, ఆహారం తీసుకోవడం కూడా మారుతుంది అన్నమాట.
1: సో మూల కారణం ఏమిటో తెలుసుకొని పోషకాహార లోపం ఉంటే ఆ పోషకాహారం తీసుకోవడం, సమతుల ఆహారం తీసుకోవడం, తర్వాత దంత వైద్య నిపుణుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు పాటించాలంటారు.
0: అవును
1: డాక్టర్ వర్ణన్ గారు, ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్లల్లో అంటే మహిళలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి, అసలైతే అనుకోని కారణాల వల్ల పళ్ళు ఊడిపోతూ ఉంటాయండి. ఊడిపోయిన తర్వాత కొందరు చాలా వరకు నిర్లక్ష్యం చేస్తారు, ఇప్పుడు ఏం లే, ఇప్పుడు పన్ను కట్టించుకోకపోతే వచ్చే ఇబ్బంది ఏంటిలే అని చెప్పి నిర్లక్ష్యం చేసి కొంతకాలం తర్వాత పళ్ళు కట్టించుకుందాం అని అనిపించింది అనుకోండి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మీరేమైనా చెబుతారా, ఏదైనా సూచనలు ఇస్తారా?
0: తప్పకుండా అండి, చాలా మటుకు చాలా మందిలో మనం చూస్తుంటాం ఒకటో రెండో పళ్ళు తీయించేసుకుంటారు చిన్న వయసులోనే. అప్పట్లో అంత అవగాహన లేకపోవడం వల్ల కూడా, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కానీ ఇలాంటివి లేకపోవడం వల్ల కూడా చాలా మంది పళ్ళు తీయించేసుకుంటారు. కాకపోతే ఏంటంటే తర్వాత ఎప్పుడైనా పళ్ళు కట్టించుకోవాలి, లేదు ఆ పళ్ళు కట్టించుకోకపోవడం వల్ల పక్క పళ్ళు ఆ గ్యాప్లోకి వాలిపోవడం, పై పన్ను కిందకి జారిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు క్రమంగా ఆహారం నవలడం తగ్గిపోతుంది. సో దీనివల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, ఓవరాల్గా జీఈఆర్డీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయండి. సో ఈ మార్పులు ఒక జనరల్ ఫిజిషియన్, ఎవరో డాక్టర్ గారు చెప్తారు, లేదండి మీరు నవలడం కూడా తగ్గింది కాబట్టి పళ్ళు కట్టించుకుంటే అని కొంతమంది అడ్వైజ్ ఇచ్చిస్తారండి. సో అలాంటప్పుడు మేము కూడా డెంటిస్ట్ని మేము చూసినప్పుడు ఇది మార్పులు వచ్చాయండి, పళ్ళు కట్టించుకుంటే రెండు వైపులా నవ్వులుతారు కాబట్టి బాగుంటుంది, ఆహారం కూడా బాగా నవ్వగలరు అని చెప్తాం. కానీ అక్కడ చూస్తే మనకు ఆ గ్యాప్ ఉండదు కాబట్టి పన్ను కట్టడానికి, అలాంటప్పుడు ఈ క్లిప్లు బ్రేసెస్ మొత్తం పళ్ళన్నిటికీ వేయక్కర్లేదండి. ఏ పన్ను అయితే జారిందో, లేకపోతే పక్క పళ్ళు వాలిపోయాయో, అక్కడ వరకు కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆధునిక పద్ధతిలో ఎలైనాస్ ద్వారా చేయొచ్చు, లేదంటే క్లిప్లు బ్రేసెస్ ఆ ఏ పళ్ళు అయితే మనం కరెక్ట్ చేయాలనుకుంటున్నామో అవి చేసిన తర్వాత కరెక్ట్గా గ్యాప్ తీసుకొచ్చి బయటంతా, అంటే మనం పై పళ్ళు కింద పళ్ళు కొరికే విధానం కరెక్ట్ చేసుకొని అప్పుడు మనం పళ్ళు కట్టుకుంటాం అన్నమాట. ఇది మనం ఆర్థోడాంటిక్స్ ద్వారా కూడా చేయొచ్చండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు చాలామందికి ఇవాళ రోజున గమనిస్తున్నాం ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, ఎగుడు దిగుడు పళ్ళు, పళ్ళ మధ్యలో సందులు, ఇలాంటి ఇబ్బందులు

0: అలాగే మంచి మంచి ఆధునిక వైద్యం కూడా అందుబాటులో ఉంటున్నాయి. రకరకాల క్లిప్పులు పెట్టడం, ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఆధునిక పద్ధతుల్లో కూడా క్లిప్పులు కనపడకుండా లోపలే అమర్చడం, ఇంకా మరి మీకు తెలిసి ఇంకా ఏమైనా అడ్వాన్స్లు వచ్చి ఉంటాయేమో. ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా యుక్త వయస్కుల్లో మాత్రమే వాటికి ఆ ఎత్తుపళ్ళని వంకరపళ్ళని సరిచేయించుకుంటూ ఉంటారు. లేదా ఏదైనా అవివాహితులు అంటే పెళ్ళి కుదిరిందండి, ఇంకో వారం రోజులే పెళ్ళండి, దీన్ని కొంచెం సరిచేయండి, ఇలా అనేవాళ్ళు ఉంటారండి. కాకుండా కొందరు చాలామంది పెద్ద వయస్కుల్లో కూడా ఇలాంటి ఎత్తు వంకరపళ్ళు ఇబ్బందులు ఉన్నటువంటి వారు సరిచేయించుకోవాలి అని అనుకుంటే వాటిని చేయొచ్చా, వీటిని సరిచేసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే చిన్న వయసులోనూ యుక్త వయసులో అంటే ఓకే చిన్న వయసే కాబట్టి చేయడం ఈజీ అని అంటుంటారు, మరి పెద్ద వయస్కుల్లో కూడా వీటిని సరిచేయొచ్చు అంటారా?
1: తప్పకుండా చేసుకోవచ్చండి. పెద్దవాళ్లలో కూడా మనం క్లిప్పులు, అలైనర్స్ అని ట్రీట్మెంట్స్, ఆర్థరాంటిక్ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో చిన్నపిల్లల్లో ఎంత బాగా మార్పులు వస్తాయో అడల్ట్ ఆర్థరాంటిక్స్ అంటే పెద్దవాళ్లలో చేసే క్లిప్పులు, అలైనర్స్ ద్వారా కూడా చక్కగా అన్ని పళ్ళల్లో మార్పులు వస్తాయి, ఎత్తుపళ్ళు తగ్గుతాయి. ఈ గ్యాప్స్ అన్నారు చూడండి మీరు, అలాంటివి ప్రెగ్నెన్సీ తర్వాత కొంతమందిలో, మహిళల్లో ఎస్పెషలీ, ఎక్కువ గ్యాప్ చూస్తూ ఉంటామండి. పళ్ళ మధ్యలో సందులు పెరుగుతూ ఉంటాయి, ఇంతకు ముందు లేవండి, ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చాయి, లేకపోతే డెలివరీ తర్వాత గ్యాపులు పెరిగాయని చెప్తుంటారు. సో లేకపోతే ఎత్తు పెరిగిందండి. సో ఇలాంటివన్నీ కూడా మనం క్లిప్పుల ద్వారా లేకపోతే అలైనర్స్ ద్వారా చక్కగా సరిచేసుకొని, ఎత్తుపళ్ళని సరిచేసుకొని, అందం కోసం మాత్రమే కాదండి, నవలడానికి కూడా లైఫ్ లాంగ్ చక్కగా బాగుండాలి పళ్ళు అన్నప్పుడు మనం ఈ ఆర్థరాంటిక్ ట్రీట్మెంట్ అనేది ఏ వయసులో అయినా చేసుకోవచ్చు.
0: డాక్టర్ వర్ణన్ గారు, ఇవాళ రోజున ప్రతి 10 మందిలో ఒక 6-7 గురికైనా ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేటువంటి అబ్నార్మాలిటీస్ అందామా, లేకపోతే డిజార్డర్ అనుకుందాం, లేకపోతే మెటబాలిక్ డిజార్డర్ అనుకుందాము, వీళ్ళు ఈ ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు మహిళల్లో ప్రత్యేకించి దంత ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. మీరు
1: అడిగినట్టుగా డయాబెటీస్ ఆర్ బీపీ, షుగర్ ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది, అందరిలో చూస్తున్నాం, డయాబెటిక్ క్యాపిటల్ అంటున్నారు అందరూ. సో ఇండియా ఇస్ ది, సో అందుకు దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ చిగుళ్లలో మార్పులు రాకుండా పొద్దున రాత్రి బ్రష్ చేసుకోవడం, మందులు వేసుకోవడం, అంటే ఆ టైంకి మందులు వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా మటుకు అన్ని ఆర్గన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయో అవి తగ్గుతాయండి, దాంతోపాటు నోటి ఆరోగ్యం కూడా బాగుంటుంది అనమాట. సో డెంటిస్ట్ దగ్గరికి 6 నెలలకు ఒకసారి కంపల్సరీ చెకప్కి వెళ్ళడం, ఏదైనా మార్పులు వస్తున్నాయి లేకపోతే పిప్పిపళ్ళు ఉన్నాయి అంటే మొదటి దశలోనే కరెక్ట్ చేసుకుంటే ఏంటంటే పెద్ద ట్రీట్మెంట్స్, ఇప్పుడు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా మళ్ళీ కొన్ని మందులు ఆపాల్సి ఉంటుంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. సో ఇవన్నీ ఇంతవరకు మనకి ఇబ్బంది లేకుండా మొదటి దశలోనే చిన్న ట్రీట్మెంట్స్ తోటి, ఎప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు చూడండి, అట్లా మనం మొదటి దశలోనే కరెక్ట్ చేసుకోవచ్చు. అదే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదు బీపీ షుగర్ ఉన్నప్పుడు కొన్ని మందులు మేము వాళ్ళ ఫిజిషియన్తో మాట్లాడి మనం కొన్ని మందులు ఆపి ముందు వెనక ట్రీట్మెంట్కి ముందు వెనక ఆపి చేస్తామండి. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ నోటి ఆరోగ్యం చూసుకోవడం అనేది చాలా ముఖ్యం.
0: ధన్యవాదాలు డాక్టర్ వర్ణన కొత్తూరు గారు, నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: మరింతవరకు దంత ఆరోగ్యం పట్ల మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ వర్ణన కొత్తూరు గారితో పరిచయం విన్నారు.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు చేతి గోళ్లు కాలిగోళ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన విశేషాలు వింటారు. ఎవరినైనా సరే చూడగానే ముందుగా మన దృష్టి వారి ముఖం మీద పడుతుంది. ఆ తర్వాత చేతులు, అలాగే చేతి గోళ్ల మీద కూడా మన దృష్టి పడుతుంది. ముఖ్యంగా స్త్రీలు వాళ్లు ఇంటి పనులు, వంట పనులు చేయడం వల్ల చేతులు చాలా కఠినంగా తయారవడమే కాకుండా అప్పుడప్పుడు గోళ్లు కూడా పగిలిపోతూ ఉంటాయి. స్త్రీలు కుటుంబ సంరక్షణ కోసం ఎంత శ్రద్ధ చూపిస్తారో, వారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఈ గోళ్ల సంరక్షణ విషయంలో కానివ్వండి, శ్రద్ధ అనేది చూపరు. కానీ గోళ్లు అందంగా ఉంటేనే చేతివేళ్ల అందం కూడా మరింత పెరుగుతుంది. గోళ్ల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఇప్పుడు కొని చూద్దాం. ప్రతిరోజు కూడా చేతివేళ్ల మీద, అలాగే కాలివేళ్ల మీద పేరుకున్న మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. గోళ్లు ఆరోగ్యంగా పెరగాలి అంటే నెలకి ఒక్కసారైనా సరే మెనిక్యూర్ అనేది చేయించుకోవాలి. మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనెతో మునివేళ్లను మర్దన కనుక చేసినట్లయితే రక్త ప్రసరణ అనేది బాగా జరిగి గోళ్లు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి. గోళ్లపై కనుక మచ్చలు, పగుళ్లు, గుంటలు, గోరు చుట్టూ చీము పట్టడం లాంటివి గోళ్లకు సంబంధించిన వ్యాధులుగా గుర్తించాలి. సహజంగా సోరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా అందమైన గోళ్లు పాడవుతూ ఉంటాయి. చిన్నదే కదా అని మనం అశ్రద్ధ చేస్తే గోళ్ల సమస్య అధికమవుతుంది. ముఖ్యంగా అతి శుభ్రత కోసం బట్టలు గాఢమైన పౌడర్లతో ఉతకడం, నీటిలో గోళ్లు ఎక్కువగా నానడం, గిన్నెలను ఎక్కువసేపు కడగడం వల్ల స్త్రీలలో గోళ్ల సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే మెత్తగా రుబ్బిన గోరింటాకు ముద్దలో పసుపు, నిమ్మరసం కలిపి ఆ ముద్దని గోళ్లకు రాత్రిపూట పట్టించాలి. ఉదయాన్నే కనుక కడిగేసుకుంటే

0: పిప్పిగోళ్ళు, ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. పసుపు యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్గా పనిచేస్తుంది కాబట్టి మంచి ఫలితం ఉంటుంది. అలాగే బంగాళదుంప పైతొక్కని తీసివేసి బంగాళదుంపని మెత్తగా ముద్దలా చేసి ఉంచుకోవాలి. ఆ మిశ్రమానికి కొద్దిగా పసుపు కలిపి రాత్రి గోళ్ల కనుక పట్టించి ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడిన నలుపుదనం పోయి గోళ్లు కాంతివంతంగా తయారవుతాయి. ఉల్లిపాయ రసం, ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో కొద్దిగా ఉల్లిపాయ రసాన్ని తీసుకోండి. పల్చని గుడ్డను ఆ ఉల్లిపాయ రసంలో ముంచి ఫంగల్ ఏర్పడిన గోళ్ల చుట్టూ కూడా రాయాలి. దీనివల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆలివ్ ఆయిల్, ఇది కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్తో మర్దన చేస్తే గోళ్లు కాంతివంతంగా, అందంగా ఉంటాయి. ఎదుటివారి దృష్టిని ఆకర్షించేవి నాజూకైన చేతులు. వాటి అందాన్ని పెంచేది గోళ్లు. అందుకే వాటి సంరక్షణ విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటిస్తే సరిపోతుంది. గోళ్లు గులాబీ రంగులో ఉంటే రక్తం తగిన స్థాయిలో వేళ్లకు సరఫరా అవుతున్నట్లు, అలాగే ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆకుపచ్చ రంగులో కనుక గోళ్లు ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకిందని అర్థం చేసుకోవాలి. అలాగే గోళ్లు పాలిపోయినట్లు కనుక ఉన్నట్లయితే రక్తం తగినంత లేదని, ఎనీమియా లక్షణాలు ఉన్నట్లు తెలుసుకోవాలి. చర్మ సౌందర్యం, శరీర సౌందర్యంతో పాటు గోళ్ల సంరక్షణ కూడా చాలా అవసరమని తెలుసు.
1: మరింతవరకు విశేషాలు విన్నారు. వనితావాణి విన్నారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పరదేశ్ చిత్రం నుంచి కుమార్ సాను పాడిన పాట వింటారు.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట చీనీ కమ్ చిత్రం నుంచి శ్రేయ ఘోషాల్ పాడారు.

కార్యక్రమంలో తర్వాత జావేద్ అఖ్తర్ గీతానికి కుమార్ సాను సంగీతం పాడిన పాట వింటారు. 1942 ఏ లవ్ స్టోరీ చిత్రం నుంచి.

స్క్రీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అకేలే హమ్ అకేలే తుమ్ చిత్రానికి ఉదిత్ నారాయణ్ అల్కా యాగ్నిక్ పాడిన పాట వింటారు. మజ్రూ సుల్తాన్పురి గీత రచన.

కార్యక్రమంలో చివరిగా బార్డర్ చిత్రం నుంచి సోను నిగమ్, రూప్కుమార్ రాథోడ్ పాడిన పాట వింటారు ఇంకా వారి బృందం. గీత రచన జావేద్ అఖ్తర్.

మీరు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ రోజులానే ఈరోజు కూడా మీ యువలయ రెండు ప్రశ్నలతో కొన్ని పాటలతో సిద్ధంగా ఉంది. మీ మెసేజెస్ కోసం ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

నెంబర్ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, 0866-2488-12. ఈ నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలని మెసేజ్ చేయొచ్చు. మీరు ఎంత క్లియర్గా మెసేజెస్ పెడితే నేను అంత క్లారిటీతో చదివి వినిపించేస్తాను. మొదటి ప్రశ్న ఏంటంటే, 2026 ఆసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ప్రశ్న ఇంకోసారి, 2026 ఆసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? సమాధానం తెలిస్తే 866-2488-12 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి మీ అందరి కోసం, 2026 ఆసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?

నేను అడిగాను 2026 ఆసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అని. చాలా చాలా మెసేజెస్ వచ్చేసాయి, చూసేద్దామా. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పెడన జగనేంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాతానగర్ ఒంగోలు నుంచి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా. కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి శ్యామ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనూజ్. మళ్ళీ నెల్లూరు నుంచే కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. గుడ్ ఈవినింగ్ అంటూ ఫణిరాజ్. మానస విజయలక్ష్మి, సమృత, చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య. ఇందాకడ మెసేజ్ చేశారు, నేను చదివేశాను. ఓకే. గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అశోక్ రమ్య, దినకర్ దేవాంశ, శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రొంపిచర్ల రాఘవాచార్యులు, అరుణ కుమారి, లక్ష్మీ నరసమ్మ, మోహన కృష్ణ. బండారు శంకరయ్య, హన్విత్ విహాన్, ఏఎస్పేట మండలం, చందులూరుపాడు విలేజ్, నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇంకా రాంగ్ ఆన్సర్గా ఎక్కడి నుంచి, మెహబూబ్ సుభాని షేక్, కొత్తపేట గుంటూరు నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరగంటి బదరి విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిల్ నుంచి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రచారి, బ్రహ్మచారి, శ్రీరామదాస్ అంజాచారి కరెక్ట్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, ఎడ్లపల్లి లీలామహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్నా, స్నిగ్ధ, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్తో దామర్ల చినమస్తాన్రావు, పెద్దమస్తాన్రావు, మంగళగిరి నుంచి. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. బత్తిని రవికుమార్, వజ్రపు కొట్టూరు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ రాంగ్ ఆన్సర్గా ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఎం రామ్మోహన్ రావు సత్యవతి, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు కరెక్ట్ ఆన్సర్. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా, పొద్దుటూరు కడప జిల్లా నుంచి, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి, నేదునూరు కళ్యాణ్చారి, రుత్విక్ శ్రీ వైష్ణవ్, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి జరిపోతుల బుచ్చయ్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లేశ్వరి, ఫణీంద్ర, మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి
కరెక్ట్ ఆన్సర్ తో వలిగొండ మండలం గొల్లేపల్లి నుంచి ఈదునూరి లక్ష్మయ్య జంగమ్మ. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సాయి దర్శన్ శేషసాయి రోహన్ నెల్లూరు నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ మేడిపల్లి యశస్వీ శాలిని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో వెలువర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి దేవరాజు గట్టు నుంచి. సాల్మన్ రాజు అహోబిల వెంకటేశ్వర్లు లక్ష్మి నరేంద్రరెడ్డి రామకృష్ణయ్య మస్తాన్ భాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డి పాలెం నుంచి. గురుగుంటల నుంచి ముంతా పెద్దన్న, హంపాపురం నుంచి చిరంజీవి, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, రావూరు నుంచి నారాయణ పెంచలయ్య, డోకపర్తి శివప్రసాద్, బండారు శంకరయ్య, వీరందరూ 3 లెటర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ, సతీష్ రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మరాణి అక్షర కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రఘువీర్ సింగ్ సుమనభాయి, రాధ, మున్నా ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, జాప భూమేశ్వర్ భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లెళ్ళ నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ కరెక్ట్ ఆన్సర్తో. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, సునీతరాజ్, భానురాజ్, అమ్మి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయిప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య కరెక్ట్ ఆన్సర్తో. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నవీన్, ప్రశాంత్, దివిజ. కాల్వ గ్రామం నుంచి ఆదిలాబాద్.

0: ఇలా నుంచి
1: ఇంకా చెబ్రోలు రామకృష్ణయ్య ఇనమడుగు నెల్లూరు జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. చెన్నకేశ్వరరావు అత్తిలి నుంచి, రాంగ్ ఆన్సర్ రండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి. గుంటూరు జిల్లా దాసరపాలెం నుండి పౌలు శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ బాషా ఇంకా వారి కుటుంబ సభ్యులు స్నేహితులు. ఆళ్లగడ్డ నుంచి పాలంపల్లె గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ కలిపి పంపించారు ఈ ప్రశ్నకి సరైన సమాధానాన్ని. కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, అంజాన్ దేశరెడ్డిపల్లి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదమిని, వసుంధర, తుమ్మ పద్మావతి ఇన్నమడుగు నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఎంరావు ఒంగోలు నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ. ఆడియోస్ ఏమీ వినపడవు, ఓన్లీ మెసేజెస్ మాత్రమే టైప్ చేసి పంపించండి అని చెప్ప చదివేసుకుందాం. కరెక్ట్ ఆన్సర్తో ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళం పురప్రకాష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ పంపించాడు డాక్టర్ సుమన్ పుట్టపర్తి నుంచి. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనన్ శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, అభినవ్ అండ్ వైభవ్ చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇవి మీ అందరి దగ్గర నుంచి నాకు వచ్చిన మెసేజెస్ మొత్తం చదివేశాను. 2026 ఆసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జపాన్. 19 నుండి 4 వరకు ఈ 2026 ఆసియా క్రీడలకు జపాన్ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ అనండా. ఇంకొక మెసేజ్ వచ్చింది కరెక్ట్ ఆన్సర్తో, ఇనమడుగు నుండి పాలెం పోలయ్య. ఎడన జోగానందరావు కాలనీ నుంచి ఇందక్కడ మెసేజ్ చేశారు, నేను చదివేశాను. ఇక ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం పంపించద్దు, ఎందుకంటే చెప్పేసుకున్నాం కాబట్టి. ఇక ఈరోజు యువలయ కార్యక్రమంలో రెండవ ప్రశ్న అడిగేస్తున్నాను. భారత రైల్వే శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు? ప్రశ్న ఇంకోసారి మీ అందరి కోసం, భారత రైల్వే శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు తెలిస్తే మెసేజ్ చేయాలనిపిస్తే 8668848212 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, భారత రైల్వే శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు? ఇది ప్రశ్న.

భారత రైల్వే శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు? ఇది నా రెండవ ప్రశ్న. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి, పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు, ప్రసాద్ ఎల్ఏసి కాలనీ నల్లూరు హరినాథపురం నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మబుసుభాని, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, మానస సమృత చీరాల నుంచి, ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా, సిరి, గాహ్న, స్నిగ్ధ, ఏలూరు జిల్లా లక్కవరం నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, బండారు శంకరయ్య, హన్విత్ విహాన్, ఏస్పేట మండలం, చందుర్లపాడు విలేజ్, నెల్లూరు జిల్లా నుంచి, చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి, పిఎస్ లక్ష్మీ ఒంగోలు నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, అశోక్ రమ్య, దినకర్ దేవాంశ, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం, బాపట్ల జిల్లా నుంచి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, నాగమణి ఒంగోలు నుంచి, అనంతపురం నుంచి అనురాధ, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద, మల్లేశ్వరి, ఫణీంద్ర మార్కపురం నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ బిట్రా, వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు గ్రామం, గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూర్, బాపట్ల నుంచి, అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, మధుసూదన్ రెడ్డి, పాపినపాలెం నుంచి, మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజు, అహబుల వెంకటేశ్వర్లు, లక్ష్మి, రామకృష్ణయ్య, నరేంద్ర రెడ్డి, ఇంకా వారి కుటుంబ సభ్యులు, బత్తిని రవికుమార్, వజ్రం కొట్టూరు, శ్రీకాకుళం నుంచి, సుబ్రహ్మణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్ల గ్రామం నుంచి, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి జరపతులు బుచ్చయ్య.

మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మరాణి అక్షర కృప కరెక్టాన్స్. మేడిపల్లి నుంచి యశస్వి శాలిని కరెక్టాన్స. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్టాన్స. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్టాన్స. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్టాన్స్. కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి. వెల్లివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ తెలంగాణ నుంచి. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయ. బి విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి. రఘువీర్ సింగ్ సుగుణభాయి ఏలూరు నుంచి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్. దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు కానీ మీ పేరు మీ చిరునామా అయితే నాకు తెలియట్లేదు. ఆన్సర్తో పాటు మీ పేరు మీ చిరునామా కూడా పంపించండి. కరెక్ట్ ఆన్సర్తో బి శివకుమార్ ముద్రాజ్ బీసీ కాలనీ నంద్యాల నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు. నాగార్జున లక్ష్మీ వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం రావు ఒంగోలు నుంచి. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష ఇంకా వారి కుటుంబ సభ్యులు. బండారు త్రిమూర్తులు గుప్తా నల్లమిల్లి వెంకట్రెడ్డి బండారు శంకరయ్య ఎల్ఐసి ప్రసాద్ గురుశంకర్ అణుల మోహన్ చెప్ప మస్తానయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో కోట హారిక మను రాజవోలు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా అక్రమ్ అన్నారం వినయ్ కుమార్ కరీముల్లా తయూబ్. దంపూరు బలరామరెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర తుమ్మం పద్మావతి ఇనమడుగు నుంచి. కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ రొంపిచర్ల రాఘవాచార్యులు అరుణకుమారి లక్ష్మి నరసమ్మ మోహన్ కృష్ణ. రాజేష్ ఖన్నా సునీతరాజ్ భానురాజ్ అమ్మి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందునుంది కరెక్ట్ ఆన్సర్. పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్ బురుగుల విజయలక్ష్మి కరెక్ట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివేజ్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. చెన్నకేశ్వరరావు అత్తిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ లతా ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కాల్వాన్ విలేజ్ ఆదిలాబాద్ జిల్లా నుంచి నవీన్ రజిత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. అజ్జరపు సీతారామంజనీయమూర్తి సుశీల రాజా వెంకటరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా. కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి శెట్టి సూరిబాబు. ఇంకా నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి బనం వెంకటేశ్వర్లు కృష్ణవేణి. బిజిలి వెంకటేష్ శ్యామల ఏకలవ్య నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. దేశిరెడ్డిపల్లి నుంచి అంజాన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భారత రైల్వే శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు అని అడిగాను, ఇంకో మెసేజ్ వచ్చేసింది చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్తో చేబ్రోలు రామకృష్ణ ఎనమడుగు నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అశ్విని వైష్ణవ్. ఒక్క రైల్వే శాఖ మాత్రమే కాదు, సమాచార ఇంకా ప్రసారాలు ఎలక్ట్రానిక్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలను కూడా అశ్విని వైష్ణవ్ నిర్వహిస్తున్నారు.
మీ అందరికీ కరెక్ట్ ఆన్సర్లు చెప్పారు.

0: మసాజెస్ చేశారు. కంగ్రాచులేషన్స్తో పాటు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరి కోసం పాట వేసే టైం అయితే లేదు, కానీ రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఇంకొక మెసేజ్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. యువలయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINet యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో శాంతి కీ రాహ్ మే 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయని శ్రీమతి జి నాగకమల, విద్యార్థిని నఫీసా కౌసర్. వినండి 10వ తరగతికి హిందీ పాఠం శాంతి కీ రాహ్ మే.
3: ప్రణామ్ అధ్యాపికాజీ.
4: శుభ ఆశీష్. బైటో నఫీసా. శాంతి, దయా, కరుణ, సేవా జైసే సద్గుణం కా ఉదాహరణ కౌన్ హే తుమ్హే పతా హే?
3: మాలూమ్ నహీ అధ్యాపికాజీ.
4: కా ఉదాహరణ మదర్ తెరీసా హే. ఆజ్ హమ్ 10వీ కక్షాకే పాఠ్యపుస్తక్ సే శాంతి కీ రాహ్ మే పాఠ్ కే అంతర్గత్ మదర్ తెరీసా నామక్ జీవనీ పాఠ్ పడేంగే. సునో.
3: ఠీక్ హే అధ్యాపికాజీ.
4: మదర్ తెరీసా ఏక్ ఐసా నామ్ హే జో శాంతి, కరుణ, ప్రేమ వాత్సల్య కా పర్యాయ్ కహలాతా హే. ఐసీ మహాన్ మాతా కా పూరా నామ్ ఆగ్నెస్ గోన్షా భుజాక్షుయు తెరేసా తా. ఉన్కా జన్మ 26 అగస్త్ 1910 ఔర్ స్వర్గవాస్ 5 సితంబర్ 1997 మే హువా తా. వైసే తో వే యుగస్లేవియా మూల్ కీతి. ఆగే చల్కర్ సేవా కీ భావనా మే రత్ హోకర్ భారత్ కీ నాగరికత స్వీకార్ కర్లి. ప్రారంభ మే ఉన్హోనే అధ్యాపికా కే రూప్ మే కామ్ కియా. కింతు ఉన్కా సప్నా కుచ్ ఔర్ హీ తా. వే అనాథోం గరీబోం కీ సేవా కర్నా చాతీ తీ. ఇసిలియే ఉన్హోనే సన్ 1950 మే కోల్కత్తా మే మిషనరీస్ ఆఫ్ చారిటీ కీ స్థాపనా కీ. ఉన్కే ద్వారా స్థాపిత సంస్థా కో హీ నిర్మల్ హృదయ్ కహతే హై. ఉన్హోనే అప్నా సారా జీవన్ గరీబ్, అనాథ్ ఔర్ బీమార్ లోగోం కీ సేవా మే లగా దియా. సన్ 1970 తక్ వే గరీబోం ఔర్ అసహాయోం కే లియే అప్నే మానవీయ కార్యోం కే లియే ప్రసిద్ధ హో గయి. సన్ 1979 మే ఉన్హే నోబుల్ పురస్కార్, సన్ 1980 మే భారత రత్న పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా. ఉన్హోనే కథనీ సే కహీ కర్నే కో అధిక మహత్వ దియా. ఇస్లియే వే హమేషా కహా కర్తీ తీ, ప్రార్థనా కర్నే వాలే హోటోన్ సే సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై. మాతృమూర్తి కరుణామయీ మదర్ తెరేసా నే అప్నే జీవన్ మే యహ సాబిత్ కర్ దికాయా హై కి మానవ సేవా హీ మాధవ సేవా హై. పరోపకార్ కే పత్ పర్ చెల్నే వాలోం కో హీ వాస్తవిక జీవన్ మిల్తా హై. ఆజ్ వే హమారే బీచ్ మే నహీ రహీ, కింతు ఉన్కే మహాన్ విచార్, ఉత్కృష్ట కార్య ఔర్ శ్రేష్ఠ పరోపకారీ గుణ్ ఆజ్ భీ ఏక్ దివ్య జ్యోతి కే రూప్ మే హమే వాస్తవిక జీవన్ బితానే కీ రాహ్ దికాతే హై. అచ్చా నఫీసా, అబ్ తుమ్ ఏక్ బార్ పాట్ పఢ్ కర్ సునావో.
3: మదర్ తెరేసా ఏక్ ఐసా నామ్ హే జో శాంతి, కరుణ, ప్రేమ్ వా వాత్సల్య కా పర్యాయ్ కహలాతా హే.
4: బహుత్ అచ్చా. మదర్ తెరేసా ఏక్ ఐసా నామ్ హే జో శాంతి, కరుణ, ప్రేమ వా వాత్సల్య కా పర్యాయ్ కహలాతా హే. మదర్ తెరేసా అనే పేరు ప్రేమ, శాంతి, కరుణ, వాత్సల్యములకు పర్యాయ పదంగా చెప్పబడుతోంది. అసలు ప్రేమ అంటే ఇతరుల పట్ల చూపించే నిస్వార్థమైన అనురాగం. కరుణ అంటే ఇతరులకు

0: కష్టాలను తగ్గించడానికి చేసే నిస్వార్థమైన ప్రయత్నం. వాత్సల్యం అంటే కల్మషం లేని మమత. ఈ సద్గుణాలకు ఉదాహరణగా మరియు పర్యాయ పదంగా చెప్పుకునే ఏకైక మాతృమూర్తి మన మదర్ తెరేసా గారు.
1: ఐసీ మహాన్ మాతా కా పూరా నామ్ ఆగ్నేస్ గోక్షే బోజ్ సియు తెరేసా థా.
0: ఆగ్నేస్ గోంష భుజక్షియు. ఐసీ మహాన్ మాతా కా పూరా నామ్ ఆగ్నెస్ గోంష భుజాక్షియు తెరేసాత. అటువంటి గొప్ప మాతృమూర్తి అయిన మదర్ తెరీసా గారి పూర్తి పేరు ఆగ్నెస్ గోంష భుజాక్షియు తెరేసా.
1: ఉన్కా జన్మ 26 అగస్ట్ 1910 ఔర్ స్వర్గవాస్ 5 సితంబర్ 1997 మే హువా థా.
0: ఉన్కా జన్మ 26 అగస్త్ 1910 ఔర్ స్వర్గవాస్ 5 సితంబర్ 1997 మే హువా థా. మరి ఆవిడ ఆగస్టు 26, 1910లో ప్రస్తుత మాసిడోనియాలో స్కోప్జే ప్రాంతంలో జన్మించారు. సెప్టెంబర్ 5, 1997లో స్వర్గస్థులయ్యారు.
1: వయసేతో వే
0: యుగోస్లావియా
1: మూల్ కీ థీ. ఆగే చల్కర్ సేవా కీ భావనా మే రత్ హోకర్ భారత్ కీ నాగరికత స్వీకార్ కర్లి.
0: వయసేతో వే యుగోస్లావియా మూల్ కీతి. ఆగే చల్కర్ సేవా కీ భావనా మే రతు హోకర్ భారత్ కీ నాగరికత స్వీకార్ కర్లి. ఆమె యుగోస్లావియా దేశానికి చెందినవారు. ఆమె మతపరమైన సేవలపై ఆసక్తి పెంచుకుని 18 సంవత్సరముల వయసులో సన్యాసిగా, అంటే నన్నన్ అంటాం కదమ్మా, అలా నన్నుగా మారారు. 1929లో భారతదేశానికి వచ్చారు. ఇక్కడ భారతదేశ పౌరసత్వం, అంటే ఇండియన్ సిటిజన్షిప్ పొందారు.
1: ప్రారంభమే ఉన్హోనే అధ్యాపికాకే రూప్ మే కామ్ కియా కింటు ఉన్కా సప్నా కుచ్ ఔర్ హీ థా.
0: ప్రారంభమే ఉన్హోనే అధ్యాపికాకే రూప్ మే కామ్ కియా కింటు ఉన్కా సప్నా కుచ్ ఔర్ హీ థా. 1929లో భారతదేశానికి వచ్చిన మొదట్లో ఆమె కలకత్తాలో సెయింట్ మేరీస్ హై స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. కానీ ఆమె కళ వేరే విధంగా ఉంది. ఆమె జీవిత లక్ష్యం వివిధ రకములైన సేవలను అందించటం.
1: వే అనాథో గరీబో ఔర్ రోగియో కి సేవా కర్నా చాహతీ థీ. ఇసీలియే ఉన్హోనే సన్ 1950 మే కోల్కతా మే మిషనరీస్ ఆఫ్ చారిటీ కి స్థాపనా కీ. ఉన్కే ద్వారా స్థాపిత సమస్త కో హీ నిర్మల్ హృదయ కహతే హై.
0: వే అనాథోం గరీబోం ఔర్ రోగియోం కీ సేవా కర్నా చాహతీ థీ ఇస్లియే ఉన్హోనే 1950 మే కోల్కతా మే మిషనరీస్ ఆఫ్ చారిటీస్ కి స్థాపన కీ. ఉన్కే ద్వారా స్థాపిత సంస్థ కో హీ నిర్మల హృదయ కహతే హై. ఆమె 1946లో రైలు ప్రయాణం చేస్తూ ఉండగా మురికివాడల్లో నివసించే ప్రజలను ట్రైన్లో నుంచి చూసి అనాథలకు, పేదలకు మరియు రోగులకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి అనాథలకు, రోగులకు, పేదలకు సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. మురికివాడల్లో నివసించే చిన్నపిల్లలకు చదువు నేర్పుటకు పుస్తకములు లేనప్పుడు గ్లాసులో నీళ్లు తీసుకుని వేలు నీళ్లల్లో ముంచి నేలపై వ్రాస్తూ పిల్లలకు విద్య నేర్పారు. ఆమె చేయుచున్న ఈ వివిధ రకములైన సేవా కార్యక్రమాలకు కొందరు సహకరించి మరియు ప్రోత్సాహనతో 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా విద్యా సంస్థలు, శిశు సాధనములు, వైద్యశాలలు ప్రారంభించి వివిధ రకముల సేవలను అందించారు. ఈ సంస్థను ఇప్పుడు నిర్మల హృదయ్ అని పిలుస్తారు.
1: ఉన్హోనే అప్నా సారా జీవన్ గరీబ్, అనాథ్ ఔర్ బీమార్ లోగోం కి సేవామే లగా దియా. సన్ 1970 తక్ వే గరీబోం ఔర్ అసహాయోం కే లియే అప్నే మానవీయ కార్యోం కే లియే ప్రసిద్ధ హో గయి.
0: ఆమె తన జీవితం అంతా అనాథలు, రోగులు, పేదలకు సేవ చేయటంలో గడిపింది. అనాథలకు ఆశ్రమాలు, కళాశాలలు మరియు రోగుల కోసం ఉచిత వైద్యశాలలను ఏర్పాటు చేశారు. 1970 వరకు చేసిన మానవీయ సేవా కార్యక్రమాల ద్వారా ప్రసిద్ధి చెందారు.
1: సన్ 1979 మే ఉన్హోనే నోబెల్ పురస్కార్, సన్ 1980 మే భారత్

0: रत्न पुरस्कार से सम्मानित किया गया। उन्होंने कथनी से कही करनी को अधिक महत्व दिया, इसीलिए वे हमेशा कहा करती थी, प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कहीं अच्छे हैं।
1: उन्होंने कथनी से कही करनी को अधिक महत्व दिया, इसीलिए वे हमेशा कहा करती थी, प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कहीं अच्छे हैं। ఆమె మాటలు మాట్లాడడం కన్నా పని చేసి చూపటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆమె ఎప్పుడు ఎల్లప్పుడూ అంటూ ఉంటారు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా. అచ్చా నఫీసా, మదర్ తెరీసాజీ క్యా కహతే హై?
0: మదర్ తెరీసాజీ హమేషా కహా కర్తీ థీ, ప్రార్థనా కర్నే వాలే హోటోన్ సే సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై.
1: బహుత్ అచ్చా. అచ్చా నఫీసా, 1950 में उन्होंने क्या स्थापित किया?
0: मिशनरीज ऑफ चैरिटी.
1: अब उस मिशनरीज ऑफ चैरिटी को क्या कहते हैं?
0: निर्मल हृदय.
1: अच्छा, सन 1979 में उन्हें नोबेल पुरस्कार, सन 1980 में भारत रत्न पुरस्कार से सम्मानित किया गया. ఆమె చేసిన సేవలకు ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారము 1979లో మరియు 1980లో భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో ఆమెను సత్కరించడం జరిగింది. అచ్చా నఫీసా, నోబెల్ పురస్కార్ కబ్ మిలా?
0: 1979 మే మిలా.
1: ఔర్ భారతరత్న పురస్కార్ కబ్ మిలా?
0: భారతరత్న పురస్కార్ 1980 మే మిలా.
1: बहुत अच्छा.
0: मातृमूर्ति करुणामयी मदर तेरेसा ने अपने जीवन में यह साबित कर दिखाया है कि मानव सेवा ही माधव सेवा है. परोपकार के पथ पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है. आज वे हमारे बीच नहीं रही, किंतु उनके महान विचार, उत्कृष्ट कार्य और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमारे वास्तविक जीवन बिताने की राह दिखाते हैं.
1: परोपकार के पथ पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है. आज वे हमारे बीच नहीं रही, किंतु उनके महान विचार, उत्कृष्ट कार्य और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमें वास्तविक जीवन बिताने की राह दिखाते हैं. పరోపకార మార్గంలో అంటే ఇతరులకు సహాయం చేయటం మరియు సేవ చేసే మార్గంలో నడిచేవారికే జీవించేవారికి నిజమైన పరిపూర్ణమైన జీవితం లభిస్తుంది. ఆవిడ ఈ నేడు మన మధ్యలో జీవించి లేకపోయినప్పటికీ ఆమె చేసిన సేవా కార్యక్రమాలు, శ్రేష్టమైన పరోపకార గుణం ఈరోజుకి ఒక దివ్య జ్యోతిలాగా వెలుగొందుతూ వాస్తవిక జీవితం జీవించడానికి ఆదర్శప్రాయంగాను, అనుకరణ మార్గంగాను, మార్గదర్శకంగాను ఉన్నది. అచ్చా నఫీసా, సమజ్మే ఆయి?
0: హా అధ్యాపికాజీ.
1: మదర్ తెరేసా కా జన్మ కబ్ హువా?
0: 26 అగస్ట్ 1910 మే మదర్ తెరేసా కా జన్మ హువా థా.
1: బహుత్ అచ్చా. మదర్ తెరేసా కో నోబెల్ పురస్కార్ కబ్ మిలా?
0: మదర్ తెరేసా కో నోబెల్ పురస్కార్ 1979 మే మిలా థా.
1: बहुत अच्छा. मदर तेरेसा हमेशा क्या कहती थी?
0: मदर तेरेसा हमेशा कहा करती थी, प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कहीं अच्छे हैं.
1: बहुत अच्छा नफीसा, अब हम पाठ यही समाप्त करेंगे.
0: प्रणाम अध्यापिका जी. धन्यवाद.
1: शुभ आशीष.
2: मीरिंत वरकु शांति की राह में 10వ తరగతి की हिंदी पाठम विन्नारु. उपाध्यायिनी श्रीमती जी नागकमला, విద్యార్థిని నఫీసా కౌసర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపుబాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లయ విన్యాసం కార్యక్రమం వింటారు. ఈనాటి లయ విన్యాసం కార్యక్రమంలో శ్రీ కె వీరభద్రరావు గారి మృదంగ విన్యాసం వింటారు. తిస్ర జాతి త్రిపుట తాళంలో

0: లయ విన్యాసం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కె వీరభద్రరావు గారి మృదంగ వాయిద్యం విన్నారు. తిస్ర జాతి త్రిపుట తాళంలో
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా భీమా చిత్రం నుండి హరిహరన్ మధుశ్రీ పాడారు, హారీష్ జయరాజ్ సంగీతం, ఏఎం రత్నం శివగణేశన్ సాహిత్యం.

కార్తీక్ చిన్మయ శ్రీపాద పాడిన పాట విన్నారు. చిత్రం భీమిలీ కబడ్డీ జట్టు. ఇప్పుడు వినబోయే పాట వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ చిత్రం నుంచి. ఈ పాట పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.

హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువవాణి. మహిళలు మనసు పెడితే కాలు పెట్టలేని రంగం లేదు, సాధించలేని విజయమూ లేదు. ఒకప్పుడైనా ఇప్పుడైనా మరెప్పుడైనా స్వాతంత్ర సమరంలో భారత్ మాత విముక్తి కోసం ఎందరో త్యాగమూర్తులు తమ జీవితాలను సైతం పల్లంగా పెట్టి పోరాటం చేసి విజయాన్ని స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు. అందులో మహిళల పాత్ర కూడా ఎంతో ఉంది. తెలిసి కొందరైతే తెలియక మరికొందరు, వారిలో కొంతమంది గురించి క్లుప్తంగా ఈ రోజు మాట్లాడుకుందాం. బ్రిటిష్ వారి ఏలబడి నుండి బానిస సంఖ్యలను తెంచి భారత్ మాత దాస్య విముక్తి కోసం పోరాడిన మహిళలు ఎందరో ఉన్నారు. ఆ రోజుల్లో స్త్రీలు బయటకి రావడమే అరుదైన దృశ్యం. అటువంటి కాలంలో కూడా మహిళలు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు, ఉద్యమాలకు ఊపిరి పోశారు. స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన మహిళలు ఝాన్సీ లక్ష్మీబాయి, ధైర్యంతో నేటి తరం యువతకు కూడా స్ఫూర్తిగా నిలిచిన వీరవనిత, బ్రిటిష్ వారిని ఎదుర్కొని ధైర్యంగా నిలిచిన ధీరవనిత, ఇప్పటికీ అసమాన్య ధైర్య సాహసాలను ప్రదర్శించిన వారిని ఝాన్సీ లక్ష్మీబాయితోనే పోలుస్తారు. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీకి వెన్నుదున్నుగా నిలిచి అర్ధాంగి అనే పదానికి అసలైన నిర్వచనం ఇచ్చిన చైతన్యశీలి కస్తూర్బా గాంధీ. మహాత్మా గాంధీతో సమానంగా సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు నాయకత్వం వహించిన మహిళ కస్తూర్బా గాంధీ. మన తెలుగింటి ఆడబిడ్డ సరోజినీ నాయుడు భారత్ స్వాతంత్రంలో చురుగ్గా పనిచేయడం మాత్రమే కాదు, స్త్రీల విద్య కోసం తన జీవితం అంతా కృషి చేశారు. తమ ప్రసంగాల్లో, పాటల్లో, నాటకాలతో, కవితలతో తనదైన సమర స్ఫూర్తిని రగిలించేవారు. దేశమాత కోసం స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకు వెళ్లిన ధీశాలి దువ్వూరి సుబ్బమ్మ. సుబ్బమ్మ గారి గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆడపిల్ల అంటే పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇంట్లోనే ఉండిపోవడమే పరిస్థితి ఆనాటి సమాజానిది. బాల్యంలోనే భర్తను కోల్పోయినా ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకు వెళ్లిన మొట్టమొదటి ఆంధ్ర మహిళ దువ్వూరి సుబ్బమ్మ. ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న దీశాలి దువ్వూరి సుబ్బమ్మ. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుచుకునే స్వాతంత్ర సమర యోధురాలు దుర్గాబాయి దేశ్ముఖ్. మహిళా సాధికారత కోసం పాటుపడిన ఓ సామాజిక కార్యకర్తగా కూడా పేరు తెచ్చుకున్నారు. సుభాష్ చంద్రబోస్ చేసిన స్వాతంత్ర పోరాటంలో ఆయనకు అత్యంత సన్నిహితురాలైన కెప్టెన్ లక్ష్మీ సెహగల్ భారత్ స్వాతంత్ర పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ తరపున కదం తొక్కిన వీరవనిత. అభినవ ఝాన్సీగా పేరు తెచ్చుకున్న ధీరవనిత లక్ష్మీ సెహగల్ గారి గురించి అనేక నవలలు, సినిమాలు కూడా వచ్చాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన పిలుపు మేరకు ఇండియన్ నేషనల్ ఆర్మీలోని ఝాన్సీ రాణి రెజిమెంట్ కు కెప్టెన్ గా వ్యవహరించిన తొలి మహిళగా లక్ష్మీ సెహగల్ చరిత్రలో నిలిచిపోయారు. రాజ్ కుమారి అమృత్ కౌర్ ఉత్తరప్రదేశ్ లో లక్నోలో జన్మించారు. భారతదేశ తొలి ఆరోగ్య మంత్రి, స్వాతంత్ర ఉద్యమంలో కదం తొక్కిన మహిళ రాజ్కుమారి గారు. కేరళలోని ఫాల్గాట్ ప్రాంతానికి చెందిన అమ్మ స్వామినాథన్. గుజరాత్ కు చెందిన హన్స్ జీవరాజ్ మహతాది. భారతదేశం రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనాలన్న బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కి రాజీనామా చేసిన విజయలక్ష్మి పండిట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి సన్నిహితురాలు. లీలారాయ్, మహాత్మాగాంధీ తుఫాన్ గా పిలిచే మాలతీదేవి సమరయోధురాలు కాదు, రాజ్యాంగ సభ సభ్యురాలు కూడా. బ్రిటిష్ విద్యా విధానాన్ని బహిష్కరించాలన్న పిలుపునందుకున్న, కాలేజ్ చదువును వదిలేసి వచ్చి ఉద్యమంలో చేరి మాతా శిశువులు ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మే వ్యక్తి గుంటూరుకు చెందిన వైద్యురాలు కామరాజు అచ్చమాంబ. సుచేత కృపారాణి, బేగం ఇజాజ్ రసూల్, పూర్ణిమ బెనర్జీ వంటి వారితో పాటు అరుల్ అసీఫ్ అలీ స్వాతంత్ర ఉద్యమంలో నిర్వహించిన పాత్ర చాలా గొప్పది. గాంధీ నమ్మకాన్ని పొంది అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. హిందూ స్త్రీలతో సమానంగా అనేక మంది ముస్లిం మహిళలు కూడా భారత్ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అవధ్ రాజీ బేగం, హజరత్, శ్రీమతి ఇందిరాగాంధీ, ఇలా ఎందరో మహిళలు ఉద్యమంలో పాల్గొని మహిళా స్ఫూర్తిగా ఆదర్శంగా నిలిచారు. స్త్రీలపై అన్ని విధాల ఆంక్షలున్న ఆ రోజుల్లోనే భారత

మాత దాస్య ముక్తి కోసం ఎన్నో త్యాగాలను చేసి దేశ భవిష్యత్తుకు పునాదులు వేసిన స్త్రీలను స్మరించుకోవడం మన ధర్మం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

మహిళా సాధికారత, విమెన్ ఎంపవర్మెంట్ మరియు స్త్రీవాదం, ఫెమినిజం అనేవి ఆధునిక సమాజంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయాలు. ఇవి కేవలం మహిళల హక్కులకు పరిమితం కాకుండా సమాజంలోని సమానత్వం, న్యాయం, అభివృద్ధి మరియు మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన విస్తృతమైన ఉద్యమాలు. మహిళా సాధికారత అంటే ఏంటో తెలుసుకుందాం. మహిళా సాధికారత అంటే మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు మరియు నిర్ణయాధికారాన్ని ఇవ్వడం. ఇది విద్య, ఉద్యోగం, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, కుటుంబం మరియు వ్యక్తిగత జీవితంలో సమానత్వాన్ని కల్పిస్తుంది. ఉదాహరణకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘం. దీని ద్వారా గ్రామీణ మహిళలు ఆర్థికంగా స్వతంత్రమవుతున్నారు. స్త్రీవాదం, ఫెమినిజం అనేది మహిళలకు సమాన హక్కులు కల్పించాలనే సామాజిక, రాజకీయ మరియు సాంస్కృతిక ఉద్యమం. ఇది లింగ వివక్షను తొలగించి సమాన అవకాశాలను కల్పించడమే లక్ష్యం. ప్రాచీన భారతదేశంలో మహిళలకు విద్య, ఆస్తి హక్కులు ఉండేవి. 5వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు పితృస్వామ్యం పెరిగి మహిళలకు స్థానం తగ్గింది. ఆధునిక కాలంలో రాజా రామ్మోహన్ రాయ్, సావిత్రిబాయి ఫూలే వంటి సంస్కర్తలు మహిళా విద్య, సతీ సహగమన నిర్మూలన, బాల్య వివాహాలు వంటి వాటికి వ్యతిరేకంగా పోరాడారు. ఓటు హక్కు, ఆస్తి హక్కులు, ఉద్యోగం, విద్య, కుటుంబంలో సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి హక్కుల కోసం పోరాటం చేశారు. డిజిటల్ యుగంలో ఆన్లైన్ ఉద్యమాలు, హ్యాష్ట్యాగ్ మీటూ వంటి ప్రచారాలు జరుగుతున్నాయి. విద్య మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వాతంత్ర్యం మరియు నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఇస్తుంది. ఉదాహరణకు మలాలా యూసఫ్ జాయ్ విద్య కోసం చేసిన పోరాటం ప్రపంచానికి ప్రేరణగా నిలిచింది. రాజకీయాల్లో మహిళలు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ కల్పించారు. శ్రీమతి ఇందిరాగాంధీ వంటి నాయకులే మనకు ఉదాహరణ. ఆర్థిక స్వాతంత్రం, ఉద్యోగాలు, వ్యాపారం, స్వయం సహాయక సంఘాల ద్వారా వేలాది మహిళలు ఆర్థికంగా బలపడుతున్నారు. సామాజిక సమానత్వం, వివాహం, కుటుంబం, వారసత్వం మరియు వ్యక్తిగత స్వేచ్ఛలో సమానత్వం లభించాలని మరియు సాంస్కృతిక మార్పులు అంటే సినిమాలు, సాహిత్యం, మీడియా ద్వారా మహిళా పాత్రలు బలంగా చూపబడుతున్నాయి. భవిష్యత్తు సాధికారత డిజిటల్ విద్య, ఆన్లైన్ వ్యాపారం, గ్లోబల్ ఉద్యమాలు, మహిళా స్టార్టప్లు, టెక్నాలజీ రంగంలో మహిళా భాగస్వామ్యం పెరుగుతుంది. మహిళా సాధికారత మరియు స్త్రీవాదం అనేవి సమాజ అభివృద్ధికి అత్యవసరమైన అంశాలు. ఇవి కేవలం మహిళలకే కాకుండా మొత్తం మానవ సమాజానికి సమానత్వం, న్యాయం మరియు శాంతి తీసుకొస్తాయి. విద్య, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ మరియు సాంస్కృతిక రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

ప్రస్తుత గ్లోబల్ ఉద్యోగ సంస్కృతిలో నైట్ షిఫ్ట్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఐటీ, బీపీఓ, ఆరోగ్య సేవలు, తయారీ పరిశ్రమలు, రవాణా రంగం, మీడియా, భద్రతా విభాగాలు వంటి రంగాల్లో రాత్రిపూట పనిచేయడం తప్పనిసరి అవుతుంది. నైట్ షిఫ్ట్ యొక్క అవసరం ప్రపంచవ్యాప్త కంపెనీలు అంటే డిఫరెంట్ టైమ్ జోన్స్ అంటే సమయ వ్యత్యాసం కారణంగా రాత్రిపూట పనిచేయడం తప్పనిసరిగా మారింది. ఆరోగ్య సేవలు, హాస్పిటల్స్, ఎమర్జెన్సీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండాలి కాబట్టి నైట్ షిఫ్ట్స్ కూడా చేయాల్సి వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే తయారీ సంస్థలు, వీటిలో నిరంతర ఉత్పత్తి కోసం రాత్రి షిఫ్ట్స్ తప్పనిసరి అయింది. రవాణా రంగంలో ట్రైన్స్, ఫ్లైట్స్, బస్సెస్ ఇవన్నీ కూడా రాత్రి సమయాల్లో కూడా నడుస్తున్నాయి. కానీ ఈ నైట్ షిఫ్ట్లో కొన్ని లాభాలున్నాయి. అవేంటంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిలో చేరే అవకాశం ఉంటుంది. నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ మరియు బోనస్లు అందిస్తారు. విదేశీ క్లయింట్లతో డైరెక్ట్గా పనిచేసే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి రాత్రి పని సహజంగా అనిపిస్తుంది. మరి ఈ నైట్ షిఫ్ట్ నష్టాలేంటో తెలుసుకుందాం. ఆరోగ్య సమస్యలు, నిద్రలేమి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. కుటుంబం, స్నేహితులతో గడిపే సమయం తగ్గుతుంది. ఒంటరితనం, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక అనారోగ్యంను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల మన ప్రొడక్టివిటీ తగ్గి శరీర సహజ రిధంను దెబ్బతీస్తుంది. శరీరానికి అవసరమైన విశ్రాంతి లేకపోవడం వల్ల, నిద్రలేమి మరియు మెలటోనిన్ కొలెస్ట్రాల్ స్థాయిలు మారడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్, రక్తపోటు, హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంతో గడిపే సమయం తగ్గడం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనలేకపోవడం వంటివి ఉన్నాయి. దీనివల్ల కొంత ఆర్థిక ప్రభావం ఉంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం, నిరంతర ఉత్పత్తి వల్ల కంపెనీలకు లాభం, భద్రతా చర్యలు పాటించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంటే సమయానికి ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యమైన ఆహారం, వ్యాయామం, 7 నుంచి 8 గంటల నిద్ర, ధ్యానం, యోగా, కౌన్సిలింగ్ వంటివి చేయాలి. కంపెనీ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాన్ని చూసుకోవాలి. పని, కుటుంబం, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను పాటించాలి. నైట్ షిఫ్ట్ ఆధునిక ఉద్యోగ సంస్కృతిలో ఒక అవసరమైన మార్పు. ఇది ఉద్యోగులకు అవకాశాలు కలిగిస్తూనే ఆరోగ్య మరియు సామాజిక సమస్యలను కూడా తెస్తుంది. సరైన భద్రతా చర్యలు తీసుకుంటే నైట్ షిఫ్ట్ ను సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

ఆధునిక యుగంలో సామాజిక మాధ్యమాలు మన జీవితంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చాయి. సోషల్ మీడియా వంటి వేదికలు మన సంభాషణ పద్ధతులను పూర్తిగా మార్చేశాయి. ఒకప్పుడు వ్యక్తిగతంగా కలుసుకోవడం, లేఖలు రాయడం లేదా టెలిఫోన్ ద్వారా మాట్లాడడం ప్రధాన కమ్యూనికేషన్ పద్ధతులు కాగా, ఇప్పుడు ఒక క్లిక్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారితో సంభాషణ సాధ్యమవుతుంది. సామాజిక మాధ్యమాల ద్వారా కమ్యూనికేషన్ లో వచ్చిన మార్పులున్నాయి. తక్షణ సమాచార ప్రసారం అంటే ఒక మెసేజ్, ఫోటో, వీడియో క్షణాల్లోనే వేల మందికి చేరుతుంది. ప్రపంచ వ్యాప్తి అనుసంధానం అంటే భౌగోళిక సరిహద్దులు లేకుండా ఒకే వేదికపై వివిధ దేశాల ప్రజలు కలుస్తున్నారు. ప్రజలు తమ ఆలోచనలు, ప్రతిభను ప్రదర్శించి సమాజంలో ప్రత్యేక గుర్తింపును

పొందుతున్నారు. దీని సానుకూల ప్రభావాలు అంటే విద్యా అవకాశాలు, ఆన్లైన్ క్లాసెస్, వెబినార్స్, విద్యకు సంబంధించిన వీడియోలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. వ్యాపార అభివృద్ధికి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చిన్న వ్యాపారాలు కూడా ప్రపంచ మార్కెట్లోకి అడుగు పెడుతున్నాయి. వివిధ దేశాల సంస్కృతులు, ఆచారాలు, కళలు ఒకరికొకరు చేరువవుతున్నాయి. సమాజంలో పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య జాగ్రత్తలు వంటి అంశాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రజల అవగాహనకు సానుకూలంగా మారింది. కానీ కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నాయి. ఫేక్ న్యూస్, అపోహలు అవన్నీ కూడా వేగంగా వ్యాప్తి చెందుతాయి. వ్యక్తిగత సమాచారం లీక్ అవ్వడం, దుర్వినియోగం చేయడం వంటి నష్టాలు కూడా ఉన్నాయి. లైక్స్, ఫాలోవర్స్, వీటి కోసం పోటీ, పోలికలు పెట్టుకోవడం వంటి వాటి వల్ల ఒత్తిడి పెరుగుతుంది, మానసిక ఆరోగ్యం దెబ్బతీస్తుంది. ద్వేషపూరిత వ్యాఖ్యలు, విభజనాత్మక ప్రచారం సమాజంలో విభేదాలను పెంచుతున్నాయి. ఆధునిక కమ్యూనికేషన్ లో మార్పు, సామాజిక మాధ్యమాల వలన సాంప్రదాయ కమ్యూనికేషన్ పద్ధతులు తగ్గిపోతున్నాయి. వ్యక్తిగతంగా కలుసుకోవడం కంటే ఆన్లైన్ చాటింగ్, వీడియో కాల్స్ వీటినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది ఒకవైపు సౌకర్యాన్ని కలిగిస్తుంది, మరోవైపు వ్యక్తిగత సంబంధాల లోతు తగ్గిపోతుంది. సామాజిక మాధ్యమాలు ఆధునిక కమ్యూనికేషన్ లో ఒక శక్తివంతమైన సాధనంగా మారాయి. ఇవి మనకు అవకాశాలు కలిగిస్తూనే సవాళ్లు కూడా విసురుతున్నాయి. సరైన వినియోగం ద్వారా ఇవన్నీ సమాజానికి మేలు చేస్తాయి, కానీ అవగాహన లేకుండా వాడితే ప్రతికూల ప్రభావాలు తప్పనిసరి. ఈ ఆధునిక యుగంలో సమాచార సాంకేతికత విప్లవాత్మక మార్పులను తెచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలు, వాటి ప్రభావం యువతపై అమితంగా పెరిగింది. ఇవి సమాచారాన్ని పంచుకుని మరియు అభిప్రాయాలను వ్యక్తపరచుకుని సృజనాత్మకతను ప్రదర్శించే వేదికలుగా కూడా మారాయి. అయితే ఈ వేదికలను జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు తమ చదువులకు సంబంధించిన సమాచారం, వీడియో, నోట్స్, వెబినార్లను పొందగలుగుతున్నారు. కవిత్వం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటి కళలను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం వచ్చింది. ఆరోగ్యం, పర్యావరణం, మహిళా హక్కులు వంటి అంశాలపై చర్చా కార్యక్రమాలు, ప్రచారాలు జరుగుతున్నాయి. ఉద్యోగ అవకాశాలు ఆన్లైన్ వేదికలు వంటి వేదికల ద్వారా ఉద్యోగ సమాచారం, నెట్వర్కింగ్, కెరియర్ మార్గదర్శకం కూడా దొరుకుతుంది. గంటల తరబడి స్క్రీన్ ముందు గడపడం వల్ల ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. చదువుపై, కుటుంబ సంబంధాలపై ఆసక్తి తగ్గి వాస్తవ ప్రపంచం నుంచి దూరం అవడానికి ఆస్కారం ఉంది. రోజుకు నిర్దిష్ట సమయం మాత్రమే సోషల్ మీడియాకు కేటాయించాలి. విద్య, సాంస్కృతిక, సృజనాత్మక విషయాలను మాత్రమే అనుసరించాలి. వ్యక్తిగత సమాచారం పంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా వల్ల మనపై ఎలాంటి ప్రభావం పడుతోంది అనే విషయాన్ని తరచూ విశ్లేషించుకోవాలి. సోషల్ మీడియా ఓ శక్తివంతమైన ఆయుధం. దీన్ని జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వినియోగిస్తే అది వ్యక్తిగత అభివృద్ధికి, సమాజ హితానికి దోహదపడుతుంది. యువత తమ శక్తిని, సృజనాత్మకతను, సామాజిక బాధ్యతను ఈ వేదికల ద్వారా చాటాలి. అప్పుడు మాత్రమే సోషల్ మీడియా నిజమైన అర్థాన్ని సంతరించుకుంటుంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి వచ్చే

0: ఆగస్టు 14వ తేదీన విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తామని శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు అన్నారు. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్టంలో ఎస్ఐఆర్ ప్రక్రియ తుది గడువును ఎన్నికల సంఘం ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ బర్మింగ్హామ్ వేదికగా జరుగుతోంది. వార్తల వివరాలు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను వచ్చే ఆగస్టు 14వ తేదీన విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. రాష్టంలోని 36 సాగునీటి ప్రాజెక్టులను కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తున్నామని తెలియజేశారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెలా జరిగే మంత్లీ నివేదికల ఆధారంగా ఎప్పటికప్పుడు పాలన సమీక్షించుకుని ముందుకు వెళ్దామని దిశానిర్దేశం చేశారు. జీఎస్డీపీలో 10.75% వృద్ధి నమోదు చేయగలిగామని, 15% లక్ష్యాన్ని చేరుకునేలా పనిచేయాలని అన్నారు. ముందు చూపుతో పనిచేస్తేనే మెరుగైన పాలనను, ఫలితాలను ప్రజలకు అందించగలమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ప్రతి డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నారో కూడా అనలైజ్ చేసుకోవడం, ఈరోజు కొత్త సిస్టమ్స్ మీరు చూస్తే ఎవ్రీ మంత్ జరిగే ఎస్ఐపిసి మీటింగ్, అధికార యంత్రాంగం వచ్చిన పెట్టుబడులన్నీ అనలైజ్ చేసి ఫైనలైజ్ చేస్తారు. మంత్లీ ట్వైస్ కేబినెట్ మీటింగ్స్, 2 సార్లు ఏ ప్రపోజల్ కూడా టైం లేకుండానో లేకపోతే డిలే కావడానికి వీలు లేకుండా ఎవ్రీ మంత్ 2 కేబినెట్ మీటింగ్స్ తీసుకొస్తున్నాం. ఏ ప్రపోజల్స్ వచ్చినా ఆటోమేటిక్ గా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం.
0: రాష్టంలో వన్యప్రాణులు, అడవులు, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్న ప్రస్తుత పరిస్థితుల్లో వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఆయన నేతృత్వంలోని శాసనసభ వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ ఈరోజు విశాఖలో పర్యటించింది. ఇందిరాగాంధీ జాతీయ జంతు ప్రదర్శనశాల, కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం, యానిమల్ రెస్క్యూ సెంటర్లను కమిటీ ముందుగా సందర్శించింది. ఆ తరువాత కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ, రెవెన్యూ, విఎంఆర్డీఏ, జీవీఎంసీ అధికారులతో అయ్యన్నపాత్రుడు సమీక్ష నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేసేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. జూ అభివృద్దికి అవసరమైన నిధులు, మౌలిక వసతులు, సిబ్బంది, జంతు సంరక్షణ తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు చేపట్టేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ సముద్ర జలాల్లో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. నగరంలోని జబ్బర్ తోటలో మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన అనంతరం జగన్మోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, బోటు ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించలేదని, అందుకే 6 ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. విశాఖలోని రక్షణ యంత్రాంగం ఉన్నప్పటికీ సహాయక చర్యల్లో జాప్యం కారణంగానే ప్రాణనష్టం సంభవించిందని పేర్కొన్నారు. నష్టపరిహారం కింద బాధితులకు 1 కోటి రూపాయల చొప్పున ఇవ్వాలని, 7 మత్స్యకార కుటుంబాలకు ఈ పరిహారం అందాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఒక్కో బాధిత కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ నెల 1వ తేదీన 7 మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లగా, జులై 4వ తేదీన రాత్రి 10:30 సమయంలో తీరానికి కేవలం 10 మైళ్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 6 ఆచూకీ లభ్యం కాకపోగా ఒక మత్స్యకారుడు ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును భారత ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ మేరకు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారికి ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి

0: అధికారులు బీఎల్ఓలు ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని జూలై 24 వరకు కొనసాగించనున్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా ఈ నెల 24వ తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఓటర్ల ముసాయిదా జాబితాను జూలై 31న ప్రచురించనున్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది. అనంతరం అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ భవనంలో ఈరోజు జరిగింది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 72 అంశాలపై బోర్డు సభ్యులు చర్చించారు. అనంతరం టీటీడీ చైర్మన్ పాత్రికేయులతో మాట్లాడుతూ, సర్వదర్శనం టోకెన్ భక్తుల కోసం ఆళ్వార్ ట్యాంక్ సమీపంలో 6,31 లక్షల రూపాయలతో శాశ్వత షెల్టర్లు, క్యూలైన్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి మూలవర్లకు బంగారు కవచాల తయారీకి ఆమోదం లభించిందని, వాటి తయారీకి టీటీడీ ట్రెజరీలోని కిలో బంగారాన్ని వినియోగించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కుమారధార, పసుపుధార డ్యాంల వద్ద 2,77 లక్షల రూపాయలతో 2 వరుసల వంతెన నిర్మాణం త్వరలో చేపడతామన్నారు. తిరుమలలోని కాకుల మానుతిప్పలో పాత ఘన వ్యర్థాల శాస్త్రీయ శుద్దికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేశామని చెప్పారు. తిరుమల, తిరుపతి టీటీడీ ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక వ్యవస్థ నిర్వహణకు మరో 2,35 లక్షల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. టీబీసీ, ఏటీసీ వద్ద 12 పాత భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణం చేపడతామని బీఆర్ నాయుడు వెల్లడిస్తూ,
1: తిరుమల కాకులమానుతిప్ప సమీపంలో 25 ఏళ్లు పడిపోయిన ఈ ఘన పదార్థాలు, వ్యర్థాలు 100,000 టన్నుల అక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ గా పడి ఉంది. అవన్నీ బయో మైనింగ్ ద్వారా శాస్త్రీయంగా శుద్ధి చేయడానికి 5 కోట్లు మంజూరు చేయటం, 12 పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో దాతల సహకారంతో నూతన భవనాలను నిర్మించేందుకు నిర్ణయం చేయడం జరిగింది.
0: రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బంగ్లాదేశ్ తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. భారత్, ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఈ రోజు ప్రారంభమైంది. ఇంగ్లాండ్ బర్మింగ్హామ్ నగరంలోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియం వేదికగా తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 33 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది. భారత బౌలర్లలో గుర్నోన్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, చెరో 2 వికెట్లు తీశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ఎడమకాలో ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి వచ్చే 14వ తేదీని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తామని శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు అన్నారు. రాష్టంలో ఎస్ఐఆర్ ప్రక్రియ తుది గడువును ఎన్నికల సంఘం ఈ నెల 24 వరకు పొడిగించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఇప్పుడు జిఎన్ఆర్ఎంసీహెచ్ హై స్కూల్ విద్యార్థులు సమర్పించిన భూమి ఆవేదన అనే నాటకం వింటారు. ఈ నాటికను సమర్పించిన వారు షేక్ బీబీ, కె అనూష, ఎ సూర్యసత్యనాయుడు, పి స్వాతి, డి సాయిదుర్గ, పి హరీష. సహకారం అందించిన వారు కె విజయశ్రీ, జిఎన్ఆర్ హై స్కూల్, విజయవాడ. మన అందరినీ మోస్తూ అన్నిటినీ తనలో కలుపుకునే భూమి మనం తన మీద పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలను మాత్రం తనలో కలుపుకోలేక కాలుష్యకోరల్లో చిక్కుకొని తన మీద నివసించే వారికి మంచి గాలిని నీరుని అందించలేక తను పడే ఆవేదనను మా బాలబాలికల ద్వారా తెలియచేస్తూ ఆలోచింపచేయటమే మా ఈ చిన్న ప్రయత్నం భూమి ఆవేదన. మరి విందామా భూమి ఆవేదన? మొదటిగా ఎక్కడో ఏడుస్తున్నటువంటి శబ్దం రావడంతో అక్కడున్నటువంటి అవ్వ ఇంట్లో నుంచి బయటకు వస్తుంది.
1: ఎవరు, ఎవరక్కడ? ఎవరో ఏడుస్తున్నట్లున్నారే, ఎవరబ్బా? సరిగ్గా కనిపించట్లేదే. ఓ, ఇక్కడేనా? నిన్నెక్కడో చూసినట్లుంది. అవును, నువ్వు భూమివి కదా? ఏంటి ఇలా అయిపోయావు? నా చిన్నప్పుడు ఇలా లేవే. ఈ ప్లాస్టిక్ కవర్లేంటి? ఈ ప్లాస్టిక్ సీసాలేంటి? ప్లేట్లు, షాంపూ డబ్బాలు, మొత్తం ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలతో నిండి ఉన్నవే. నిన్ను ఎవరు ఇలా చేసింది? ఓ, ఇలా అయిపోయినందుకే ఏడుస్తున్నావా? ఏడవకమ్మా, ఏడవకు.
2: చూసావా, ఈ ప్రజలందరూ వాళ్ళ స్వప్రయోజనాల కోసం నన్ను ఇలా ప్లాస్టిక్ వస్తువులతో కలుషితం చేసేస్తున్నారు. నన్ను ఇలా కలుషితం చేసేస్తే భావి తరాల వాళ్ళు జీవించడానికి నేను ఎలా సహకరించగలను? నా ఆవేదనను ఎవరు అర్థం చేసుకోరేంటి? ఈ కాలుష్యం వల్ల నాలో భూకంపాలు, సునామీలు వచ్చి నా బిడ్డలే నాలో కలిసిపోతుంటే ఆ ఆవేదన నేను ఎలా తట్టుకోవాలి? నా ఆవేదన తీర్చేవాళ్ళు ఎవరు? అసలు నన్ను సంరక్షించే వాళ్ళు ఎవరు?
1: ఏంటి ప్లాస్టిక్ మైమా, నువ్వు భావితరాల వాళ్ళ జీవనానికి సహకరించలేవా? మరి వాళ్ళు ఎలా జీవిస్తారు? అంటే నీ సంరక్షణ గురించి పట్టించుకునే వాళ్ళే లేరా? అయ్యో, నీ సంరక్షణ కోసం నా వంతు నేను కృషి చేస్తానులే.
0: ఒక పాప బజారు నుంచి ప్లాస్టిక్ సంచులతో వస్తూ అక్కడ ఉన్నటువంటి అవ్వకు కనబడుతుంది.
1: ఏ పాప, ఇటురా.
3: ఏంటి బామ్మ?
1: ఇటు రామ్మా.
3: ఏంటి?
1: టింగురంగా అంటూ ఊపుకుంటూ వస్తున్నావే, ఏంటి చేతిలో?
3: ఇవా బామ్మ కూరగాయలు. ఏమేమిటంటే బీరకాయలు, సొరకాయలు, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, ములక్కాయలు, దోసకాయలు, చిక్కుడుకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లో ఉన్నాయి.
1: ఏంటి?
3: ఆగండి ఆగండి, ఇవే కాదు, ఇంకా నా సైకిల్ బుట్టలో పండ్లు పూలు చాలా ఉన్నాయి, అందుకనే ఇన్ని కవర్లు.
1: ఏంటి, 10 రకాల కూరగాయల కోసం 20 కవర్ల? నీ ముఖం మండ. అదే మా కాలంలో అయితేనా, బజారుకు వెళ్ళేటప్పుడు ఒక సంచి తీసుకువెళ్ళి అన్ని కూరగాయలు దాంట్లో తీసుకొచ్చేవాళ్ళము. ఈ కాలం ఏంటో ప్రజలేంటో, ఇంటి నుంచి ఒక సంచి తీసుకెళ్ళడానికే మోత బరువు. అసలు ఈ ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి 200,000 సంవత్సరాలు పడుతుంది. నువ్వే ఇలా వాడితే నీలాంటి ఇంకొంతమంది ఇంకెన్ని కవర్లు వాడతారు? రోజుకి ఇలా ప్రతి చోట ఇంకెన్ని కవర్లు వాడతారు? ఒక్కసారైనా ఆలోచించావా?
3: అయ్యో పిచ్చిబామ్మ, పాతకాలపు మనిషిలా ఉన్నావేంటి? ఇప్పుడులో ఇదంతా ఫ్యాషన్, నీకు తెలీదా ఏంటి? ఇప్పుడు మనం కూరగాయలకి వెళ్తే వాళ్ళే ఫ్రీగా మనకి కవర్లు ఇస్తారు, ఈ విషయం నీకు తెలీదా? అయ్యో నీ చాదస్తము.
1: ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి 20 సంవత్సరాలు పడుతుంది కదమ్మా, ఒక్కసారైనా ఆలోచించావా?
3: అయ్యో 20 సంవత్సరాలే బామ్మ, కానీ ఈ విషయం నాకు అసలు తెలీదు. అయినా ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు?
1: నువ్వు చిన్నపిల్లవు కదా.
3: అవును బామ్మ.
1: నీలాంటి 10 తరాల వాళ్ళు ఈ భూమి మీద బతకాలా లేదా?
3: నిజమే బామ్మ.
1: ఈ విషయం నీకు చెబితే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తావా అని చెబుతున్నాను.
3: సరే బామ్మ, ఇక నుంచి నువ్వు చెప్పినట్లే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తానని నీకు మాటిస్తున్నాను. నేను కాక ఇంకా మా స్నేహితులకు కూడా చెప్తాను, సరేనా బామ్మ?
1: సరేనమ్మా.
0: ఇప్పుడు సాయిదుర్గ అనే మధ్య వయస్కురాలు

0: అంచులు పట్టుకుని సంతోషంగా వెళుతూ మా అమ్మకు కనబడుతుంది.
1: ఓయ్ ఏవండయ్, ఒకసారి ఇటు రండి.
2: ఏంటి బామ్మగారు,
1: ముస్తాబయ్య ఎక్కడి నుంచో వస్తున్నట్టున్నారే.
2: అయ్యో అదా బామ్మగారు, మా అమ్మాయి పెళ్ళండి.
1: అల్లుడేం చేస్తాడేంటి?
2: మా అల్లుడా యుఎస్లో పనిచేస్తాడండి.
1: ఏంటి, ఊసలో పనిచేస్తాడా? అదేలా అమ్మా.
2: అయ్యో ఊస కాదండి, యుఎస్ అంటే అమెరికా.
1: అమెరికానా, అదెంత దూరం అమ్మా? ఆటోలో వెళ్ళిపోవచ్చా?
2: ఆటోలో వెళ్ళలేమండి బామ్మగారు, ఏరోప్లైన్లో వెళ్ళాలి.
1: ఏంటి, ఏ పెయిన్ అమ్మా? ఎక్కడమ్మా పెయిన్? డాక్టర్ని పిలవమంటావా?
2: పెయిన్ కాదండి బామ్మగారు, ఏరోప్లేన్ అంటే విమానం.
1: నీ ముఖం మండ, ఆ ముఖం ముందేడకపోయావు. సర్లేగాని ఈ చేతిలో వేంటివి?
2: ఇవా బామ్మగారు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ కప్లు, ఇంకా వగేరా ప్లాస్టిక్లో తయారైనవి ఉన్నాయండి.
1: ఏంటి ఇన్ని ప్లాస్టిక్ వస్తువులా? అమ్మో,
2: మరేమోనండి, మా ఆడబడుచు గారి కూతురికి పెళ్ళైనప్పుడు వాళ్ళు ఎన్ని వంటకాలు చేశారో తెలుసా? ఒక్కొక్కటి ఒక్కో ప్లాస్టిక్ కప్లో పెట్టారు. వాళ్ళ గురించి ఎంత బాగా చెప్పుకున్నారోనండి, మరి నా గురించి కూడా చెప్పుకోవాలి కదలాగా.
1: ఏంటి ఇన్ని ప్లాస్టిక్ వస్తువులా? అమ్మో, మా కాలంలో పెళ్ళిళ్ళు ఎలా చేసేవారో తెలుసా?
2: తెలీదు బామ్మగారు.
1: మా కాలంలో అయితేనా అరిటాకుల్లో విస్తరాకుల్లో భోజనాలు పెట్టేవాళ్ళు, స్టీల్ గ్లాసుల్లో రాగి చెంబుల్లో నీళ్లు తాగేవాళ్ళం. ఈ కాలం మాత్రం హోదా గొప్ప అంటూ ప్లాస్టిక్ వస్తువులతో భూమిని కలుషితం చేస్తున్నారు. మరి ఇవన్నీ తినేసి ఎక్కడ పడేస్తారు?
2: ఇక్కడే భూమిదే బామ్మగారు.
1: మరి ఇవన్నీ భూమిలో కలుసుకోవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతున్నాయి, అదేనా తెలుసా?
2: అమ్మో అవునా బామ్మగారు, అసలు ఈ విషయాన్ని నేను ఆలోచించనే లేదండి.
1: నువ్వేం ఆలోచిస్తావమ్మా, ముస్తాబవ్వడానికే టైం సరిపోదు. సర్లేగాని నీలాగే ప్రతి ఒక్కరూ ఇలాగే చేసుకుంటూ పోతే ఈ భూమి మీద కాలుష్యం తప్ప ఇంకేం మిగులుతుంది? ఒక్కసారైనా ఆలోచించారమ్మా మీరు?
2: లేదండి బామ్మగారు, ఈసారి నుంచి ప్లాస్టిక్ వాడడాన్ని నిషేధిస్తానండి. వెళ్ళొస్తాను.
1: సరేనమ్మా, భూమికి ఇచ్చిన మాట ప్రకారం ఇద్దరినైనా మార్చగలిగాను.
0: ఇద్దరు కాలేజ్ పిల్లలు సెల్ ఫోన్లతో ట్యాబులతో ఆడుతూ మా అమ్మగారి కంట పడతారు.
3: హే హరీషా, నువ్వా?
4: హే స్వాతి, నువ్వా? ఎలా ఉన్నావు, బాగున్నావా?
3: బాగున్నాను హరీషా. మీ పేరెంట్స్ అందరూ బాగున్నారా?
4: మా పేరెంట్స్ బాగున్నారు స్వాతి. మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు?
3: అందరూ బాగున్నా హరీషా.
4: ఏంటి నీ చేతిలో కొత్త మొబైల్ లా ఉందే?
3: అవును, నా బర్త్డేకి మా అమ్మ కొనిచ్చింది.
4: మరి వారం క్రితం ఇంకో మొబైల్ ఉండాలి కదా, అదేం చేశావు?
3: అదా పాతదైపోయిందని పడేశాను. సర్లే గాని నీ చేతిలో ఏంటి కొత్త మొబైల్ లా ఉందే?
4: అవును, నిన్నే కొన్నాను. బాగుందా?
3: చాలా బాగుంది హరీషా. మరి ఇంతకు ముందు ఇంకో ఫోన్ ఉండాలి కదా?
4: అదా ఓల్డ్ ఫ్యాషన్లా ఉందని చెత్త కుప్పలో పడేశాను. ఇప్పుడంతా ఫ్యాషన్ కదా, మరి మనం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి కదా.
3: అవును హరీషా, నిజమే. సర్లే గాని నీకు ఒక విషయం చెప్పనా, మా ఇంట్లో పాత మోడల్ కంప్యూటర్ ఉంటేను దాన్ని మార్చేసి లేటెస్ట్గా ల్యాప్టాప్స్ వస్తున్నాయి కదా, ఫ్యాషన్గా ఉంటుందని కొత్త ల్యాప్టాప్ కొన్నాను. దానిలో వైసిటీ గేమ్ ఉంటుంది చూడు, ఎంత బాగుంటుందో. ఆ గేమ్లో చాలా స్కోర్ చేశాను. అది నాకెంత నచ్చిందంటే నువ్వు నాకు ఎప్పుడు గన్ ఇచ్చావంటే టప్ టప్ మని అందరిని షూట్ చేసి పాడేస్తా.
4: అవునా, సర్లే గాని నేనైతే టెంపుల్ రన్నర్ గేమ్లో లక్షల స్కోర్ చేశాను తెలుసా?
3: అవునా?
1: ఏ పిల్లలు ఇటు రండి.
3: ఏంటి బామ్మ?
1: ఒకసారి ఇటు రండమ్మా.
4: ఏంటి, మమ్మల్ని డిస్టర్బ్ చేయకు బామ్మ, మేము చాలా బిజీగా ఉన్నాం.
1: ఒక్కసారి మీ మాటలా పీటు రండి.
3: ఏంటి
1: మీ చేతిలో ఏంటి?
3: ఇదా ట్యాబ్ బామ్మ.
1: ఏంటి ట్యాబ్లెట్సా? అమ్మో, దీన్ని ఎలా మింగుతారు?
4: అయ్యో ట్యాబ్లెట్ కాదు బామ్మ, ట్యాబ్స్ అంటే సెల్ ఫోన్స్ లాంటివి. దీంట్లో సినిమాలు చూడొచ్చు, సాంగ్స్ వినొచ్చు, సీరియల్స్ చూడొచ్చు, ఇంకా ఆన్లైన్లో వస్తువులను కూడా కొనుక్కోవచ్చు.
1: అమ్మో సర్లే గాని వాటిని నొక్కడం ఆపి ఒక్కసారి ఇటు చూడండమ్మా.
3: ఏంటి బామ్మ? ఏంటి అక్కడేదో ఉంది, ఒకసారి అటు చూడు హరీషా.
4: ఏ ఏంటి ఇదెక్కడ

0: చూసినట్టుందే. ఆ అవును, ఇది భూమి కదా. భూమి ఏంటి ఇలా ఉంది? ఈ ప్లాస్టిక్ కవర్స్ ఏంటి? ఈ ప్లాస్టిక్ కప్పులేంటి? ఇరిపోయిన సెల్ ఫోన్స్ ఏంటి? అసలేంటి భూమి ఇలా ప్లాస్టిక్ వస్తువులతో చెత్తా చెదరంతో నిండి ఉంది? అసలు ఇలాంటి భూమి ఏదైనా మనం ఇప్పుడు జీవిస్తున్నది?
1: మరి మీరే కదమ్మా ఇదంతా చేసింది.
0: మేమా?
1: మరి మీరే కదా ఇంతకుముందు మాట్లాడుకుంది, కంప్యూటర్ పాడైపోయింది పడేశాను, సెల్ ఫోన్ పాడైపోయింది పడేశాను.
0: అవును.
1: మరి మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి ఫోన్లలోనేగా మాట్లాడుకునేది?
0: అవును.
1: మరి ఫోన్ల నుంచి వచ్చే రేడియో తరంగాల వల్ల భూమి మీద ఉన్న పక్షుల శాతం తగ్గిపోతుంది. అంతేకాకుండా మీరు వాడి పడేసిన ప్లాస్టిక్ పదార్థాలను భూమి మీద పడేస్తున్నాను. అవి భూమిలో కలిసిపోవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. ఆ విషయమైనా తెలుసా?
0: తెలుసు.
1: మరి తెలిసి కూడా ఎందుకమ్మా ఇలా చేస్తారు?
0: అంటే మాకు తెలిసి కూడా మా వల్ల ఇంత పెద్ద తప్పు జరుగుతుందా బామ్మ? మా వల్ల భూమాత ఇంతగా బాధపడుతుందా? ఐఎమ్ సో సారీ బామ్మ, మళ్ళీ ఈ తప్పు చేయం.
1: ఏంటి శారీయా? ఉప్పాడా శారీయా, కంచిపట్టు శారీయా, లేకపోతే బెనారస్ శారీయా?
2: అయ్యయ్యో, శారీ కాదు బామ్మ, సారీ అంటే క్షమించు అని అర్థం. ప్లీజ్ మా అమ్మ మమ్మల్ని క్షమించు. ఇక నుంచి మేము ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తాము. ఎవరు వాడుతున్నా కూడా ప్లాస్టిక్ వల్ల వచ్చే వైపరీత్యాల గురించి తెలియజేసి ప్లాస్టిక్ వాడకుండా చూస్తాము.
1: సరేనమ్మా, చాలా ఆనందంగా ఉంది. మరి మనందరం భూమిని కాపాడాల్సిన బాధ్యత ఉందా లేదా?
0: ఉంది.
1: మరి భూమిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందా లేదా?
0: ఉంది.
1: మరి మనందరం కలిసి ఒక నినాదాన్ని చేపడదామా?
2: చేపడదాం బామ్మ.
3: ఒక పాప చాలా ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకుని అక్కడున్న మా అమ్మగారి కంట పడుతుంది.
1: ఏ పాప ఇటురా.
4: ఏంటవ్వా, ఏంటి చెప్పు?
1: ఏంటి నీ చేతిలో?
4: ఇవా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అవ్వా. నాకొకటి, మా చెల్లికొకటి, మా అక్కకొకటి, మా నాన్నకొకటి, మా అమ్మకొకటి.
1: అమ్మో, ఇన్ని ప్లాస్టిక్ బాటిల్సే. మరి కుళాయిలో నీళ్ళు వస్తున్నాయి కదా?
4: అవ్వా, ఫ్యాక్టరీల ద్వారా వదిలే రసాయనాలన్నీ నదుల్లో కలిపేస్తున్నారు. నీరంతా కలుషితమైపోతున్నాయి. అవి గనక తాగితే ఇంక జబ్బులమయమే.
1: అమ్మో, ఈ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు అస్సలు మంచివి కాదమ్మా. అనేక విష పదార్థాలు నీళ్ళల్లో కలిసి ఉంటాయి. అవి తాగితే అనారోగ్యాలు వస్తాయి.
4: సరే బామ్మ, ఇంక నుంచి వాడను బామ్మ.
1: నీకొక విషయం చెప్పనా? రీసైక్లింగ్ చేయడానికి వీలుగా ఉండే వస్తువులు మాత్రమే వాడాలి.
4: సరే బామ్మ, ఇంక నుంచి రీసైకిల్ చేయడానికి వీలు పడే వస్తువులనే వాడతాను. సరే బామ్మ, ఇంకా నా ఫ్రెండ్స్కి కూడా వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్తాను బామ్మ, వెళ్ళొస్తాను.
1: సరే, అందరూ ఒకసారి నా దగ్గరికి రండమ్మా. మనందరికీ భూమిని కాపాడాల్సిన బాధ్యత ఉందా లేదా?
2: ఉంది బామ్మ.
1: మరి భూమిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందా లేదా?
2: ఉంది బామ్మ.
1: సరే, మనందరం కలిసి ఒక నినాదాన్ని చేపడదామా వద్దా?
2: చేపడదాం బామ్మ.
1: సరే, నాతో చెప్పండి, నేను చెప్పిన తర్వాత. ధరణి రక్షితో రక్షితః.
2: ధరణి రక్షితో రక్షితః.
1: ధరణి రక్షితో రక్షితః.
2: ధరణి రక్షితో రక్షితః.
1: ధరణి రక్షితో రక్షితః.
2: ధరణి రక్షితో రక్షితః.
3: చూడండి పిల్లలు, ఇలాంటి సందర్భాలు మన నిత్య జీవితంలో చాలా చూస్తూ ఉంటాం. కానీ మనమెవరం పట్టించుకోవడం లేదు, మనమెవరం ఆలోచించట్లేదు. ఎలా? మన భూమిని సంరక్షించాల్సిన బాధ్యత మనదే అయితే మనం ఆలోచించకపోతే మరి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? కాబట్టి ఈ భూమి ఆవేదన అనేటువంటి నాటిక ద్వారా ఈ పిల్లలు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మనందరం ఆలోచించాలి అనేటువంటిదే మా ఈ చిన్న ప్రయత్నం. చూడండి పిల్లలు, ఇలాంటి సందర్భాలు మనం నిత్య జీవితంలో చాలా చూస్తూ ఉంటాం. కానీ భూమి సంరక్షణ బాధ్యత గురించి మనమెవరం పట్టించుకోవడం లేదు, అంతేకాక ఆలోచించట్లేదు కూడా. మనమందరం భూమి మీద ప్రశాంతంగా జీవించాలి అంటే మనం ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? ఎవరో మారతారులే, ఎవరో చేస్తారులే అనుకోకండి. ప్రశాంతంగా జీవించాలి అంటే ముందు మీరు మారండి. నాణానికి రెండు వైపులా ఉన్నట్టే భూమిని అనుభవించేటువంటి హక్కుతో పాటు దానిని సంరక్షించేటువంటి బాధ్యత కూడా మనదే అని గుర్తుంచుకోండి. దయచేసి ఈ భూమి మీద ఉన్న ఈ ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఆపటానికి మీ వంతు సహకారం అందించండి. మీరు ఇప్పటి వరకు భూమి ఆవేదన అనే నాటక విన్నారు. సమర్పించ

ఇచ్చిన వారు షేక్ బీబీ 10th క్లాస్, కే అనూష 7th క్లాస్, ఏ సూర్యసత్యనాయుడు 10th క్లాస్, బి స్వాతి 10th క్లాస్, డి సాయి దుర్గా 10th క్లాస్, పి హరీష 10th క్లాస్, కే విజయశ్రీ స్కూల్ అసిస్టెంట్ పిఎస్, జిఎన్ఆర్ఎంసీహెచ్ హై స్కూల్, రామరాజనగర్, విజయవాడ.

0: ఈనాటి పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: సుస్థిర వ్యవసాయం గురించి తెలుసుకుందాం. గత 60 సంవత్సరాలలో వ్యవసాయంలో చాలా మార్పులు సంభవించాయి. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా పంటల ఉత్పత్తులు పెరిగాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాల రూపకల్పన, రసాయనిక ఎరువులు, సస్యరక్షణ మందుల వినియోగం, సాగునీటి వినియోగం, యాంత్రీకరణ, ఏకపంటల విధానం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, విధి విధానాలు ఇందుకు దోహదపడ్డాయి. ఉత్పత్తులు పెరిగినప్పటికీ తదనుగుణంగా ఇతర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సారవంతమైన నేల కోత, భూగర్భజలాలు కలుషితమవడం, అడుగండటం, వ్యవసాయ కూలీలు వలసపోవడం, పెరుగుతున్నటువంటి ఉత్పత్తి ఖర్చులు మొదలైనవి గ్రామీణ ప్రాంతాల ఆర్థిక మరియు సామాజిక పరిస్థితులని కలవరపరుస్తున్నాయి. ఇంతేకాకుండా గత కొద్ది సంవత్సరాలుగా పంటల దిగుబడుల్లో స్తబ్దత కనిపిస్తోంది. రాబోయే తరాల అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడమే సుస్థిరత యొక్క ముఖ్య సిద్ధాంతం. సహజ వనరులను మరియు మానవ వనరులను కాపాడుకోవడం చాలా అవసరం. గ్రామీణ ప్రజల జీవన పరిస్థితులను, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కూడా ప్రధానం. అదేవిధంగా భూమి మరియు సహజ వనరులను కాపాడుకోవడం, వాటి ఉత్పాదకతను 10 కాలాల పాటు నిలుపుకోవడం అనేది చాలా ముఖ్యం. పర్యావరణ పరిరక్షణ, సామాజిక భద్రతతో పాటుగా ఉత్పత్తిదారులకు, కూలీలకు, వినియోగదారులకు, సిద్ధాంత రూపకర్తలకు, అందరికీ ఆర్థికంగా నిలదొక్కునే వినూత్న అవకాశాలను కల్పించడమే సుస్థిర వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం. సుస్థిర వ్యవసాయం వల్ల సాధించాల్సినవి చూసినట్టయితే పర్యావరణ సమతుల్యం, ఆర్థిక ప్రగతి, సామాజిక మరియు ఆర్థిక సమానత. వ్యవసాయంలో సుస్థిరతను సాధించటమనేది ఒక దీర్ఘకాల ప్రయాణం. ఇది అందరి సహకారంతోనే సాధ్యమవుతుంది. ఇందులో వ్యవసాయదారులతో పాటుగా కూలీలు, పరిశోధకులు, ప్రణాళికలు రచించేవారు, వినియోగదారులు, వ్యాపారస్తులు అందరూ కూడా పాలు పంచుకోవాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ వంతుపాత్రను నిర్వహిస్తేనే వ్యవసాయం సుస్థిరత వైపు పయనిస్తుంది. సుస్థిర వ్యవసాయంలో ముఖ్యమైనది సహజ వనరుల ఉత్పాదకతను కాపాడుకోవడం. నీరు, నేల, గాలి, ఇంధనం, వన్యప్రాణులు సహజ వనరులలో భాగం. కాల్వల కింద వ్యవసాయంలో నీరు పూర్తిగా సద్వినియోగం కావట్లేదు. కాల్వ మొదట్లో రైతులు కావలసిన దానికన్నా ఎక్కువ నీటిని వాడుతున్నారు. కాల్వ చివరి రైతులకి నీరు అందడం లేదు. కావలసిన దానికన్నా ఎక్కువ నీటిని వాడడం వల్ల నేల చౌడుబారుతోంది. మిగతా ప్రాంతాల్లో బావులు, బోర్ల ద్వారా నీటి వాడకం పెరిగి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీనివల్ల భూమిలోని నీటి పరులు దెబ్బతినడం, ఉప్పు నీరు బావుల్లోకి చేరడం జరుగుతోంది. భూగర్భ జలాలు తగ్గకుండా నీటిని పొదుపుగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే వర్షపు నీరు వృధాగా సముద్రం పాలు కాకుండా నిల్వ చేసి పొదుపుగా వాడుకోవాలి. నీటి వాడకంలో సమస్యలు తగ్గించుకోవడానికి తగిన చర్యల్ని చేపట్టాలి. కాల్వల కింద ఒక పంట కాలంలో వరికి బదులుగా ఆరుతడి పంటలు పండించే విధానం రావాలి. భూగర్భ జలాలను వాడుతున్నప్పుడు సూక్ష్మ సేద్య పద్ధతులను పాటించాలి. తక్కువ నీటితో సాగయ్యే పంటల్ని ప్రోత్సహించాలి. ఎక్కడైతే మురుగునీటి సమస్య తీవ్రంగా ఉందో అక్కడ దొరువు విధానాలను పాటించి మురుగునీటి వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి. మురుగునీటిలో లవణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ తీసేసిన మురుగునీరంతా ఏదో ఒక విస్తీర్ణంలో చేరేలాగా ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతాన్ని మామూలు పంటల సాగుకు కాకుండా పశుగ్రాసాలు, అటవీ వ్యవసాయం లేదా వన్యప్రాణుల నివాసంగా అభివృద్ది చేయాలి. పంటల సాగులో నత్రజని ఎరువుల్ని ఎక్కువగా ఉపయోగించినట్లయితే నీటిలో నైట్రేట్ శాతం పెరుగుతుంది. అలాగే భాస్వరం కూడా నీళ్లలోకి చేరుతోంది. సస్యరక్షణ రసాయనాలు కూడా నీటిలోకి చేరుతున్నాయి. బావులు, కుంటలు, చెరువులోని నీరు కలుషితమై సమస్యాత్మకంగా మారుతోంది. కాబట్టి వాటి వినియోగంలో మెలకువలు పాటించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించి సమస్యని తగ్గించుకోవాలి. అడవుల్ని విచక్షణారహితంగా నరికి తీసేసి పంటలు సాగు చేయడం జరుగుతోంది. దీనివల్ల వన్యప్రాణుల స్థావరాలు తగ్గిపోయి వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. అంతేకాకుండా దీనివల్ల నేల కోత కూడా పెరిగి అక్కడ భూసారం దెబ్బతింటోంది. ఆ మట్టి వర్షం నీటితో పాటు కొట్టుకుపోయి ఒండ్రుగా చేరడం వల్ల ప్రాజెక్టుల సామర్థ్యం తగ్గిపోతోంది. వ్యవసాయంలో పెట్రోలియం ఉత్పత్తుల్ని ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. గతంలో చాలా పనులని పశువుల సహాయంతోనే చేసేవారు. దుక్కి దున్నడం, విత్తనం వేయడం, అంతర కృషి, నీరు తోడడం, రవాణా మొదలైన చాలా పనులకి పశువులు ఉపయోగపడేవి. ఇప్పుడు ఈ పనులన్నీ యంత్రాల ద్వారా జరుగుతున్నాయి. ఒకేసారి పెట్రోలియం వినియోగం తగ్గించడం వీలు కాదు కాబట్టి ఇతర ఇంధనాలను అంటే బయోడీజిల్ లాంటివి వృద్ధి చేసుకుని క్రమంగా పెట్రోలియం వినియోగాన్ని తగ్గించుకోవాలి. గతంలోలాగా పశు సంపదను పెంచుకుని వాటిని కూడా వ్యవసాయ పనులకు ఉపయోగించాలి. వ్యవసాయం వల్ల పరోక్షంగా గాలి కూడా కలుషితమవుతుంది. నేలను అధికంగా దున్నడం వల్ల దుమ్ము రూపంలో గాలిలో కలుస్తోంది. ఏదైనా కాల్చివేసినప్పుడు పొగ రూపంలో గాలిలో చేరుతుంది. పురుగుమందుల పిచికారీ సమయంలో రసాయనిక ఎరువులను వేస్తున్నప్పుడు కొన్ని చర్యల ద్వారా అవి కూడా గాలిలో కలుస్తాయి. వేగంగా గాలులు వీస్తున్నప్పుడు కూడా దుమ్ము రూపంలో ఈ సమస్య కనిపిస్తుంది. ఈ సమస్యను తగ్గించడం కోసం పంటల అవశేషాలను భూమిలోనే చేర్చడం, అధికంగా భూమిని దున్నకుండా ఉండడం, గాలి వేగ నిరోధకాలుగా చెట్లను పెంచడం, నేలను కప్పి ఉంచేలా పంటలు లేదా పంటల అవశేషాలు పరచడం, రసాయనాల వాడకంలో మెళకువలు పాటించి ఎడారి ప్రాంతాల్లో జొన్న, సజ్జ లాంటి పంటల్ని పెంచి వాటి కంకులను మాత్రమే కోసుకుని చొప్పను అలాగే వదిలివేయడం ద్వారా గాలి సమస్యల్ని తగ్గించవచ్చు.

0: వరి తర్వాత దుక్కి చేయకుండానే మొక్కజొన్న, పొద్దుతిరుగుడు లాంటి పంటల్ని లాభసాటిగా సాగు చేయడం జరుగుతోంది. ఈ రకంగా దుక్కి చేయడాన్ని తగ్గించే అవకాశాలను ఇంకా అన్వేషించి ఆచరించాలి. పంటల సాగు విషయంలో పంటల ఎంపిక, రకాల ఎంపిక అన్నది ముఖ్యమైనది. అందుబాటులో లేని వనరులను సక్రమంగా వినియోగించుకుని సహజ వనరుల మీద అధిక భారం పడకుండా చేతికందే పంటలనే సాగు చేసుకోవాలి. రకాల ఎంపికలో జాగ్రత్త వహించాలి. చీడపీడల్ని, అలాగే నీటి ఎద్దడిని తట్టుకునే అధిక దిగుబడినిచ్చే రకాలను ఎన్నుకోవాలి. జన్యు మార్పిడి ద్వారా రూపొందించిన రకాల గురించి చర్చించడం జరుగుతోంది. పర్యావరణానికి హాని జరగనంత వరకు జన్యు మార్పిడి రకాలను సాగు చేయడంలో తప్పులేదు, కానీ పంటల వైవిధ్యాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడూ ఒకే పంటను పండించడం కాకుండా పంట మార్పిడి పాటించాలి. అనువైన చోట అంతర పంటల విధానాన్ని అనుసరించాలి. వైవిధ్యం గల పంటల్ని సాగు చేయడం వల్ల భూమి యొక్క ఉత్పాదకతను రక్షించుకోవచ్చు. రైతుల అవసరాలు తీరడంతో పాటుగా సహజ వనరుల మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది. కలుపు నివారణ, చీడపీడల నివారణ సులభమవుతుంది. భూమిలో తేమను, పోషకాలని కాపాడుకోవచ్చు. రసాయనాల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. పంటల పెంపకంతో పాటు పశువుల పెంపకాన్ని కూడా చేపట్టాలి. పశువుల్ని, పంటల్ని కలిపి పెంచడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ముఖ్యంగా భూసారాన్ని వృద్ధి చేయడం, భూమి యొక్క ఉత్పాదకత శక్తిని సంరక్షించడం జరుగుతోంది. ప్రస్తుతం అవలంబిస్తున్నటువంటి సాగు విధానాల వల్ల అన్నింటికన్నా భూమికే ఎక్కువగా నష్టం జరుగుతోంది. భూమిని కేవలం పోషకాలు అందించే మాధ్యమంగానే చూస్తున్నాము. భూమి యొక్క రసాయనిక ధర్మాలతో పాటుగా భూమి యొక్క భౌతిక లక్షణాలు, జీవగుణాలు గురించి ఆలోచన చేయాలి. విచక్షణారహితంగా రసాయనాల వాడకం వల్ల భూమిలోని జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. అలాగని రసాయనాల వాడకాన్ని పూర్తిగా నిరోధించలేము. ప్రస్తుతం కొందరు సేంద్రీయ వ్యవసాయం గురించి ప్రస్తావిస్తున్నారు. అందులో కూడా ఎన్నో సాధక బాధకాలున్నాయి. సేంద్రీయ ఎరువులు వాడడం, సేంద్రీయ విధానాలు అవలంబించడం మొదలైన పద్దతులు ఇందుకు దోహదపడతాయి. కొన్ని సందర్భాల్లో రసాయనాల వినియోగం వల్ల ఇంధనం పొదుపు, ఖర్చు తగ్గింపు సాధ్యమవుతుంది. పర్యావరణ సమస్యలు కూడా ఉత్పన్నం కావు. జీరో టిల్లేజ్ విధానంలో కలుపు మందుల వాడకం, పండ్ల తోటల్లో దుక్కిని నివారించి కలుపు మందుల వాడకం, పంటలు పెరుగుతున్న దశలో పైపాటుగా రసాయన ఎరువుల వాడకం, తప్పనిసరి పరిస్థితుల్లో పురుగు మందుల వాడకం మొదలైనవి పాటించకుంటే ఖర్చులు పెరుగుతాయి, అలాగే ఉత్పత్తి తగ్గిపోతుంది. కాబట్టి రసాయనాలను పూర్తిగా నివారించకుండా జాగ్రత్తగా తగిన మేరకు ఉపయోగించాలి. పర్యావరణాన్ని గురించి ఆలోచిస్తూనే జాతీయ ఆహార భద్రత, రైతుల ఆర్థిక సామాజిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతం పశువుల పెంపకంలో చాలా మార్పులొచ్చాయి. గతంలోలాగా పశువుల్ని బయట మేపటం తగ్గిపోతోంది. పాడి పశువుల్ని ఒకేచోట కట్టేసి వాటి అవసరాలు తీరుస్తూ మన అవసరాలు తీర్చుకుంటున్నాము. ఈ విధానంలో ముఖ్యంగా కొన్ని జాతుల పశువులను మాత్రమే పెంచడం జరుగుతోంది. దీనివల్ల దేశవాళీ జాతులు నశించిపోయే ప్రమాదముంది. పశువుల ఎంపిక, వాటి పోషణ, పునరుత్పత్తి, ఆరోగ్యం మొదలైన విషయాల్లో కూడా వచ్చినటువంటి మార్పుల్ని జాగ్రత్తగా గమనించాలి. వీటి వల్ల పర్యావరణ సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి. ఒకేచోట అధిక సంఖ్యలో పశువులు పెంచుతున్నప్పుడు వాటి విసర్జకాలను సేకరించి దూరంగా తరలించడం జరుగుతోంది. దీనివల్ల కొంత ఖర్చు పెరుగుతోంది. కానీ పశువుల మూత్రం కొద్ది విస్తీర్ణంలోనే ఇంకిపోవడం వల్ల ఆ ప్రాంతంలోని బావుల్లోని నీటిలో నైట్రేట్ శాతం పెరిగే ప్రమాదముంది. ఈ విషయంలో పశు పోషకులు, పర్యావరణ శాస్త్రవేత్తలు తగు విధంగా స్పందించాలి. వ్యవసాయం, గ్రామీణ సమాజం ఈ రెండింటి మధ్య ఉన్న అనుబంధాన్ని, అందులో సంభవిస్తున్న మార్పుల్ని గుర్తించి తదనుగుణంగా చేపట్టవలసిన చర్యలు కూడా సుస్థిర వ్యవసాయంలో ముఖ్యమైనవి.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 పంట సెమల కార్యక్రమంలో కంది పంట సాగులో మెళకువలు. ఈ అంశం గురించి పల్నాడు జిల్లా నరసరావుపేట డాట్ సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్ డాక్టర్ ఎం నాగేష్ గారి ప్రసంగం, వరి పంటలో పురుగుల యాజమాన్యం వివరాలు. ఈ అంశాలు పంట సిమల కార్యక్రమంలో వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ 2047లో భాగంగా పీఎం సూర్యఘర్ బిజిలీ యోజన పథకం గురించి కర్నూలు ప్రముఖ విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలమగారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ గుర్రం చంద్రశేఖర్. 8 గంటలకు జరిగేవన్నీ మంచికని, డాక్టర్ సిహెచ్ఎన్ మూర్తి గారి కథానిక. 8:15కు చిత్రగీతాలు, 9:15కు స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి, 9:30కు చిత్ర జగత్, 10 గంటలకు ఎంవి సింహాచల శాస్త్రి గారిచే భక్త మార్కండేయ హరికథాగానం. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడొక చిత్రగీతం.

కేబీకి మోహన్ రాజు పి సుశీల పాడిన పాట. అది చిత్రం పూల రంగడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలను గణనీయంగా పెంచవచ్చునని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. ఆదాయం పన్ను శాఖ 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు 7,73,000 కోట్ల రూపాయల మేరకు ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం ఎడ్బాస్టన్లో జరుగుతోంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మన దేశం మరోసారి పిలుపునిచ్చింది.

0: ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమాపేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రతను నిర్ధారించడానికి ఇది అత్యంత కీలకమని పేర్కొన్నారు.
1: पश्चिम एशिया में जो भी गतिविधियां चल रही हैं उस पर हम लगातार नजर रखे हुए हैं. हमारा मानना है कि स्ट्रेट ऑफ हॉर्मुज के रास्ते सुरक्षित और आजाद नव परिवहन और व्यापार के पक्ष जिसका हम हमेशा से बात करते रहे हैं, इससे यह सुनिश्चित किया जा सकता है कि लोगों का आर्थिक सुरक्षा, उनके ऊर्जा का सुरक्षा पूरे दुनिया में, सिर्फ भारत में नहीं पूरे दुनिया में उस पर आधारित है. और ये नव परिवहन अगर आजाद तरीके से चलेगा तो उनकी आर्थिक और ऊर्जा सुरक्षा को सुनिश्चित किया जा सकता है.
0: ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తున్నానని చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనలను ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ కు తెలియజేసిందని, అక్కడ జరిగిన పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేసిందని కూడా విదేశాంగ ప్రతినిధి తెలియజేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు బదులుగా ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, పీఓజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్దమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యక్ష పరిణామమేనని అన్నారు.
1: इस मुद्दे पर हम लोगों ने पिछले प्रसर में भी हम लोगों ने बयान जारी किया था. देखिए, पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में चल रहे विरोध प्रदर्शन पाकिस्तान द्वारा अपने अवैध और जबरन कब्जे वाले क्षेत्रों में दशकों से चल रहे शोषण, मौलिक अधिकारों का हनन और प्रशासनिक उत्पीड़न एडमिनिस्ट्रेटिव ऑपरेशन का सीधा परिणाम है और प्रमाण भी है. स्थानीय आबादी की जायज शिकायतों को समाधान करने के बजाय वहां का प्रशासन, वहां का सरकार ने अत्यधिक पुलिस क्रूरता का सहारा लिया है. इसमें असहाय लोग, जिसमें महिलाएं भी हैं और बच्चे भी हैं, उनके खिलाफ कार्रवाई की गई है. भोजन और दवाओं जैसी आवश्यक चीजों को रोका गया है. इंटरनेट ब्लैकआउट को लागू किया गया है और निहत्थे नागरिकों पर के खिलाफ घातक बल का प्रयोग करना भी शामिल है, जिसके परिणाम स्वरूप कई दुखद मौतें हुई हैं जिसके बारे में आप जानते हैं. हम यह उम्मीद करते हैं
0: స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేస్తుందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల విషాదకరణమైన మరణాలు సంభవించాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు దురాగతాలకు పాకిస్తాన్ పూర్తిగా బాధ్యత చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఆశిస్తోందని ఆయన చెప్పారు. కృత్రిమ మేధస్సు యువత నైపుణ్యాలను సమర్థవంతంగా పెంపొందించగలదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మాండవ్య ప్రభుత్వం చేపట్టిన అనేక సామాజిక భద్రతా కార్యక్రమాలను గుర్తు చేశారు. స్కిల్ ఇండియా మిషన్ కింద నిర్వహిస్తున్న వివిధ పథకాల గురించి ఆయన చర్చించారు. దేశవ్యాప్తంగా వస్తున్న ప్రధాన మార్పులకు కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ సాంకేతికతలే చోదక శక్తులుగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉపయోగించాలని డాక్టర్ మాండవ్య సలహాలు ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని వీడి మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని అన్నారు. దేశ రాష్టాల అభివృద్దిలో కార్మికుల పాత్ర ఎంతో అమూల్యమైందని, పరిశ్రమలు కార్మిక సంఘాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం కూడా భాగస్వామ్య వృద్ధిని పెంపొందించేందుకు అవసరమని అన్నారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా స్కిల్ ఇండియా మిషన్ ద్వారా సరికొత్త కోర్సులు ప్రవేశపెడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో 211 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన అత్యాధునిక అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మాండవ్య ఈరోజు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో చేపట్టిన మరో 6 ఈఎస్ఐ ప్రాజెక్టులు కూడా మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 53 లక్షల మంది లబ్దిదారులకు ఐసీయూ, ఎన్ఐసీయు సేవలతో సహా ఉచిత అత్యాధునిక వైద్య సేవలు అందుతాయి. ప్రారంభోత్సవం అనంతరం ఈ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న నిర్మాణ కార్మికులను మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశ ప్రగతికి కార్మిక శక్తి, యువశక్తి అనేవి రెండు అత్యంత కీలకమైన స్తంభాలన్నారు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో కార్మికుల శారీరక శ్రమకు ప్రత్యామ్నాయం లేదని, అందుకే వారికి సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత అని డాక్టర్ మాండవ్య చెప్పారు. ఈఎస్ఐసి లబ్దిదారుల సంఖ్య గత దశాబ్ద కాలంలో 7.5 కోట్ల నుంచి రెట్టింపై 15 కోట్లకు చేరుకుందని, దీనివల్ల దేశంలో సామాజిక భద్రత పరిధి 19% నుంచి 64% విస్తరించిందని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఆదాయం పన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఇప్పటి వరకు 7,73,000 కోట్ల రూపాయలకు పైగా ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇదే కాలంతో పోలిస్తే ఇది 16.11% అధిక వృద్ధిని నమోదు చేసింది. ఈ వసూళ్లలో 3,35,000 కోట్ల రూపాయలకు పైగా కార్పొరేట్ పన్ను, 4,11,000 కోట్ల రూపాయల నాన్ కార్పొరేట్ పన్ను ఉన్నాయి. అలాగే ఆదాయం పన్ను శాఖ 122,000 కోట్ల రూపాయలకు పైగా రిఫండ్లు కూడా జారీ చేసింది. దీంతో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16% పైగా గణనీయమైన వృద్ధి నమోదు చేస్తూ 651,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. రైల్వే రవాణాలో సంప్రదాయంగా ఉపయోగించే మూసివేసిన వ్యాగన్లు బాక్స్ వ్యాగన్లకు బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లలో ఎరువులు రవాణా చేయడానికి అనుమతించే ఒక ప్రధాన విధాన సంస్కరణను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. భారతీయ రైల్వేలను ఆధునికీకరించే లక్ష్యంతో చేపట్టిన ఈ సంస్కరణల గురించి ఈరోజు న్యూఢిల్లీలో వివరిస్తూ, ఎరువుల రవాణాలో రైల్వేల వాటా 85% ఉందని మంత్రి చెప్పారు. కంటైనర్ల నిర్వహణ సులభతరమని, ఇది కాలుష్యరహితమైన నిల్వకు వీలు కల్పిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
2: అగర్ హమ్ ఫ్లై యాష్ కా ఏక్ అచ్చా ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం బనా సక్తే तो देन वी कैन यूज फ्लाई ऐश इन इकोनॉमिक वे, सीमेंट में प्रोडक्शन में यूज कर सकते हैं या फिर रोड कंस्ट्रक्शन या किसी दूसरे कंस्ट्रक्शन में हम काम में ले सकते हैं. अभी तक क्या चैलेंज आता था, रेल ट्रांसपोर्टेशन में जब उसको वैगन में भरते हैं तो फ्लाई ऐश बहुत फाइन होने से उसको लोड करने के टाइम में बड़ा पॉल्यूशन होता. सो दैट्स व्हाई वी ब्रॉट दिस रिफॉर्म, फ्लाई ऐश के लिए स्पेशल कंटेनर डिजाइन किया है.
0: రైల్వేలో నిరంతర సంస్కరణలు తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తుంటారని, ఫ్లై యాష్ రవాణాలో కూడా మరొక ప్రధాన సంస్కరణను ప్రకటిస్తూ దీన్ని బహిరంగ రైల్వే వ్యాగల నుంచి ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లోకి మారుస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భారత ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను బలోపేతం చేయడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు న్యూఢిల్లీలో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపాదిత స్టోరేజ్ పాలసీ, ప్రైవేట్ వ్యవస్థాపకుల గ్యారంటీ పథకాన్ని సమీక్షించినట్లు ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. క్రికెట్లో బర్మింగ్హామ్లోని ఎడ్బాస్టన్లో భారత్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లోని తొలి మ్యాచ్లో తాజా సమాచారం అందేసరికి ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. T20లు టెస్ట్ మ్యాచ్ల నుంచి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా వన్డే ఫార్మాట్ పైన దృష్టి సారించిన సీనియర్ క్రీడాకారులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పునరాగమనంతో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు గొప్ప బలం చేకూరింది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలు గణనీయంగా పెంచవచ్చునని కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను శాఖ ఇంతవరకు 7,73,000 కోట్ల రూపాయల ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం హెడ్మాస్టర్లో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో కంది సాగులో మెళకువలు ఈ అంశం గురించి పల్నాడు నరసరావుపేట డాట్ సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్ డాక్టర్ ఎం నగేష్ గారి ప్రసంగం వింటారు.
1: కాబట్టి మనకి వరికి ప్రత్యామ్నాయంగా కంది సాగుని ముఖ్యంగా పల్నాడు జిల్లాలో, అలాగే వర్షాధారంగా మనకి కర్నూలు, ప్రకాశం, తర్వాత అనంతపురం జిల్లాల్లో ఈ కంది సాగు చాలా ముఖ్యంగా అనుకోవడం జరుగుతుంది. కాబట్టి కంది పంటను ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 3.73 లక్షల హెక్టార్లు సాగు చేయబడుతూ 170,000 టన్నుల ఉత్పత్తిని ఇస్తుంది అండి. హెక్టార్కు 457 కిలోల సరాసరి దిగుబడిని ఇస్తుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మనకి ప్రకాశం, తర్వాత అనంతపురం, కర్నూలు ఈ 3 జిల్లాలు బాగా ముఖ్యమైనవండి. బాగా ఎక్కువగా కంది పండిస్తారు. ప్రకాశం ఫస్ట్ అండి, తర్వాత కర్నూలు. పల్నాడు జిల్లా విషయంకి వచ్చేసరికి దాదాపు లాస్ట్ ఇయర్ 31,000 హెక్టార్లో ఖరీఫ్ లో పండించారు కంది. ఇందాక అనుకున్నట్టు మనం ఈ కంది పంటను మనం ప్రత్తి, మిరప, పొగాకులకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. మనకి పల్నాడు జిల్లాలకు వచ్చేసరికి దాచేపల్లి ఏరియాలో కొంతమంది రైతులు పత్తికి ప్రత్యామ్నాయంగా కందిని పండించి మంచి నికరాదాయం పొందారు. అలాగే నూజెండ్ల ఆ ఏరియాలో కందితో పాటు అంతర పంటగా సజ్జను పండిస్తారండి. దాదాపు 4-5 క్వింటాల్ ఎకరానికి సజ్జ తీసుకుంటారు. తర్వాత కందిని కూడా పండుతారు. తర్వాత ఇక అంతర పంటగా విషయంకి వచ్చేసరికి కందితో పాటు జొన్న, మొక్కజొన్న, పెసర, సాయాచిక్కుడు, తర్వాత వేరుశనగ లాంటివి కూడా మనం అంతర పంటగా సాగు చేసుకోవచ్చు, ఖరీఫ్లో పండించుకోవచ్చు కందిని. ఇక విత్తే సమయం విషయంకి వస్తే మనకు ఈ ఖరీఫ్లో కృష్ణా మండలంలోని పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా, మార్కాపురం, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో జూలై నుండి ఆగస్టు నెలల్లో వరకు ఖరీఫ్లో విత్తుకోవచ్చండి. రబీ పంటగా కృష్ణా, గోదావరి, ఉత్తర కోస్తా జిల్లాల్లో కందిని సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెలల్లో విత్తుకోవచ్చు. తర్వాత ఇక నేలల విషయంకి వచ్చేసరికి నీరు త్వరగా ఇంకిపోయే గరప, ఎర్రరేగడి, చల్కా నేలల్లో మరియు మురుగునీరు పోయే వసతి గల నల్లరేగడి నేలల్లో మంచిగా ఈ కందిని సాగు చేసుకోవచ్చు. చౌడు నేలలు, నీటి ముంపుకు గురయ్యే నేలలు పనికిరావండి. భూమిని 2 సార్లు నాగలతో దున్ని నేలను మెత్తగా తయారు చేసుకున్నట్టయితే నేల తయారైపోతుంది. ఇక రకాల విషయంకి వచ్చేసరికి మనకి ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎల్ఆర్జీ, లామ్ రెడ్ గ్రామ్ అంటాము, లామ్ కంది అంటాము, లామ్ కంది 52 అనే రకము బాగా ప్రాముఖ్యంలో ఉందండి. తర్వాత ఎల్ఆర్జీ 105, తర్వాత ఎల్ఆర్జీ 133, దాన్ని సౌభాగ్య అని అంటాము. ఎల్ఆర్జీ 52ని అమరావతి అనే పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత టీఆర్జీ 59, ఆశా, మారుతి ఈ రకాలు కూడా మనం ఖరీఫ్లో సాగు చేసుకోవచ్చు. ఎండు తెగులు, తర్వాత వేరు తెగులు వచ్చే కొన్ని ఏరియాస్ ఉన్నాయండి. ఎక్కడైతే ఎండు తెగులు వస్తుందో ఎల్ఆర్జీ 105, 133, టీఆర్జీ 59, ఆశా రకాలను సాగు చేసుకోవచ్చు. అలాగే పల్నాడులో కొంత ఏరియాలో మనకి వెరితెగులు ఆశిస్తూ ఉంది. సో దాన్ని కొంచెం తట్టుకునే రకాలు ఈ సేమ్ ఎల్ఆర్జీ 105, టీఆర్జీ 59, ఆశ, బిఎస్ఎంఆర్ 853, 736 రకాలని సాగు చేసుకోవచ్చండి. ఇక ఖరీఫ్లో విత్తన మోతాదు ఎకరానికి 2 నుంచి 4 కిలోల ఎకరాన్ని విత్తే దూరాన్ని బట్టి కావాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ విత్తన శుద్ధి విషయంకి వస్తే కిలో విత్తనానికి 2 గ్రాములు కార్బన్ డైజెమ్ లేదా 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడితో కలిపి విత్తే భూమి ద్వారా మరియు విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లను 20 నుంచి 30 రోజుల వరకు రక్షించుకోవచ్చు అండి. కిలో విత్తనము కార్బన్ డైజెమ్ గానీ ట్రైకోడర్మా అయిన తర్వాత ఒక 5 నుంచి 10 మిల్లీలీటర్ ద్రవరూప రైజోబియం ఆఖరులో కలిపి, అంటే విత్తుకునే ముందు కలుపుకొని కాస్త ఆరబెట్టేసేసి మనం సీడ్రిల్లో వేసుకుని విత్తుకున్నట్లయితే

మంచి దిగుబడి పొందవచ్చు అండి. తర్వాత ఇంకోటి ఏంటంటే విత్తే పద్ధతి, నాగలి వెంబడి సాళ్లలో గొర్రుతో విత్తుకోవచ్చు. తర్వాత సీడ్ డ్రిల్ ఉపయోగించి కూడా విత్తుకోవచ్చు అండి. తర్వాత విత్తే దూరం, ఈ విత్తే దూరం విషయంకి వచ్చేసరికి నేలల్లో రకరకాల స్పేసింగ్స్ ఉన్నాయండి. విత్తే దూరాలు నల్ల రేగడి నేలల్లో అయితే అనక 150x20 సెంటీమీటర్లు అంటే 5 అడుగులు 8 అంగుళాలు అండి. సాలుకు సాలుకు మధ్య 5 అడుగులు, పాదు పాదుకు మధ్య 8 అంగుళాలు. అదే లేదా 6 అడుగులు కూడా పెట్టుకుంటారు రైస్ సోదరులు, 6 అడుగులు సాలు సాలుకు మధ్య 8 అంగుళాలు అండి. తర్వాత ఎర్ర నేలల్లో మాత్రం తగ్గించుకోవాలి, ఎందుకంటే రొట్ట తక్కువ వస్తుంది కాబట్టి 3 అడుగులు 8 అంగుళాలు సాలుకు సాలుకు మధ్య 3 అడుగులు 8 అంగుళాలు పాదు పాదుకు మధ్య పెట్టుకోవచ్చు. తర్వాత రబీలో మనకి సెప్టెంబర్ లో వేస్తున్నారు పల్నాడులో ఆ ఏరియాలో, సో అప్పుడు స్పేసింగ్ 3 అడుగుల నుంచి 4 అడుగులు పెట్టుకోవచ్చు అండి సాలుకు సాలుకు మధ్య. తర్వాత పాదు పాదుకు మధ్య 1-4 అంగుళాలు సరిపోతుంది. అదే రబీలో మళ్ళా ఎర్ర నేలలో అయితే అనక 2.5 అడుగుల నుంచి 3 అడుగులు పెట్టుకోవచ్చు సాలుకు సాలుకు మధ్య. తర్వాత పాదుకు పాదుకు మధ్య 10 సెంటీమీటర్లు అంటే విత్తుకుంటూ సైడ్రిల్లో పెట్టుకుని విత్తుకోవచ్చు. తర్వాత పల్సం చేసుకున్నట్టయితే 4 అంగుళాలు 4 అంగుళాలు మొక్క ఉన్నట్టయితే పాదు పాదుకు మధ్య లేకపోతే మొక్క మధ్య 4 అంగుళాలు సరిపోతుంది. ఇక ఎరువుల విషయంకి వస్తే చివరి దుక్కిలో 2 టన్నుల పశువుల ఎరువు ఖరీఫ్ లో వేసుకోవాలండి. దీంతో పాటుగా మనం వ్యామ్ వాస్కులర్ ఆర్బస్కులర్ మైకోరైజా అనేది మనకి వ్యామ్ పొడి అనేది మనకి అమరావతి ఫార్మ్ లో దొరుకుతుందండి. ఇది కేజీ 80 రూపాయలు, ఎకరానికి 5 కిలోలు. ఇది గనక ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే విత్తనం నుంచి వచ్చిన వేర్లలోకి ఈ వ్యామ్ పొడి వెళ్లిపోయి భూమిలో నుంచి పోషకాలు తర్వాత నీటిని మొక్కకు అందించడం వల్ల ఎప్పుడన్నా బెట్ట పరిస్థితుల్లో కూడా మంచి బాగా నిలదొక్కని రోగ నిరోధక శక్తి కలిగి బాగా ఉంటుందండి మొక్కలు. సో వీటితో పాటుగా మనకి ద్రవరూప జీవన ఎరువులు అని కూడా ఉంది. సో ఈ ద్రవరూప జీవన ఎరువులు రైజోబియం అనేది 1/2 లీటరు ఎకరానికి, తర్వాత భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా 1/2 లీటరు, తర్వాత పొటాషియాన్ని కదిలించి ఇచ్చే బ్యాక్టీరియా 1/2 లీటర్ అండి. ఈ 3 రకాలు కూడా 1.5 లీటర్లు, వ్యామ్ పొడి 1-5 కిలోలు మనం తగినంత పశువులలో కలుపుకొని ఆఖరి దుక్కులో వేసుకుని విత్తనం విత్తుకున్నట్లయితే చాలా మంచిగా మనకి దిగుబడి వస్తుందని మొక్కలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇక తర్వాత ఖరీఫ్ లో రసాయన ఎరువుల విషయంకి వచ్చేసరికి ఎకరానికి 8 కిలోల నత్రజని 20 కిలోల భాస్వరం నిచ్చే ఎరువులు ఒక DAP కట్టండి ఆఖరి దుక్కులో వేసుకోవాలి. తర్వాత వీటితో కలిపి వేయకూడదండి, ఇందాక మనం చెప్పుకున్న వ్యామ్ ద్రవరూప జీవనతోటి DAP కలిపి వేయకూడదండి, ఒకరోజు ఆగి వేసుకోవాలి. తర్వాత ప్రధాన పంటకు అంతర పంటకు ఎరువుల వేరే వేరే వేసుకోవాలండి వాటి డోసెస్. మొక్కజొన్న వేసుకున్నారండి, మొక్కజొన్న డోస్ వేసుకోవాలి. కంది డోస్ వేసుకుంటూ మొక్కజొన్నకు కూడా అదనంగా వేసుకోవాల్సి వస్తుంది. అలాగే వేరుశెనగకు కూడా వేసుకున్నారనుకోండి కందిలో, తర్వాత కంది డోస్ మామూలుగా ఇప్పుడు అనుకున్నట్టు 8 కిలోలు నత్రజని 20 కిలోలు భాస్వరం వేసుకోవాలి. అలాగే తర్వాత మనలా వేరుశెనగకు కూడా అదనపు డోసు వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడే మంచి దిగుబడులు పొందడానికి నికర ఆదాయం పొందడానికి అవకాశం వస్తుంది. ఇక నీటి యాజమాన్య విషయంకి వచ్చేసరికి ఈశాన్య ఋతు పవనాలు ప్రభావం లేని ప్రాంతాల్లో రబీ కందికి 2 తేలికపాటి తడులు ఇవ్వాలండి. ఈశాన్య ఋతు పవనాలు ప్రభావం లేని ప్రాంతాలంటే మనకి ఈ పల్నాడు జిల్లా కానీ గుంటూరు కానీ తక్కువ ప్రాంత ప్రభావం అండి. సో వీటిలో ఏంటంటే 2 తేలికపాటి తడులు తీసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. మనకి పల్నాడు జిల్లాలో గుత్తికొండ ఏరియాలో తీసుకుంటే 2 తళ్ళు ఇస్తారండి, 2 తళ్ళులతోటి 15-16 క్వింటాలు కూడా మంచి దిగుబడి పొందుతున్నారు. సో కాబట్టి తగిన సమయంలో అంటే మొగ్గు రాబోయే ముందు ఒకసారి కాయదశలో ఒకసారి ఇచ్చుకున్నట్లయితే అవసరమైతే ముందల ఎప్పుడన్నా వర్షాభావ పరిస్థితులు ఇంకోసారి ఇచ్చుకున్నట్లయితే చక్కగా మనకి కంది మంచి దిగుబడి పొందవచ్చు. కాబట్టి రైస్ సోదరులు ఈ 2 యాజమాన్యం మంచిగా గుర్తుపెట్టుకోవాలండి. మొగ్గ రాబోయే ముందు ఒకసారి తడి ఇచ్చుకోవాలి, కాయదశలో మరొకసారి ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్నట్లయితే తిని యాజమాన్యం బాగుంటుంది, మంచి దిగుబడులు వస్తాయి. తర్వాత కలుపు నివారణ అంతర్ కృషి అండి. విత్తుకున్న వెంటనే ఈ పెండి మితాలి స్టాంప్ అనే మార్కెట్లో దొరుకుతుందండి. ఇది ఎకరానికి 1 లీటర్ నుంచి 1.5 లీటర్ తేలిక నేలలో అయితే కనుక 1 లీటరు, బరువు నేలలో అయితే 1.5 లీటర్, లేదంటే కనుక అలాక్లోర్ అనే 50% మందు ఎకరానికి 1 లీటర్ చొప్పున ఈ 200 లీటర్లు కలుపుకుని విత్తిన వెంటనే మనం పిచికారీ చేసుకోవాలి. తర్వాత విత్తిన 30-65 రోజులకు మామూలుగా మన అందరికీ రైతు సోదరులందరికీ తెలుసు గొర్రు గుంటకలతోటి అంతర్ కృషి చేసుకుంటారు. సో విత్తిన 20-25 రోజుల మధ్య ఊదా చిప్పెర మరియు గరిక నివారణకి ఏంటంటే ఈ క్విజలోఫాప్ ఇథైల్ దాన్నే టర్గా సూపర్ అంటాం 5% మందుని 400 మిల్లీలీటర్లు 200 మిల్లీలీటర్ల నీటితో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే
ఈ గడ్డి జాతి మొక్కలు చచ్చి

అంతర్ పంటల విషయంలో ఏంటంటే ఇప్పుడు మరీ మరీ అండి ఎల్లైన పరిస్థితుల్లో ఏంటంటే అందరూ రైతులు బాగా తెలుసుకున్నారు. సో కంది తక్కువ కాల పరిమితి మినుము రకాలు ఉన్నాయండి, 75 రోజులకు వచ్చే PU-31 కానీ, తర్వాత 80 రోజులకు వచ్చే 884 LBG అనే రకం కానీ, తర్వాత 904 ఇలా రకాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా PU-31 అయితే సాదా రకము, కాదే LBG 884, TBG 104 ఇవైతే కనుక పాలిష్ రకాలు పల్లాకును తట్టుకుంటాయి. TBG అయితే కనుక 104 అయితే 75 రోజులకి వస్తుంది. తర్వాత అదర్ రకాలు ఇంకా మినుము రకాలు అయితే కనుక మనకి GBG 1 అని ఉందండి, తర్వాత LBG 904, 932 రకాలు కూడా వేసుకోవచ్చు. ఇక పెసర్లో విషయంకి వచ్చేసరికి LGG 460, LGG 607, 630 ఈ రకాలను కూడా మనం అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ రైతు సోదరులందరూ మంచి ఐడియాతో ఉన్నారు, కందీను అంతర పంటగా మినుము వేసుకుని ఈ ఎల్లైన పరిస్థితుల వల్ల రిజర్వాయర్ నీటి వస్తే గనక పంటను తీసుకుంటారు, తర్వాత కందిని తొక్కేసుకుంటారండి. సో ఇలా ప్లానింగ్ లో ఉన్నారు కాబట్టి చక్కగా మీరు అందరూ కూడా మనకి లాంగ్ ఫామ్ లో ఈ మినుము పెసరా విత్తనాలు అమ్ముతారు, తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే తృణధాన్యాలు మిల్లెట్స్ కి మనకి న్యూజిలాండ్ ఏరియాలో కంది సజ్జ పైరు వేసుకుని సజ్జ పంట మనకి 4-5 క్వింటాల్ ఎకరానికి తీసుకుంటారు, లేకపోతే మినిమం మంచి రకాలు అయితే 4-5 క్వింటాల్ వస్తుంది, అదే మామూలు రకం అయితే 2-3 క్వింటాల్ వస్తాయి. సో అదైన తర్వాత సాగర్ వాటర్ వస్తే గనక తొక్కేసుకుంటారు, లేకపోతే కనుక కంది పంట తీసుకుంటారు. ఇంకా వేరుశెనగ, ఈ వేరుశెనగ అనేది జనరల్ గా రబీలో వేసుకుంటున్నారు, ఖరీఫ్ లో కూడా వేసుకుంటున్నారు కందితో పాటుగా. ఈ రావెల తర్వాత తాడికొండ తుళ్ళూరు ఏరియాలో అంతర పంటల నిష్పత్తి అండి, కంది జొన్న మొక్కజొన్న అయితే గనక ఒక వరుస కంది, రెండు వరుసలు జొన్న లేదంటే మొక్కజొన్న లేదంటే సజ్జ, అదే కంది పెసర మినుము సోయా చిక్కుడు వేరుశెనగ అయితే కనుక ఒక వరుస కంది 4 వరుసలు లేదా 5 వరుసలు ఈ పెసర మినుము తర్వాత సోయా చిక్కుడు సాగు చేసుకోవచ్చండి. ఇది క్లుప్తంగా మనం ఖరీఫ్ లో మనం కంది సాగు విషయం అండి. ఇక నెక్స్ట్ రబీ కంది సాగు అవకాశాలండి. ఒక్కోసారి ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంతమంది రబీ కందికి కూడా వెళ్లే అవకాశం ఉంది, తర్వాత ఫస్ట్ మినిమం తీసుకుని తర్వాత రబీ కందికి వెళ్తారు. తొలకరలో ఏ పైరు వేసుకునేందుకు అవకాశం లేని ప్రాంతాలు ఈ రబీ కందికి సాగు అవకాశాలండి. అధిక వర్షాలకు బెట్టకు మొదటి పంట పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాల్లో కూడా వేసుకోవచ్చు రబీ కంది. తర్వాత తొలకరిలో స్వల్పకాల పంటలు పెసర మినుము లాంటివి వేసుకుని రెండవ పంటగా కంది వేసుకుంటారు, ఇందాక నేను చెప్పినట్టు. అయితే ఇటువంటి పరిస్థితులు ఏంటంటే అక్టోబర్ 20 తర్వాత మాత్రం కంది విత్తకూడదు, సెప్టెంబర్ అక్టోబర్ 20 వరకు రబీ కంది వేసుకున్నట్లయితే మంచి దిగుబడి వస్తుంది, ఆ తర్వాత చెప్పలేమండి దిగుబడి వస్తుంది రాదు. తర్వాత తొలకరి కంది ఏంటంటే కొంచెం రొట్ట కొమ్మలు ఎక్కువ వచ్చి హైట్ బాగా వస్తుందండి, అందువల్ల ఏంటంటే కాయతొలచు పురుగులు మరియు మారుక మచ్చ పురుగు నివారణ కష్టమవుతుంది, ఎందుకంటే స్ప్రేయింగ్ పడదు, అదే డ్రోన్తో పెట్టుకుంటే పర్వాలేదండి కొట్టుకుంటే. తర్వాత రబీ కంది విషయం జనవరిలో పూతకు వస్తుంది, ఈ సమయంలో శనగ పచ్చ పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది కాబట్టి పురుగును తట్టుకుంటుంది అన్నమాట. ఇక రబీ కందికి అనువైన ప్రాంతాల విషయంకి వస్తే నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లోని కందిని ఆరుతడిగా పండించుకోవచ్చండి, నీటి వస్తుంటే మన రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా సాగు చేసుకోవచ్చు. ఈ రబీ కంది సాగుకు అనువైన రకాల విషయంకి వస్తే తొలకరలో 170 నుంచి 180 రోజుల్లో కోతకు వచ్చే మధ్యకాలిక రకాలు ఇందాక మనం అనుకున్నాము, ఎల్ఆర్జీ 105, 52, 133, 133, తర్వాత ఆశ, ఈ రకాలు అన్నిటినీ కూడా రబీలో వేసుకోవచ్చు. కాకపోతే మనకు దగ్గర దగ్గర వేసుకోవాలి, ఇవి 125 నుంచి 130 రోజుల్లో రబీలో వచ్చేస్తాయండి, అదే ఖరీఫ్ లో అయితే కనుక 170 నుంచి 180 రోజుల్లో. ఈ రబీ కందికి స్పెషల్ రకాలు అంటూ ఏం లేవండి, ఇవే తొలకరలో వేసే రకాలే మనం వేసుకోవచ్చు. తర్వాత ఖరీఫ్ రబీ కందికి తేడాల విషయంకి వస్తే విత్తే కాలం అండి, ఖరీఫ్ కంది అయితే కనుక జూన్ జూలై మాసంలో విత్తుకుంటాము, అదే రబీ కంది విషయంకి వచ్చేసరికి సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు వేసుకోవచ్చు అండి. సహ పంటగా వేసుకోవచ్చు ఖరీఫ్ లో, ఇది ఇందాక మనం అనుకున్నట్టు కంది మినుము పెసరతోటి వేసుకోవచ్చు, లేకపోతే కంది పత్తిగా కూడా వేసుకోవచ్చు. తర్వాత రబీలో అయితే కనుక ఏక పంటగా వేసుకోవచ్చు, సహ పంటగా కూడా వేసుకోవచ్చు అండి. రబీలో చాలా ఏరియాస్ లో మనం చూడటం జరిగింది కందీను ఈ పెసర మినుము తోటి సహ పంటగా వేసుకోవడం జరిగింది.
తర్వాత విత్తనము ఎకరానికి ఖరీఫ్ లో 2 నుంచి 3 కిలోలు సరిపోతుందండి. అదే రబీలో అయితే కనుక 6 నుంచి 8 కిలోలు, ఎందుకంటే దగ్గర దగ్గరగా పెడుతున్నాం కాబట్టి విత్తే దూరం ఎక్కువ విత్తనం కావాల్సి వస్తుంది. అదే విత్తనం దూరం ఇప్పుడు ఇంకా ఖరీఫ్ లో ఇందాక మనం అనుకున్నట్టు నల్లరేగడి నెలలో 6 అడుగు

0: అంగుళాలు సాలు సాలుకి మొగపెట్టుకుని 8 అంగుళాలు మనం పల్చం చేసుకున్నట్లయితే మనం విత్తనాన్ని ఈ విత్తే దూరం సరిపోతుందండి. అదే మనకి 3 నుంచి 4 అడుగులు పెట్టుకుంటున్నాము రబీలో, పెట్టుకుని విత్తనం సీడ్ డ్రిల్ తో పెట్టుకుని తర్వాత మనం పల్సన్ చేసుకుంటామండి. ఐసోదర్లు ఎవరు పల్సన్ చేసుకోవట్లేదు, కానీ పల్సన్ చేసుకుంటే ఏంటంటే మంచిగా మనకి కొమ్మలు అవి బాగా వస్తాయండి. కాల పరిమితి ఏంటంటే ఖరీఫ్లో 160 నుంచి 180 రోజులు పడుతుంది కంది. అదే రబీలో విషయంకి వస్తే మనం ఇందాక అనుకున్నట్టు 120 నుంచి 125 రోజులు. మొక్కల ఎత్తు ఖరీఫ్లో 2 మీటర్ల వరకు వస్తుందండి. తర్వాత రబీలో ఏంటంటే 1.2 మీటర్లు మాత్రమే వస్తుంది. కొమ్మలు బాగా వస్తాయండి ఖరీఫ్లో. రబీలో అయితే కనుక కొమ్మలు తగ్గుతాయండి. కాయ గింజలు కూడా మనకి ఖరీఫ్లో బాగా వస్తాయి. అదే రబీలో ఏంటంటే కొంచెం తగ్గుతుంది. తర్వాత చీడపీడలు కూడా ఖరీఫ్లో ఎక్కువ, ఎందుకంటే బాగా హైట్లో ఉంటుంది. తర్వాత స్ప్రేయింగ్ పడదండి పిచికారి, అందువల్ల ఇది చీడపీడలు ఎక్కువ వస్తుందండి. అదే రబీలో అయితే కనుక మంచిగా హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి స్ప్రేయింగ్ బాగా పడుతుంది. సో మంచిగా కంట్రోల్ అవుతుందండి. సో అందువల్ల రబీలో చీడపీడలు తక్కువ వస్తుంది. ఇంకా దిగుబడి విషయంకి వచ్చేసరికి ఖరీఫ్లో 6 నుంచి 8 క్వింటాలు ఎకరానికి వస్తాయి. అదే రబీలో వచ్చేసరికి 5 నుంచి 6 క్వింటాలు. ఇది మాత్రం సుమారుగా చెప్పడం జరిగింది. అదే మంచి సాగు చేసుకున్న వాళ్ళు 2 తళ్ళు ఇచ్చుకున్నట్టయితే ఖరీఫ్లో మంచి దిగుబడులు పొందారు. ఈ సంవత్సరం అయితే ఖరీఫ్లో ఏమో కాసింది, బాగా కాసింది కంది అని చెప్పని ప్రతి ఏరియాలో చెప్పడం జరిగింది. మనకి శావల్యపురం కానీ, కోండ్రుమట్ర కానీ, తర్వాత వినకొండ కానీ ఇవన్నీ ఏరియాస్లో బాగా పండింది. తర్వాత ఈ దాచపల్లి, తర్వాత ఏరియాలో కూడా మాచవరం బాగా పండిందండి దుర్గి ఏరియాలో. ఇప్పుడు ఈ కంది మనం పల్నాడు జిల్లాలో చూసుకున్నట్లయితేనేక దుర్గి ఏరియాలో పత్తిని మనం ఏప్రిల్ చివరి నుంచి మే చివరి వరకు వేసుకుంటారు. అది అక్టోబర్ కల్లా తీసేస్తారండి. తీసేసేసి అమ్మటే కంది వేసుకుంటారు. సో వాళ్ళు కూడా మనకి 4-5 క్వింటాలు రబీలో పొందుతున్నారు. అచ్చంగా రబీలో కూడా వేసుకునే ఉన్నాయండి, గుత్తికొండ ఏరియాలో ఉంది. తర్వాత ఖరీఫ్ కందిలో కూడా 2-3 తళ్ళు ఇచ్చుకుని వేసుకుంటారు. బ్రహ్మాండంగా వస్తుందండి దిగుబడి. అయితే తలలు తుంచడం అండి, ఈ తలలు తుంచడం అనేది బాగా రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి. మనం ఖరీఫ్లో 2 నెలల నుంచి 2.5 నెలల అప్పుడు ఒక బెత్తెడు కోసేస్తే గనక హైట్ ఎక్కువ పెరగకుండా బాగా కొమ్మలు బయట సాగుతాయండి, బాగా సైడ్ వస్తాయి. అప్పుడు మనకి పిచికారి బాగా పడుతుంది. అదే రబీలో అయితే గనక 1.5 నెలల నుంచి 1.5 నెలల అప్పుడు ఒక బెత్తెడు కోసేసుకుంటే గనక మంచిగా మనకి బాగా సాగుతుంది. తర్వాత ఈ గట్ల మీద కూడా కంది వేసుకుని ఉంటారు. ఒక ఎకరానికి 50-60 కిలోలు ఇంటికి వస్తాయండి. ఎకరానికి 50 నుంచి 100 గ్రాములు సరిపోతుంది. తర్వాత ఈ పల్నాడు ఏరియాలో, నూజెండ్ల ఏరియాలో వెర్రి తెగులు వస్తూ ఉంది. ఈ వెర్రి తెగులు అనేది ఈ నల్లి ద్వారా వ్యాపిస్తుందండి. ఈ నల్లి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి నల్లిని కంట్రోల్ చేయడానికి మనం కంది విత్తుకున్న 30 రోజులప్పుడు నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాములు లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకునేవాలి. అలాగే 60 రోజులప్పుడు మనం ఈ డైకోఫాల్ అనే మందుని కానీ ప్రొఫెనాఫాస్ అనే మందు కానీ, డైకోఫాల్ అయితే కనుక లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు, ప్రొఫెనాఫాస్ అయితే కనుక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున మనం పిచికారి చేసుకున్నట్లయితే నల్లి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి నల్లిని కంట్రోల్ చేస్తాం కాబట్టి మనకి వెర్రి తెగులు తక్కువగా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి రైతు సోదరులు కందిని మంచిగా సాగు చేసుకుని బాగా దిగుబడులు పొందుతారని ఆశిస్తూ, మంచి నికరాదాయం పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.
1: కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం వింటారు.

జానపద గీతం విన్నారు. చివరిగా వరి పంటలో పురుగుల యాజమాన్యం గురించిన విశేషాలు వింటారు. మన రాష్ట్రంలో వరి ప్రధాన ఆహార పంట. వరి పంటను ప్రధానంగా ఆశిస్తున్న పురుగులు ఇంకా తెగుళ్ల యాజమాన్యం గురించి మన రైతు సోదరులు ఆమూలాగ్రంగా తెలుసుకుని ఉంటే పంటకు పురుగులు వచ్చినా లేదా తెగుళ్లు వచ్చినా యాజమాన్యాన్ని త్వరగా చేపట్టి పంట దిగుబడిని పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది. ముందుగా పురుగుల విషయం తెలుసుకుంటే, ఆకునల్లి పురుగు పంటను ఆశించి ఆకుల అడుగు భాగాన ఆశించి రసాన్ని పీలుస్తాయి. ఇలా ఆకు నుండి రసాన్ని పీల్చేయడం వలన ఆకు పైభాగాన తెల్లని పొడిలాంటి పదార్థం ఏర్పడుతుంది. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు పసుపు రంగులోకి మారి క్రమేపీ పైరు ఎండిపోయినట్టు కనిపిస్తుంది. బెట్ట పరిస్థితి ఈ నల్లికి పంటను ఉధృతంగా దాడి చేయటానికి అనుకూలమైన సమయం. అయితే దీని యాజమాన్యం గురించి తెలుసుకుంటే, ఒక ఎకరానికి నీటిలో కరిగే గంధకం పొడిని 50%, 600 గ్రాములు లేదా ప్రొఫినోఫాస్ 400 మిల్లీలీటర్లు లేదా డైకోఫాస్ 1000 మిల్లీలీటర్లు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఒక ఎకరానికి 200 మిల్లీలీటర్లు స్పైరోమేస్ఫెన్ 200 లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. తర్వాత కాండం తొలచు పురుగు గురించి తెలుసుకుంటే, కాండం తొలచు పురుగు యొక్క చిలుక అంటే రెక్కల పురుగు గుడ్లను ఆకుల చివర కొన భాగానికి దగ్గరగా పెడుతుంది. గుడ్ల నుంచి వచ్చిన లద్దె పురుగు కాండం కణుతుల దగ్గర రంధ్రం చేసుకుని లోపలికి చేరుకుంటుంది. పిలకలు పెట్టే దశలో పంటను ఆశిస్తే మొవ్వ చనిపోతుంది. అదే కనుక చిరుపొట్ట దశలో పంటను ఆశిస్తే గింజలు లేని తెల్ల కంకి ఏర్పడుతుంది. మరి దీని అనుకూల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, చల్లని వాతావరణం, గాలిలో అధిక తేమ శాతం, ఇంకా తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ యొక్క కాండం తొలచు పురుగు పంటను ఆశించడానికి అనుకూలంగా ఉంటాయి. దీని యాజమాన్య పద్ధతులు చూస్తే, పంట కోసిన తర్వాత వేసవి దుక్కులు చేసుకోవడం ద్వారా నిద్రావస్థ దశలో ఉన్న కాండం తొలచు పురుగులు ఎండకు చనిపోతాయి. కాండం తొలచు పురుగు నిద్రావస్థ దశ పంట అవశేషాల్లో ఉంటుంది. కావున గత పంట అవశేషాలు లేకుండా పొలమంతా శుభ్రంగా ఉంచుకోవాలి. నాట్లు వేసుకునే ముందు నారు కొనలు తుంచి బురదలో పాతిపెట్టాలి. తద్వారా కాండం తొలచు పురుగు గుడ్ల సముదాయాన్ని నాశనం చేసుకోవచ్చు. కాండం తొలచు పురుగు ఉధృతి గమనించడానికి ఒక ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పరచుకోవాలి. ఈ కాండం తొలచు పురుగు పిలకలు పెట్టే దశలో మనం ఏ విధంగా గమనించవచ్చంటే, 1 చదరపు మీటర్ వరి పొలంలో 1 గుడ్ల సముదాయం ఉన్నా లేదా 1 చిలుక అంటే 1 రెక్కల పురుగు ఉన్నా లేదా 5% మువ్వలు చనిపోవడం గమనించినా లేదా 1% తెల్ల కంకులు గమనించినా రైతులు 1 ఎకరానికి క్లోరోఫైర్ఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 60 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. దీనిలో ఏదో ఒక మందును మాత్రమే ఉపయోగించి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా చిరుపొట్ట దశలో కనుక ఈ విధమైన సముదాయాన్ని గమనించినట్లయితే, 1 ఎకరానికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4g 8 కిలోలు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 0.4% గుళికలు 4 కిలోలు 20 కిలోల ఇసుకలో కలిపి పొలంలో సమానంగా 1 ఎకరానికి చల్లుకోవాలి. దీన్ని కూడా ఏదో ఒక మందుని 15 రోజుల వ్యవధిలో 2 సార్లుగా చల్లుకోవాలి. అదేవిధంగా ఆకుముడత లేదా తెల్ల తెగులు గురించి తెలుసుకున్నట్లయితే, మనం ఆకుముడత యొక్క గొంగళి పురుగులు 3 లేదా 4 అంటే 3 నుండి 4 ఆకులను ముడత చేసుకుని లోపల ఉంటుంది. దారం లాంటి పదార్థంతో ఆకులను నిటారుగా ముడత చేసుకుని లోపలి భాగాన ఉండి పత్రహరితాన్ని గోకి తినేస్తుంది. తద్వారా ఆకుల మీద తెల్లని చారలు కనిపిస్తాయి. తెల్ల తెగులు సోకిన దుబ్బులో ఎదుగుదల ఉండదు. ఈ ఆకుముడత తెగులకు అనుకూల పరిస్థితులు సమృద్ధిగా వర్షాలు రావటం కానీ లేదా అధిక తేమ శాతంతో కూడిన సాధారణ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ యొక్క పంటను అధికంగా ఆశించి నష్టపరుస్తాయి. ఈ ఆకుముడత తెగులు యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలంటే, వరి పొలంలో ఆకుముడత గమనించినప్పుడు తాడుని ఇద్దరు పట్టుకుని అటు ఇటు 2 నుండి 3 సార్లు లాగటం వలన ఆకుముడతలోని గొంగళి పురుగులు నీళ్లలో పడిపోయి చనిపోతాయి. పిలక దశలో ఆకుముడత గమనించినట్లయితే, 1 ఎకరానికి క్లోరిఫైర్ఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 60 మిల్లీలీటర్లు మందును పిచికారీ చేసుకోవాలి. చిరుపొట్ట దశలో పంటను ఆశిస్తే కనుక ఎసిఫేట్ 300 గ్రాములు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 60 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటి ద్రావణంలో కలుపుకొని ఎకరానికి పిచికారీ చేసుకోవాలి.
వరి పంటలో పురుగుల యాజమాన్యం గురించిన విశేషాలు మీరింతవరకు విన్నారు.

0: ఈనాటి పంటసిముల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్. వికసిత్ భారత్ 2047లో భాగమైన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఈ అంశం గురించి విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమా గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో శ్రీమతి పసుపులేటి నీలిమా గారు ఉన్నారు. వీరు వచ్చేసి విద్యావేత్త, అందులోనూ ప్రభుత్వ విద్యాశాఖలో ఉన్నత విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి ద్వారా మన ఉభయ రాష్ట్ర ప్రజలు పిఎం సూర్యగారి యోజన గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీమతి పసుపులేటి నీలిమ గారు.
3: నమస్కారం సార్.
2: మరి ముఖ్యంగా అండి, వికసిత్ భారత్ అంటే ఏంటి, దాని లక్ష్యం అంటే ఏంటో తెలియజేయగలరా?
3: తప్పకుండా సార్. ముందుగా ఆకాశవాణి మిత్రులకు, శ్రోతలకు నా నమస్సులు. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారత్ అని అర్థం. అంటే 2047 నాటికి భారతదేశాన్ని ఒక సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే మన ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. స్వాతంత్ర శతాభివందన సంవత్సరానికి భారత్ ను ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందులో ఆర్థిక శ్రేయస్సు, మౌలిక సదుపాయాల అభివృద్ది, సాంకేతిక, విద్య, ఆరోగ్యం వంటి రంగాలలో సమగ్ర ప్రగతి సాధించడం లక్ష్యం. ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యం 4 ప్రధాన

0: స్తంభాల మీద ఆధారపడి ఉంది. మొదటిది యువత శక్తి. నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి ఈ లక్ష్య సాధనలో దేశ యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని ప్రధాని మోదీ గారు పదే పదే నొక్కి చెప్తారు. రెండవది మహిళా శక్తి, మహిళా సాధికారత మరియు ఆర్థిక వ్యవస్థలో వారిని భాగస్వామ్యం చేయడం. మూడు రైతులు, అన్నదాతలకు ఆధునిక పద్ధతులు మరియు మద్దతును అందించడం. నాలుగవది పేదల సంక్షేమం, పేదరికంలో ఉన్న వారికి అండగా నిలవడం, సమగ్ర సామాజిక ప్రగతి. ఈ నాలుగు ప్రధాన స్తంభాలు కలిసి ఒక అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి పునాదులు వేస్తున్నాయి.
1: చాలా చక్కగా చెప్పారండి. ముఖ్యంగా వికసిత్ భారత్ లో ప్రధాన స్తంభాల గురించి తెలియజేశారు. నాలుగు స్తంభాలు, యువత శక్తి, మహిళా శక్తి, రైతులు, పేదల సంక్షేమం, వీటి గురించి చాలా చక్కగా చెప్పారండి. వికసిత్ భారత్ లో ముఖ్యంగా ఇటీవలి కాలంలో మనము పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన గురించి చాలా వింటా ఉన్నామండి. ఇటీవలి కాలంలో మన కర్నూలు జిల్లాలో కూడా నంద్యాల దగ్గర పిన్నాపురంలో కూడా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మనము విద్యుత్ కూడా ఈరోజు తయారు చేయగలుగుతున్నాము. తర్వాత గృహ అవసరాలకు కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టి విద్యుత్ ని మనమే ప్రిపేర్ చేసుకోవడం జరుగుతా ఉందండి. ఇటీవలి కాలంలో విద్యుత్ శక్తి ఎంతో ఉపయోగిస్తా ఉన్నాము. మరి ఇప్పుడు విద్యుత్ శక్తి ఉపయోగించినప్పటికీ మనకు కరెంటు బిల్లులు చాలా వరకు తగ్గుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన గురించి మా శ్రోతలకు కాస్త వివరంగా వివరిస్తారా అండి?
0: తప్పకుండా సార్. పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన భారత ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ప్రారంభించిన చారిత్రాత్మక పథకం. ఈ పథకము ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్లు అమర్చడానికి సబ్సిడీ ఇవ్వబడుతుంది. నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుంది. కోటి కుటుంబాలకు సోలార్ వ్యవస్థలు అందించడం ద్వారా విద్యుత్ బిల్లులను శూన్యం అంటే జీరోగా తగ్గించడం మరియు మిగులు విద్యుత్ను గ్రిడ్ కు అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందే వీలు కల్పించడం ఈ పథకం ముఖ్య లక్షణం. ఈ పథకము వలన ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటగా చెప్పుకున్నట్టు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, మిగులు విద్యుత్ను అమ్మడం ద్వారా నెలకు 1500 నుండి 3000 వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. 25 సంవత్సరాల పాటు సోలార్ ప్యానెళ్లు పనిచేస్తాయి. 5 నుంచి 7 సంవత్సరాలలో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది. దీర్ఘకాలంలో లక్షల రూపాయలు ఆదా అవుతాయి. మరి సబ్సిడీ వివరాలు కొంత తెలుసుకుందాం. సబ్సిడీ వివరాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. 1.2 కిలోవాట్ల సోలార్ వ్యవస్థకు కేంద్రం నుంచి 30,000 నుండి 60,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వబడుతుంది. 3 కిలోవాట్ల వ్యవస్థకు 78,000 వరకు సబ్సిడీ వస్తుంది. దీనికి ఎవరు అర్హులంటే సొంత ఇల్లు ఉన్న ప్రతి కుటుంబం దీనికి అర్హులు. ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉండాలి. దీనికి జాతీయ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఈ పథకంలో అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీ అందించవచ్చు. మరి మహిళలకు ఎంతవరకు ఈ పథకము వర్తిస్తుంది, ఉపయోగపడుతుంది అంటే, ఈ పథకము మహిళల జీవితాలను 3 రకాలుగా మారుస్తుంది. మొదటిది ఆర్థిక స్వేచ్ఛ. విద్యుత్ బిల్లు తగ్గడం ద్వారా ఇంటి ఖర్చులు తగ్గుతాయి. మిగులు సొమ్మును పిల్లల చదువుకు, ఆరోగ్యానికి ఉపయోగించుకోవచ్చు. రెండవది మిగులు విద్యుత్ గ్రిడ్ కు అమ్మడం ద్వారా ఇంటి మహిళకే నేరుగా ఆదాయం వస్తుంది. మూడవది నిరంతర విద్యుత్ వల్ల రాత్రిపూట పిల్లలకు చదువు చెప్పడం, ఇంటి పనులు ఇట్లాంటివి సులభంగా చేసుకోవడానికి వీలవుతుంది. ఇంకా స్వయం సహాయక బృందాల మహిళలకు ఈ పథకం ఒక వ్యాపార అవకాశం కూడా. అనేక రాష్ట్రాలలో SHG మహిళలకు సోలార్ ప్యానెళ్లు అమర్చుట మరియు నిర్వహణలో శిక్షణ ఇవ్వబడుతుంది. వారు తమ గ్రామంలో సోలార్ సఖీగా పనిచేస్తూ ఇతర ఇళ్లలో ప్యానెళ్లు అమర్చడంలో సహాయం చేసి అదనపు సంపాదన పొందవచ్చు. లక్పతి దీది కార్యక్రమంలో అనుసంధానించి SHC మహిళలు ఈ పథకం ద్వారా కూడా 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు. గ్రామీణ ప్రాంత మహిళలు తమ ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం మహిళా లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇస్తుంది. పిఎం ఆవాస్ యోజన ఇంట్లో ఉన్న మహిళలకు ఇంటిపైన సోలార్ అమర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంక్ రుణ సదుపాయము మహిళలకు తక్కువ వడ్డీకి ఇవ్వబడుతుంది. మహిళలు స్వయంగా ఈ పథకం నుండి ఆదాయం పొందడం వల్ల వారి నిర్ణయాధికారం కుటుంబంలో పెరుగుతుంది. ఇది వారి దైనందిన జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది. అంతేకాకుండా విద్యుత్ కోత లేకపోవడం వల్ల ఫ్రిడ్జ్, మిక్సీ, వాషింగ్ మిషన్ వంటివి నిరంతరం వాడుకోవచ్చు. వేసవిలో అయితే ఇంకా కూలరు, ఫ్యాన్లు నిరంతరం వేసుకోవచ్చు. ముఖ్యంగా కర్నూలు వంటి వేడి జిల్లాలలో ఇది చాలా ఉపయోగపడుతుంది.

0: రాత్రిపూట భయం లేకుండా వెలుతురులో ఉండవచ్చు. ఆన్లైన్ వ్యాపారాలు, అల్లిక పనులు, ఇంటి పనులు చేయడానికి నిరంతర విద్యుత్ వల్ల ఇంకా ఆదాయము పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామాలలో నివసించే వారికి, రైతులకు ఈ పథకం ఏ విధంగా సహాయపడుతుందో కొంత తెలుసుకుందాం సార్. మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని చోట్ల రోజుకు 6 నుంచి 10 గంటలు కోత ఉంటుంది. సోలార్ వ్యవస్థ ఒకసారి అమర్చుకుంటే ఈ సమస్య పూర్తిగా తీరుతుంది. వారి ఇంటి పైకప్పు స్థలం విశాలంగా ఉంటుంది, ఎక్కువ ప్యానెళ్లు అమర్చుకోవచ్చు. వ్యవసాయపు పనులకు, నీటి పంపులకు సోలార్ విద్యుత్ నేరుగా వాడుకోవచ్చు. మొత్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. మోటార్ పంపులు సోలార్ విద్యుత్ మీద నడపడం వల్ల పొలానికి నీళ్లు పెట్టే ఖర్చు భారీగా తగ్గుతుంది. అదనంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుమ్ పథకం కింద పొలంలో సోలార్ పంప్ అమర్చుకోవడానికి కూడా సబ్సిడీ ఇస్తుంది. ఇంటి మీద సోలారు మరియు పొలంలో సోలార్ పంపు కలిపి రైతు కుటుంబం విద్యుత్ ఖర్చు దాదాపు 0 అవుతుంది. ఇది ఇంట పొలంలోనూ సోలార్ కలను నిజం చేస్తుంది. మరి విద్యుత్ కనెక్షన్ లేని గ్రామాల వారికి ఈ పథకం ఎలా వర్తిస్తుంది అంటే, విద్యుత్ కనెక్షన్ పొందడం ముందు అవసరం. సౌభాగ్య యోజన కింద ఇంకా అనేక గ్రామాలలో కనెక్షన్ ఇస్తున్నారు. ముందు సౌభాగ్య పథకం కింద కనెక్షన్ పొంది తర్వాత పీఎం సూర్యాఘర్ లో చేరవచ్చు. గ్రామ పంచాయతీలు కూడా ఈ పథకం కింద సోలార్ వ్యవస్థలు అమర్చుకుని వీధి దీపాలు, కమ్యూనిటీ భవనాలకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. ఒక గ్రామంలోని అందరూ కలిసి సోలార్ విలేజ్ గా మార్చవచ్చు. ఇది ఒక ఆదర్శం అవుతుంది. బ్యాంకు రుణం గురించి కొంత తెలుసుకుందాం సార్. గ్రామాలలో బ్యాంకు రుణం పొందడంలో ఎటువంటి కష్టము లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. జాతీయకృత బ్యాంకులు 7% వడ్డీకి సోలార్ రుణాలు ఇస్తున్నాయి. కొన్ని బ్యాంకులు సబ్సిడీ మొత్తాన్ని మినహాయించి మిగతా మొత్తానికి మాత్రమే రుణం ఇస్తున్నాయి. సబ్సిడీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. కాబట్టి రుణ చెల్లింపు సులభంగా ఉంటుంది. పొదుపు సంఘాల ద్వారా కూడా సమూహంగా రుణం పొంది అందరూ కలిసి సోలార్ అమర్చుకోవచ్చు.
1: నీలిమ గారు, పర్యావరణంపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో తెలియజేయగలరా
0: సార్? సోలార్ విద్యుత్ వలన బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. ఒక్కో ఇంట్లో సోలార్ వ్యవస్థ వల్ల సంవత్సరానికి సుమారు 1.5 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. 1 కోటి ఇళ్లలు అమలైతే 1.5 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంది. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ పథకం ఆ లక్ష్యానికి సమర్థవంతంగా దోహదం చేస్తుంది. వికసిత్ భారత్ దీర్ఘకాలిక దృష్టి అయితే పీఎం సూర్యాగర్ దానికి ముఖ్యమైన సాధనం. శక్తి స్వావలంబన ఇంటింటా సోలార్ అమర్చుకుంటే దేశం విద్యుత్తులో స్వయం సమృద్ధి అవుతుంది. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి. సబ్కా సాత్, సబ్కా వికాస్ సూత్రం ఈ 2 పథకాలలోనూ ప్రతిబింబిస్తుంది.
1: చాలా చక్కగా చెప్పారండి ఫస్ట్ ప్లేట్ నీలిమ గారు. ఇక మన ఉభయ రాష్ట్ర శ్రోతలకు, ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శ్రోతలకు ఏమైనా సందేశం ఇవ్వదలుచుకుంటున్నారా?
0: తప్పకుండా సార్. మన కర్నూలు జిల్లా ప్రజలకు ముఖ్యంగా నా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ పథకాలు మన కోసమే రూపొందించబడ్డాయి. ముఖ్యంగా పీఎం సూర్యాఘర్ పథకాన్ని వెంటనే అందుకోండి. మన జిల్లాలో సూర్యుడు కుమ్మరిస్తాడు. సోలార్ ప్యానెళ్లకు ఇది స్వర్గం లాంటి చోటు. విద్యుత్ బిల్లు తగ్గించుకుని అదనపు ఆదాయం పొందండి, పర్యావరణాన్ని కాపాడండి. వికసిత్ భారత్ కల సాకారం చేయడంలో మనవంతు భాగస్వామ్యం అవుదాం. చివరగా మన రేడియో శ్రోతలందరికీ మళ్లీ ఒకసారి చెప్పాలంటే, పీఎం సూర్యాగర్ .gov.in వెబ్సైట్ లేదా సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్ను సందర్శించండి. ఈ పథకాల వివరాల కోసం 1800 1800 333 టోల్ ఫ్రీ నెంబర్కు కూడా కాల్ చేయవచ్చు. అందరికీ మంచి భవిష్యత్తు కలగాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి, ఆకాశవాణి సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు.
1: నమస్కారం అండి. చాలా చక్కని సమాచారం తెలియజేశారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇది కొత్త పథకం అండి. వికసిత్ భారత్ 2047లో భాగంగా పీఎం సూర్యగర్ పథకాన్ని 2024లో ప్రారంభించారు. మరి ఇప్పుడిప్పుడే అది పుంజుకుంటా ఉంది. మరి ఈ పథకం గురించి విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం అండి. ధన్యవాదాలు అండి. స్వస్తి.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ 2047లో భాగమైన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన

0: అంశం గురించి విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమా గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు జరిగేవన్నీ మంచికని కథానికి వింటారు. రచన డాక్టర్ సిహెచ్ఎన్ మూర్తి.

హఠాత్తుగా ఆమె రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైన ప్రత్యక్షమైంది. దాదాపు 40 సంవత్సరాల నిరీక్షణ. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఇది నిజమా కళా అని అదో రకమైన సంభ్రమం. ఒకటా రెండా ఎన్నో జ్ఞాపకాలు. వాటి దొంతల్లో లోతులోకి వెళ్తే మర్చిపోలేని ఎన్నో మధురానుభూతులు. ఇన్నేళ్లుగా మధురస్మృతుల్లో భయానక కాలం గడపటం, నిస్పృహ తరంగాలలో తల్లకిందులుగా జీవన గమనాన్ని ఎలా సరిచేసి సరిపెట్టుకోవాలో తెలియని అయోమయం, ఎక్కడో ఏదో తెలియని సన్నని సలుపు గుండెల లోతుల్లోంచి మూలుగులా వెలుపలికి వచ్చి అవ్యక్తమైన ఏదో వేదన. ఆమె పేరు, ఆమె మోము తలుచుకుంటే ఎదలోతలు ఏదో శృతులు మిట్టుతున్న అనుభూతి. అంతలోనే ఏదో భయం, సంకోచం ఒక్కసారిగా నన్ను వెన్ను చరిచినట్లయింది. ఆ క్షణంలో ఒకవేళ ఆమె కాదేమో, ఆమె కాకపోతే ఒక క్షణంలో నాలో రేగుతున్న అనుభూతులన్నీ ఎండమావులే కదా. లేక ఇన్నాళ్ల నా నిరీక్షణకు వెదుకులాటకి ఒక తెరపడినట్టేనా? ఏమో తెలియదు. ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు. ఒకసారి ఆమె ముఖం తేరిపార చూశాను, అంతే. అంతకంటే ఎక్కువసార్లు చూస్తే ఆమె ఏమనుకుంటుందో? నన్ను సంస్కారహీనుడుగా భావిస్తే ఆమె దృష్టిలో నా గురించి అలా కనిపించడం నాకింత మాత్రం సంస్కారం కాదు. అయితే గీతే ఆమె ఎవరో నాకు తెలియాలి, నేనెవరో ఆమెకు తెలియాలే తప్ప దురుద్దేశాలతో

ఈ కళ్ళు కళ్ళు కలయిక ముగిసిపోకూడదు. ఇక మళ్లీ ముఖాన్ని తేరిపార చూడాలనుకోలేదు. ఎంత వద్దనుకున్నా ఆమె వైపుకే నా తల పదే పదే తిరుగుతోంది. ఆమె ఎత్తును కొలుస్తోంది. ఖచ్చితంగా ఆనాటి ఎత్తి. ఆమె కాళ్లను పదే పదే పరికిస్తున్నాయి నా కళ్ళు. ఒకవేళ పెళ్ళై ఉంటే మెట్టెలు ఉంటాయి కదా అని. కాళ్లకు మెట్టెలు లేవు. నుదుటన నాటి బొట్టు లాంటిది చీర రంగుతో సరిపోయే రంగు టిక్లీ. ఇన్నాళ్లు ఆమె పెళ్లి చేసుకోలేదా? నాకు ఆమె గురించి ఆమె వాళ్లు తప్పు సమాచారం ఇచ్చారా? లేక వివాహం చేసుకున్నా అది నిజవలేదా? ఏం జరిగి ఉంటుందబ్బా? నా మదిని తొలుస్తున్న ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రశ్నలు. అది బాపట్ల రైల్వే స్టేషన్. జనరల్ క్లాస్ వెయిటింగ్ రూమ్ ఒకటే ఉంది. కొంచెంసేపు రైల్వే ట్రాక్ పై తూర్పు పడమర రెండు వైపులా చూసిందామె. ఇక లాభం లేదనుకుని వెయిటింగ్ రూమ్ వైపు అడుగులు వేసింది. చేతిలోని పుల్లి సూట్ కేసును లాగుతూ నా మస్తిష్కంలో ఆలోచనల తుఫాను. ఒకసారి 40 ఏళ్ల గాఢమైన లోతుల్లోంచి గతాన్ని లాక్కొని పైకి ఉబికి వస్తున్న నాడు సంగతులు. 40 ఏళ్ల క్రితం ఒంగోలులో చదువుకునే రోజులవి. అది బైపీసీ గ్రూప్. కొత్తగా వచ్చి చేరిందో అమ్మాయి. లోపలికి రావచ్చా సార్? అడిగింది మెల్లిగా. ఎన్నో స్వరాలను మీడుతున్న మాధుర్యం ఆ కంఠంలో. ఎంతో అరుదుగా వినిపించే స్వరం ఆమె సొంతం. ఎస్ ప్లీజ్ అన్నారు లెక్చరర్ గారు. ఆమె ఎవరో చూడకుండా. నాది ఎప్పుడూ మొదటి బెంచే. ఆమె అడుగుల్లో అడుగు వేసుకుంటూ క్లాసులోకి వచ్చి నా ఎడంవైపున్న ఆడపిల్లల బెంచిలో కూర్చుంది. లెక్చరర్ ప్రశ్నలు వేస్తాడేమన్న భయంతో, తాను చేసే వెకిలి పనులు లెక్చరర్ కంటపడకూడదన్న ఆలోచనతో అమ్మాయిలెవరూ మొదటి బెంచిలో కూర్చోరు. ఈ లాజిక్ అమ్మాయికి కూడా బోసు తెలిసి ఉండవచ్చు. అయినా రెండో బెంచ్కి వెళ్లకుండా నా ఎడంవైపు బెంచి మొదట్లోనే కూర్చుంది. సార్, పాఠం హౌరామ్మయిల్లా సాగిపోతుంది. కాని నా మనస్సు ఆ అమ్మాయి వైపే పదే పదే లాగుతుంది. ఏదో ఆకర్షణ ఉంది ఆ అమ్మాయిలో. లేకపోతే నా మనస్సు అంతగా ఆ అమ్మాయి వైపు పరుగులు తీయదు. ఈ కాలేజీలో ఎంతో మంది సినిమా హీరోయిన్ల స్థాయి అందం ఉన్న అమ్మాయిని చూశాను. కానీ నా మనసు ఏనాడు వాళ్ల వైపు పరుగులు తీయలేదు. ఎందుకో ఈ అమ్మాయి భిన్నంగా ఉంది. ఆమె గొంతులోని మాధుర్యం, లాలిత్యం, ఆమె అందం, రంగు ఆమె వైపు నుంచి తల తిప్పనివ్వలేదు. నాకు తెలిసి తెలుగు సాహిత్యంలో సాహిత్య కన్యలా ఉంది ఆమె. సారు పాఠంపై ఉండే నా ఏకాగ్రత క్షణంలో దెబ్బతింది. సందేహం లేదు, ఎప్పుడూ లేని ఏదో అలజడి నా మనసులో. బహుశా టీనేజ్ వింత అనుభూతులు కావచ్చు. నాడది ఇన్ఫాక్చుయేషన్ అని నాకు తెలియకపోవచ్చు. కానీ గతంలో నేను ఎన్నడూ అటువంటి అనుభూతికి లోను కాలేదు. ఆలోచిస్తూనే ఆ వైపు తిరిగి చూశాను. ఎంత చక్కటి వరసున్న ముఖం, కోటేరేసిన ముక్కు, సన్నని పెదాలు, రెండు వైపులా నల్లని పొడవాడి జడలు, పసుపు రంగు ఓణి, అదే రంగు పనికిని, జుబ్బాలున్న పసుపు రంగు జాకెట్, ఒక అందమైన నిండైన యువతి రూపం. ఆమె మొత్తంగా ఒక సినిమా హీరోయిన్లా అనిపించింది ఆమె ఆ క్షణంలో. నా హృదయంలో ఏవో మధుర రాగాలు. ఆ అమ్మాయిని అలా చూసిన క్షణంలో ఒక్కసారి ఏదైనా పాట పాడుకోవాలనిపించింది. సన్నని కూనిరాగం తీశాను. ఇంతలో సార్ పాఠం ఆపి ఒకసారి మా వైపు తిరిగి, ఇప్పుడెవరో క్లాసులోకి వచ్చారెవరు అని అడిగాడు. నేనే సార్, లేచింది అమ్మాయి. నీ పేరేంటమ్మా అడిగాడు సార్. వరలక్ష్మి. సార్ టేబుల్పై ఉన్న తన అటెండెన్స్ లిస్ట్ తీసి ఆమె పేరు రాశాడు. ఎక్కడ చదివావు ఇంతకుముందు అడిగాడు సార్ మళ్లీ. పొన్నూరులో చదివాను. సొంత ఊరు బాపట్ల. మా నాన్నగారు గుంటూరు దగ్గర ఒక గ్రామానికి కరణం. ఓకే, థ్యాంక్ యూ. అంతకు మించి వివరాలు అవసరం లేదు, కూర్చో అన్నాడు సార్. ఇప్పుడు నేను ప్రతిసార్లాగే మీకు 20 బిట్స్ డిక్టేట్ చేస్తాను. వాడి జవాబులు మీరు వరుస క్రమంలో తెల్లకాగితం పైన రాసి మీ పేరు, రోల్ నంబర్ వేసి ఇవ్వాలి. ఏ బిట్ను రెండోసారి కంటే ఎక్కువసార్లు చెప్పను. టైం వేస్ట్ చేయకండి, రెడీ కండి క్విక్ అన్నాడు తను వాచ్ చూసుకుంటూ లెక్చరర్. అది ప్రతి క్లాస్ చివర అరగంట ఆయన పెట్టే చిరు పరీక్ష. అందుకని అందరం తలా ఒక తెల్లకాగితం రెగ్యులర్ గా తెచ్చుకుంటాం. ఆ అమ్మాయికి ఇది మొదటి రోజు, మొదటి క్లాస్ కాబట్టి నేను ఎక్స్ట్రా పేపర్ ఆమెకి ఇచ్చాను. థ్యాంక్స్ అని ఆ అమ్మాయి నా చేతి నుంచి కాగితం అందుకుంది. అప్పుడు ఆమె అందాలను మరోసారి తేరిపారా చూశాయి నా కళ్ళు. అదే క్షణంలో ఆమె కూడా నన్ను ఒకసారి పలికించి పలికించినట్టు చూసింది. నా చూపుల్లో వ్యక్తమయ్యే భావాలు గ్రహించినంత చిన్న వయసేమీ కాదు ఆమెది. అందులో చటుక్కు నా పేపరు నా వేళ్ల నుండి లాక్కొని తల తిప్పేసింది. ఆ కళ్ళు కళ్ళు కలిసిన సమయంలో ఆమె కనురప్పల్లోని టపటప్పలు ఆమె హృదయం లోతుల్లోని అర్థాలను చెప్పకనే చెప్పాయి. ఇంతలో సార్ రెడీనా, స్టార్ట్ అంటూ టకటకా 20 ప్రశ్నలు చెప్పాడు. ప్రతి ఒక్క ప్రశ్నకి 2 సార్లు ముందే చెప్పినట్టుగా 2వ సారి చెప్పాడు. అయినా ఆ స్పీడ్ నాతో సహా చాలా మంది అందుకోలేదు. ఇది ఎప్పుడూ జరిగే తంతే. మేము మాత్రం ముంగమూతి పెట్టి, సార్ మీరు చాలా స్పీడ్ చెప్తున్నారు సార్, అందువలన అన్నీ అటెంప్ట్ చేయలేకపోతున్నాం సార్ అని ఆయన్ని ప్రసన్నం చేసుకుని డ్రామా ఒకటి చేస్తుంటాం నిత్యకృత్యంగా. కానీ ఈసారి డ్రామా బదులు మరొకటి జరిగింది. అదేమిటంటే, అయిందా అడిగాడు లెక్చరర్ సార్. వరలక్ష్మి అయిందని తలూపింది. నేను మిత్రపోయాను. కొత్త అమ్మాయి, అందున మొదటి క్లాసు అంత వేగంగా ఎలా రాసిందో అర్థం కాలేదు నాకు. మాలో కొంతమంది ఎప్పుడూ పాతపాటే పాడారు. ఏమోయ్ రామో, నీ సంగతేమిటి అని సార్ ప్రత్యేకంగా నాతో అనేసరికి నేను కూడా సమాధానం చెప్పక తప్పలేదు. నేను కొన్ని ప్రశ్నలు మిస్ అయ్యాను సార్. ఏంటవి? 6, 7, 15, 19 ఈ ప్రశ్నలు ఎవరైనా చెప్తారా? నేను నోటికి వచ్చినట్టు అడిగాను తప్ప ఒక కాగితంపై రాసుకోవాలేదు అన్నాడు సార్. ఎవ్వరూ లేవలేదు. ఏం కొత్తమ్మాయి,
నీ పేరు

0: పర్లక్ష్మన్నావు కదా, నువ్వన్నీ రాసావు కదా, నీకు ఏమైనా గుర్తుంటే ట్రై చేస్తావా అడిగాడు లెక్చరర్ సార్. చెబుతాను సార్ అంది వరలక్ష్మి. ఒకసారి క్లాస్ అంతా ఉలిక్కిపడ్డారు. కొరబోయినంత పనైంది అందరికీ. అయితే చెప్పమ్మా, రాసుకోండి రా జవాబులు ఆ ప్రశ్నలకు అన్నాడు లెక్చరర్ సార్. సార్ ఏ ప్రశ్నలు చెప్పను, ఏవైతే మిస్ అయ్యారో లేక అన్నీనా అడిగింది వరలక్ష్మి. ఈసారి కొరబోయినంత పనైంది లెక్చరర్ సార్కి. అన్నీ చెప్తావా అడిగాడు సార్ ఆశ్చర్యంగా. చెబుతానట్టు తలూపింది వరలక్ష్మి. ఏరా ఈ అమ్మాయి అన్ని ప్రశ్నలు మొదటి నుంచి మళ్లీ చెప్తుందిట. అన్నీ కావాలా, మీరు మిస్ అయినవేనా అడిగాడు లెక్చరర్ సార్. ఎందుకైనా మంచిదన్నట్లు అన్నీ సార్ అన్నారు మొత్తం క్లాస్ అంతా కోరస్గా. వాళ్ళు ఏదో కొత్త ఉత్సాహం. అసలు ఈ అమ్మాయి నిజంగా చెప్పగలరా, కేవలం బడాయికే అలా అందా అందరి చూపు ఆమె వైపే. సరేనమ్మా, అన్నీ వరుసగా నేను ఏ వరుసలో చెప్పాను అదే వరుసలో చెప్పు. వరుస మారితే ప్రశ్నల సమాధానాలు మారిపోతాయి, మొదటికే మోసం వస్తుంది. అలా చెప్పగలవా అడిగాడు సార్ ఆమె వైపు తేరిపార చూస్తూ ఒకంత సహజంగా. చెబుతా సార్ అంది వరలక్ష్మి ఏమాత్రం మెరుగు లేకుండా. అంతే సార్ ఎలా చెప్పారో అలాగే రేపిస్తున్న అదే క్రమంలో రిపీట్ చేసింది వరలక్ష్మి. క్లాస్ అంతా నిర్ఘాంతపోయింది. ఈ అమ్మాయి మనిషా, ఏదైనా యంత్రమా, లేక దేవకన్యా, ఎవరికి అర్థం కాలేదు. నాకైతే మొదటిసారిగా ఏకసంతాగ్రాహి అనే పదానికి వరలక్ష్మి నిలువెత్తు నిర్వచనం అనిపించింది. నిర్ఘాంతపోయాను. అందులోంచి తేరుకునేటప్పటికీ బెల్ అయిపోవటం, మరోసారి క్లాసులోకి రావటం జరిగిపోయాయి. సార్ మా చేతుల్లో జవాబత్తాలు తీసుకుని ఎప్పుడు వెళ్లిపోయారో కూడా నాకు తెలియదు. ఆ అమ్మాయి వైపు మరోసారి తేరిపారి చూశాను. ఆ అమ్మాయి తను ప్రదర్శించిన ఘనకార్యం అన్న స్పృహే లేనట్లుగా నిర్మలంగా నిశ్చలంగా కూర్చుని ఉంది. కానీ క్లాస్ అంతా ఆగమాగం అయిపోయిందని, లెక్చరర్తో సహా అందరూ షాకు గురయ్యారని ఆ అమ్మాయికి బాగా తెలుసు. ఒక రకంగా తన గురించి చెప్పకుండానే అందరికీ తానేమిటో అర్థమయ్యేలా కావాలని చేసినట్టుంది. అంతేకాదు నేను అందరికన్నా ఎక్కువగా తన పట్ల గాఢంగా ప్రేమలో పడ్డట్టు కూడా ఆ అమ్మాయికి అర్థమైంది. ఏమీ తెలియని అమాయకురాలేమీ కాదు. అసలు అంత మేధస్సున్న అమ్మాయికి ఏమీ తెలియదు అనుకోవటం మన భ్రమే అవుతుంది. ఈ విషయాన్ని నాకున్న మంచి తెలివితేటలున్న స్నేహితులతో పంచుకున్నాను. వాళ్ళు అదే కాలేజీలో చదువుతున్నారు. మా గ్రూపులు వేరు కాబట్టి మా సెక్షన్లు కూడా వేరే. సాధారణంగా ఎంపీసీ వాళ్ళు మేము ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసుల్లో కలుస్తుంటాం. ఒకరోజు నేను ఇంట్లో పని ఉండి క్లాస్కి వెళ్లలేదు. నా బదులు నా స్నేహితుడు సీతాపతికి చెప్పాను. ఏమైనా ముఖ్యమైన సంగతులుంటే ప్రాక్టికల్స్ థీరీ నోట్స్ రాసుకుని నాకు ఇవ్వరా అని. వాడు అలాగే నోట్ చేసుకుని అదే రోజు సాయంత్రం మా ఇంటికి వచ్చాడు. అదే రామం, నీ కొత్త అమ్మాయి గురించి వాళ్ళు మరెన్నో విషయాలు తెలిసాయన్నాడు వాడు రావటం రావడంతోనే. ఏమిట్రా అని అడిగాను మెల్లగా మా అమ్మ వినకుండా. ఈ అమ్మాయి మామూలు పిల్ల కాదు రోయ్, 10వ తరగతిలో మొదటి 10 ర్యాంకుల్లో 3వ ర్యాంకు వచ్చింది స్టేట్ మొత్తంలో. అంతేకాదు రోయ్, చాలా స్టడీ హ్యాండ్, స్కేల్తో పని లేకుండా రబ్బర్ వాడకుండా రేఖగణితంతో బొమ్మలు నచ్చుకుద్దినట్టు గీస్తుంది. ఇవాళ సార్ ప్రాక్టికల్ క్లాసులో చిన్న పరీక్ష పెట్టాడు. ఆ అమ్మాయి స్కేలు రబ్బర్ వాడకుండా ఫిజిక్స్ బొమ్మలు గీచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమెను గమనిస్తున్న సార్, ఆమెకు నీకు స్కేలు రబ్బర్ అవసరం లేదా, నువ్వు ఒక్కదానివే ఏమీ అడగటం లేదని అడిగాడు. ఆమె వెంటనే అవసరం లేదు సార్ అని బదులిచ్చింది. మరి బొమ్మలు ఎలాగిస్తావు లేక గీచేశావా అని అడిగాడు. ఆమె గీచేశానని చెప్పి తన ఆన్సర్ బుక్ సార్కి అందించింది. ఆమె గీచిన బొమ్మలు చూసి ఆశ్చర్యపోవడం సార్ వంతైంది. ఆ రోజు ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో డిస్కషన్ అంతా వరలక్ష్మి గురించే. కాలం గడిచిపోతున్నది. మా మధ్య నాటి క్లాసులో మొదలైన పరిచయం మొగ్గలు తొడిగి పూల్లా వికసించసాగింది. మా మధ్య బంధాలు మొదలైనవి. నాకు తెలియకుండానే వరలక్ష్మి నా జీవితం అంతా నిండిపోయింది. అనుక్షణం ఆమె సాన్నిధ్యంలోనే ఆమెను చూస్తూ ఉండిపోవాలనిపించేది. అందుకు వీలుగా నేను ఆమె కుటుంబ సభ్యులతో పరిచయాలు పెంచుకున్నాను. తరచూ ఏదో ఒక మిషపై వరలక్ష్మిని వాళ్ళ ఇంట్లో కలిసేవాడిని. వాళ్ళంతా రంగారెడ్డి చెరువు దగ్గర గడియారం మేడ వారి మీదిలో ఉండేవారు. ఆ సమయంలో ఎవరికీ అనుమానం కలగకుండా నడుచుకునేవాడిని. వాళ్ళు కూడా చదువుపై మా ఇద్దరికి ఆసక్తి గమనించి మమ్మల్ని ఏ డిస్టర్బెన్స్ లేకుండా మేడపై పెంట్ హౌస్లో చదువుకోమని పంపేవారు. అలా 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేశాం. తర్వాత కుటుంబ కారణాల వలన ఆమె బాపట్ల వెళ్లిపోయి అక్కడ డిగ్రీ కాలేజీలో చేరింది. మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగేవి. ఇలా మా మధ్య పెరుగుతున్న అనుబంధాన్ని మా ఇరు కుటుంబ సభ్యులు గమనించారు. బంధుత్వాలు పూర్వపరాలు ఆరాధిస్తే వరలక్ష్మి ఎక్కడో నాకు సోదరి వలస అవుతుందని తేల్చారు. చాదస్తం మెండుగా ఉన్న ఆ రోజుల్లో మా పెళ్లికి పడగొడని అడ్డంకులే పడ్డాయి. వరలక్ష్మి డిగ్రీ పూర్తి చేసుకుని పై చదువులకు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్లిపోయింది. క్రమంగా మా మధ్య దూరాలకు అది ఆజ్యం పోసింది. నేను చదువు పూర్తి చేశాక పీజీకి పోకుండా హైదరాబాద్లోని ఒక పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తలకు అసిస్టెంట్గా చేరాను. భౌతికంగా దూరమైన వరలక్ష్మి జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ జ్ఞాపకాల ఆరాధనలో పూర్తిగా పులకించిపోయింది నా జీవితం. ఆమె పీహెచ్డీ చేస్తున్న రోజుల్లో వేరే వ్యక్తిని వివాహమాడి పరిశోధనకు అర్ధాంతరంగా ముగింపు చెప్పిందని ఆమె తమ్ముడి బంధువుల ద్వారా తెలుసుకున్నాను. బాధపడలేదు, తను చేసింది న్యాయమే అనిపించింది. వరుసరిచ్చా బంధుత్వ చదువురిచ్చా ఆమె నాకు అందనదని ఏనాడో తెలిసిపోయింది. ఒంటరితనం, పరిశోధన, నా రచనావ్యాసంగా నా జీవితంలో భాగస్వాములైనాయి. అయినా వరలక్ష్మి రూపం లావణ్యం నాలో ఎప్పటికీ సజీవంగానే ఉన్నాయి. వరలక్ష్మి ఏమైందో ఏ వివరాలు నాకు తెలియవు. కాలం బలీయమైంది. గిర్రున 40 ఏళ్లు తిరిగాయి. చివరికి ఇలా ప్లాట్ఫామ్ పైన ఆమె దర్శనం లభిస్తుందని ఏనాడు ఊహించలేదు. ఈ జీవితం అసంపూర్తిగా వరలక్ష్మి జ్ఞాపకాలతోనే ముగిస్తుందనుకున్నాను. అలా అనిపించినప్పుడల్లా 2 కన్నీటి బొట్లు కనుకొలంలో ప్రత్యక్షమయ్యేవి. మేమింకా ఇంకిపోలేదన్నట్లు. ఇక వర్తమానానికి వస్తే ఆమె వరలక్ష్మి అవునా కాదా, అయితే ఆమెను చూసి కూడా పలకరించకుండా మాట్లాడకుండా వెళ్లటం ఎలా అని. ఆమె వెయిటింగ్ రూమ్కి వెళ్లిన 10 నిమిషాల తర్వాత నేను కూడా వెళ్లాను. ఆమెతో మాట్లాడాలని మనసు ఎంత ఆరాటపడుతున్నా పైకి దాన్ని కనపడనీయలేదు. ఆమె మట్టుకు నన్ను చూస్తూ కళ్ళు తిప్పేస్తూ ఏమి తెలియనట్లు ముఖం పెడుతూనే ఉంది. ఆ చూపుల్లో చేష్టల్లో నాకు గతంలో లోతుల్లోని వల్లక్ష్మి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అయినా ధైర్యం చాలటం లేదు. ఉద్యోగం వయసుతో వచ్చిన హుందాతనం కామోసు. నా బ్యాగు బెంచిపోయిన పెట్టి బాత్రూంలకు వెళ్లాను. వెంటనే 2 నిమిషాల్లో మళ్లీ వచ్చాను రూమ్లోకి. వల్లక్ష్మి లేదు, ఆమె బ్యాగ్ లేదు. ప్లాట్ పైన కూలివాడిని అడిగాను ఆమె గురించి. సార్, మీకు తెలియదా, ఇప్పుడే చెన్నై ఎక్స్ప్రెస్ వచ్చింది, ఆమె ఆ ట్రైన్లో వెళ్లిపోయింది సార్, 2nd ACలో నేనే దిగబెట్టి వచ్చానన్నాడు. ఆశ్చర్యం, ఆమె ఆలోచనల్లో నాకు బాహ్య స్పృహ లేదని అప్పుడే అర్థమైంది. నేను గతంలోని వరలక్ష్మి జ్ఞాపకాల్లో విహరిస్తూ ఆ మధుర స్మృతులను ఆస్వాదిస్తూ కాలం మర్చిపోయాను. ఎప్పుడు ట్రైన్ వస్తుందని చెప్పారో ఆ ప్రకటనలేవి నా బుర్రకు చేరలేదు. ఒక్కసారి నీరు గారిపోయాను. ఇన్నేళ్లు తన జ్ఞాపకాల క్షణం ఒక యుగంగా ఎలా గడిపానో ఆమెకు చెప్పకుండానే ఆమె వెళ్లిపోయింది. మళ్లీ జీవితంలో కనిపించకపోవచ్చు, కనీసం ఆమె వరలక్ష్మేనా అని నిర్ధారించుకోకుండానే ఇంత వెతకలోనేనాను. ఒకవేళ ఆమె తన వరలక్ష్మి నిర్ధారిస్తే నేను నా జ్ఞాపకాల మాటేమిటి, అప్పుడు నా పరిస్థితి ఏమిటి? క్షణం పాటు కొయ్యిబారిపోయింది నా శరీరం. ఇలా జరిగిన దాన్ని జరగబోయేదాన్ని రెండు వైపులా బెరేజ్ వేసుకుంటే కొంత మనసుకు వేదన తగ్గింది. అన్నీ మన మంచికే, జరిగేవన్నీ మంచికని అనుకోవటమే మన మనిషి పని. ఆ తర్వాత కాసేపటికి నా హౌరా చెన్నై మెయిల్ వచ్చింది. నేను గూడూరు పని మీద వెళ్తున్నాను. నా కంపార్ట్మెంట్ నేను కూర్చున్నాను. కూలీ నా బ్యాగ్ పెట్టేసి వెళ్లిపోయాడు. రైలు కదిలిపోయింది. ఇదంతా జరిగి 1 వారం 10 రోజులైంది. హఠాత్తుగా నా అడ్రస్ కు ఒక రోజు స్పీడ్ పోస్ట్ లో ఒక ఉత్తరం వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందని ఆతృతగా ఫ్రమ్ అడ్రస్ వైపు చూశాను. ఫ్రమ్ వరలక్ష్మి PHD అని ఉంది. ఆతృతగా ఉత్తరం తెరిచి చూశాను. రామంగారికి నమస్కారాలు. నన్ను గుర్తుపట్టినా పలకరించే ధైర్యం లేని నిన్ను చూసి నేను నవ్వు ఆపుకోలేకపోయాను. నువ్వు ఏదో లోన మొదలుపడుతున్నట్టు అర్థమైంది. నీలో పిరికితనం పోలేదు నాడు నేడు. 40 ఏళ్లు మనం చివరిసారిగా కలిసి మనసారా మాట్లాడుకుని నీకు నేనంటే ఎంత ఇష్టమో నువ్వు నాకంటే అంత ఇష్టం. అప్పట్లో నువ్వు నాకు ఒక హీరోవి. నీలాగే నా బంధువుల లెక్కలను కాదనలేక పోయిన బలహీనత నాది. నాడు మనం కొంచెం సాహసం చేసుంటే ఇద్దరు జీవితాలు మరోలా ఉండేవి. నన్ను వెంకటసరావు అనే లెక్చరర్ ప్రేమించానని వెంటబడి పెళ్లి చేసుకున్నాడు. ఆయన కులం వేరవటంతో నా వాళ్లు అంతా ఒక్కసారిగా దూరమయ్యారు. కొంతకాలం కాగానే ఆయన వారి కులం వాళ్ళు చూసిన ఆస్తిపాస్తులున్నమాయని మరొకరిని ద్వితీయ వివాహం చేసుకున్నాడు. అప్పుడు తెలిసింది నీ ప్రేమలోని స్వచ్ఛత, నా భర్తలోని కుచితం సంకుచితత్వం. అన్నీ ఆలోచించి నేను ఆయన నుంచి విడిపోయాను. కానీ నువ్వు పట్టువదలకుండా PhD ప్రొఫెసర్ అయినావు అని తెలిసి ఎంతో సంతోషించాను. నీ అడ్రస్ నాకెలా దొరికిందని కదా నీ ఆశ్చర్యమంతా. నీ సూట్ కేసు పోయిన లేబుల్ లాగా పెట్టిన విజిటింగ్ కార్డును వెయిటింగ్ హాల్లో నువ్వు బాత్రూంకి వెళ్లినప్పుడు నేను నా మొబైల్ కెమెరాతో ఫోటో తీసుకున్నాను. దాని ఆధారంగానే ఉత్తరం. ఇవాళ నీ వాళ్లు నా వాళ్లు ఎవరూ లేరు, మనం ఇద్దరమే మిగిలాం. చిన్ననాటి స్మృతులు నీలో ఇంకా సజీవంగానే ఉన్నాయని నమ్ముతున్నాను. ఏ కాలేజీ సాక్షిగా మనం తొలిసారి చూపుల్లో కలిశాము, తిరిగి అదే ఊళ్ళు, ఆ కాలేజీ ఎలా ఉంటుందో, తిరిగి ఆ నాటి ఊసుల్లో ఆ అమరణమైన పరిశ్రమంలోనే మన జీవిత సార్థకతను ఎందుకు సాధించలేము? ఆలోచించు. నీతో జీవిత చివరి క్షణాలు గడపాలని ఉంది రాము. నా ఫోన్ నంబర్ అడ్రస్ ఈ లేఖలో ఇస్తున్నాను. అడుగు ఎటు వేస్తావో నీ ఇష్టం. నీ స్మృతుల్లో ఎల్లప్పుడూ గడపాలని ఆశించే నీ వరలక్ష్మి. నా కళ్ళు ఆర్ద్రమైనాయి. ఆ ఉత్తరం వరలక్ష్మి అడ్రస్సు ఆ కళ్ళనీళ్లలో కరిగిపోయాయి. అప్రయత్నంగా నా కాళ్ళు సూట్ కేసు వైపు కదిలాయి. ఎక్కడి నుంచో పాట, జీవితమే సఫలము రాగసుధా భరతము అంటూ నా చెవుల్లో వినిపించింది.
1: మీరింతవరకు జరిగేవన్నీ మంచుకని డాక్టర్ CHN మూర్తి గారి కథానిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు.

ఎటో వెళ్ళిపోయింది మనస్సు. ఈ చిత్రానికి షాన్ రమ్య ఎన్ఎస్కే పాడిన పాట విన్నారు. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, చిత్రం బావా మరదళ్ళు.

0: చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30గా వస్తోంది. తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎం మణి. ముఖ్యాంశాలు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ రేపటి నుండి అమల్లోకి రానుంది. కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఏఐతో ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య కార్మికులకు పిలుపునిచ్చారు. బర్మింగ్హామ్లో జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ భారత్కు 259 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వార్తల వివరాలు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ దేశ వాణిజ్య ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రపంచంలోని 2 ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య భవిష్యత్ దృష్టితో కూడిన ఆర్థిక భాగస్వామ్యానికి పునాది వేస్తుందని చెప్పారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ఒప్పందం రేపటి నుంచి అమల్లోకి రానుందని, దీంతో భారత్ బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతుందన్నారు. ఇది విస్తృత రంగాలను పరిగణనలోకి తీసుకుని టారిఫ్లు, టారిఫ్ సంబంధిత అడ్డంకులను తగ్గించేందుకు దోహదపడుతుందని తెలిపారు. పాల ఉత్పత్తులు, వ్యవసాయ రంగాల ప్రయోజనాలను పరిరక్షిస్తూనే భారతీయ వస్తుసేవలకు ఈ ఒప్పందం బ్రిటన్ మార్కెట్లో మరింత ప్రాప్యత కల్పిస్తుందని అగర్వాల్ వివరించారు. శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద స్మారక చిహ్నం నుండి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ యాత్ర ప్రజల్లో ముఖ్యంగా యువతలో దేశభక్తి భావనను మరింత పెంపొందిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర్యం, సమగ్రత, గౌరవం

0: హిందుత్వం కేవలం సరిహద్దులకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల స్మృతిపథంలో ఎల్లప్పుడూ కొనసాగుతుందనే సందేశాన్ని ఈ యాత్ర భావితరాలకు అందిస్తుందని పేర్కొన్నారు. 13 రోజుల పాటు సాగే ఈ మోటార్ సైకిల్ యాత్రలో 28 మంది రైడర్లు సుమారు 1900 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి భారతీయ సైనికుల ధైర్య సాహసాలు త్యాగాలను తెలియజేస్తారని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: నేషనల్ వార్ మెమోరియల్ సే ప్రారంభ హోకర్ చండీ మందిర్, పంజాబ్, హిమాచల్ ఆర్ లద్దాఖ్ కే దుర్గమ్ మార్గో సే హోతే హువే 26 జులై కార్గిల్ విజయ దివస్ కే పావన్ అవసర్ పర్ కార్గిల్ కే పవిత్ర వార్ మెమోరియల్ పహుంచేంగే. యే ఇతిహాస్ త్యాగ్ ఆర్ రాష్ట్రభక్తి సే సంవాద్ కర్నే కీ యాత్రా హోగీ.
0: కార్గిల్ విజయ్ దివస్ 2026 దేశవ్యాప్త వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న ఈ యాత్ర ఈ నెల 26న లదాఖ్లోని ద్రాస్ ప్రాంతంలోని కార్గిల్ యుద్ద స్మారక స్థూపం వద్ద ముగియనుంది. కృత్రిమ మేధస్సు ఏఐ యువత నైపుణ్యాలను సమర్థవంతంగా పెంపొందించగలదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సులో ఆయన ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ సాంకేతికత దేశవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులకు దారితీస్తున్నాయన్నారు. పరిశ్రమలు, కార్మిక సంఘాల మధ్య బలమైన సహకారం అవసరమని, అలాగే బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం ద్వారా ఉమ్మడి అభివృద్దిని సాధించవచ్చని తెలిపారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు స్కిల్ ఇండియా మిషన్ ద్వారా కొత్త కోర్సులను ప్రవేశపెడతామని మన్సుఖ్ మాండవ్య హామీ ఇచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఇండియా పోస్ట్ చరిత్రలో తొలిసారిగా మొదటి త్రైమాసిక ఆదాయం 4,000 కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు చేసింది. గత ఏడాది తొలి త్రైమాసికంలో 3,280 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ ఏడాది 22% వృద్దితో 4,000 కోట్లకు పైగా చేరడం గర్వకారణమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. వార్షికంగా 30% వృద్ది లక్ష్యానికి ఇది శుభారంభమని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంతో పాటు తొలి త్రైమాసిక పనితీరును సమీక్షించేందుకు ఆయన అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వివరాలను సింధియా వెల్లడిస్తూ,
2: Just held the review for quarter 1 26-27 of India Post, and it gives me great pleasure in informing you that we have had tremendous amount of growth in this quarter. As you all recall, last year we grew by an astonishing 20% from roughly 13,218 crores to almost 15,500 crores odd in terms of revenue. We've set very stiff targets for this year as well. This is the first time in India Post history that we are growing in double digits.
0: ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొత్తం త్రైమాసిక లక్ష్యంలో 100% పైగా సాధించిన ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే పార్సల్ సేవల్లో 100% పైగా లక్ష్యాన్ని అధిగమించిన బీహార్, తమిళనాడు సర్కిళ్లను అభినందించారు. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. హార్మోజ్ జలసంధి ద్వారా సురక్షితమైన, నిర్బంధం లేని సముద్ర రవాణా కొనసాగాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటిస్తోందని ఆయన చెప్పారు. హార్మోజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఒక చమురు నౌకపై ఇరాన్ దాడి చేయడంతో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోగా మరో 6 భారతీయులు గాయాల పాలయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ జరిగిన సంఘటనను ఖండించిందని చెప్పారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వానికి భారత్ తన తీవ్ర నిరసనను తెలియజేసిందని, ఇటువంటి దాడులు వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసినట్టు రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. భారతీయ రైల్వేలను ఆధునీకరించేందుకు చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా భూసేకరణ ప్రక్రియ మొత్తాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు రైల్ భూమి పోర్టల్ను ప్రారంభించనున్నట్టు

0: ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రైల్వే మంత్రిత్వ శాఖ నిర్మాణ రంగం సహా పలు విభాగాల్లో అనేక సంస్కరణలను అమలు చేస్తున్నట్టు న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులకు తెలియజేశారు. ఎరువులను ఇకపై కంటైనర్ల ద్వారా రవాణా చేయడానికి అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ ను కూడా ఇకపై కంటైనర్లలోనే రవాణా చేయనున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. కంటైనర్ విధానంలో భాగంగా ఏకీకృత లైసెన్సింగ్ వ్యవస్థను కూడా ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. రైల్వే వ్యాగన్ల రూపకల్పనను ఇకపై పరిశ్రమలే చేపట్టవచ్చని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
1: దో తరీకే రిఫార్మ్స్ హై, కుచ్ హై స్ట్రక్చరల్ రిఫార్మ్స్, కుచ్ హై ప్రొసీజరల్ రిఫార్మ్స్, కుచ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మే కామ్ మే ఆతా హై, రోడ్ కన్స్ట్రక్షన్ మే కామ్ మే ఆతా హై, ఔర్ బాకీ సారా కా సారా ఏక్ బహుత్ బడా ఎన్వైరన్మెంటల్ రిస్క్ బన్ కే నికల్తా హై. అగర్ హమ్ ఫ్లై యాష్ కా ఏక్ అచ్చా ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం బనా సక్తే హై, తో దెన్ వీ కెన్ యూజ్ ఫ్లై యాష్ ఇన్ ఎకనామిక్ వే, సిమెంట్ మే ప్రొడక్షన్ మే యూజ్ కర్ సక్తే హై, యా ఫిర్ రోడ్ కన్స్ట్రక్షన్ యా కిసీ దూసరే కన్స్ట్రక్షన్ మే హమ్ కామ్ మే లే సక్తే హై.
0: దేశ ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రతిపాదిత నిల్వ విధానంతో పాటు ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ గ్యారంటీ పీఈజీ పథకంపై కూడా ఈ సమీక్షలో చర్చించామని ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమం పోస్టులో తెలిపారు. ఆహార ధాన్యాల నిర్వహణలో ఉత్పన్నమవుతున్న సవాళ్లపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్టు పేర్కొన్నారు. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్కు ఇంగ్లాండ్ 259 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 258 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లో జోరూట్ 76, లియామ్ డాసన్ 68 పరుగులతో రాణించగా భారత్ బౌలర్ అక్షర్ పటేల్ అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. లక్ష్య ఛేదనలో భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 56 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఏఐతో ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య కార్మికులకు పిలుపునిచ్చారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

వినబోతున్న పాట తుమ్సే మిల్కే రాంగ్ నెంబర్. ఈ చిత్రానికి కుమార్ సాను, అనురాధ పాట్వాల్ గానం.

ఆస్కా అర్జున్ ఈ చిత్రానికి కవిత కృష్ణమూర్తి పాడిన పాట విన్నారు. ఈనాటి చిత్ర జగత్ హిందీ ఫిలిం గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి హరికథ వింటారు. భక్త మార్కండేయ, కథకులు శ్రీ ఎంవి సింహాచల శాస్త్రి.

హరికథాశ్రవణ కుతూహలరైన ఆకాశవాణి శ్రోతలకు శతాధిక వందన మందారములు సమర్పిస్తూ హరికథాపితామహులు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసవర్యులు రచించినటువంటి భక్త మార్కండేయ నేటి మన కథాంశం ఆలకించండి.

అది కృతయుగం. అందు మరుద్వతి మృకండులను పుణ్యదంపతులు అన్యోన్య ధర్మానువర్తనులై జీవయాత్ర చేస్తున్నారు. సకలమును ప్రసాదించిన సర్వేశ్వరుడు నిస్సంతు చింతను ఆ ఇంట కలిగించాడు. భగవంతుడు మనం అణిగిడవన్నీ మనకిచ్చేస్తే ఆయన్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. ఎంత గొప్పవారికైనా ఏదో అంత చింతని చెంతనుంచుతాడు స్వామి. అందుకే చితి జీవం లేని కట్టెను దహిస్తే చింత బ్రతుకున్న కట్టెనే కాల్చేస్తుంది. సంతానం లేదు మరుద్వతి మృకుండులకు. తమ తర్వాత తాము ఆచరిస్తున్నటువంటి ధర్మాన్ని కొనసాగించడానికి తమ కడుపున ఒక నలుసు లేనందుకు మిగుల వంత చెందుతూ ఆ దంపతులు చాలా దుఃఖంతో పీడింపబడుతున్నారు. సహజంగా స్త్రీమూర్తి అయినటువంటి మరుద్వతికి నిస్సంతు చింత మిగుల వంత కలిగిస్తుండగా భార్యా దుఃఖాన్ని గమనించి గ్రహించినటువంటి మృకండ మహర్షి ఒక చక్కని ఉపాయాన్ని తన ఇల్లాలికి ఇలా సెలవిస్తున్నాడు. మరుద్వతి, నిస్సంతు చింత చేత మిగుల వంత చెందవద్దు. స్వామిని ఆశ్రయించి మనోవాంఛని నెరవేర్చుకుందాం. సకల పుణ్యప్రదాసి అయినటువంటి వారాణసి మహాక్షేత్రానికి వెళ్ళి శ్రీ విశ్వనాథుడు యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది సంతానవంతులమవుదాం. ఎటువంటిదో తెలుసా ఆ పరమ పవిత్రమైనటువంటి వారాణసీ క్షేత్రమంటూ వారాణసీ మహద్వైభవాన్ని భార్యకు ఇలా సెలవిస్తున్నాడు మృకండ మహర్షి. ఏమంటున్నాడో విందామా.

సకల పుణ్యాన్ని కలిగించేది, నిమేషమాత్రమున సకల పాప పంకిలమును దహింపజేయగలిగినటువంటి శక్తి సమన్వితమైనది వారాణసి మహాక్షేత్రం. అందుకనే ఆనందవనే, మహాశ్మశానే, త్రికంఠక విరాజితే, వేగవాహిన్యా, గౌరీముఖే, శ్రీ విశ్వనాథ పరిపాలిత దివ్య చితాభూమౌ అని పెద్దలు వారాణసి మహాక్షేత్రాన్ని సంకల్పం చేస్తారు. ఆశ్రయించినటువంటి భక్తులకు నాస్తి అన్న శబ్దం అక్కడ పొడసూపదు. విశాలాక్షి, అన్నపూర్ణా సమేతుడైనటువంటి శ్రీ విశ్వనాథ ప్రభువు తమని ఆశ్రయించిన జీవులందరికీ అనంతమైనటువంటి సుఖాన్ని శుభాన్ని కలిగిస్తూ ఉంటారు. మరుద్వతి, అటువంటి పరమ పవిత్రమైనటువంటి వారాణసి క్షేత్రం వెళదాం. శ్రీ విశ్వనాథుణ్ణి మనసారా పూజిద్దాం. పరమేశ్వరుడి అనుగ్రహానికి ఎదురు చూచేటువంటి తపస్సు చేద్దాం అంటూ భార్యకు వారాణసి మహద్వైభవాన్ని సెలవిచ్చాడు మృకండ మహర్షి. మండు టెండలో మంచు వాన కురిస్తే మనస్సుకి ఎంత ఆహ్లాదం కలుగుతుందో, శ్రీ విశ్వనాథుడి యొక్క దివ్య వైభవాన్ని విన్నటువంటి మరుద్వతి మనస్సుకు అంత ఆహ్లాదం కలిగింది.

తప్పకుండా వెళదాం స్వామి. అంతకంటేనా, సంతానవంతులం కావడం కంటే మనకి కావలసినటువంటి అదృష్టం ప్రపంచంలో మరేదీ లేదు కదా అని మహదానంద పరవశురాలైంది ఆ తల్లి. ఒక శుభముహూర్తంలో భార్యాసమేతుడై మృకండ మహర్షి మధ్యే మార్గంలో అనేక తీర్థక్షేత్ర సందర్శనం చేస్తూ ఎట్టకేలకు వారాణసి మహాక్షేత్రం చేరారు ఆ దంపతులు. ఎదురుగా పరమ పావన తరంగ రంగయ్యైనటువంటి గంగాభవానిని దర్శించారు. ఇక్కడే చేమకూర వెంకట కవి విజయ విలాసం చెప్తూ అర్జునుడికి ఎలా కనపడ్డది ఆ గంగమ్మ అంటే, ఒక చక్కని స్వభావాన్ని స్వరూపాన్ని ఒక చక్కని విశేషాన్ని వివరిస్తారు మహానుభావుడు. ఎలా ఉన్నది గంగాభవాని అంటే, శైవాల కేశ పాశముల

0: దాని హిమవదుల సదురోజముల దాని సైకత శ్రోణి గలదాని చారుతర రూఢరంభోరువుల దాని రుక్మగంజి పాదముల దాని సర్వ సంపదల దాని గంచ మృకండు మౌని గంగా భవాని.
1: పరమ పావన తరంగ రంగయ్యైనటువంటి గంగాభవాని యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యం కలిగింది మృకండ దంపతులకు. భక్తితో గంగమ్మకు చేయవలసినటువంటి అర్చనాధికములన్నీ కూడా పూర్తి చేశారు. గంగలో స్నానం చేసి గంగ ఒడ్డున పితృదేవతార్చన కార్యక్రమాన్నంతా పూర్తి చేశాడు మృకండుడు. గంగానుగ్రహాన్ని పొందినటువంటి ఆ దంపతులు అనంతమైనటువంటి ఆనందానుభూతిలో తేలియాడుతూ శ్రీ విశ్వనాథుడి యొక్క దివ్య దర్శనం చేశారు. అక్కడ నుంచి అన్నపూర్ణ భగవతిని దర్శిస్తూ పరమ పావన తరంగ రంగయ్యైనటువంటి హర అంతరంగైనటువంటి అన్నపూర్ణ భవానిని ఇలా స్తోత్రం చేస్తున్నారు ఆ దంపతులు. ఏమంటున్నారో విందామా.

ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట సదసద్రూపధారిణి అష్టమూర్తి రజాజైత్రి లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత అన్నదా వసుధా వృద్ధ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి బృహతి బ్రాహ్మిణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియ అంటూ అన్నపూర్ణాదేవిని సాంగోపాంగంగా అర్చించారు. అమ్మ అనుగ్రహాన్ని పొందారు. అమ్మ అనుగ్రహం కలిగితే కలగంది లేదు, ఆ తల్లి దయ లేకపోతే లోకంలో మనకి కలిగేదీ లేదు కదా. అందుకనే మాతృదేవోభావ అని వేదవాణి. మాతా సమం నాస్తి శరీర పోషణం. అటువంటి సకల లోకాలకు తల్లి అయినటువంటి అన్నపూర్ణ భగవతి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది అక్కడ నుంచి కొద్ది దూరంలో ఉన్నటువంటి గోమతీ నదీ తీరం చేరారు మృకండ దంపతులు. సత్సంతానార్థులై పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి వాంఛతో, నిర్మల చిత్తంతో, నిశ్చల భక్తితో చిత్తాన్ని శివాయత్తం చేసి తపస్సు చేస్తున్నారా దంపతులు. పరమేశ్వరుడి అనుగ్రహానికి ఎదురు చూచేదాన్ని తపస్సు అన్నారు, వాని అనుగ్రహానికి ఎదురు తిరిగిన దాన్ని తమస్సు అన్నారు పెద్దలు. తపస్సు ప్రారంభించారు దంపతులు. తపస్సు చేత పూర్వజన్మార్చితమైనటువంటి దుష్కర్మ ప్రారంభం పరిచ్ఛేదమైపోతుంది. అందుకని తపస్సు చేత లోకంలో మానవుడు పొందలేనిది ఏమీ లేదు అని శాస్త్రం చెప్తున్నది. అటువంటి తపస్సు కూడా క్రోధం వల్ల నశించిపోతుంది అని కూడా శాస్త్రవచనం. తపఃక్రోధేన నశ్యతి అని శాస్త్రవచనం. అటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహం

విగ్రహాన్ని పొందటానికి ఆ దంపతులు నిర్మల చిత్తంతో తపస్సు ప్రారంభించారు. వీరి తపస్సు ఫలవంతం కావస్తున్నది. పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహ కరుణా కిరణ ప్రసారం ఈ దంపతుల దేహ గేహాల మీద ప్రకాశించడం మొదలుపెట్టింది. ఒక సుప్రభాత వేళ, ఒక శుభ సమయంలో గౌరీనాథుడైనటువంటి గరళకంధరుడు మృకండుడి మ్రోల సాక్షాత్కరించారు. వృషభవాహనారూఢుడైనటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యంలో పులకితుడై పునీతుడై పరమేశ్వరుణ్ణి ఇలా కీర్తిస్తున్నాడు మృకండుడు.

మహాదేవ మహాదేవ మహాదేవ దయానిధే భవానీవ భవానీవ భవానీవ గతిర్మమా మృత్యుంజయ పినాక చంద్రశేఖర భక్తరక్షణ దీక్షా దీక్షా విరూపాక్ష కవచి కపర్తి కైలాసపతి నీలలోహిత గరళకంఠ శంభో మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః శంకరా పురహరా పాపభయంకరా భక్త శుభంకరా శంభో అంటూ పరమేశ్వరుణ్ణి అమందానంద కందళిత హృదయారవిందులై స్తోత్రం చేశారు ఆ మునిదంపతులు. మునిదంపతులు చేసినటువంటి స్తోత్రానికి ముక్కంటి సంతసించాడు. మందస్మిత వదనారవిందుడైనటువంటి మహాదేవుడు మృకండుని చూస్తూ, మృకండా, ఏం స్వామి,

మృకండా, నీ యోగంలో నీవు తప్పక సంతానవంతుడో అవుతావని బ్రహ్మలిఖితం. తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది. కాకపోతే అన్నాడు శంకరుడు. ఏం స్వామి అన్నాడు మృకండుడు. మతిమంతుడై మహాపండితుడై 16 సంవత్సరముల పిల్లవాడు కావాలా? దుష్టుడై దుర్మార్గుడై 100 సంవత్సరములు జీవించేటువంటి పిల్లవాడు కావాలా? కాకివలే కలకాలం బ్రతికే సంతతి కావాలా? హంస వంటి క్షీరనీర న్యాయాన్ని తెలిసినటువంటి మహానుభావుడైనటువంటి సంతానం కావాలా? ఈ ఇద్దరిలో ఎవరిని ఇవ్వమంటావు నీవు? నీవు ఎవరిని కోరుకుంటే వారినే ప్రదానం చేస్తానన్నాడు ముక్కంటి. సంతానం కలుగుతుంది అని భావించినటువంటి దంపతులకు ఒకంత ఆలోచన కలిగింది. పరమేశ్వరుడి యొక్క వాక్యాన్ని వినేటప్పటికల్లా కొద్దిగా వెనక్కి వెళ్లారు. వాళ్లల్లో వాళ్ళు ఏదో ఒక నిర్ణయానికి వచ్చిన వారై మృకండు పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి చేతులు జోడించి తలను వంచి తన లోపల ఉన్నటువంటి తలపులను మహదేవ పాద సమర్పణం చేస్తూ ఇలా ప్రార్థిస్తున్నాడు. స్వామి, ఓ మహేశ్వర. ఏమయ్యా? ఏం మృకండా?

గుణవంతుడు, కీర్తివంతుడు, మతిమంతుడు, మహాపండితుడు, సర్వలోక చారిత్రుడైనటువంటి ఆ సత్పుత్రుణ్ణే మాకు ప్రసాదించు స్వామి. అందుకనే కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత వెలయువనములోన వలయజమున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా అన్నటువంటి బుధుల యొక్క మాట ఎక్కడైనా తప్పుతుందా? ఎన్నడైనా తప్పిందే? సుగుణ పారాసి వారాసి అయినటువంటి ఆ పిల్లవాణ్ణే ప్రసాదించు స్వామి అని వేడుకుంటున్నారు. ఇక్కడ మరుద్వతీదేవి మహాదేవ పత్నితో ఒకంత బేలగా ప్రార్థిస్తున్నది, తల్లి జగజ్జననివే, లోకమాతవే, కన్న కడుపు తీపి ఎరిగినటువంటి తల్లివి, నీ భర్త నా భర్తకు ఇలాంటి వరాన్ని ప్రదానం చేస్తుంటే నీవిలా ఆలోచిస్తూ ఊరుకుంటావా తల్లి?

అంబా జగదంబా సకలకళానీరదా, పరమేశ్వర వాంఛానుసారిణి శివమనోనుకూలిని శూలిని కపాలిని మృడాని భవాని, ఘన దారిద్ర్యముననుభవింపవచ్చుగాని పుత్రశోక మలవి కాదనుమా అనుమా, నాథునితో ననుమా తిండి లేకపోయినా నిలువ

లేకపోయినా ఎటువంటి మహా దుఃఖాన్నైనా అనుభవించవచ్చు, కానీ కడుపున పుట్టినటువంటి తమ పంట తమ కంటి ముందు రాలిపోవటం కంటే దుఃఖం జన్మనిచ్చినటువంటి తల్లికి మరేదైనా ఉంటుందా? లోకాలకన్న తల్లి, నీ భర్త నా భర్తకు ఇటువంటి వరమిస్తుంటే సాటి స్త్రీమూర్తివై నీవిలా ఏమీ మాట్లాడకుండా నిలుచోవటం భావ్యమేనా అమ్మా జగజ్జనని అంటూ తన మనస్సులో ఉన్నటువంటి బాధని మహదేవ పత్నికి సమర్పించింది మృకండ పత్ని. మరుద్వతి యొక్క మాట విన్నటువంటి ఆ శంకరార్థ శరీరిణి అయిన ఆ పార్వతీదేవి ఆమె భుజం మీద తన చేయి వేసి ఆమెను ఓదారుస్తూ

తన్మే మన శివ సంకల్పమస్తు మరుద్వతి, నా భర్త నీ భర్తకు ఇటువంటి వరాన్ని ఇచ్చాడు అంటే నా భర్త మనసులో వేరే సంకల్పం ఉన్నది. పరమేశ్వర సంకల్పం ఏమిటో పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు. ఆచరించడము అనుసరించడమే జీవులందరి కర్తవ్యం. మీరేం భయపడవద్దు. నారు పోసినటువంటి పరమేశ్వరుడు నీరు పోయక మానతాడా? భగవంతుణ్ణి ఆశ్రయించి చెడిపోయినటువంటి వారు లేరు, మానవులని ఆశ్రయించి బాగుపడ్డవాళ్ళు లేరు. కాబట్టి పరమేశ్వర ఆశ్రయం సర్వశ్రేయోదాయకం సుమా. మీ చిత్తాన్ని నా నాథుడి పాదసీమలో ఉంచండి. మీ సర్వాన్ని నా భర్త ధరిస్తాడు చూస్తాడు అని మహదాశీర్వచనం చేసింది పరమేశ్వరి. సంతుష్టాంతరంగులైనటువంటి ముని దంపతులు ముక్కంటి దంపతులకు అంజలించారు. ముక్కంటి దంపతులు అంతర్హితులైనారు. ముదావహులైనటువంటి ముని దంపతులు మునిపల్లె చేరారు. కాలచక్ర భ్రమణం జరుగుతూ ఉన్నది. పరమేశ్వర వాక్యానుసారంగా మరుద్వతి నెలదప్పి గర్భవతి అయి 9 నెలలు నిండుతుండగా ఒక శుభముహూర్తంలో పండంటి మగపిల్లవానికి జన్మనిచ్చింది. మృకండస్య అపత్య పుమాన్ మార్కండేయ అని నామకరణం చేశారు మృకండు. పిల్లవాడు శుక్లపక్ష చంద్రరేఖ వలె దినదినాభివృద్ధిని పొందుతూ సర్వులకు మహదానందాన్ని కలిగిస్తూ ఎల్లరకు తలలో నాలుక వలె మెలుగుతూ ప్రకాశిస్తూ 7 ఏండ్లవాడైనాడు మృకండ బాలకుడు. ఎలా ఉన్నాడు ఆ పిల్లవాడి యొక్క సంస్కార వైభవము అంటే, అందుకనే కొన్ని విద్యలు నేర్చుకుంటే వస్తాయి, కొన్ని భగవంతుడిస్తే కానీ రావు. దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వముచితజ్ఞత అభ్యాసేన నలభ్యంతే చత్వార సహజాగుణాహ అని చెప్తారు పెద్దలు. సంస్కారం భగవంతుడిస్తే గాని జీవుడు పొందగలిగేటువంటి ఒక అదృష్టం. అది ఒకరిని చూచి నేర్చుకుంటేనో ఎక్కడో నేర్పబడుతుంది అనేటువంటి భ్రమలో ఉన్నవాణ్ణి భగవంతుడు కూడా ఉద్ధరించలేడు. పూర్వజన్మాంతర సంస్కార విశేషం ఆ పిల్లవాడిలో పరిఢవిల్లుతూ ఉన్నది. అందుకనే సుకర్మానుష్ఠాన వైభవం ఎలా కలుగుతుంది అంటే, పూర్వజన్మలో ఆ జీవి చేసినటువంటి సుకర్మానుభవం ఫలంలోకి వచ్చినప్పుడు ఆ అనుభవ సారం జీవుడికి తెలుస్తుంది అని శాస్త్రవచనం. ఎలా పెరుగుతున్నాడు పిల్లవాడు ఇక్కడే చెప్తారు మహానుభావులైనటువంటి నారాయణదాసు గారు.

సర్వ శుభలక్షణములతో సుగుణములకు మేలుబంతిగా ప్రకాశిస్తూ తండ్రి వద్ద విద్యాభ్యాసం చేస్తూ సర్వశాస్త్ర మతిమంతుడై మహాపండితుడై సకాలోపనీత సంస్కారం చేసుకుని వేద విద్యాధ్యయనం చేస్తున్నాడు మృకండ బాలకుడు. అలాంటి ఒక శుభ సమయంలో అతడి అదృష్ట విశేషం చేత సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి వాళ్ళు, సమస్త కాలాన్ని పరమేశ్వర అనుజ్ఞానుసారంగా నడిపింపచేయగలిగినటువంటి మహానుభావులు, ధీరులు, గంభీరులు, సదాచార సంపన్నులు, సత్యవాక్యాన్ని నిరంతరము అనుసరిస్తూ ఆచరిస్తూ జీవితాన్ని ధన్యత చేసుకునేటువంటి మాన్యులు, పుణ్యులు, గణ్యులైనటువంటి అత్రి, కశ్యప, భరద్వాజ, వశిష్ఠ, విశ్వామిత్ర, జమదగ్ని, గౌతమాదులుగా పేరుగాంచిన సప్తర్షి బృందం భగవన్నామ సంకీర్తన విశారద తత్పరులై మృకండుడి గృహప్రవేశం చేస్తున్నారు. మహాత్ముల దర్శనం సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది. అందుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకరవాణి. సజ్జనులని ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది అని అడిగారట గురువుని శిష్యుడు. ఏమి కలగదో నీవు చెప్పరా నాయనా, కలిగేదేదో నేను తర్వాత చెప్తాను అని చెప్పారు గురువు. అందుకని సజ్జన దర్శనం సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది. అటువంటి మహానుభావులైన సప్తర్షులు భగవన్నామం చేస్తూ మృకండుడికి గృహప్రవేశం చేస్తున్నారు.

భగవన్నామ సంకీర్తన తత్పరులైనటువంటి సప్తర్షి బృందం మురికండడి గృహప్రవేశం చేశారు. ఎదురు వెళ్లి సభక్తికంగా అర్ఘ్యపాద్యాది విధుల గౌరవించి ఆదరించి సమ్మానించి వారిని లోపలికి తీసుకువచ్చి ఉచిత ఆసనముల మీద వారందరినీ అలంకరింపజేశారు మృకండ మహర్షి. 8 ఏండ్ల వాడైనటువంటి మృకండ బాలకుడైన మార్కండేయుడు తండ్రి చేస్తున్నటువంటి ప్రతిక్రియని శ్రద్ధాబద్ధ బుద్ధితో గమనిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు, తండ్రికి సహకరిస్తున్నారు. అందుకనే పిల్లలు వివేకవంతులైనా

0: ఇంటి ప్రభావం ఉంటుంది. వివేకహీనులైన ఆ తల్లిదండ్రుల ప్రభావం వారి మీద తప్పకుండా ఉంటుంది. ఆవు చేను లోపల మేస్తూ ఉంటే దూడ గట్టునమయ్యేది కదా. ఆ మార్కండేయుడు 8 ఏళ్ళు కూడా నిండలేదా పసివాడికి చూడండి. అందుకనే సంస్కారం చాలా గొప్పది. పూర్వజన్మ సుకర్మానుష్ఠాన ఫలము బలము చేత ఆ పసివాడు తండ్రి చేస్తున్న ప్రతిక్రియని శ్రద్ధాసక్తులతో గమనిస్తూ తన వంతు కర్తవ్యంగా తన చిన్ని చిన్ని చేతులతో ఆ మహాత్ముల పాద ప్రక్షాళన చేస్తూ వారికి నమస్కరిస్తున్నాడు. ఇంత చక్కగా మృకండు చేస్తున్న ప్రతి పనిని శ్రద్ధతో ఆచరిస్తున్నటువంటి ఆ పసివాడి యొక్క పూర్వజన్మ సంస్కార బలీయతకు సంతసించారు సప్తర్షి బృందం. సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: మార్కండేయ శర్మాణాం అహం భో అభివాదయే.
0: వారందరినీ గౌరవించి చిట్ట చివరిగా దండవత్తు ప్రణామం చేస్తూ తన గోత్ర ప్రవరలు చెప్పుకొని వారి ఆశీర్వచనాన్ని అపేక్షించాడు ఆ బాలుడు. ఇంత చక్కగా తమకి నమస్కరించినటువంటి బాలుడి యొక్క సంస్కారానికి పరవశించినటువంటి మహానుభావులు
2: శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శత సంవత్సరం దీర్ఘమాయుః చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ
0: అంటూ మహదాశీర్వచనం చేశారు. ఎప్పుడైతే శతమానం భవతి అంటూ వారు ఆశీర్వదించారో ఇక్కడనే నారాయణదాస్ గారు ఒక మంచి మాట చెప్పారు. హరికథ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమి అంటే కథాంతమున కథకుడు బ్రహ్మ నిరూపణంబు చేయవలే అని చెప్పారు. బ్రహ్మ నిరూపణంబు జరిగిన కథ మాత్రమే హరికథ ఎనంబడును. అట్లు బ్రహ్మ నిరూపణంబు గాని కథలు అరికథలు అరకథలు అరకొర కథలు అనంబడును గాని హరికథలు అనంబడవు అని చెప్పారు ఆ మహానుభావులు. సప్తఋషులు ఎటువంటి వారు? సత్యమండలం మీద నిలబడి ఉన్నారు సప్తఋషులు. సత్యమండలం మీద నిలబడి ఉన్నటువంటి సప్తఋషులు ఇటువంటి అసత్య దీవనం చేస్తే సత్యమండలం నిలుస్తుందా? సత్యమండలం నిలవకపోతే సప్తర్షి మండలం నిలుస్తుందా? సప్తర్షి మండలమే నిలవకపోతే బ్రహ్మమండలం నిలుస్తుందా? దీనికి సిద్ధాంతం కథాంతంలో నిరూపణం చేశారు దాసుగారు.

ఎప్పుడైతే శతమానం భవతి, శతమనంతం భవతి, శతమైశ్వర్యం భవతి, శత సంవత్సరం దీర్ఘమాయుహు అని ఆశీర్వచనం చేశారో, విన్నటువంటి మృకండు గిరుక్కున వీరి వైపు తిరిగారు. అయ్యా అయ్యా అయ్యా, మహానుభావులు, అపరోక్ష జ్ఞాన సంపన్నులు, సత్యం తప్ప మరొక్కటి ఎరగనటువంటి సాధువర్తనులైనటువంటి మీ ఓటి వారు ఇటువంటి ఆశీర్వచనం మా పిల్లవాడి ఎందు వర్తిస్తుందా స్వామి? ఏ శుభలక్షణమైతే మా వాడికి లేకుండా పోయిందో ఆ లక్షణాన్ని మీరు అపేక్షించడమే కాకుండా అనంతమైనటువంటి రక్షణతో, దక్షతతో, దీక్షతతో మా పిల్లవాడికి ఇస్తున్నారు స్వామి. ఈ ఆశీర్వచనం సత్యమవుతుందా? మీరన్నటువంటి మాట రిట్ట కాదు కదా అంటూ దుఃఖిస్తున్నాడు మృకండుడు. అందులో మొదటివాడైనటువంటి అత్రికి ఒకంత ఆశ్చర్యము, మరొకింత అనుమానం కలిగింది. ఇదేమిరా, లోకంలో మనం ఆశీర్వదించకపోతే దుఃఖించేవాణ్ణి చూశాం, మనం ఆశీర్వదిస్తే దుఃఖిస్తున్నటువంటి వాణ్ణి వీణ్ణే చూస్తున్నాం, ఏం మృకండా, ఏమిటి సంగతి అని అడిగారు. సర్వలోక శరణ్యులైనటువంటి మీ ఓటి మహాత్ములకి చెప్పగలిగిన వాణ్ణా, మా పిల్లవాడి యొక్క భవిష్యత్తు మీరే ఆలోచించండి అని సెలవి విన్నవించాడు మృకండుడు. వెంటనే భవిష్యత్తుని గమనించారు, గ్రహించాడు. అరెరెరెరే, ఎంత పొరపాటు జరిగింది! పరమేశ్వరుడు ఈ పిల్లవాడికి 16 సంవత్సరాలు ఆయుర్దానం చేస్తే మనం శత సంవత్సరం అంటూ ఆశీర్వచనం చేశాం, ఇది ఎలా సంభవమవుతుంది, ఇది ఎలా జరుగుతుంది? సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి మన నోటి వెంట ఇటువంటి అసత్య ఆశీర్వచనం ఎప్పుడూ రాలేదే, ఇవాళ ఎందుకు ఇలా కలిగింది? ఏదైనా పరమేశ్వర సంకల్పం ఉంటేనే కదా ఇలాంటివన్నీ సంభవిస్తాయి. సర్వజీవ చైతన్య కారకుడైనటువంటి పరమేశ్వరుడి సంకల్పం వేరే ఉంటుంది. కట్టకడకు జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది, జరిగినది ఆ సంకల్పం ఒక్కటే అని ఒక స్థిరమైనటువంటి నిశ్చయానికి వచ్చారు.

కండా సత్యవాక్యాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ జీవిస్తున్నటువంటి మా నోటి వెంట అసత్యం ఎప్పుడూ రాదు. పరమేశ్వరుడి యొక్క శాసనం ఏదైతే ఉంటుందో దాన్ని లోకంలో అమలు చేసేవాళ్లమే మేమయ్యా. అటువంటి పరమేశ్వరుడి రక్ష ఎలా ఉంటుందో ఈశ్వరుడికే తెలుస్తుంది. మానవ ప్రయత్నం చేద్దాం, దైవానుకూలత కోసం ప్రాకులాడదాం అంటూ ఆ పిల్లవాణ్ణి తమ వెంట పంపించవలసిందిగా ఆదేశించారు. సంతుష్టాంతరంగుడైనటువంటి మృకండు మార్కండేయ బాలకుణ్ణి సప్తఋషుల వెంట పంపిస్తున్నారు. ఎంత అదృష్టవంతుడు కాకపోతే సప్తఋషుల దర్శనమవుతుందండి ఆ పిల్లవాడికి. పూర్వజన్మలో ఎంత సుకర్మానుష్ఠానం చేసి ఉండకపోతే సశరీరంతో బ్రహ్మలోకం వెళ్ళేటువంటి అదృష్టం కలుగుతుందా? అటువంటి మహదదృష్టవంతుడైనటువంటి ఆ పశు పిల్లవాడు సప్త మహర్షుల వెంట బ్రహ్మలోక ప్రయాణం చేశారు. ఎదురుగా సహస్రదళ పద్మము మీద ఆసీనుడై ఉన్నాడు బ్రహ్మదేవుడు, ధ్యానమగ్నుడై ఉన్నాడు. సావిత్రి, సరస్వతి, గాయత్రి అనేటువంటి మువ్వురు భార్యలతో ప్రకాశిస్తున్నాడు. సప్తకోటి మహామంత్రములు స్వస్వరూపాలతో బ్రహ్మను కీర్తిస్తూ ఉన్నాయి. రాజసూయ, పౌండరేక, అశ్వమేధాది మహాక్రతువులు చేసినటువంటి వారు ఆ బ్రహ్మసభలో చక్కగా గౌరవింపబడుతున్నారు. అటువంటి బ్రహ్మసభను దర్శించాడు పశువాడు. ఎదురుగా ఉన్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మని చూపించారు సప్తమహర్షులు. ఎప్పుడైతే చతుర్ముఖుడి యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యం కలిగిందో ఆ పిల్లవాడి మనస్సులో భక్తి పొంగి పొరలు వారుతూ ఉన్నది. అందుకనే మోక్ష సాధన సమగ్రియాం భక్తిరేవ గరీయసి అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. భగవద్ దర్శనం కలగాలి అంటే భక్తి అనేటువంటి పరికరాన్ని మానవుడు పొంది ఉండాలి. ఆ భక్తి చేత జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం చేత మోక్షం తెలుస్తుంది అని శాస్త్రవచనం. అటువంటి పరిపూర్ణ శుద్ధ సత్వ భక్తి సమన్వితుడైనటువంటి ఆ పశుపిల్లవాడు చేతులు జోడించి తలను వంచి లోపల అనంతమైనటువంటి ఆనంద బాష్ప సుధావృష్టి సహస్రల పద్మం మీద కూర్చున్నటువంటి బ్రహ్మదేవుణ్ణి అభిషితం చేస్తూ ఉండగా సంతుష్టాంతరంగుడై ఇలా గానం చేస్తున్నాడు ఆ చతుర్ముఖుని ఈ పసిపిల్లవాడు. ఏమంటున్నాడు అంటే, నవమితే చరణు సరసి జ

వారే మహానుభావులు, వారే ధన్యులు. ఒక్కసారి ఒక ఏ వస్తువుని ఒక్కసారి దర్శించినంత మాత్రమున అన్య వస్తు దర్శనాపేక్ష సమూల ఛేదనమైపోతుందో అదే పరబ్రహ్మ దర్శనము. అటువంటి చతుర్ముఖుడు సర్వప్రాణి లలాటకోటి లేఖా మహావిద్యాను సంధాత ధాత అజుడు పద్మసంభువుడు విరించి వాణీ మనోనాథుని యొక్క దివ్యదర్శన వైభవం కలిగింది ఆ పశువాడికి. మనస్సంతా కూడా పండి పరిఢవిల్లుతూ ఉండగా గబగబగబగబగబ వెళ్ళి 1000 దళముల పద్మము మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ బ్రహ్మకు సాష్టాంగ నమస్కారం చేశాడు పశువాడు. ఎప్పుడైతే చక్కని చిలుక పలుకుల వంటి ఆ శృతిగానం విన్నాడో బ్రహ్మగారు అరమోడ్పు కన్నులతో ఆ పశువాణ్ణి చూచాడు. ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఎంత సొగసుగా సోయగంగా ప్రకాశిస్తూ ఉంటుందో అలా ప్రకాశిస్తున్నది పశువాడి ముఖమండలం. ఆ పశువాడి ముఖమండల దర్శనం మాత్రం చేత బ్రహ్మకు మహదానందం కలిగింది. అని ఇరుకేలం తన పద వనజంబులు పట్టుకున్న బాలకమణిని బ్రహ్మదేవుని మనస్సులో హిందోళం ప్రవహించడం మొదలుపెట్టిందేమో. అని ఇరుకేలం తన పద

తన రెండు పాదములంటి ప్రణమిల్లుతున్నటువంటి ఆ పశువాణ్ణి చూచినటువంటి బ్రహ్మదేవుడికి మహదానంద సంజనితుడై ఆ పిల్లవాడి రెండు రెక్కల కింద ఇలా చేయి వేసి ఎత్తుకున్నాడు. సప్తమహర్షులు మహదానంద పరవశులైనారు. ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని తన అంకపీఠం మీద కూర్చోబెట్టుకుని హస్తమస్తక సంయోగం చేస్తూ వారి నిగారింపు బంగారు బుగ్గలని అలా తన చేత్తో పుణుకుతూ ఆ పిల్లవాడి యొక్క స్వరూప వైభవాలకు సంతసిస్తున్నటువంటి చతురానడు శతమానం భవతి శతమనంతం భవతి. పిల్లవాణ్ణి ప్రథమత దర్శించినటువంటి సప్త ఋషులు ఏ దివ్యాశీర్వచనం చేశారో అదే ఆశీర్వచనం చేశాడు బ్రహ్మదేవుడు. వశిష్ఠుడు తట్టుకోలేక పకపకమన్నాడు. వశిష్ఠుని పరిహాసానికి కోపోద్రిక్త మానసుకుడైనాడు బ్రహ్మగారు. ఎందుకు నవ్వావు అని అడిగారు. ఆ కారణం మేం చెప్పడం కంటే మీరు ఆలోచిస్తే బాగుంటుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మకనుల ఎందుక ఇంచుక కెంపుదోప, మీరిప్పుడు నవ్వకారణమదే మన వారలలోన వశిష్ఠుడు ఓ ఎప్ప 16 వత్సరములాయువు వీనికి శంభుడివ్వగా తప్పునే నీదు దీవెన ఎటంచు నవ్వితి మంచు చెప్పగన్ అంటూ సమస్యని సులభంగా విడుదల చేశాడు వశిష్ఠుడు. ఒకింతకు బాధపడ్డాడు బ్రహ్మదేవుడు. పరమేశ్వరుడి వాక్యం జరగాలి అంటే మన 8 మంది ఇచ్చిన వాక్యం రిత్త కావాలి. మనం 8 మంది ఇచ్చినటువంటి వాక్యం సత్యం అవ్వాలి అంటే పరమేశ్వరుడి ఆశీర్వచనం రిత్త కావాలి. ఏం చెయ్యాలి అని ఒకింత తర్జన భర్జనల అనంతరం బ్రహ్మదేవుడు కర్తవ్య నిరూపణం చేశాడు, శ్రమ విభజన చేశాడు. సప్తఋషులారా, ఇప్పటి నుంచి ఈ పిల్లవానికి 15 సంవత్సరముల 11 నెలల 29 రోజుల వరకు పరమేశ్వరుడి యందు ఆరూఢమైనటువంటి భక్తి విశ్వాసతలను కలిగించడం మీ వంతు. ఒక్కరోజు ఈ పశువాని కోసం పరమేశ్వరుడు గురించి ప్రార్థించడం నా వంతు అని కర్తవ్య నిర్దేశం చేశాడు. శ్రమ విభజనం జరిగింది. ఆ పిల్లవాణ్ణి తీసుకుని సప్తమహర్షులు భూలోకానికి వస్తూ అనంత దయాళు అయినటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందటానికి ఏం చెయ్యాలో సెలవిస్తున్నారు మార్కండేయుడికి. శ్రద్ధాళువై చేతులు జోడించి తన ఆయుర్దాన కారకుడైన పరమేశ్వరుణ్ణి తాను ఎలా ఆశ్రయించాలో అనేటువంటి విశేష జిజ్ఞాసతో పిల్లవాడు వింటున్నారు, పెద్దలు సెలవిస్తున్నారు మార్కండేయ.

అలా మారశత్రుని కన్న దైవము వేరే లేదని ఎంచుమా? సంసార సముద్రాన్ని దాటటానికి పరమేశ్వరుడి నామమనేటువంటి నావ తప్ప మరొక్కటి లేదు నాయనా జీవులకు అంటూ సర్వకర్మ పరమేశ్వరుడి యొక్క దివ్య కరుణ చేత పరిచ్ఛేదనమవుతుంది అనేటువంటి ఆరూఢ విశ్వాసాన్ని మార్కండేయునికి కలిగించి అటునుంచి వాణ్ణి ఇంటికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు ఈ వృత్తాంతం ఎరిగించి అనంతమైనటువంటి అఖండ సచ్చిదానందమును కలిగించేటువంటి దిశగా దిశగా మార్కండేయుడి యొక్క ప్రయాణం చేయించ నిశ్చయించి ఆ పశువాన్ని తీసుకుని అఖండ గోదావరి తీరం చేరారు సప్తర్షి బృందం. అక్కడ ఒక మారేడు వనంలో ఆ పిల్లవానికి అంచితమైనటువంటి శివపంచాక్షరి మహాదీక్ష మంత్రోపదేశం చేశారు. నాయన, నేటి నుంచి ఈ పంచాక్షరీ మంత్రమే నీకు అనంతమైనటువంటి రక్ష రక్షణ అని సెలవించి అక్కడ నుండి వారు విడలిపోయినారు. సప్తఋషులు ఉపదేశించినటువంటి శివపంచాక్షరీ మంత్రాన్ని మార్కండేయుడు ఆరూఢ భక్తి విశ్వాసతతో జపం చేస్తూ ఉన్నాడు. జపం చేత ఎంతటి పూర్వజన్మ కర్మ కూడా పరిచ్ఛేదమవుతుంది అని ధర్మవాణి. అటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య నామ జపమే కాకుండా నిరంతరము పరమేశ్వరుణ్ణి అనేక విధములుగా అర్చించేవాడు, పూజించేవాడు, ప్రార్థించేవాడు, ఆరాధించేవాడు, తన తల్లిదండ్రులను సేవించడానికి తనకు ఒకంత ఆయుర్దానాన్ని పెంచమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించేవాడు. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం, శివార్పణం అంటూ పరమేశ్వరుడి యొక్క సైకత లింగాన్ని చేసి ఆ గోదావరి తీరంలో ఉన్నటువంటి ఆ గోదావరి జలములతో పరమేశ్వరుణ్ణి అర్చించేవాడు, బిల్వములతో పూజించేవాడు, పున్నాగ పూలతో తన మనస్సులో ఉన్నటువంటి ఆవేదనను మహదేవుడికి సమర్పణ చేస్తూ

నిరంతరము పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ గౌరీశునకు మది కరుగునా, తొలగునా నా కపమృత్యువు, తరగునా నా తల్లికి పుత్రశోకము అంటూ ఎందుకు ఆయుర్దానం కోరుకున్నాడా పసివాడు పరమేశ్వరుణ్ణి అంటే, తన జన్మ వల్ల తన తల్లిదండ్రులకు ఏ ఉపయుక్తత కలగలేదు స్వామి, నా తల్లిదండ్రులను సేవించేందుకైనా నాకు ఆయు ప్రదానం చెయ్యండి అని వేడుకున్నారు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నటువంటి మాట వృధా అవుతుందా. అందుకనే తల్లిదండ్రుల క్షేమాన్ని తల్లిదండ్రుల ప్రేమని కోరుకున్నవాణ్ణి మాత్రమే లోకంలో పుత్రుడు అని పిలుస్తారు. అలా కాని వాళ్ళందరినీ కొడుకులు అనేటువంటి శబ్దంతో లోక వ్యవహారం జరుగుతూ ఉంటుంది. అలా పిల్లవాడు నిరంతర పరమేశ్వర అర్చనలో పెరిగి పెద్దవాడై 16 ఏండ్ల వాడైనాడు. ఆ రాత్రి తెల్లవారితే ఆ పిల్లవాని బ్రతుకు తెల్లవారిపోతుంది. అయినా పరమేశ్వరుడి దయ కలగలేదు. చాలా దుఃఖంతో మహాబాధతో తనకి ప్రాణం పోతున్నదన్నటువంటి బాధ ఆ పిల్లవాడిలో లేశమైననూ కనపడలేదు. తన తల్లిదండ్రులను సేవించలేకపోతున్నాననేటువంటి దుఃఖం ముందు అపమృత్యు దుఃఖం ఆ పిల్లవాడికి ఎక్కువ అనిపించలేదు. అలాంటి సమయంలో కాలం చెల్లిన జీవులను కబలించేటువంటి ధర్మం కలిగి ఉన్నటువంటి సమవర్తి మార్కండేయుడు ముందు ప్రత్యక్షమైనాడు. ఎటువంటి అదృష్టవంతుడండి ఆ పిల్లవాడు, ఈ మాంసనేత్రాలతో బ్రహ్మ సందర్శనం చేశాడు, సప్తఋషులను దర్శనం చేశాడు, సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి వారికి మాత్రమే సమవర్తి దర్శనమవుతుంది. ఆ సమవర్తి ఎవరికి కనపడ్డాడండి లోకంలో అంటే, ఎవరికి పడితే వారికి కనపడేటువంటి మహానుభావుడు కాదాయన. ఒక్క మార్కండేయుడికి దర్శనమిచ్చారు, మహాపతివ్రత అయినటువంటి సావిత్రీదేవికి మాత్రమే దర్శనమిచ్చారు. సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి వారికి మాత్రమే సమవర్తి సందర్శనమవుతుంది. నాయనా, ఆయువు పూర్తయినటువంటి వారిని నా లోకానికి తీసుకువెళ్లవలసిన ధర్మం నాకున్నది, నీవు లేచిరా అన్నాడు. పిల్లవాని యొక్క మనస్సు మహాదేవుడి యందు లగ్నమైంది. చాలాసేపు జరిగింది వీరిద్దరికీ అనేక వాద ప్రతివాదాలు. కొంచెం మూర్ఖించినటువంటి సమవర్తి కోపము సర్వ పాపములకు మూలము అన్న విశేషాన్ని పరమేశ్వరుడు యమధర్మరాజులో నిరూపించదలుచుకున్నాడు. కాబట్టి తన చేత ఉన్నటువంటి కాలపాశం పిల్లవాడి మెళ్ళో పడేట్టుగా విసిరాడు యమధర్మరాజు. పిల్లవాడు పరమేశ్వర శివలింగాన్ని కౌగలించుకుని ఉన్నాడు. ఆ సమయంలో పాశము పరమేశ్వరుడి గళాన సగము, పశివాడి గళమున సగము పడ్డది. అది చూడలేదు యమధర్మరాజు. పాశం వేసి లాగుతున్నాడు. పిల్లవాడు చిత్తాన్ని శివాయత్తం చేశాడు, అద్వైత సమాధి స్థితిని పొందాడు. ఇదియే బ్రహ్మ నిరూపణము. అక్కడ పరమేశ్వరుడు వేరు, మార్కండేయుడు వేరు కాదు. మార్కండేయుడే పరమేశ్వరుడైనాడు, పరమేశ్వరుడే మార్కండేయుడైనాడు. అద్వైత సమాధి స్థితిని పొందుతూ

ప్రయూర ప్రప్త భుజంగ మర్దిత బలోగ్రోద్దండ మాతంగ తారారట్ ప్రజ్వలితోత్తమంగ లలితార్థ స్వాంగ మృత్యుంజయ కరుణాలోకన జాల రాత్రిచర మేఘ స్తోమ వాతూల సింధుర చర్మాంచిత చేల మూర్ధవిల సద్యోవాకినీకూల సద్గిరిజా చిత్త విలోల భక్తజన హృద్వీహి ధిన్నటచ్చీల భాస్వర దక్షిణ యశో విశాల శశిరాజత్పాల మృత్యుంజయ నత బృంద భయదాన పాలతల విన్యస్తోన రూన సంతత సామాగమ గానయోగి జన హృద్యన్మోక్ష సంధాన ప్రోద్ధత హాళాహల పానభిక్షిత కనద్దాక్షాయణీమాన సంగత కారుణ్య నదీన

అధిపతయే అంటూ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ అద్వైత సమాధి స్థితిని పొందినటువంటి బాలుడు మూర్ఛాగతుడైనాడు. ఎప్పుడైతే పిల్లవాడు మూర్ఛిల్లినాడో పాశం ఆ సగగళంలో ఉన్నటువంటి పెద్దవాణ్ణి కబళించడం మొదలుపెట్టింది. సమవర్తి చేయు ముష్కర కృత్యమునకు ఈశుడు ఈసరించుకుని యమునికి బుద్ధి చెప్పదలంచి భూనభోంతరములో దద్దరిల్లుతుండ శివలింగము బీటలు వార సాక్షాత్కార వైభవం చేసి తన త్రిశూలంతో సమవర్తిని దునిమాడు పరమేశ్వరుడు. సర్వుల ప్రాణములు హరించు యముని ప్రాణములు ఈశుని చేతిలో హరించిపోయినాయి. దయామయుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అనేక విధాల ప్రార్థించాడు. జయ జయ జయ దేవ మహాదేవ సర్వేశ సర్వాంతరాత్మ. ఏం కావాలి అని అడిగాడు పరమేశ్వరుడు మార్కండేయుని. ఇది భారతీయ సనాతన సంస్కృతి.

0: Delhi today. Union Textiles Minister Giriraj Singh inaugurated the event. Speaking to media, Mr. Singh said, BharatTex is the vision of the Prime Minister. He said it is now an international event and every year there has been an increase of exhibitors, buyers, sellers and visitors. The minister said MSMEs and entrepreneurs are also attending the BharatTex. He said free trade agreements with different countries are benefiting the textiles sector. The Enforcement Directorate, ED, has arrested a private software and fintech firm chairman in connection with the alleged Mahadev online betting app linked money laundering case. The agency had recently attached assets worth over 940 crore belonging to the chairman, his family members and entities allegedly owned and controlled by him. In cricket, chasing a target of 259 runs set by England, India were 239 for 4 in 42 overs in the first of the three-match ODI series at Edgbaston, Birmingham, when reports last came in. Earlier, electing to bat first, England were all out for 258 runs in 47.5 overs. In FIFA World Cup, France will take on Spain in the first semi-final at Dallas Stadium in Texas, US tonight. And that is the end of this news bulletin.
1: अब सुनिए आज शाम 6:30 बजे प्रसारित मार्केट मंत्र कार्यक्रम का पुनः प्रसारण.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 7:15 ఉదయరేఖలో కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం నేరారోపణ చేయబడ్డ వ్యక్తికి చట్టపరమైన హక్కులు అంశం గురించి డాక్టర్ వెంకట రమణారెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఆ తదుపరి కేజీ సత్యమూర్తి గారి జయంతి సందర్భంగా మహాకవి శివసాగర్ సాహిత్యం ఒక పరిశీలన అంశం గురించి శ్రీమతి పి రుక్మిణి ప్రసన్న గారి ప్రసంగం వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ బలిచేపల్లి రామకృష్ణ శాస్త్రి గారి గానం ప్రసారమవుతుంది. ఒంటిగంట 30 నిమిషాలకు వనితావాణి స్త్రీల కార్యక్రమంలో సాంప్రదాయ ఆహార పద్ధతులలో ఆరోగ్య పరిరక్షణ శ్రీమతి బి శ్వేతారాణిబాయి గారి ప్రసంగం, ఇంకా లలిత గీతాలు, రాత్రి తినకూడని పండ్లు సంబంధించిన విశేషాలు వినవచ్చు. 4:30 మృత్సకటికం సంస్కృత పాఠం నాటకం గురించి వివరణ 3వ అంకం ప్రసారమవుతుంది. అధ్యాపకులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, విద్యార్థి కె కృష్ణ సాకేత్. 6:30 పల్లెసిమలు కార్యక్రమంలో గుండె జబ్బులు లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ధారావాహికలో గుండె లయలో ఇబ్బందులు పర్యవసానాలు, పేస్ మేకర్స్ అమర్చుట చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల్లో వచ్చే లంపీస్కిన్ వ్యాధి లక్షణాలు, చికిత్స గురించి డాక్టర్ వి సమత గారితో పరిచయం వింటారు. ఇంకా జానపద గీతం. ఆ తదుపరి వర్షాలు కురుస్తున్న సమయంలో చేపల చెరువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన విశేషాలు వింటారు. 9:30 మారిన మనిషి నాటిక వింటారు. రచన శ్రీ వల్లంకొండ శ్రీనివాసరావు, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. రాత్రి 10:00 రాగం తాను పల్లవి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. పరిస్థితులు మనిషిని సృష్టించవు, మనిషే పరిస్థితులను సృష్టిస్తాడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 14 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 800 కిలో